0: సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
0: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్
1: కింద చూసుకుంటూ పోతున్నాడు
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై ఈవినింగ్ వాక్
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డి కొట్టారు
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు
0: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సెడ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను
0: హావ్ బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్
1: అతనే సోక్రటీస్
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్
1: ఏమి ఇది లౌడ్ స్పీకరా ఇష్టపడతట్టు వినడానికి వినకూడదు ఏది వినాలో వాటి వినాలి
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్ యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్
1: తలచాలి ఏది తలచాలో దాన్ని తలచాలి
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్
1: ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్స్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడు ఎందుకు ఉండకూడదు
0: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: చక్కని గుణాలు
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్
1: విద్యార్థి
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి
0: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్
1: భవిష్యత్తు వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనేవాడు
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి
0: యు డెవలప్ బ్యాడ్ థాట్
1: దుర్భావం నిన్నే హతం చేస్తాయి
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ
1: చూడకూడదు
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్
1: ఈ చూపును అదుపులో పెట్టుకో
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము
0: అండ్ if future depends on you
1: kada meer manchi vaalainappude desham kuda manchide avutundi
0: if you are good the country is bound to be
1: pavitramaina bharat deshanni kaya bhoomi aina bharat deshanni karma bhoomi aina bharat deshanni kunna bhoomi aina bharat deshanni meer punya purushulaga jeevinchi dani punyanni abhirudhi parchukovali
0: therefore bharat being the land of sacrifice land of action the land of merit it has to be upheld by you people
1: andu nimittamai mee dehanni kaapadukovali
0: for that purpose you have to maintain your body
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి
0: వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్
1: దేని పైన మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
0: రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్ బట్ నాట్ ద బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అది ఏమి లక్ష్యంగా తీసుకోవాలి?
0: అది
1: ఏమి ప్రతిజ్ఞగా పట్టాలి?
0: Keep it as the chief aim.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిరిగి పట్టుని అట్నే ఉండు.
0: You have determined somewhere other. Hold on until you are successful.
1: కోరు దేనియో కోరనే కోర్తిని కోకి చెల్లుడుదాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగినదేదియో అడగనే అడిగితిని అడిగినదిదాకా విడువకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచినదేదియో తలచనే తలచితే తలపు తీరుదాకా పోవకుండు.
0: Having thought somewhere other until the thought is reality, do not
1: కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగు వరియు.
0: Out of disgust, God should bless you, or you should faint in
1: the way. తానైనప్పుడు వస్తాడు. వడం తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust, he might confer the home, or
1: you may drop out.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Because vidyarthi dikshane kaadu,
0: it is not the determination
1: of a student.
0: You should
1: achieve that.
0: Then that is the determination of a student.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

ప్రత్యేక ప్రపంచంబునందు ప్రత్యేక ప్రపంచంబునందు

0: Adi Rajama.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor. Registrar. Central Secretary. Iddru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. Andamaina Padamulanu. Andincharu.
1: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti, and Central Trust Secretary, and two other students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: Prapanchamunandu, Yendu Chuchina. ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింపచేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బోత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయగలరు.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
0: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai anantanga meeku bodhinchanakkaraledu.
1: At this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయముల గురించి.
1: రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఆల్ ద థాట్ అండ్ ద హ్యూమన్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్టడీ.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కానీ ఎట్టి విద్యలు కూడా అందులో కనిపించడం లేదు.
1: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ దర్ సో మెనీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
1: No one seemed to know the meaning and the significance of education.
0: పుస్తకములు చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim that degree thereafter.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: ఇది ఆ విద్య.
1: Is this education?
0: విద్య అనగా జ్ఞానము.
1: విద్య మీన్స్ జ్ఞాన, విజ్డమ్.
0: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చూపగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికి అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: In sports and games we only come across two, one, the one who wins, the other one who loses.
0: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
1: Is that the aim of games?
0: Life is a game, అన్నాం.
1: Life is a game.
0: Play it.
1: Play it.
0: Life is a dream.
1: Life is a dream.
0: Realize it.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపెడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు, అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ఈనాటి టెక్స్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారమైనటువంటి దేవు అక్కడ.
1: The textbooks that we make use of do not have any essence.
0: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకుని దీన్ని శాంక్షన్ చేస్తుండదు? ఇది పాఠశాలల లోపల దీన్ని పొందించడానికి ఎన్ని ప్రయత్నములు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
1: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఎఫెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
0: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
1: Bhagavan opines that things are not reaching the level of the government.
0: Evaro okaru sanction chesthe avanni textbooks ani pampistunnaru.
1: It all appears to be in the hands of one authority and implemented there.
0: Idi government kudunu enta chinna peru testunnayo varu gurtinchadaniki prayatnincham ledu.
1: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
0: ప్రపంచంలో ఈనాటి చదువులు ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆన్ ద రైజ్, ఇంక్రీజింగ్ డే బై డే.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పవిత్రమైనటువంటివో, ఎంత సున్నితమైనటువంటివో, ఎంత వర్ణితమైనటువంటివో వారు గుర్తించడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు.
1: దే డోంట్ సీమ్ టు మేక్ ఎనీ అటెంప్ట్ టు నో ద గ్లోరీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ ది ఏన్షియంట్ education, how sacred it is.
0: ఏదో గ్రంథములు చదివినామని దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథములు చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: The students also are not making an effort to get the essence of the textbooks they go through.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని నుంచి చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
1: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్.
0: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ది ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
0: ఈ గ్రంథముల యందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూసుకుని వారు ఆనందిస్తున్నారే కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రమూ గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
1: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదబడియే.
1: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్ల ఒప్పుకోగలరు?
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
0: Asa samajam lopala samajamunu poshincheetundi vidhanam emiti? Samajamu ee naadu ye gathini pettindi? నిన్ను ఉత్తమోత్తమైనటువంటి యొక్క సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ ద సొసైటీ, ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు వర్క్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దే హావ్ నో ఐడియా.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: దే డు నాట్ ఈక్వేట్ దెమ్సెల్వ్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ.
0: ఇది చక్కని వేమైనా కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది అంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్లే చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
0: Germany children janminchinantane vendi bangaram mundamosthe.
1: The value of the silver and gold has gone.
0: Kanuka ee naati pillala yokka bhavishyattu మనం చాలా శ్రద్ధగా వహించి వారికి సరి అయినటువంటి యొక్క విద్యను నేర్పడానికి పూనుకోవాలి.
1: ద ప్రెషస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వాల్యూ, దేర్ ఫోర్ వీ షుడ్ డిటర్మిన్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: సమాజం యొక్క కీర్తిని మనం నిలపాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద రిప్యుటేషన్ ఆఫ్ సొసైటీ.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విద్యను అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరి అయినటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్పవారమైనామని వెర్రవీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏ విధంగా ఏగితే ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిని గతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియన్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే మీ తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బి కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్, కేర్, బి కేర్ఫుల్, అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవానికి స్కూల్ లో కాలేజీ లో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలరు.
1: Which has to be tread along the proper path.
0: See అనగా be careful.
1: See meaning
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేయాలి.

0: తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku ఉద్యోగస్తులకు తగినటువంటిది లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు ప్రధానంగా ఈ తెలివితేటలు పెంచుకోవాలి.
1: ద టీచర్స్ అండ్ అదర్ అథారిటీస్ మే నాట్ బి అవేర్ బట్ ద పేరెంట్స్ షుడ్ ఫుల్లీ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ ద
0: ఫలాని విద్యార్థి ఫలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ work for the country.
0: Kaduka ee naadu tallidandru kudanu atti telivitheetalu levu.
1: The parents today are not that intelligent today.
0: Inka adhyapakulla ee grantha pustakalato ee maatramo pani ledu.
1: And the teachers, they are not bothered of the sacred texts.
0: Dallo unnatvantivi sariyinava kaada anetvantidi government ki report cheyatam ledu.
1: The actual texts that are put in use, whether they are good things or wrong things, are not reported to the government by teachers.
0: ఈ రిపోర్ట్ చేసినా కూడాను గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
0: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికెట్ ఇవ్వటము పంపటము.
1: They give them the degrees because they got the required percentage.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్ ది యాక్చువల్ మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్.
0: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్ వాట్ క్వాలిటీస్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎక్వైరింగ్, what their thoughts are relating to the needs of the society. They don't to
0: tallidandruku giftinga vipinchi samajamunku goppa perulu teppinchi samajam yokka sangam yokka phaltanni deshaniki andinchu raavali.
1: Therefore the students should bring a good name to their parents, good name to the society by working for the society.
0: Kani class lo chaala goppa vaadani peru matram techukuntunnaru.
1: But students get a good name because they stand first in
0: class. Goppa perunu teppinchukovatam valla prayojanam ledu.
1: There's nothing great about it in standing first.
0: Intiki vachina tarvata aa pillalu elanti bookulu chadutunnaru ani aa bookulanta parichinchayaru.
1: The parents must examine what sort of books that their children read, and when once they return home
0: pichi pichi kadala bookulanta chadukuntaru.
1: They read all novels which are useless.
0: Adi tallidandrulu gurtinchadam ledu.
1: Parents are not understanding this.
0: ఏదో వాడు సంతోషంగా ఉంది, వారు దీన్ని చదువుకుంటున్నారు తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
1: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
1: They're spoiling their own children now.
0: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ టుడే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, హౌ దే బిహేవ్ అలాంగ్ ద స్ట్రీట్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ దే రీడ్, వాట్ గేమ్స్ దే ప్లే.
0: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
1: By merely educating your children, well, there's no use. It doesn't bring them any good name.
0: Prachinapu tallidandrulu entati telivi galigi entati vijnanam cheta entati paristhitini vaaru poshinchukuntu vacharo adi aanaati rishulike telisunu.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ చేంజ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితి తెస్తుంది.

0: ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: We just go through the poems and the compositions contained in the text, but we do not understand what kind of influence and impact it bear on students. We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీష్?
1: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంత పరిస్థితికి కొనిపోతుందో వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ దే టేక్ దెమ్ ఇన్ ఎ పర్వర్టెడ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: బ్లాక్ షీప్,
1: ద నర్సరీ రైమ్స్, బ్లాక్ షీప్,
0: ఇవే వాళ్ళు నేర్చుకునేది.
1: ఆర్ ది నర్సరీ రైమ్స్ దే లర్న్?
0: బ్లాక్ షీప్ అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్, షీప్ లెవెల్.
0: దాంట్లో బ్లాక్ షీప్,
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్ దర్ ఆల్ ద మోర్,
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో, భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఫార్, వాట్
0: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా, నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: భగవాన్ హాజ్ అండర్ టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే కానీ వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
1: Parents are very happy in reserving seats for their children in education institutions, but they don't understand what kind of help they would get
0: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకి ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రము విచారించటం లేదు.
1: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
0: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
1: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
0: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
1: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
0: కనుక మనం ఈనాడు విద్యాభిషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజమును కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుండాలి.
1: And what all that we find today, the present noisy scenario seems to be great.
0: అది పిల్లలు తప్పు కాదు.
1: Nothing wrong with students.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: The students are very good.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: Books are not proper.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుందని.
1: It is a mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంధ్యల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore, we should forget that this education would help our students to improve in life.
0: Chaala mandi manchi pillalanta unnaru.
1: There are many, many good students.
0: Pillallo dosham ledu.
1: There's no mistake with students.
0: Veedu chadive pustakamulu, veedu chadive grandhamulu,
1: the books they read,
0: chadiviche tallidandrulu,
1: and the parents are educated.
0: Ee doshamulku maaru peru pettukunnaru.
1: Are mainly responsible for these mistakes.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: ఇట్స్ టైమ్ దట్ ది పేరెంట్స్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ నో ద ఫ్యాక్ట్ అండ్ సీ దట్ ద చిల్డ్రన్ వుడ్ ఇంప్రూవ్ ఇన్ దేర్ లైఫ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నవను ఈయనను గుడంబు మానలేడు అన్నాను.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ a person is not able to give up his meanness.
0: Chadavu chadavu chadiva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: One has learned how to differ with other person and argue but without acquiring the total knowledge.
0: Itti chadavu chadavu chadivi chavanga netiki.
1: After all, one should die at the end acquiring this kind of
0: chavuleni chadavu chadavalemu.
1: One should study to be immortal.
0: Emta chavuleni chadavu?
1: What is that immortal knowledge?
0: Adhyatmika chaduvu.
1: That is the spiritual knowledge.
0: Andulo kuda nu laukikamaini kuda undadi.
1: There is however relating to the physical
0: laukikamu bhautikamu dharmikamu adhyatmikamu ee naitikamulo vaani pempondippa cheyali.
1: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru goppa chaduvulu chadutunnamani meelo meeru virrabokandi.
1: Don't feel proud that you are studying high degrees.
0: Mee chaduvulu chaduvulu chadivi bazaarlo poi ee vidhamainatundi oka bichchamitra kudanu deeniki bichcham kuda chikkadu.
1: With this kind of education we don't receive alms even if we beg along the streets.
0: Kanuka manamu ee chaduvulu kontha varaku channagimpa chesi.
1: Therefore, we should not be after mere degrees.
0: Gunamunu poshinchali.
1: We should foster our virtues.
0: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
0: ఇవన్నీ కూడా మార్కెట్కు రాకుండా చూసుకోవాలి.
1: See that the students do not carry such cheap books.
0: Vaala character nu munchi poshimpa cheseyatvanti grandabulu ee naadu velavaledu.
1: We should see that the students will go through the books which will improve their character.
0: Vaali aata paatalu endukodanu uttamainatvanti aata paatalu vaaliku bodhinchali.
1: They should also be taught how to play, how to participate in games in a noble way.
0: Streelu ee vidhamainatvanti grandhalu chadavali.
1: What sort of books they should go through?
0: కానీ అది వారి కూడా బోధపడటం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
0: మగపిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
0: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: వై నాట్ వీ ది విమెన్?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ టైం ఎంటర్టైనింగ్ దీస్ మ్యాడ్ థాట్స్.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
1: Nobody is telling that it's not proper on the part of the girl to ride a motorcycle.
0: Samaya sandarbhanusaranga ee rathamannu manam upayog pettukovali.
1: We should teach certain things basing on the circumstances and situation.
0: Ee naadu ekkada chusinappudiki ee oka chadu vidyarthulanta kudanu motorcycle paine pranalu vidustunnaru.
1: Today we find many of the students sustaining accidents because of motorcycling.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ ఇస్.
0: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
1: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్, రెప్యుటేషన్.
0: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చుకూడదు?
1: ఆల్ దీస్ స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్, వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో?
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉంటుండాలి.
1: Only the skills have been given.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చారు.
1: Each one has to learn basing on the temperament and
0: ముఖ్యంగా ఇంటిలో పరిపోయి సంసారమును పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
1: one has to attend to household work
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి
1: and also see that the children are brought up in a nice way
0: దాంతో పాటు చదువులు కూడాను చదివించాలి
1: and we should also make them learn
0: చదవకూడదని నేను చెప్పడం లేదు
1: భగవాన్ is never against education
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి
1: what we are supposed to study we should
0: కనుక ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీన స్థితికి కొనిపోతున్నాయి
1: the modern education has made man so low
0: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది
1: the mistake lies with parents to some extent
0: మా పిల్లల్ని బాగా పెంచినామని
1: they are very proud that this their children are taken
0: care of ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
1: and they want to have a very good boy
0: మా బిడ్డ ఎంఏ చదివింది నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు
1: my daughter has post graduate degree what is the qualifications of your son
0: they question ఆ పోస్ట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయకంటే ఎలా చిక్కుతాడు
1: this girl with a post graduate degree how does she expect to have a boy with a post graduate degree
0: ఈ నాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు
1: the modern education is full of conflict and infighting
0: కనుక విద్యార్థులారా
1: students
0: నా మాటలు మీరు వేరుగా భావించకండి
1: do not mistake swami's views
0: మీ యొక్క అభివృద్ధిని కోరి
1: It is only in your interest.
0: మీ యొక్క క్షేమమును కోరి
1: only in your own interest.
0: మీ యొక్క కీర్తిని కోరి
1: in the interest of your name.
0: మీ యొక్క పేరు ప్రతిష్టలను కోరి
1: and the esteem.
0: మీ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి తగినటువంటి చదువులు చదవాలి
1: and also to see the prestige of the family is maintained. All our education should be directed in this way.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువులు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు
1: Bhagavan desires that education should help you to get a good name for yourself, to the family and to the country. He is not against
0: education.
1: His Swami is against education. Why has he founded the colleges for women?
0: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను
1: ఇన్ఫాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్
0: ఎందుకోసం స్థాపిస్తున్నాను
1: వై
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని ప్రస్తావిస్తున్నాను
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
0: నయా పైసా కూడా ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకము చెల్లించడం లేదు
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ నథింగ్ వాట్స్ ఎవర్
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును బిడ్డలకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్ in order to see that education is offered free of cost so that the children will be bright
0: kaani maga pillalu kudanu mammalni evaraim cheyagalaru idantha maa ishtamu maa swatantramu ani vaaru kudanu ee pedamargamunu patti chaala chedda peru destukuntunnaru
1: of course the boys also they are highly egoistic and headstrong and bring a bad name
0: kanuku vaaru kudanu manchi peru techukovali
1: they also should get good name for themselves
0: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది
1: సార్ మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్
0: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు
1: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్
0: ఏమి అందము గుణాందములు కావాలి
1: వాట్ ఇస్ ది బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్
0: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ
0: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు
1: Without virtues, all the jewels, ornaments are useless.
0: Kanuka gunaposhana kavali.
1: Therefore, character is important.
0: Maga pillalu kuda nu chaala mandi ippudippude paadaipothunnaru kuda.
1: We find boys also are away, drifting from the path.
0: Nayana, nivu bazaar lo nadche samilo roadu chuchukoni nadchu.
1: As you walk along the street, be watchful as you walk along the road.
0: Nivu ee vidhamaina pramadalaku guri kavaddu.
1: Don't face any accident in any way
0: ani nenu entho cheptuntanu
1: bhagwan tells repeatedly
0: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
1: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్
0: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
1: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్. కన్నులు
0: చూస్తే చూసినాయి, కానీ నీ దేహాన్ని కన్నులు కాపాడుతున్నాయా?
1: బట్ యువర్ ఐస్ ద విజన్ ద సైట్ విల్ నాట్ సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
0: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
1: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
1: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
0: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
1: And what you experience today, you take it as a standard for the future.
0: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
1: You don't find true standards in this type of education.
0: ఇది చాలా ప్రమాదమే.
1: And it is not pramana standard, but it is pramada dangerous.
0: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep the virtue and the character supreme.
0: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఆడిషన్ హియరింగ్.
0: మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్.
0: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: ఆల్ ద డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ద టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
0: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
1: హౌఎవర్ ఇన్ ద బిగినింగ్ దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్.
0: తరువాతి మాకు గురువులు ఎవరు?
1: And then they wanted to know the preceptor.
0: మనం చదవవలసింది ఏమిటి?
1: What is it to be studied?
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకొని.
1: And he inquired many.
0: మన సెన్సెస్ మన యొక్క గుణములు.
1: And then Buddha concluded the senses of
0: ఆ సెన్సెస్ చక్కగా పోషించుకొని.
1: And the senses must be
0: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
1: And he made every attempt to get name.
0: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: అన్ని చూచేటందులక.
1: Is it to watch hither?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వే మాత్రం యోచించవద్దు.
1: Don't worry about others who
0: are watching. పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
1: In fact, the eyes are gifted to see God, his majestic form.
0: నీ చెవులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why ears are given?
0: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక, ఇతరుల మాటలు వినుటక.
1: Is it only listen to the gossip and the rumors and become a victim?
0: నీ చెవులు అలాంటివి కాదు.
1: The ears shouldn't be
0: మంచిని విని,
1: to listen to good,
0: మంచిని ఆచరణలో పెట్టి,
1: and to do good,
0: మంచి మార్గంలో నీవు జీవించాలని,
1: and to lead a good life.
0: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
1: Therefore God has given me these senses to lead such a sacred life.
0: ఆ పుస్తకములంతా ఒకతూరి పారవేశాడు.
1: And Buddha has thrown out all the books.
0: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
1: And he has decided that what he has to work for is for the character.
0: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి.
1: I cannot allow my senses to go wayward.
0: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటింది?
1: What is the result by reading books?
0: అని గ్రంథాలంతా పారవేశాడు.
1: And he has just thrown them out.
0: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
1: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
0: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేని చదువుతున్నావు?
1: And then ultimately asked, what is it that you are reading?
0: నేను నా గురువు ఎవరు?
1: Who is my preceptor?
0: నా గురువు నా conscience.
1: My conscience is my preceptor.
0: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడాను సరైనటువంటి గురువు నా బుద్ధియే.
1: And therefore from all my intelligence the preceptor is intellect.
0: కనుక మొట్ట మొట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
1: First I should have control over my sight.
0: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
1: I should control my tongue.
0: కనుక నేను నా నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడాను నా స్వాధీనం అయిపోతాయి.
1: When once I control my vision, when once I control my tongue, the rest of things stand controlled.
0: అది కావాలి నాకని.
1: That's what is required now.
0: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని.
1: Over night he could have that enlightenment.
0: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి.
1: And he had left his family.
0: అడవికి వెళ్లాడు.
1: And he went to the forest.
0: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ నెవర్ వాంట్స్ యూ టు లీవ్ యువర్ ఫ్యామిలీ ది వైఫ్ అండ్ ద సన్
0: వారిని చక్కగా చూసుకుంటూ
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేమ్
0: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ
1: యూ సీ దట్ దే ఆర్ ఆల్సో టాట్ గుడ్
0: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా
1: అండ్ యూ షుడ్ ఆల్సో కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు
1: దట్ వాజ్ ది వే హౌ బుద్ధ అచీవ్డ్ అకంప్లిష్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్
0: గుణములే నా యొక్క గురువులు
1: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు
0: ఆ గుణములు నేను పోషించుకోవాలి
1: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే
1: దేర్ఫోర్ టుడే ఆల్ ది రూయిన్ ఇస్ బికాస్ ఆఫ్ ది చీప్ క్వాలిటీ
0: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు
1: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ లుక్స్
0: జగత్ అంతా నీకు స్వాధీనమైపోతుంది
1: యూ కెన్ క్యాచ్ హోల్ యూ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వరల్డ్
0: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే
1: విన్ యువర్ కంట్రోల్ ఓవర్ యువర్ హియరింగ్
0: నీ శబ్దమంతా కూడా నీ స్వాధీనం అయిపోతుంది
1: యూ కెన్ కంట్రోల్ ద హోల్ సౌండ్ అరౌండ్
0: కనుక ఈ రెండింటినీ మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే
1: వన్స్ వీ హావ్ కంట్రోల్ ఓవర్ దీస్ టూ
0: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము
1: విల్ బీ ఇన్ అవర్ లిమిట్స్ అండ్ విల్ విన్ ఎస్టీమ్ ఇన్ సొసైటీ
0: పురందర్దాస్ చెప్పాడు
1: పురందర్దాస్
0: కన్నులు ఇచ్చి ఎందుకు తెలుతా చందులు గొంతులు తిరుగుటగా
1: యు నో వై ది ఐజ్ సైట్ ఇస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్
0: కనుక ఓ గుణముల
1: ఓ కాలేజెస్
0: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి
1: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్
0: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు
1: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్
0: ఇతరుల పెద్ద మాటలు నీవు పట్టకూడదు
1: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్
0: నీ సక్రమమైనటువంటి నీ గుణములు నీవు దాన్ని పోషించుకో
1: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్
0: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఏంటనే కంటనే ఉంటున్నాయి
1: and in fact what all we should acquire is always with us around us
0: mana kannunu manam swadhinam chesukunte ade goppa grandhamu
1: when once you control your looks the vision that is
0: mana chevulanu manam control chesukunte adi neeku pedda grandhamu
1: if you control your hearing that itself is a book
0: mee naaluku meeru control chesukunte idiye manaku bhagavatamu
1: and when once you control your tongue that itself
0: ee bhagavatam chella manam baagu padtaam
1: when once you control your tongue which is bhagavata you will be bhagavata you will be good
0: kanuka ee munitni mottamottu control cheskondi
1: this you have to control in the beginning
0: appude neevu goppa vidyarthi vaipothavu vidya balavantulu vaipothavu
1: then only you will have all the strength of education you will win
0: andariki neevu guruga maaripothavu
1: and you will become the highest of all
0: idi ee naadu cheyavalsinatundi pani
1: this is supposed to be done today
0: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్
0: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు
1: జస్ట్ ఫార్ జీవిత ద లైఫ్ యూ వాంట్ జీతా ద సాలరీ
0: జీతాలు మనకు అక్కర్లేదు
1: ఇట్స్ నాట్ ద సాలరీ దట్ ఇంపార్టెంట్
0: జీవితమే మనకు ప్రధానమైన ప్రతి
1: జీవిత లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్
0: లైఫ్ అనేటువంటి దాన్ని చూసుకోకుండా ఈ యొక్క జీవితం జీతం కోసం పాచుకుంటే
1: we forget the life and we run after salary
0: మన జీవితమే నాశనం అయిపోతుంది
1: we are ruining our very life
0: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి
1: hence we should control our senses
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము
1: then only we'll be virtuous
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము
1: then only we'll be strong enough
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు
1: that's why it is said the hanuman is virtuous is strong enough wise enough noble and greatest
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు
1: దెర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీస్ వాల్యూస్
0: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు
1: దెన్ ఓన్లీ హీ కుడ్ బికమ్ ఎ ప్రిసెప్టర్
0: కనుక అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం
1: యూ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: విద్యార్థులు చాలా బంగారు
1: స్టూడెంట్స్ ఆర్ రియలీ గోల్డెన్ వెరీ గుడ్
0: మంచి గుణవంతులే
1: దర్ వర్చ్యువస్ ఇండీడ్
0: మంచి విలువైనటువంటి వారే
1: దర్ వెరీ వాల్యుబుల్
0: కానీ కొంత కొంతమంది వాటిని కొంత పెడమార్గం పట్టిస్తున్నారు
1: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్ వాడు
0: పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ డోంట్ ఫాలో దెమ్
0: నీ యొక్క మార్గం నీవు పూనుకో
1: ఫాలో యువర్ ఓన్ పాత్
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు
1: దెన్ ఓన్లీ విల్ యూ బి గుడ్
0: అప్పుడే నిన్ను జగత్ కీర్తిస్తుంది.
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
0: నీకు గుణమును పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ది క్యారెక్టర్ అండ్ సస్టైన్ ఇట్.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా అయినపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: If you lead your life in a wrong way and lose your character, you'll be ruining your life.
0: ఈ నాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే. ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
1: This is the message relating to the education that Bhagavan decided to share with you.
0: మీకు అనేక మంది వైస్ ఛాన్సలర్స్ మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: all the rest of the things have been revealed to you by speaking.
0: నేను విద్య విషయమే బోధించడం లేదు.
1: Bhagavan is not speaking about the
0: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్, హౌ టు ఎర్న్ మనీ.
0: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
1: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దానిని పెంచుకోండి మీరు.
1: దాట్ యూ డెవలప్.
0: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
1: నాచురలీ యూ విల్ విన్ ద రెస్పెక్ట్.
0: అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పట్టణంలోనున్నా, పల్లెనున్నా, పుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడో.
1: ఫుల్లీ అండర్స్టాండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఓన్లీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లోన్, బీ దట్ ఆన్ ద మౌంటైన్ టాప్ అండ్ ద డీప్ సీ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ద స్కై.
0: కనుక మన గుణములు పెంచుకోండి బంగారు.
1: సో వీ షుడ్ cultivate virtues.
0: ఈ గుణములు పెంచుకున్నటువంటి వారు, గుణములు బోధించేటువంటి వారికి నేను ఏమైనా ఇస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ ఎనీథింగ్ టు దోస్ పీపుల్ హూ డెవలప్ దేర్ క్యారెక్టర్.
0: నేను ప్రపంచం యొక్క భావమే కాదు, నా ప్రాణాన్ని కూడా ఇస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ వెరీ లైఫ్ ఇఫ్ యు ఆర్
0: డెవలప్. అట్లా వారి కోసమనే నేను జీవిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ ఇన్ దిస్ అవతార్ ఓన్లీ టు మేక్ యూ నోబుల్ అండ్ వర్చువస్.
0: కనుక వారి కోసమై నేను ఎంతైనా ధారపోస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించను.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: వాళ్ళు మంచి వారే జీవించాలి.
1: లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అదే నేను ఆశించేటువంటి.
1: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ గుణవంతులే.
1: యూఆర్ ఆల్ గుడ్ నో డౌట్.
0: కానీ కాలం కొంతవరకు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
0: కనుకనే ఈ యొక్క ప్రపంచం యొక్క దీన్ని మీరు ఏమాత్రము ఆశించకండి.
1: డోంట్ గో బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్.
0: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
1: Consider everyone whomsoever you meet as your
0: అందరూ నా తండ్రులే.
1: All are my equal to my parents.
0: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
1: That kind of respect that you show to your parents should be extended to everybody.
0: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
1: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
0: కనుకనే మంచి వారితో చేరి, మంచి మాటలు చేసుకుని నేర్చుకుని, మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
1: బీయింగ్ గుడ్ కంపెనీ, మేక్ యూజ్ ఆఫ్ గుడ్ వర్డ్స్, గివ్ ఛాన్స్ టు గుడ్ లిసనింగ్, బీయింగ్ గుడ్ కంపెనీ ఆల్వేస్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
0: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
1: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
0: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పరు.
1: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
0: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పాడు.
1: నో ఫాదర్ వుడ్ సే దాట్.
0: కనుకనే వారు చెప్పుకోలేక, చెప్పితే ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
1: parents have no guts to tell their children openly.
0: Kani nenu ennitikini tejinchi meeku bodhisthunnanu.
1: Bhagavan is ready, therefore he is teaching you what is essential today.
0: Tyagam chala goppadi.
1: Sacrifice is highest.
0: Bhogam kaadu.
1: It's not affluence.
0: Ee bhogam anta rogaanni teppistundi.
1: Bhoga the affluence is the cause for roga.
0: Tyagaanni manaku bhogaanni isthundi.
1: It is the chaga, the sacrifice, real bhoga, the plenty.
0: Kanukane meeru mimmalni bhogam chemucheyatundi tyagame.
1: Therefore the real chaga, sacrifice, will make you rich enough. Bhoga
0: namakarmana na prajaya dhanenat త్యాగేనికి అమృతత్వ మానసు అనింది వేదము.
1: ద వేద డిక్లేర్డ్ నో అసోసియేషన్ నో అథారిటీ నథింగ్ విల్ మేక్ యూ ఇమ్మోర్టల్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే మీరు అలాంటి గుణములు పోషించుకోండి బంగారు.
1: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
0: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
0: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ రెడీ.
0: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
0: అలాంటి వారు నా వారు.
1: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
0: అలాంటి వారికి నేను వారి వాడు.
1: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
0: కనుక నేను పిచ్చి పిచ్చి విషయాలంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
1: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
0: ఇవన్నీ మీకు హెచ్చరింప చేశానే గాని
1: దీస్ ఆర్ ఆల్ కాషన్స్.
0: మీరన్నింటినీ మీరు నడుచుకోండి అని చెప్పలేము.
1: అండ్ భగవాన్
0: అయితే తల్లిదండ్రుల బాధ్యను మీరు నక్కర్లేదు.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్.
0: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
1: టాక్ టు దెమ్ ఇన్ ఏ ప్లీజింగ్ వే అండ్ కన్విన్స్ దెమ్.
0: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
1: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
0: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
1: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
0: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
1: The gurus, the preceptors in life, to begin with, the first,
0: Vedam,
1: the mother,
0: mother,
1: father, the teacher, the guest.
0: Matrudevo bhava, pitrudevo bhava.
1: The Veda declares in the very beginning itself, the mother is God,
0: father
1: is God.
0: Manaku nijamainatundi gurulu.
1: So parents are our teachers.
0: Vaala maataki ye maatramu javabu cheppakandi.
1: Never reply your parents, whatever they say.
0: Cheppavalsi vaste variki mrudumadramainatundi maatalato cheppandi.
1: If necessary, talk to them softly and sweetly.
0: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
1: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
0: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
0: ఎంతమందో వస్తున్నారు.
1: మెనీ కమ్.
0: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
1: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
0: కాబట్టి ఫీజు మనకి ఎందుకు?
1: వై ఫీజ్ దే?
0: ఫీజు మనకు అక్కర్లేదు.
1: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
0: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్,
1: నో ఫీజ్, బట్ యూ గెట్ ది పీస్.
0: పీస్,
1: పీస్
0: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
1: వీ ప్రే ఫర్ పీస్.
0: పీస్ ఎక్కడ?
1: డూ యూ ఫైండ్ పీస్ ఇన్ ద మార్కెట్?
0: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
1: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
0: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
0: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
1: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్,
0: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
1: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
0: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
1: అండ్ దే వాంట్ ది షుగర్.
0: చేదును తింటున్నారు.
1: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిట్టర్.
0: చెప్పేది ఒకటి, చేసేది మరొకటే.
1: They want sweet, but they eat bitter.
0: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: Manas anyat vachas anyat karman anyat duratmanam.
1: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
0: Alanti biddale naaku biddalu.
1: Therefore, the noble people belong to Bhagavan.
0: వారికి ఏమైనా నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
1: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి, కానీ
1: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్
0: అన్నో. ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
1: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ హావ్.
0: ఒకవైపున తల్లిదండ్రులను, ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
0: అంతే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: కుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Jnanada Potta Nimpukuna Chikkula Nanduchu Koti Vidyalanu Punaganeerchi Paripurna Sukhamunu Pondaleka ee Manava Jati Lokamuna Mraggaganeetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: Nitya jeevitamulo satya vastuvunu darshinchavalanna ee sadhanalu cheyanakkaledu.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarani, aneka vidhamulaga peru cheptunnam manam.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: Ee roopamulu chuchina varevaru.
0: Who have seen those forms of these three?
1: Evariki ee roopamulu kanipinchatam ledu.
0: None have seen these forms.
1: Kevalam shakti okati matrame prema swarupamai sancharinchutunnadi.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: Prema chetane sarva sangamulu samakurutunnavi.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా నువ్వు సమర్థుడైపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you will be able to accomplish
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమై వాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma,
0: and that awareness prajnana,
1: ayamatma brahma. Ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
1: Ivanni kunnu kevalamu manavuni mayalo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity, God exists.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైన సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: ది హ్యూమన్ సొసైటీ ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ టు అచీవ్ సంథింగ్, టు అకంప్లీష్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్.
1: శరీరములకు ఎన్నియో బాధలు ఉన్నవి.
0: ది బాడీ సఫర్స్ ఫ్రమ్ సో మెనీ అఫ్లిక్షన్స్.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: అవుట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్స్ వాట్ జస్ట్ ది పవర్ దట్ యు హావ్.
1: అనేక పర్యాయములు చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింత లేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేయని కూడి ఉన్నవి.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
1: ఇది చింతలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైనటువంటి మార్గములు.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాననేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: సీయింగ్? అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ee swapnamlo kanipinchetundi ivanni kudunu vyaktitvamulu kavu.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ivanni nu kevalamu maya shaktile.
0: That's all illusion, false identification.
1: idi kevalamu oka vidhamainatundi bhrantiye.
0: It is delusion, imagination.
1: ee bhrantini manam enaadu pogottukundamo ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: సమ్ సే దట్ దే సిట్ ఇన్ మెడిటేషన్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ దే సీ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
1: ఏకాగ్రత అని.
0: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
1: ఎట్టి చరణము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: సో ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: మోక్షం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మోక్ష? లిబరేషన్.
1: ఆనందాన్ని అనుభవించటము.
0: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: You don't get bliss from anywhere else.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: It arises from one's own heart.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: the nature of the mind,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
0: is that of wavering type.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది కానీ

0: mind. ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఇల్యూషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తి అని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ ద పవర్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆర్ మాయా యాజ్ ద హైయెస్ట్ వన్.
0: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగితే పోతుంది.
1: ద మూమెంట్ the curtain of illusion drops, the reality reveals.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Aa maya kudanu prema cho cheri untuntadi.
1: And we also find the love along with this illusion.
0: Prema lenatvanti kadamu ekkada kudanu kanipinchadu.
1: You don't find any place in this world without love.
0: Kanuka premane sarvamu.
1: Love is everything.
0: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
1: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of love. Things grow, they increase, they diminish, they vanish because of love. Number
0: 9. 9 + 1 = 10. అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద నంబర్ 10, హౌ డిడ్ యు గెట్ ఇట్?
0: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
1: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
0: 10 లోపల ఒకటి తీసివేసి
1: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
0: 9 మాత్రమే మిగులుతుంది.
1: అండ్ యు ఆల్సో ఓన్లీ
0: ఫైండ్ ఆ మిగిలినటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ 10 నంబర్ 9?
0: అది కూడా మనం తీసిపెట్టినవి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము మనం తీయటము ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
1: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
0: ప్రపంచంలో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
1: వి కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
0: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
1: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
0: బ్రహ్మ సాధనం,
1: భ్రమ సాధనం.
0: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటి
1: భ్రమ సాధన. దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ ఇల్యూషన్.
0: కనుక బ్రహ్మ కాని విష్ణువు కాని మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
1: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ విష్ణు అర మహేశ్వర.
0: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
1: ఆల్ దట్ వీ సీ feel to see are just the reflections of
0: Brahma. Jagatunandu ledu.
1: Brahma is not present separate.
0: Vishnu jagatunandu ledu.
1: Nor Vishnu.
0: Isharu jagatunandu ledu.
1: And there is no Ishwara in
0: him. Ishavasyam idam jagat.
1: Ishavasyam idam jagat. God is present everywhere.
0: Unnadanta kuda oka manavatame.
1: It is only the humanity, just one way.
0: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo manam vicharam chesthe edi kanipistundi?
1: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
0: నీవు తరచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: నీవు చేస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
1: యువర్ విజువలైజేషన్ ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
0: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
1: It is only your yearning, pining for God.
0: Kalaka Vishnu ledu.
1: There's no Vishnu.
0: Brahmanu ledu.
1: Nor Brahma.
0: Ishwarudu ledu.
1: No Ishwara either.
0: Unnadi okkate manavudu.
1: Only man that is present.
0: Manishi ande sarvam kudanu imidi untunnayi.
1: In fact, all are present within man.
0: Kalaka manavattamunu ee Vishnutvanni chusinante anukuntavu. Kani Vishnutvam ekkadi nunchino raadu. Manavattam unnadi podu.
1: You feel that you have seen Vishnu? No. In fact, the Vishnu aspect has not entered into your life, nor left.
0: Neeve Vishnu.
1: You are Vishnu.
0: Neeve Brahma.
1: You are Brahma.
0: Neeve Shivudu.
1: You are Shiva.
0: Anni nene nene ani anukunte ee okka chintana undadu.
1: If you think that you are everything the divine, you don't need to worry.
0: Aham Brahma. Aham Vishnu. Aham Ishvara.
1: Let's have the feeling, aham Brahma, I am Brahman. Aham Vishnu, I am Vishnu.
0: Annintiki aham Ishvara. Nene.
1: In fact, I am everything, all.
0: Ee vidhamainatvanti bhavamulu meeru penchukunte ee vidhamainatvanti yokka doubts ku avakasam undadu.
1: When we have this total identification with the divinity, then there will be no question of any anxiety or worry.
0: Kanaka manavattam katte minchinatvantidi manaku shakti.

0: మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కలరాదు.
1: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
0: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కల్పనలే కాని నిజమైనటువంటి శక్తులు కాదు.
1: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
1: Some say swami appeared in my dream.
0: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
1: Bhagavan is not reaching your dreaming state.
0: Nee sankalpame poorthi danni valvarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
1: It is only your thought that has appeared in the form of a dream.
0: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
1: God does not take upon himself any form and change to another form.
0: Devaniki kopam vachindi anukuntaru.
1: We think God is angry.
0: దైవానికి కోపము లేదు, ప్రేమ లేదు.
1: గాడ్ హ్యాస్ నైదర్ లవ్ నార్ యాంగర్.
0: కనుక ఈ కల్పనలన్నీ కూడా నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
1: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
0: నీవు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
1: యు బీన్ లవ్ కంటిన్యూ.
0: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కల్పించవు నీకు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హెట్రిడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
0: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
1: Therefore your true form is love.
0: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుట్టుండాలి.
1: The child is born with love.
0: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
1: The child grows in love.
0: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
1: The whole form of human life in different steps, stages is because of love.
0: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
1: No other power can ever change love.
0: ఈ విధంగా మీరు విచారణ చేసి
1: యూ ఇన్వెస్టిగేట్ దిస్ వే.
0: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
1: నెవర్ బి మిస్టేక్ ఇన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
0: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
0: భ్రమలన్నీ కూడా బ్రహ్మం కాదు.
1: Brahma illusion is not Brahma, the reality.
0: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమలు కావు.
1: And Brahma, the reality, cannot be Brahma or
0: Brahma
1: delusion.
0: Brahma ledu, Brahma lo Brahma ledu.
1: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, the delusion.
0: ఇవన్నీ కూడా కేవలము సంకల్పించుకున్నటువంటి యొక్క సంకల్పములు.
1: So they are all just your imaginations and your thoughts only.
0: దివ్యాత్మ స్వరూపులారా.
1: Embodiments of divine Atma.
0: దివ్యాత్మ అనగా ఏమిటి?
1: What is the meaning of divyatma?
0: Divyamainatundi atma.
1: Atma, the self, is divine. Divya.
0: Atma anaga chaitanyame.
1: Atma means awareness.
0: Chaitanyam sarvatra untundadi.
1: This chaitanya is everywhere.
0: Chaitanyam lenatundi sthanamu ekkada kuda manaku kanipinchadu.
1: You cannot come across any place without this awareness, chaitanya.
0: Chaitanyame sarvashakti anatundi oka shakti.
1: And this chaitanya is all powerful.
0: Ikkada manam oka vishayanni చక్కగా ప్రదర్శించాలి.
1: హియర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ వెరీ క్లియర్లీ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
0: చైతన్యం ఉన్నది.
1: హియర్ దేర్ ఇస్ చైతన్య.
0: కదులుతూ ఉన్నది.
1: ఇట్ సెట్ ఇన్ మోషన్.
0: కదిలేటువంటి చైతన్యమునకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్ అనదర్ పవర్ టు.
0: భ్రమచేతనే ఈ కల్పన చైతన్యము కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
1: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
0: ఏ కదలిక గాని, ఏ స్థిరత్వం కాని, ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యు డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
0: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
1: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
0: Mee utsahamulaku nenu edi kudano addu cheptam ledhu.
1: Bhagavan will never object your bubbling enthusiasm.
0: Mee satyamulaku sariyainatundi roopani me kalpistunnanu.
1: Bhagavan is teaching us the true form of truth.
0: Endukaraga meeru bhramal chetane kaalamantha ikkudano pelchukuntunnaru.
1: Because we are wasting our time drowned in delusions.
0: Kaaku ee kaalamunu ee bhramalanu meeru pelchukokandi.
1: Therefore we should not waste our time in delusions.
0: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
1: The true power is latent in you.
0: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మ అనగా చైతన్యము.
1: This Atma is Chaitanya or awareness.
0: ఈ చైతన్య శక్తి సర్వత్ర నిండినటువంటిది.
1: This Chaitanya, the power of awareness, is all pervasive.
0: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
1: In fact, this power manifests in varied forms and dimensions.
0: ఒక మానవత్వం తప్ప ఇక ఏ తత్వం కూడా మీకు బ్రహ్మింప చేయడానికి ప్రయత్నించదు.
1: So it is only in human this awareness manifests in totality, totally.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The power latent in man is divine.
0: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: This divine power within man will confer peace and bliss.
0: Divine power అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
1: The divine power is not a separate entity.
0: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
1: Out of concentration, you can experience the divinity, the divine power.
0: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore, we should make every attempt to realize the divinity within.
0: ఈ గ్రంథములో చదివేటువంటి వారి కానీ,
1: those that go through books,
0: గ్రంథములో రాసినటువంటి కానీ,
1: those that compose,
0: ఏది కూడా సత్యమని కాదు,
1: are not necessarily true.
0: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
1: only to give you a sort of imagination,
0: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
1: And the textual knowledge amounts to imagination.
0: కానీ కొన్ని కొన్ని శక్తులు,
1: but some powers,
0: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి.
1: Are born instantaneously and disappear thereafter.
0: ఆ నశించేటువంటివి మనవి కాదు.
1: Those, the power that vanishes does not belong to.
0: పుట్టేటువంటివి మనవి కాదు. పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
1: Those that are generated afresh instantaneously don't belong to you.
0: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
1: The power that is born, that grows and vanishes, is not true.
0: ఈ భ్రమలకు మనం ఏమాత్రము లొంగకూడదు.
1: We should never submit ourselves to this illusion.
0: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడా పుట్టి భ్రమలే.
1: In fact, the eternal truth is beyond your imagination.
0: వేదాన్ని అధ్యాసనం చేస్తున్నారు.
1: You practice Veda.
0: కానీ ఈ వేదం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
0: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
1: Therefore, the true experience you get it, that which comes out of the very navel as you pronounce these words.
0: కొండ సమధిలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
1: If you just stand all alone and say Om, the same sound comes back as
0: the resound.
1: This resound does not mean there is separate sound. It is only your own sound that comes back to you in the form of resound. They are born, made out of you.
0: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
1: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక పదము తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
1: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
0: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
1: దోస్ దట్ యూ గెట్ బై హార్ట్ డు నాట్ బిలాంగ్ టు యూ.
0: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
1: It is just the reflection of the resound.
0: Pratidhvani yokka reaction.
1: It is the reaction of the resound.
0: Pratidhvani yokka resound.
1: It is the resound.
0: Anni reaction, resound, reflection. Ee moode tappa anyamainatundi ledu.
1: So in this world there are only these three: reaction, reflection and resound.
0: Kanuka manam vacheyatundi ivanni kudanu mana yokka bhramane kaani anyamainatundi kaadu.
1: All that we think is just our imagination, delusion, nothing beyond.
0: రామాయణం నందు
1: రామాయణ
0: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
1: ది పవర్ ఆఫ్ రామ ఇస్ డిస్క్రైబ్డ్ టోటలీ.
0: కానీ పవర్ ఆఫ్ రామాది కూడా ఒక నిజమైనటువంటి పవర్ కాదు.
1: అండ్ ఇట్స్ ఆల్సో నాట్ ట్రూ.
0: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
1: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్ టు కిండల్ ద ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: In this world we will certainly understand all our products of reaction, reflection and resound.
0: You
1: consider this reaction as true.
0: Resound అనేటువంటిది కూడాను సత్యమని భావిస్తున్నావు.
1: You think resound is also true.
0: కనుక ఇవన్నీ కూడాను రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను రియాక్షన్లే తప్ప నిజమైన రియాక్షన్ కాదు.
1: Therefore the reaction, reflection, resound, they are not true.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
1: Therefore that which comes out of your heart, from the depth of your heart,
0: అది కూడాను నీ యందే ఉంటున్నది.
1: The truth is in you.
0: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
1: You don't need to achieve anything beyond this.
0: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
1: You want to visualize
0: రామ స్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
1: You want to see the manifestation.
0: ఆ రామ స్వరూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని చింతిస్తున్నా.
1: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
0: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
1: And that very thought comes back to you as reflection.
0: అదే రియాక్షన్ గా వస్తుంది.
1: And that comes back to you by way of
0: దాని పలుకులే రీసౌండ్ గా మారుతుంది.
1: And that is the resound.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
1: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
0: అనగా ఏమిటి? నీకు నీవు కానీ ఈశ్వరుడిగా భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
0: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
1: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
0: నీవే కృష్ణుడు కానీ భావించుకుంటున్నా.
1: Consider yourself as Krishna.
0: ఆ కృష్ణుడే నీవు అవుతావు.
1: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
0: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
1: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
0: love. ధ్యానంలో కూర్చుంటున్నావు.
1: You sit in meditation.
0: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
1: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
0: Kanuka, ee concentration anetundi kudanu oka meditation ga bhavistunnaru.
1: You think that concentration is meditation.
0: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavistunnaru.
1: And people consider concentration a sort of resound.
0: Kaadu, kaadu, kaadu.
1: No.
0: Ivanni kudanu reflection, reaction, resound le.
1: These are all reactions, reflections and resounds.
0: You are real.
1: You are real.
0: నీవు సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నేను మానవాకారములు అంతా కనిపిస్తున్నాయి కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
1: You see God in human form everywhere, nothing else, nothing beyond.
0: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
1: You think that you have seen Ishwara.
0: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
1: You can see the manifestation of Ishwara in a human form only.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
1: So there's nothing different from you, the reality.
0: సర్వము నీ యందే ఉంటున్నవి.
1: Everything is within you.
0: సర్వము నీవే అవుతున్నావు.
1: You are everything.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
0: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రియాక్షన్.
0: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రీసౌండ్.
0: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
1: అండ్ ఆల్సో సీ యువర్ రిఫ్లెక్షన్.
0: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్ బాండ్ విత్ ఇన్ యూ.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
1: It is the love which is most essential.
0: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: God is love, nothing more.
0: ప్రేమనే మనం వదులుతామంటే ఏదీ లేదు మనకు.
1: When once you give up love, you will not have
0: any... శూన్యమైపోతుంది.
1: Everything becomes empty.
0: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
1: Therefore, it's the love that takes different forms.
0: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది, అది నీ అందరూ.
1: You can also visualize love in a particular form and experience it.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: You should make an effort to know this truth.
0: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
1: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
0: నిన్ను నీవు మర్చిపోతే ఈ కల్పించేది ఏది కూడా లేదు.
1: When you forget yourself, there's nothing to be seen.
0: నేనే సర్వము.
1: I am everything.
0: నేనే దైవము.
1: I am God.
0: నేనే అన్ని విధాల ఆకారము.
1: I take all forms.
0: మన ఆకారంలే మనకు ఎన్నో మారుతున్నాయి.
1: And forms change.
0: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణా ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
1: Infant grows in age.
0: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
1: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
0: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అతను ఒక పిల్లవాడిగా వస్తాడు.
1: ద బాయ్ గ్రోస్ ఇంటూ ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
1: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
0: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
1: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
0: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరు అనుకున్నావు?
1: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలే.
1: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
1: Make your love strong enough.
0: Prema kante minchinatvanti sadhana marokati ledu.
1: There is no other spiritual practice beyond love.
0: Spiritual practice is the divine practice.
1: The spiritual practice is the divine practice of
0: existence. Divine practice anaga divine anaga emti? Kevalamu aa divyattamto koodinatvanti bhavamu.
1: The divine love meaning the divinity.
0: Divyattam anni kodunu kadalutune untuntadi.
1: And it's full of vibration.
0: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
1: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
0: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
1: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
0: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
1: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
0: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
1: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్స్.
0: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
1: The direct manifestation, sakshat, you don't encounter anywhere.
0: Sakshat.
1: Sakshat.
0: Anaga, satyamainatuvanti vastuvunu manam sakshatga chudali.
1: The direct manifestation, you should be able to experience.
0: Sakshat anetvanti, akkada nilichipoyinatvanti.
1: The sakshat is the one that stands in front of you.
0: Adi neeku swarupanga kanipistuntadi.
1: That you will be able to see
0: kannu techina, kannu musina.
1: You will see it. With open eyes or closed
0: eyes.
1: And that form is the reality permanent. We should practice to keep this permanent form steady constantly with us.
0: We
1: will be able to see the direct manifestation with our eyes open or closed. Embodiments of love. We want to see many manifestations.
0: Inni aashinchinappatikini mee nimmanu meer maatram marchipovadaniki veelledu.
1: You may aspire to see many visualizations but never forget yourself.
0: Neeve inni roopalato untunnavu.
1: In fact you yourself exist here.
0: Neeve inni roopalaga maaripothunnavu.
1: You only manifest into many.
0: Kaani aa roopamlo em maatramu maaratam ledu.
1: Actually the reality does not change.
0: Divyamaina bhavyamaina ee roopamu nee ande untunnadi.
1: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
0: కలగ కనిపిస్తుంటాయి.
1: That appears in your dream, no doubt.
0: ఈ కలలు నేను కలనే.
1: And all this kala, the dream, is kala, false.
0: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
1: Therefore, distance yourself from these thoughts or illusions.
0: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలాంటి నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
1: The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma,
0: Brahma
1: the reality.
0: నీ యొక్క స్వరూపమే.
1: And this Brahma is your truly your own form.
0: ప్రతి భ్రమయందు కూడాను నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫామ్.
0: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూచినది నిన్ను నీవే కాని స్వప్నంలో ఏదో కాదు.
1: యూ సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ప్రతి ఒక్కదానికి కూడాను నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
1: దేర్ ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
0: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ విత్ యు.
0: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కాని మరొకటి కాదు.
1: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్.
0: ఇంతకాలం చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
1: You have been spending time in these imaginations or
0: delusions.
1: All those things that you should learn in future, they are contained here in this talk.
0: Future ante emti?
1: What is future?
0: Munduku jaragoyetundi.
1: What is going to happen?
0: Munduku em jarugutundi?
1: What is going to happen?
0: Present ide munduku jarugutundi.
1: The present is going to happen in future.
0: Ee present ide eppudu jarugutundi?
1: What is the present?
0: Past ni marchipoyinappudu present nilustundi.
1: When once you forget the past, you live in the present.
0: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
1: When once you forget the present, you live in future.
0: Kabatti anni kudanu neevi past, present, future.
1: So you are the only one in the past, present and future.
0: Ninnu neeve kalpinchukuntunnavu.
1: You only appear in these three periods of time, past, present and future.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Anni kudanu bhraman cheda kaligeetundi.
1: These are all the results of one's own thought.
0: Daiva shaktulu, daiva vibhutulu అన్ని కూడా మానవుని ఎందే ఉంటున్నావు, కానీ మరొక ప్రదేశం నుంచి రావటం లేదు.
1: ద డివైన్ పవర్, ద డివైన్ కెపాసిటీస్ ఆర్ విత్ ఇన్ మ్యాన్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: నిజంగా అవి మీవే అనేటువంటిది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ వుడ్ యూ కమ్ టు నో దే ఆర్ లేటెంట్?
0: కొంచెం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రండి.
1: వెన్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ దిస్ స్పిరిచువల్ పాత్,
0: నీకు నీవే కనిపిస్తావు.
1: యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ ఓన్ రియాలిటీ.
0: కనుక నీ రియాలిటీ నీ ఎందే ఉన్నది, కానీ రియాలిటీ మరొకరి ఎందు రాదు.
1: Your true nature, reality is within you, not from outside. So if you want to see the reality, you should also consider
0: this.
1: And for this reflection, resound is also necessary. So for this resound and reflection, you should also develop this reality.
0: Resound, reflection, moodu kudanu nee ande unnavu gaani bayata nunchi vachi cheripovu.
1: So reality, reflection and resound are within you, not from outside.
0: Meek brother untadu.
1: Here is your brother.
0: Aa brother kudanu pelugutadu, pedda ayipothadu.
1: Your brother also grows along with you.
0: Adu samajamlo chertadu.
1: And he is in society.
0: Samajamlo nunchi panchi peru pondutadu.
1: And he earns all good name there.
0: Aa peru pondindi evaru?
1: Who earned that reputation?
0: Aa brother e.
1: Your own brother.
0: Aa brother anetattu vaadu evaru?
1: Who is the brother?
0: Oka aakarame.
1: Your brother has a form.
0: Aakaram ekkada nunchi vachindi?
1: Where from he got that form?
0: Reality nunchi ne vachindi.
1: The form is out of the reality.
0: Kanuka manam nunchi vachi manamanni manamu anni vidhala mosam chestundadi.
1: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
0: Illara
1: students,
0: meeku konni saachatkarinchalante kontha kaalam teeskoni meeku cheptanu.
1: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
0: Meer chestunnatundi meditation chaala porapadu.
1: The kind of meditation that you are following is wrong.
0: Edo aakaranni pettukoni danne meer penchukuntu pothunnaru.
1: You keep a particular form in front and go on meditating upon it.
0: Ee yokka aakaranni evaru techukunnaru meere techukunnaru.
1: This form is of your choice.
0: Ee shopping lopala vachinatundi beva ekkada?
1: Where is this thought?
0: ఆకారం నుంచి కొనే బెవర్ కలుగుతున్నాయి.
1: The thought is out of the form of your taste and choice.
0: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవర్ను వదిలితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
1: So the moment you give up this form gradually, you will have the experience of the formless.
0: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
1: Never consider God at a distant place.
0: దైవం మీరే దైవము.
1: You are God.
0: మీ ఆకారమే దైవము.
1: Your reform is
0: God. ఆనందమే దైవము.
1: Your bliss is God.
0: మీ reflection ఏ దైవము.
1: Your reflection is God.
0: మీ reaction ఏ దైవము.
1: Your reaction is God.
0: అన్నిటికి దైవము నీరే.
1: Everything is God divine.
0: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
1: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
0: Aham Brahmasmi anna unnatundi ee padamlo unnatundi artham emti?
1: What is the meaning of Aham Brahmasmi?
0: Nenu Brahmaga unnanu.
1: I am Brahma.
0: Ante neeve aa akaranga maaripothunnavu.
1: It only means you have taken the form of Brahma. You become that Brahma.
0: Tatvam asi.
1: You say tatvam asi.
0: Aa unnatundi nene.
1: You say the one that exists is myself.
0: Adi tattu idi tvammu.
1: That and this are one.
0: రెండు కూడినప్పటికీ అసి.
1: That and this are one.
0: అసి అనేటువంటిది రెండు కూడిన తర్వాత ఒక్కటైపోతుంది.
1: When once that and this అసి being one, you find oneness, unity.
0: కనుక మీరు ఉన్నటువంటి పదం లోపల ఏ దాన్ని కూడా మీరు వదలకండి.
1: Therefore never give up these important aspects.
0: అన్ని దివ్యమైన భవ్యమైనటువంటి పదములే.
1: All are novel and beautiful standards.
0: శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క దీనంతా చూపారు.
1: Shankara demonstrated this fact.
0: Anni chupi kattabadi taane andro leenavaipoyadu.
1: And he has got merged in his own doctrine.
0: Kanaka meeru anni kuda chuchi chuchi tirigi androne leepinatam manchidi kaadu.
1: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
0: Meeku evariki ee vidhamainatundi aasha kavalano evariki ee vidhamainatundi roopam kavalano ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
1: Therefore picturize the form that is so endearing to you.
0: ఆ హృదయంలో మీ పెంచుకున్నటువంటి పిక్చరే ఈ క్రమక్రమేణ కళ్ళకి వచ్చేస్తుంది.
1: Therefore the form that you picturize in your heart will appear in front of your
0: eye. ఎప్పుడు హృదయంలోకి వచ్చిందో అదే నీ కళ్ళలో కనిపిస్తుంది.
1: The form of the heart will appear in front of your eyes.
0: ఈ యొక్క కళ్ళల్లో కనిపించినటువంటిది సత్యమైపోతుంది.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇన్ యువర్ ఐ విత్ యువర్ ఐ ఇస్ ద రియాలిటీ.
0: కళ్ళతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
1: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
0: కనుక మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
1: Reality is within you, it's not coming from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
1: దిస్ థింగ్ యూ కెన్ అచీవ్ త్రూ లవ్.
0: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
1: వితౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమే సర్వమునకు ఆధారము.
1: లవ్ ఈజ్ ది ఫౌండేషన్ ఫర్
0: ఎవ్రీథింగ్. ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
1: We should develop this principle of love that exists between the human and the divine.
0: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
1: The love is not the product of
0: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
1: And this love has not gone into Brahman.
0: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
1: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
0: కాబట్టి దైవం ఎవరు?
1: Who is God?
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Anetundi bhavamu meeru penchukuntu pondi.
1: Entertain this thought that I am God. I am God.
0: Kattagavadi neeve Brahmaga maaripothavu.
1: Ultimately you become God.
0: Kontha kaalam Brahma veru neeve veriga untavu.
1: But sometime you are separate from God.
0: క్రమక్రమేణ ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
1: Gradually with the passage of time you become God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
0: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
1: గాడ్ హాస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: దైవము మీరు ఒక్కటే.
1: యు అండ్ గాడ్ ఆర్ వన్.
0: ప్రత్యేకం కాదు,
1: నాట్ సెపరేట్.
0: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ ఎందే ఉంటున్నారు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
1: దిస్ unity, oneness, we should keep in view. Truth is one.
0: Ekame satyam, ekame daivam.
1: God is one, truth is one.
0: Ade neevu.
1: And that truth.
0: Neevu ade.
1: You are the truth and you are God.
0: Ade neevi.
1: And God is
0: nene
1: you.
0: Adi, ade nenu. Nene adi, ade nenu.
1: That thou art. You are God. God is you only, nothing more.
0: Neekunti God tattva vichindu vere ekkadu.
1: God is not separate from you.
0: నీ ఎందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నిన్నే మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ యువర్
0: నేచర్. మర్చిపోతే నించేది ఏమిటండి? దైవం ఒక్కడే.
1: అండ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ.
0: నిన్ను నీవు మర్చితివా అన్నింటినీ మర్చిన వాడవుతావు.
1: ఇఫ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ you will be forgetting the whole.
0: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
1: Never forget your true identity. నిన్ను
0: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
1: Never forget your true identity.
0: ఎక్కడ పోయినా గాని నేను పోతున్నాను.
1: You say, I am going.
0: దైవం ఎక్కడున్నా అంటే నేనే దైవము.
1: If anyone asks you, where is God? Say that, I am God.
0: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
1: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
0: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది శాశ్వతమైనటువంటి సత్యం.
1: And if this remains constant throughout, that will give you true experience.
0: కనుక మీ యొక్క భావాన్ని మీరు మీ స్వరూపంగా మార్చుకోవాలి.
1: Therefore, let the feelings take a definite form.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది వేదాంతంలో చెప్పినటువంటి తత్వం అసి.
1: That is the essence of Vedanta, that thou art tattvam asi.
0: Tat.
1: Tat.
0: Tvam.
1: Tvam.
0: Asi.
1: Asi.
0: Enniti yaka ekatvame.
1: That thou art, both are one.
0: Ee enniti yaka uttamainatundi bhavamu mee yaka dinto stiramga nilipukondi.
1: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
0: Devudu kallo vachadu, Ramudu kallo vachadu, Krishnudu kallo vachadu, Swamma kallo vachadu. Ee vidhanga veeru కమకమైన అజ్ఞానం పెంచుకుంటున్నారు.
1: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
0: That dream lay.
1: That's all a dream.
0: ఈ డ్రీములు సత్యమెట్టటం.
1: How can the dream be?
0: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
1: That is there so long you are fast asleep.
0: ఆ నిద్రపోతేనే కనిపించవు.
1: When you are awake, the dream vanishes.
0: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద డ్రీమ్.
0: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
1: అండ్ ఇట్ ఈస్ ద డ్రీమ్ ఇట్ ఇస్ ద స్లీప్ దట్ టేక్స్ యూ టు ద డ్రీమ్ అండ్ అవుట్ ఆఫ్ ద స్లీప్ యూఆర్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
1: సేఫ్ గార్డ్ దిస్ లవ్.
0: ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ ఆబ్స్టకల్ బట్ స్ట్రెంగ్థెన్ యువర్ లవ్.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: There's no God beyond love, other than love.
0: Premane mee nijamaina daivamu.
1: Love is God in truth.
0: Aa premane meeku anni vidhala margamu.
1: And the love is the proper path to God.
0: Aa premane meeku gamyamu.
1: And love is the goal.
0: Kanuka mee gamyamu, danyamu, sadhana annintu yandu ekatvanni teeskondi.
1: Sadhana, practice is love. Gamya, the goal is love.
0: Kani appudappudu meeku konni doubts kaligapudu nannu adagandi. Nenu tappakunda cheptanu.
1: If you have doubts, feel free to ask Bhagavan. He will clarify your doubts.
0: Tappuga yuka satyanni telipadaniki nenu eppudu velukanje veyanu.
1: Bhagavan is always prepared, always ready to clarify your doubts.
0: Namakramena mee yokka bhavamunu kontha varaku tagginchukuntu raavali.
1: We should cut short our imaginations.
0: Bayata padipothundi mee yokka bhavamulu.
1: And let's see that we express these thoughts.
0: Ee bhavamanta bhramaga maaripothundayi.
1: And all our feelings sometimes amount to imagination. And this Brahma should take us to Brahma, the reality. And this Brahma is the reality that is with us all through. And that is the real Prabha or effulgence, brilliance. Sat is existence, divinity.
0: Sat anaga emti ade.
1: Tat is divine.
0: Tvam anetundi emti adiye.
1: Tvam is equally divine.
0: Tat tvam asi.
1: Tat tvam asi.
0: Ee tattvam asi anetundi ahankara roopamlo bayaletundi. Asi anetundi ahankarame.
1: When once I say asi, the combination of tat and tvam is just an indication of ego.
0: Ee rendinti yokka ekatvanike ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
1: దిస్ అసి ఇస్ ద యూనియన్ ఆఫ్ తత్ అండ్ త్వం, దట్ అండ్ దిస్.
0: ఈ తత్ త్వం ఈ రెండింటిని మీరు భద్రంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికే పోదు.
1: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం దట్ అండ్ దిస్ ద అసి దే బికమ్ వన్.
0: ఈ విధమైనటువంటి సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తాను భద్రంగా పెట్టుకుంటాడు.
1: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్, we can know our true nature.
0: ఏది ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని సూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విత్ దిస్ బాడీ యూ హ్యావ్ సీన్ బ్రహ్మ.
0: ఈ బాడీ ఎందు ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుండాలి.
1: బ్రహ్మ గాడ్ ఈజ్ విత్ ఇన్ దిస్ బాడీ.
0: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒక్కటే.
1: దేర్ ఫోర్ అహం యువర్ సెల్ఫ్ బ్రహ్మ గాడ్ ఆర్ వన్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి విస్తారం చేయండి.
1: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ టు ఫుల్ఫిల్మెంట్.
0: దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
1: దెన్ విల్ సర్టన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేని మీరు తలుచుకోకండి.
1: When you sit in meditation, don't have separate specific
0: thoughts.
1: Never think of comforts and convenience. You know your own reality while you sit for meditation. Concentrate on your the true self.
0: అందులోనే సర్వము ఇమిడి ఉంటున్నది.
1: The self contains everything.
0: అప్పుడే మీకు ఏకత్వం గుర్తించుకోవడం వీలవుతుంది.
1: Then you find the harmony, the unity, oneness.
0: యూనిటీ అనేటువంటి ప్యూరిటీ కలిగిస్తుంది.
1: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
1: అండ్ దిస్ ప్యూరిటీ విల్ టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ. ఆకారం
0: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
1: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
0: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: Therefore, your own purity will take the form of the divinity.
0: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
1: How do you get this true unity?
0: ఇక యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
1: When once there is unity within you, you'll be able to achieve unity.
0: అది నేను రెండు ఒకటే.
1: That and this, that I are one.
0: కనుక మీరు ఒకదానికి తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
1: Go by this oneness only, not by
0: multiplicity.
1: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only zero.
0: ఈ జీరోకు అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
1: And when once you just add one after one,
0: అంకెలు పెరగటం కానీ అంకెలు పెరగటం కానీ మన యొక్క భ్రమలే.
1: And the change in the number is only our imagination.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
1: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
0: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
1: తత్వం అసి ఇస్ వేదిక్ డిక్తం.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
1: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం అవుతుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఎన్ని పర్యాయములు నేను చెప్పుకుంటున్నారు.
1: టు లర్న్ స్పెల్లింగ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దానిపై అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మిల్క్ MILK, యూ గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే అమ్మాయిలకే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్. But it is
0: MILKE అని అనుకుంటూ వచ్చేస్తే అమ్మకారం తీసుకుని వస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ సేయింగ్ అమ్మాయిలకే, ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్.
0: ఎక్కడ ఎలికారు?
1: Then she'll ask you, where is Elka, the rat?
0: Kanuka, manu cheppukovatam kodanu pavitranga unnatundi danni pavitramainatundi vidiga cheppovali.
1: Therefore, our pronunciation, diction should be correct and exact, accurate.
0: Ee vidhamainatundi vakyalu kontha varaku manam chakkaga telusukunnappude satyamainatundi mee nunchine meeku avibhavistundi.
1: Then once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
0: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కామ రామ కామ రామ కా

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చదివితిని ఎన్ని శాస్త్రములు చదివినవి కలవి పెక్కురు. చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge, all of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కాని చదువుంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున పుస్తకమును పఠించినంత మాత్రమున మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు ఇది అక్షర శ్రీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: అక్షరంతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: They should also understand the meaning of words which are composed of these
0: words. ఈ వర్డ్స్ చేరినటువంటి యొక్క పదములు కూడా సెంటెన్స్ కూడా గుర్తించాలి.
1: One has to recognize the value of the sentence comprising words.
0: కానీ అక్షరం తెలిసినంత మాత్రమున వాడు చదువుకున్నటువంటి వాడిని చెప్పడానికి వీలు.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరులను కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Ayya, veerandaru goppa kavulu goppa sri sampadana kaligina vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidya mata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు తిక్కని శోభయాది ఎర్రాపక్రడ మాధవగారి మరణ ఇంగడి సురణ రామరాజు భూషణుడు తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ ద 8 ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో 5 అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ 5 లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరములో ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే 5 అక్షరములు కూడాను 5 భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artame 5 padamulo endukodanu 5 bhashalo endukodanu oke artame undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. Krishna Devarayalu, ee vidhamainatvanti aagna chesetappatiki, andaru kodanu bayapadi poyaru.
1: When that was the command of Krishna Devaraya, all were fear stricken.
0: Okka bhashalo oka aksharam untunte, aidu bhashallo kodanu ade aksharame undalante, అది ఎట్లా సాధ్యమవుతుంది, అది అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
1: దే బిగన్ డౌటింగ్ హౌ టు కంపోజ్ సచ్ ఎ వర్డ్ బికాస్ ఈచ్ లెటర్ హ్యాస్ టు కన్వే ద సేమ్ మీనింగ్ యాజ్ ద రెస్ట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు.
0: కృష్ణదేవరాయ దగ్గర తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు.
1: ఈ తెనాలి రామకృష్ణ,
0: తెనాలి రామకృష్ణుడు అయ్యా నాకు ఒక పర్మిషన్ కావాలి అన్నాడు.
1: తెనాలి రామకృష్ణ ప్లీడెడ్ ద కింగ్ టు పర్మిట్ హిమ్.
0: నేను నా గ్రామంలోకి వెళ్లి వచ్చేటప్పటికి రేపు తెల్లవారి చాలా త్వరగా అవుతుంది, నా చేత కాదు ఇది, కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారి 7 గంటలకు దీనికి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకే నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: యు మేక్ మీ స్లీప్ అలాంగ్ విత్ దెమ్.
0: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
1: ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ బై ది సన్ రైజ్.
0: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
1: దో హీ వాజ్ లయింగ్ డౌన్ హీ కుడ్ నాట్ స్లీప్.
0: పశువు అంతా చాలా శబ్దమిస్తున్నాయి.
1: కౌస్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ సౌండ్ నాయిస్ డిస్టర్బెన్స్.
0: వారి భావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: హిస్ బ్రదర్ ఇన్ లా has got immense love for this cow.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each cow.
0: లక్ష్మి, సరస్వతి, రాధ, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉండాలి.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటున్నది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child's disturbance.
0: వారి బావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has

0: inside said this, ye aura bava, brother la which cow?
1: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
0: He kept it in his mind.
1: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
0: He went on concentrating on the answer he is supposed to give.
1: Aura bava. ఐదు వచ్చారు.
0: Here there are five letters. ఏ aura bava.
1: దీనికి ఒకే పదము.
0: This is just one word.
1: ఏ భాష లోపల ఆ అక్షరమునకు ఏ అర్థం ఉందో అన్ని భాషలు ఎందుకు అలాంటి అక్షరమునికి అలాంటి అర్థమే ఉండాలి.
0: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
1: అప్పుడు తెల్లవారుజామునకి చెప్పాడు.
0: Next morning he said,
1: బావా, నేను ఈనాడు మా రాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
0: In obedience to the command of the king, I am going to attend the court today.
1: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
0: The meaning you do not know.
1: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
0: Then he was proceeding to the court.
1: వేస్తూ వచ్చేటప్పటికి ఎవరు చెప్పలేకపోయారు.
0: No one could answer.
1: ఈ తెల్లవారు రామకృష్ణ దగ్గరికి వచ్చి, అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా?
0: The king said, at least Tenal Ramakrishna, would you answer my
1: question?
0: He said, I'll certainly answer.
1: Evatini jawabu.
0: What's your reply?
1: Ye aura bava.
0: Ye aura bava. Which cow?
1: Ye aura bava.
0: Ye aura bava. Five letters.
1: Ye.
0: Ye.
1: Marathi lo rahari.
0: In Marathi language, A means come.
1: How? Hindi lo rahari.
0: Oh, Hindi, come.
1: Ra, Telugu, ra, ani.
0: Ra, in Telugu, come.
1: Ba, Kannada, ra, ani.
0: Ba, in Kannada, means the same, come.
1: Va.
0: Va.
1: Tamil, ra, ani.
0: Tamil, meaning come here, Tamil.
1: Marathi, Hindi, Telugu, Kannada, Arabu.
0: Here we have all the languages, Marathi, Hindi, Telugu, Kannada, and Tamil.
1: Hello.
0: Tamil.
1: Aidu akshramulu cherite oka padam ayipindi.
0: All these five letters constituted one word.
1: Oka akshramulaku ee artham undo annitiki ra ra ra ra.
0: Each letter gives you the same meaning, come, come.
1: Adhe vidhugade neevu aksharalu chaltunnavu.
0: Likewise, you are reading, you should know the meaning of every letter. People go through big books, volumes. But none care to know the meaning of one word at least.
1: కాని ఆనాడు చదువంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
0: But in olden days, it is necessary to know the meaning of every letter.
1: కనుక తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదములలోనే ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేసారు.
0: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
1: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
0: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
1: బంగారు ముక్కలు
0: and also gold pieces
1: oka pottam katti
0: and they were kept in a pack
1: oka bundle maadi ichi tan chetiki ichadu
0: made into a bundle and presented to him.
1: Ee naadu neeku goppa bahumati istunnanu annadu.
0: Today I am giving you big gift.
1: Ee bahumati nenu sambandhinchukunnanu kaani nenu dakkinchukogalana ani sandehisthadu.
0: He was doubting, I got the gift but would I be able to maintain it, deserve, keep it?
1: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బంట్లు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
0: హీ వాజ్ ప్రిపేర్డ్ టు క్యారీ దిస్ బండిల్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్రెషస్ మెటల్స్ అండ్ రిక్వెస్టెడ్ టూ ఆఫ్ ది పీపుల్ టు ఫాలో హిమ్.
1: బాడీ గార్డ్స్ ఇచ్చాడు.
0: టూ బాడీ గార్డ్స్ వర్ ఆస్క్డ్ టు ఎస్కార్ట్ హిమ్.
1: రాజు దగ్గర నుంచి ఈ బాడీ గార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకుని ఇంటికి వెళ్ళాడు.
0: Along with the bodyguards, he reached home carrying this plate.
1: Goppa goppa viruvainaatvanti navaratnamulu,
0: highly valuable precious nine gems,
1: bangara mukkalu
0: and pieces of gold.
1: Venni nen ekkada pettedi?
0: Where am I to keep them?
1: Aake godrejji ledu.
0: I don't have any godrej iron safe.
1: Neke pettedu levu.
0: I don't have any boxes.
1: Ilanti paristhitilo nen ikkada chesa.

0: అని చాలా విచారణ చేస్తూ వచ్చారు.
1: హీ వాజ్ జస్ట్ ఇంక్వైరింగ్ వేర్ టు కీప్ దెమ్.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: అండ్ దెన్ వైఫ్ సెడ్,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: వై డు యూ వరీ లైక్ దిస్?
0: మా దొడ్డి రోజున పెద్ద బావి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ ఎ బిగ్ వెల్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: అండ్ పుట్ దిస్ హోల్ బండిల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలుండి విన్నారు.
1: అండ్ దేర్ వర్ థీవ్స్ ఎట్ దట్ మూమెంట్. దే కుడ్ ఆల్సో ఓవర్ హియర్ వాట్ షీ వాస్ టెలింగ్.
0: వాళ్ళు పినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: అండ్ దట్ నైట్ దే వర్ జస్ట్ ప్రిటెండింగ్ టు హ్యావ్ గాన్ టు స్లీప్.
0: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆయాతమెత్తిన జలమంతా కూడాను అన్ని చెట్టుకు గట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
1: And in fact it was also used
0: for his feet. కానీ నీరు కరిగిపోలేదు.
1: But still there was water.
0: కరిగిపోలేదు.
1: And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
1: And it came to his home.
0: తెల్లవారులేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: నెక్స్ట్ మార్నింగ్ థీవ్స్ లెఫ్ట్ దట్ స్పాట్.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని, పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లెటర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఎన్ ఎస్కేప్.
0: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని, పదార్థాన్ని, వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
1: Therefore, he is a true poet if he knows the meaning of every letter, of every word.
0: Kavim pranam anusar tamasa parastat.
1: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters literature emanate.
0: Kavi ee naadu aksharathanni gurtinchukodaniki evaru prayatninchatam ledu.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: Vakyatanni matrame telusukoni
1: by knowing the meaning of the sentence
0: ఆ వాక్యాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకనే వారికి ఏ మాత్రము ఫలితం లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: today all the worldly words,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
1: and the worldly words that we speak, sentences,
0: ఉన్నారే కానీ నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవ్వరూ బోధించటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద మోరల్ కంటెంట్, ద రైచియస్నెస్ ఓవర్ దేర్, నాట్ ద స్పిరిచువల్ స్టఫ్.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని, భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్ ఓపెన్లీ ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములను చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ, మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
0: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: అండ్ దెన్ హీ కమాండెడ్ దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి చదువు.
1: That is true education.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: All students learn today.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకుంటున్నాను. పోతున్నాను.
1: If you ask them where are you going, we are going to study.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాము. We are buying education today.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: We buy education today. కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: That's no true education at all.
0: ప్రతి దాని అర్థములు కూడా గుర్తించి వర్తించాలి.
1: We have to know every meaning of every word and conduct accordingly.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly, ephemeral.
0: ఈ చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it up.
0: ఆ చదువులు కూడా చంపవలసి వస్తుంది.
1: And we have to leave that, all that you acquire.
0: కానీ చావని చదువులు,
1: that education which makes you immortal.
0: చదువని చదువును చదివించినంతది మాత్రమే ముఖ్యమైనది కాదు.
1: The other
0: చావులేని చదువు చదువువాలి.
1: The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: ఆ చదువు ఐదే ఉండేది. ఐదే ఉండేది.
1: There are only five.
0: మొదటిది సత్యం.
1: First, truth.
0: సత్యమునకు మరణం లేదు.
1: Truth is deathless.
0: Truth is one.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: Dharmam vakate vakate.
1: Dharma is one.
0: Shanti. Anasakshatthi. Adi nijmaina anandam.
1: Peace. The mental peace is very important.
0: Tyagaraju kuda cheppadu. Shantamu leka saukhyamu ledu.
1: It was Chagaraj who said, you cannot be happy without being peaceful.
0: Prema.
1: Then love.
0: Puttina bidda madukoni sachche tata varaku kodanu aa prema penchutune untundali.
1: Right from the time of birth, the child, to the level of the grandfather, they go on to the love. In fact, that education lacks this love.
0: Ahimsa.
1: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa magane kundi.
1: Non-violence is also deathless.
0: Ahimsa kosamani Buddhudu entano prarthinchadu.
1: Buddha prayed for this non-violence.
0: Ahimsa paramo dharma.
1: Ahimsa is the cardinal principle of dharma.
0: Kaluka ee aidu chaduru chaduradi meeru.
1: You acquire the knowledge to acquire these five values.
0: Satyanni chadu.
1: In fact, learn to be truthful.
0: Neevu satyamane paduku.
1: Speak truth.
0: Dharmamuni acharinchu.
1: And tread the path of righteousness.
0: శాంతిని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ పీస్.
0: ప్రేమను ఆనందంగా పంచుకో.
1: అండ్ షేర్ లవ్ బ్లిస్ఫుల్లీ.
0: అహింసగతో జీవించు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ నాన్ వైలెన్స్.
0: ఇవే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థములు.
1: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్గజములు ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
1: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్ దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రాపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్
0: ఈనాటికి చచ్చినవి కావు.
1: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి చూస్తున్నాము కాని చంపేస్తూ ఉన్నాము కాని దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్. But we are not after that which is imperishable.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చారు.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: అవి నిజంగా మానవులను ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మ్యాన్ ఫాలోస్ ఆల్ దట్ హీ సెడ్.
0: మానవుడు కేవలం చదువుతున్న వాడు కాదు.
1: హీ కెనాట్ బి మానవ హ్యూమన్ బై జస్ట్ లెర్నింగ్.
0: మానవుడి అందు ఈ పంచగుణములు ఉంటున్నవి.
1: The human has got these five human values.
0: ఈ పంచగుణములను మనం పోషించుకుంటే మనమే పరమాత్ముడు అవుతాం.
1: When once we foster these human values, you'll be divine.
0: తత్వం అసి అని అన్నాను.
1: You are తత్వం అసి, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరముల లోపలనే ప్రపంచమంతా నిమిడి ఉంటుంది.
1: Therefore, తత్వం అసి, in these three at the present the quintessence of knowledge.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికి అంత ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: Therefore these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
1: When once you rely on truth, base on truth, you can attain
0: in దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
1: You are all humans here.
0: అందరూ దైవ స్వరూపులే.
1: You are all divine.
0: అందరికీ ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: వీ హావ్ గివెన్ సెవెరల్ నేమ్స్ లైక్ సోల్ అండ్ వీ గో ఆన్ చేంజింగ్ ది నామెన్క్లేచర్.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
1: సో లెట్స్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
1: ఐ మే ఫేస్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ పెయిన్ ఆర్ ప్లెజర్
0: ఇవన్నీ నా ప్రతిబింబములే.
1: దే ఆర్ ఆల్ మై రిఫ్లెక్షన్స్.
0: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ సీ ఈజ్ మియర్ రిఫ్లెక్షన్.
0: దైవము చెడ్డవాడు కాదు. దైవము గుణము లేవు, కర్మలు లేవు.
1: గాడ్ ఈజ్ బియాండ్ యాక్షన్, హీఈస్ అట్రిబ్యూట్లెస్.
0: నా కర్మణ నా ప్రయా త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగమే ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ ఫర్ విచ్ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు త్యాగం చేయి.
1: ఎనీథింగ్ యూ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: అన్ని నావే.
1: ఆల్ బిలాంగ్ టు మీ.
0: నేనే భగవంతుణ్ణి.
1: ఐఎమ్ గాడ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థం ఎక్కడ కనిపించవు.
1: వేర్ ఎవర్ ఐ సీ గాడ్ ఓన్లీ నథింగ్ ఎల్స్.
0: నీకు పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
1: ద నేమ్ అండ్ ఫామ్ మే బి అట్ వేరియన్స్ బట్ ది సింగిల్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఇస్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ సోల్ దట్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
1: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
0: కాలం అతీతమైనది.
1: Time is transcendental.
0: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు గుర్తించకూడదు.
1: Bhagavan doesn't want to speak more than this.
0: మీకు విసుగును గుర్తించకూడదు.
1: And he doesn't want to feel vexed or tired.
0: ఈ ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ రికగ్నైజ్ దీస్ ఫైవ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కాంప్రిహెండ్ టోటలీ అండ్ ప్రాక్టీస్.
0: కానీ చదివిని కానీ అర్థములు కావు.
1: అండ్ వాట్ యూ జస్ట్ హ్యావ్ లెర్న్డ్ బట్ యూ హ్యావ్ నాట్ నోన్ ద మీనింగ్.
0: ఆచరణే ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆచరణ లేని విద్యలు అవిద్యలే కానీ నిజమైన విద్యలు కాదు.
1: That which is not practiced is not learning at all.
0: Kanuka meeru em okati chesina okati rendaina meeru aacharanalo pettandi.
1: You may learn many, at least practice one or two.
0: Appudu meeru dhaniyulaipotharu.
1: Then only your lives would be redeemed.
0: Ento meeru punyulaipotharu.
1: And you'll be virtuous, meritorious.
0: Ento sariyinatundi margaanni anusarinchinattu aaravtharu.
1: And you will be following the correct path in life.
0: Naa maatalu gaani ana kalaam maatalu gaani enno vinnaru meeru. కానీ విన్నటువంటివి ఈ చెవులతో విని ఈ చెవులతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: యు హర్డ్ మెనీ ఫ్రమ్ భగవాన్. యు హర్డ్ ఫ్రమ్ ద టాక్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
1: ఇట్స్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ టు లిసన్ టు సచ్ సీక్రెట్ వర్డ్స్.
0: ఇవి చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
1: హావింగ్ హర్డ్ దెమ్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు దెమ్.
0: ఇది ఏ మానవుని యొక్క జీవిత లక్ష్యము.
1: This is the aim of life.
0: మై మై వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశములే.
1: యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ యాజ్ హ్యూమన్స్.
0: నా అంశండి. నా అంశాన్ని తగినట్టుగా మీరు నట్టుకోండి.
1: యాజ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద డివినిటీ అండ్ ద పవర్.
0: కానీ కొట్టి మాటలతో కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం బై మియర్లీ స్పీకింగ్.
0: కనుక ఈ ప్రేమ విషయంలో చెప్పేటి సత్య విషయంలో అనేటువంటివి ధర్మ విషయంలో అనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కానీ అన్యమంగా పుట్టినవి కాదు.
1: దీస్ ఫైవ్ వాల్యూస్ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఆర్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దీస్ వాల్యూస్.
0: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
1: వెర్ ఎవర్ యు గో యూ ఫీల్ వన్నెస్.
0: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు మీరు ఏ పేరు ఏ పేరు అని.
1: మెనీ ఆస్క్ భగవాన్ హూ ఆర్ యూ భగవాన్ వాట్స్ యువర్ నేమ్.
0: అయ్యా ఐ అండ్ యు ఆర్ వన్.
1: భగవాన్స్ ఆన్సర్ ఇస్ దిస్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: అంతేగాని నేను వేరే నీవు వేరే వారు వేరు వేరే కాదు.
1: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
0: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప వేరు కాదు.
1: మైన్ అండ్ థైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్.
0: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే ఈమె నా అక్కనే ఇతను నా తమ్ముడే ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ లెట్ అస్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: కోపతాప అసూయ జబ్బములు ఏమాత్రం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి స్కోప్ ఫర్ ఎనీ యాంగర్ ఆర్ టెంపర్.
0: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుగ్గుడములే.
1: దే ఆర్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అవే యువర్ హ్యూమన్ నేచర్.
0: కనుక మనం దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకునేటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్ టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
0: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
1: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్ భగవాన్ డజంట్ వాంట్ టు డిటైన్ టు కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
0: విన్నవి రెండైనా కూడాను మీరు మనసులో పెట్టుకోలేదు.
1: Having heard these things, at least preserve them at one or two that you heard.
0: దేనైన భగవంతుని పైన బాధ్యత వేయండి.
1: Hand over everything. God will take care.
0: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
1: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: సర్వమిరిగిన వాడు సాయి ఒకడే. సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.
1: ది ఆల్ నోయింగ్ పర్సన్, ది ఓమ్నిసియెంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్. There is no person who does not know anything at all. People who know a little, it is small persons. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
0: Pancha kriyalate, pancha bhutamulato కూడినది ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ జ్ఞానేంద్రియములతో, పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న తత్వమునకు, పంచాక్షరములు ప్రాణం వంటి
1: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: యజుర్వేదమునందు నమకములు నమ శివాయ చ శివతరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షర నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద, ఇన్ నమక, ది ఫైవ్ లెటర్ మంత్ర నమ శివాయ చ శివతరాయ చ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
0: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడున్నదే మంత్రము అని.
1: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్, ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
0: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ as it consists of bijaksharas.
0: Ishwara yokka sankalpame shuddha brahmam.
1: The very thought and sankalpa of Ishwara is shuddha brahma.
0: Ide shabda brahmam.
1: This itself will be described as shabda brahma.
0: Kanukane mantramuniki inkati mahattaramainatundi shakti unnadi.
1: Therefore mantra acquires such extraordinary potency and power.
0: Mantramulu moodu vidhamulu.
1: There are three types of mantras.
0: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatundi.
1: Of the three, the mantra which will be called vaidika mantra and the second tantrika mantra are very important ones.
0: Ee rendinti yandu వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
1: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈజ్ వెరీ సీక్రెట్.
0: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
1: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఈజ్ ఇట్ ఈస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
0: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
0: మొదటిది ప్రణవ సహితమైన మంత్రం.
1: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
0: రెండవది వేద విహితమైన మంత్రం.
1: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
0: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమశివాయ.
0: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రము.
1: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
0: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
1: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
0: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
0: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
0: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
1: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
0: Aithe aa mangalakaramainatundi daniki emitadi?
1: What is it that is so sacred and auspicious?
0: Ade om namah shivaya subhankaramainatundi omkaramunaku namaskaramu ani deeni artham.
1: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
0: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
1: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
0: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
1: In this form of Om, there are three syllables, akara, ukara and makara, a, u and ma.
0: Akaram vallane mocham manaku praptinchadu, leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu, makaram vallane manaku mukti labhinchadu.
1: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
0: అకార స్వరూపుడు తానై ఉకార మకారములు అనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
1: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయినింగ్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
0: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
1: ప్రొటెక్షన్ అండ్ మధ్య మధ్య these two are essential parts of the form of a
0: namashivayaku. Aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
1: Quite a number of people have been giving different meanings to this mantra namashivaya.
0: Acharthamulu veru, vakyarthamulu veru, padarthamulu veru.
1: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
0: Aithe anninti endukudanu shastrarthamula kante aatmarthamaneetundi chaala shreshthamaneetundi.
1: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
0: Ikkada aksharaarthamulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇంటెలిజెంట్ పర్సన్స్, హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
0: నా అనగా నంది వాహనుడని,
1: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
0: మా అనగా మందారమాలను ధరించినటువంటి వారిని,
1: the one who has worn the mandara mala, garland of mandara.
0: Shi anaga shivudu aneetvanti suryudu udayinchagane
1: see
0: parvati aneetvanti kamalamu vikasistundi ani
1: she has been interpreted as the moment the sun of Shiva rises the lotus of parvati blossoms.
0: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetvanti deeni antarartham.
1: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
0: Aithe ee vidhamainatundi artham manamu krodikarinchukunnanta matramuna manaku yadartham చిక్కుటలేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
0: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారము అనేటువంటిది ఇది సరి అయినటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
1: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆఫ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఒబేసన్స్ టు దిస్ ఓంకార.
0: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
1: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
0: చెయ్యికి 5 వేళ్లు ఉంటున్నాయి.
1: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
0: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
1: దీస్ 5 ఫింగర్స్ హావ్ బీన్ గివెన్ యాజ్ స్టాండింగ్ ఫర్ ది 5 లెటర్స్ ఇన్ ద
0: నామ శివాయ. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
1: హీ హాస్ బీన్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ అండ్ జస్ట్ సే దట్ దీస్ 5 లెటర్స్ ఆర్ సింబలైజ్డ్ బై దీస్ 5 ఫింగర్స్.
0: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
1: మీనింగ్ ఈస్ ద వన్ హూ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ద 5 ఫింగర్స్ ఇన్ వర్షిపింగ్ శివ ఈజ్ వర్షిపింగ్ దిస్ మంత్ర పంచాక్షరి మంత్ర.
0: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: ఇన్ ఈశ్వరత్వ there are 2 aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
0: Eeshwarudu anaga sakaleshwarya swaroopudu.
1: Eeshwara refers to the one who commands all the types of wealth and treasure.
0: Kanukane atani yokka pratibimbame ganapati ga avatarinchinadanni kudanu konni puranamul yokka aadharam.
1: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva of
0: Atmavai Putraha. Anaga tandri yokka atmani putra swaroopani dharistundeta.
1: It means that son takes the form of the father.
0: Kanuka Ishwarani yokka amshame Ishwarani yokka atmani Vigneshwaruniga avatarishtu vachindi.
1: It also means Vigneshwara is the aspect which has originated from
0: Chetanu, Mahattaramaina Shakti Chetanu, Ganamulanu Ganamulakanta Adhikariga Chesaru.
1: On account of this and therefore he has been made the master and the commander of Ganas who command a lot of power.
0: Itaru wisdom yokka anaga divya shakti yokka pratibimbamu ani anukuntunnaru.
1: Vinayaka has been taken as the symbol of the wisdom.
0: Telivitetalaku maaru peru vinayakuni.
1: It is almost a synonym to cleverness.
0: Kanukani gaja telivi ani kudanu lokavaduka.
1: It is also a popular saying that any person who is having intelligence is considered to be or compared
0: gajamunaku telivitetalu amitam.
1: For an elephant there are unlimited powers of intelligence and cleverness.
0: Kanukani atti telivitetalu gunamulato kudinatuvanti vaadu ganapati kanukane ataniki oka yeruga talanuga nirupistu vacharu.
1: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with a trunk.
0: Ishwaranaku ashebhyo namaha ani kudanu maroka peru.
1: Ishwara has another name, Ashwedhyona.
0: Ashwam anaga a plus swaha. అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
1: ఇఫ్ యూ వాంట్ యూ హావ్ టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆ ప్లస్ స్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
1: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
0: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
0: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
1: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
0: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
1: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించవని దీని యొక్క అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
0: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also recognize the inner meaning of Vigneshwara.
0: Jantuvulu yokka nivasamu aranyam.
1: Forest is the dwelling place of animals.
0: Ee aranyamulo anni jantuvulu kodanu swechchaga sancharistuntayi.
1: In forest animals will be conducting themselves very freely.
0: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు.
1: Of all the animals, the one which has a very huge body is elephant.
0: ఎంతటి యొక్క పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తామ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ, ఏనుగు యొక్క ప్రతిబింబము అయిన పాదం పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
1: However ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
0: Yenu yokka padamudra lokala mrugaradi inetunti yokka simham yokka padamudram kudanu mudra kudanu layam ayipothundi.
1: In the vast footprint of an elephant, the footprint of a king of all the animals like the lion also gets merged.
0: Inte kaadu, ఏనుగు అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
1: నాట్ మెయిన్లీ దిస్, వెన్ ఎ లైఫ్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ బుష్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
0: ఇంకా మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
1: No other animal would be able to make way for itself in the same way as an elephant does.
0: Yenugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sancharinchadaniki veelavutundi.
1: In the path which an elephant has taken, all the other animals can easily move about.
0: Kanuka margadarshakamainatundi ee yokka yenugu.
1: It also means that it sets an example and sets a path for all the other animals.
0: Ade vidhamugane విఘ్నేశ్వరుడు కూడాను సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
1: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్, ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
0: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములు దూరం చేయునని లోకవాడు.
1: ఇట్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ బై ది వరల్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆబ్స్టికల్స్ ఫర్ పీపుల్ హూ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఆన్ హిమ్ అండ్ ఫర్ పీపుల్ హూ వర్షిప్ హీ రిమూవ్స్ ది ఆబ్స్టికల్స్.
0: ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అండర్స్టాండింగ్.
0: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజింతులు వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ హిమ్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
0: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
1: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
0: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడాను కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్.
0: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
1: It has been just said and proved that Vigneshwara is also has also taken the form of a star.
0: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
1: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
0: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
1: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
0: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైన విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
1: భాద్రపద
0: శుద్ధ చతుర్థీ దినం
1: on the fourth day chauthi of bhadrapada on the joint fortnight you get this
0: anadu matrame ee nakshatramu oka yenuku aakaramu dharinchinattuga kanipistu vachindi.
1: Only on that particular day this star can be seen in the form of an elephant.
0: Kalukani భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
1: As those people who have observed this particular star have felt happy that this is a very unique type of star.
0: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of education.
0: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
0: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
1: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక.
0: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
1: His wisdom is highly refined and very
0: ఇతను కవులలో మహాకవి.
1: Among the poets, he is the greatest.
0: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
1: Once upon a time, Vyasa asked Ganapati to take down Mahabharata when he was dictating.
0: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
1: వైల్ రైటింగ్ హి హ్యాడ్ టు రైట్ ఎ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాజ్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఎ థౌసండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
0: కాలమును వ్యర్థము చేయకూడదు అనేటువంటి అర్థం అని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: ఆ కలము విరుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరికి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
0: కనుక అతనికి ఏకదంతుడు అని కూడాను మరొక పేరు.
1: That is why he has got another name, ఏకదంత.
0: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికీ కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamunu kudanu sarjitte nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove to the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్, ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఇస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్, విచ్ ఇస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్. This type of food has been described as tamasic food.
0: ee annintikinte mukhyanga koncham vicharinchukunnappudu maamsaaharam aneetundi poorthi dinni khandistu vacharu.
1: Non vegetarian food has been described and been criticized and condemned as very
0: kanmani ganapati anaga yelugu shakaahari.
1: Ganapati, who also represents an elephant, is only vegetarian food.
0: Chakkani garika cheruku,
1: it eats grass which is good and also sugar.
0: Yeddumunaku upayoga pettetundi oka patramulu.
1: The leaves which can be offered and used for yagna are also being taken by elephants.
0: Marri aku, ragi aku,
1: the leaves of banyan leaves and neem leaves,
0: mamidi aku,
1: mango leaves,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: ఓన్లీ సచ్ లీవ్స్ ఆర్ టేకెన్ యాస్ ఫుడ్ బై ఎలిఫెంట్.
0: విష్ణు గ్రంథం విష్ణు ప్రియ అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: Ganapatiki Buddhiki Pratishtha Sthanam anetuvadiga nirupistavacha.
1: Vigneshwaraya is one who symbolizes and who wants himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu Jagannathaka Sutradhari.
1: Ishvara is the director of the entire play of the universe.
0: Itanu jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishvara yokka natana varnanatitamainatuvanti.
1: The play and the conduct of Ishvara, it is impossible to describe adequately.
0: Itanu Shivatandam maaruchundaga taalam veseetundi vaaru Ganapati.
1: When he was playing the dance of Shivatandava, the one who played all the symbol,
0: anaga sangeetha sahityamunandu kudanu Ganapati maha goppavaadu.
1: That means Ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకనే విఘ్నేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwara anaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడ గుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా

0: அது நிறைவேறதுதான் குரோதம்.
1: லபிச்சது
0: போயினா லோகம்.
1: காவாலி
0: இப்பவும் காக்கூடாது.
1: One should not get disappointed.
0: லபிச்சது போகக்கூடாது.
1: And whatever one gets, one doesn't want to lose.
0: மானவனி யொக்க சுபாவம் எத்துவி.
1: These are the three important characteristics of a man.
0: போவுனனேடி பீதி, போராதனேடி பிரீதி.
1: He doesn't want to lose that particular thing. And he is afraid that he can lose what he has.
0: கலுகனி, இனி மூடு குடமுனு கலிகினைக்குவிட்டி மானவனக்கு, மொட்டமொட்ட வித்தேஸ்வரிணி பிரார்த்தించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థం.
1: The inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
0: కాని మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వారు వేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హాస్ హి అండర్టేకన్.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
0: Manam cheddavu maatrame manam sankalpinchi chedda kaadimulaku vigdamulu kalakunda undalanukunte idi Vigneshwara yokka sankalpamuniki ee maatram kudanu saripodu.
1: If on the other hand we have plans and thoughts about bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనం సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
1: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే క్రియేట్ విఘ్నేశ్వర.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిదా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
1: బట్ బిఫోర్ వి ప్లాన్ అండ్ బిఫోర్ వి ప్రే, వి హావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాన్ అండ్ ది థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ అండ్ డిజైరబుల్ ఆర్ హార్మ్ఫుల్.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
1: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: విఘ్నేశ్వరుడికి విచారణ శక్తి చాలా సూటిగా ఉంటుంది.
1: Vigneshwara has the power of discrimination very.
0: ఇతనికి ఎట్టి వాంఛలు లేవు.
1: He does not have any desires.
0: సర్వ వాంఛలు కూడా తాను తన క్రింద వేసుకుని ఉంటున్నాడు. అనగా అదే ఎలుక అని.
1: అండ్ దట్ రిప్రజెంట్స్ ద ర్యాట్.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
1: ర్యాట్ goes on the basis of the smell that it gets to various.
0: ఇది వాసనామయమైనటువంటిది ఎలుక.
1: ర్యాట్ ఈస్ వన్ హూ ఇస్ స్వేర్ బై ద స్మెల్.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తాను హస్తము నందించుకున్నాడు, అనగా తన స్వాధీనం నందించుకున్నాడు.
1: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: విఘ్నేశ్వరుని యొక్క స్వరూపమున కాని స్వభావమున కాని అన్నిటికీ అన్ని అంతరాత్మలు లేకపోలేదు.
1: For the power of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
1: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
1: వన్ మీనింగ్ ఈజ్ దట్ గాడ్ హస్ టేకన్

0: all the forms.
1: Sarvavyapakudani.
0: He is omnipresent.
1: Sarvajnudu ani.
0: He is omniscient.
1: సర్వజీవరాశులు ఎందుకు కూడాను తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
1: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ అన్ని భూతములు ఎందుకు కూడాను తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తానున్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, బోన్స్ అండ్ మెన్.
1: విషమయమైనటువంటి సత్తములు ఎందుకు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
0: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో టు ప్రూవ్ దట్ వండర్థింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
1: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
0: వాట్ ఎవర్ బి ద టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus
1: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravampadtayi.
0: Not merely does it get protection, but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
1: Sarpamulu eeshwariki aabharanamuluga cheyinayi.
0: Take for example, snakes have become the ornaments for Ishwara.
1: Nijamga manam sarpamule chuste దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్స్ ఎయిదర్ వి కిల్ దెం ఆర్ వి గెట్ దెం కాట్ అండ్ హ్యాండ్ దెం ఓవర్ టు పీపుల్ హూ కెన్ హ్యాండిల్ దెం.
1: కానీ ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
0: బట్ వెన్ ది సేమ్ స్నేక్ టేక్స్ షెల్టర్ అండ్ బికమ్స్ ఎన్ ఆర్నమెంట్ ఆఫ్ గాడ్, వి ఆల్సో ఆఫర్ అవర్ ఒబెయిన్స్ ఈవెన్ ఫర్ ఎ స్నేక్.
1: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటివి.
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది యాటిట్యూడ్? ది రీజన్ ఇస్ యాజ్ ది స్నేక్స్ హావ్ టేకెన్ షెల్టర్ అండర్ గాడ్, దే ఆల్సో బికమ్.
1: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోను పెట్టి పట్టడము, కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
0: రాట్స్ ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ సీ ఇన్ ఎ హౌస్ యూ ట్రై టు ట్రాప్ దెమ్ ఆర్ యూ ట్రై టు కిల్ దెమ్.
1: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాం.
0: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ whosoever ఎవర్ టేక్స్ షెల్టర్ అండ్ ఆఫ్ గాడ్ విల్ బి వర్షిప్డ్ అండ్ రెస్పెక్టెడ్ బై ది ఎంటైర్ వరల్డ్.
1: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అదే సన్నిధి.
0: The inner meaning of this means that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter and a God, he would become extremely
1: పరిపూర్ణ. తద్వారా రక్షింపబడటం, ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
0: He would get protection and also he would be able to reach higher realms.
1: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపములు ఎందుకునేటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
0: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
1: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
0: One more thing we have to recognize here.
1: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
0: No mythological text gives an instance of an avatar being born.
1: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
0: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
1: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
0: All those entities which take హ్యూమన్ బాడీ దేర్ ఇస్ ఏ చేంజ్.
1: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
0: ఓన్లీ థింగ్స్ విచ్ హ్యావ్ చేంజెస్ విల్ హ్యావ్ ది నేమ్ అండ్ ఆల్సో.
1: మార్పులు చెందక నిత్య శుద్ధ శుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
0: A changeless entity like Ishwaratva is not subject to these things.
1: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నాడు, వాళ్ళను శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటే వస్తుంటాం.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ వెరీ వెల్తీ పర్సన్, వెన్ యూ ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్ ఇట్ ఈస్ ప్రిఫెక్ట్ బై
1: రాముడు మానవావతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
0: వెన్ గాడ్ హస్ టేకన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రామ వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామ.
1: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
0: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
0: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
1: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని ఇంక శాశ్వతంగా ఉంటుండవు అని.
0: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with Sri.
1: Kani Ishwarudu atti kaadu.
0: But Ishwara is not like that.
1: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
0: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
1: Atanu shashwatudu kanuka aakaram paralidem ledu.
0: As he is a permanent entity, there is nothing like a specific form.
1: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మబింబమే ఈ విఘ్నేశ్వరుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
0: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మీట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ విచ్ ఇస్ పర్మనెంట్ ఆఫ్ ఈశ్వర హీ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్.
1: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
0: It also goes to prove that this particular Vigneshwara, who is a permanent entity, has taken the shape or the form of
1: Taralu Shastamainatunti.
0: Stars are permanent.
1: Dhruvatara antunnaru.
0: Take for example this Dhruva star.
1: Dhruvudu Chiranjeevi antunnamu.
0: Dhruva is described
1: Chiranjeevi anaga ee lokamlo oka dehanni dharinchaledu. Atanu oka tara roopamlo untunnadu.
0: Any person who has a form and has taken a body cannot be permanent like that. One can take the form of a star to be permanent.
1: Kanuka Vigneshwarudu Shashita Swarupudu.
0: Vigneshwara therefore is a permanent entity.
1: Atti satya nityamainatunti okka daivatvanni manam aaradhinchi mana adishtamunu neraverchukoni unnata sthayini manam cheyi tadatva bhavana pondi aanandanni anubhavinchamani ee yokka chinnam.
0: The inner meaning and the symbolic meaning of this is take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated, go into the higher realms and attain Marjo.
1: Inte kaakunda ee vidyeshuni yokka chatuti bharatiyulaku mottamodati parvadinam.
0: Not merely that, this Vinayaka Chaturthi, Vigneshwara Chaturthi is the first day for Bharatiya.
1: Ee naati nunchi inka parvadinamulu prarambham avutayi.
0: From this day onwards, the festivals commence.
1: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
0: After this, we get Navaratri.
1: తర్వాత దీపావళి వస్తుండాలి.
0: Then we get దీపావళి.
1: మరి సంక్రాంతి వస్తుండాలి.
0: Then we get సంక్రాంతి.
1: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
0: Then we get శివరాత్రి.
1: కనుక పర్వదినములను తాను పెంట పెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నాడు ఈ విఘ్నేశుని యొక్క పండుగ.
0: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ అ ఫోర్రన్నర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
1: మిగిలినవన్నీ కూడా జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
0: ఆల్ ది అదర్ ఫెస్టివల్స్ మేబీ ది బర్త్
1: రామనవమి కృష్ణాష్టమి అని జన్మము యొక్క స్థితులు.
0: ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది బర్త్డేస్ ఆఫ్ రామ కృష్ణ రామనవమి
1: అవన్నీ పర్వదినములు కాదు.
0: Those are not such extraordinary festivals.
1: పర్వదినములు అనగా మానవులు భక్తి అందించుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
0: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఇస్ వన్ విచ్ పర్సన్ సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ దట్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
1: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటి గాలించినటువంటివి ఈ పర్వదినములు.
0: దిస్ డే స్టాండ్ యాజ్ బేస్ విచ్ సెట్ ఆన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
1: కనుక ఈ విజ్ఞేశ్వరుని పండగలుగా కేవలం ఏదో కుడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విజ్ఞేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
0: The inner meaning of these sacred days is that we'll have to not merely offer on a day like this the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we'll have to just get all the grace of God and sanctify our lives.

గర్వ దురహంకారంబులం వాయుడి నేర్వ దగ్గది.

0: கர்வ துரகங்காரம் புலன்பாயுடி வீடுடி.
1: Do not be proud that you have learnt many things. What is your education after all when we consider that there is so much to know? Humility is the real form of the right type of education. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know. Thereby take the right and proper path.
0: Amita asele todani alamatinchu amita vanchala todani alamatinchu varu vidyarthula gudura vastavamuga amita వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా.
1: విత్ మెనీ అన్లిమిటెడ్ డిజైర్స్ దే గెట్ టైర్డ్. సచ్ పీపుల్ కెన్ వీ కాల్ దెమ్ ట్రూలీ స్టూడెంట్స్ అండ్ సీకర్స్ ఆఫ్ లెర్నింగ్?

0: వినయ మద్విన వాడే విజ్ఞాని ఎగును, వినయ మద్విన వాడే విజ్ఞాని ఎగును.
1: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
1: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హవ్ అసెంబ్ల్డ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
0: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉన్నది.
1: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
0: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
1: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
0: దానిని ఆత్మయనియు జీవత్వమనియు పిలువబడుతూ వచ్చింది.
1: This has been called the Atma or the Jiva.
0: ఇట్టి జీవతత్వాన్ని ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
0: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
1: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
0: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకొని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
1: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
0: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎంది, నాలుగు వాక్యములు ఎంది ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
1: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అండ్ ది వేదాస్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ ఫోర్ వర్డ్స్.
0: బ్రహ్మ జిజ్ఞాస అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు.
1: ది వన్ హూ ఇస్ ఎ బ్రహ్మ జిజ్ఞాసి హూ వాంట్స్ టు అండర్స్టాండ్ బ్రహ్మన్ క్యాన్ బికమ్ బ్రహ్మన్.
0: బ్రహ్మజ్ఞానియే విద్యావంతుడని చెప్పబడదు.
1: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
0: Avidya kevalam janana maranamulku moola karaname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
1: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
0: Atha ee atha aneetunte padamu nanarthamulato koodi untunnadi.
1: The word atha has got a manifold meanings.
0: Modati arthamu mangalacharanam, mangalacharanam.
1: The first meaning is to accept victory or prosperity.
0: Rendavadi anantaramu.
1: The second meaning is infinitude.
0: Moodavadi aarambhamu.
1: The third meaning is beginning.
0: Nalugavadi prashna.
1: The fourth meaning is inquiry or question.
0: Aidavadi sarvasvamu.
1: The fifth meaning is knowledge.
0: Inka enniyo arthamulu untunnadi ee atha aneti padapadam.
1: Yet many more meanings are given to this one word atha.
0: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
1: బట్ ది వర్డ్ అథ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర, దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
0: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
1: We should also have to ask the question, what is it the content of?
0: సాధన చతుష్టయములు అనంతరమే అనేటువంటి జవాబు కూడాను దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
1: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
0: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము. అదే విజ్ఞానము.
1: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
0: Rendavadi vairagyam.
1: The second one is vairagya.
0: Vairagyam anaga kevalamu aalu biddalanu aasti paastulanu visarjinchi aranya vasam cheyamani kaadu.
1: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
0: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణం.
1: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
0: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
1: The third one is the ability to get forbearance.
0: Samadhi sattapatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nishchalamaina nishwarthamainatundi yokka pavitra bhavamulanu abhiruddhi gavinchukune atundi yokka parinamam.
1: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
0: ఇక నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
1: The fourth one is mumuksha, that is to be to see.
0: మోక్షమనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షమనగా జన్మరాహిత్యమనియు అనుకోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
1: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్, బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ వన్స్ లైఫ్, దిస్ ఇస్ ఓన్లీ ఎన్
0: మోహ క్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహ క్షయ, దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
0: ఇంకా ఐదవది శ్రవణము.
1: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్, శ్రవణ.
0: శ్రవణం, దేనిని మనం శ్రవణం చేయాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
0: చేస్తున్నాం, కావలసినన్ని శ్రవణం చేస్తున్నాము.
1: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
0: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
1: We are listening to bad words, bad things and accusations of others.
0: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
0: Miyati iti matraha ani, ee indriyamulaku matraha ani oka peru.
1: These organs are also called by one name, matra.
0: Matra anaga rendu arthamulu.
1: The word matra has two meanings.
0: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
1: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
0: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
1: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మేనర్,
0: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
1: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
0: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: ఇతను అన్ని విధములు కూడాను అందచందములుగా ఉంటున్నాడు, కానీ ఎత్తు తక్కువగా ఉంటుండాలి అంటాం మనం.
1: We sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
0: Aithe athane anda chandamulu kolchinatvanti okka kolta baddhi edi.
1: What is the yardstick which we have used for measuring his beauty?
0: Ade kannu.
1: That is the organ which is the
0: eye. Kanukane itti kolta baddhalato koodinatvantidi kanukane indriyamulaku maatra ani peru.
1: Because our organs use such yardsticks, our organs have been called maatra.
0: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
1: We decide that this material is sour or material is sweet.
0: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ధ ఏమిటి? నాలుకని.
1: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
0: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి ఒక వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
1: We also say this is bad smell, this is fragrance. This decision is made.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
1: What is the implement which decides this good and bad? It is this human organ.
0: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
1: గాడ్ హెస్ గివెన్ అస్ దీస్ ఆర్గన్స్ ఫర్ మెయింటైనింగ్ అవర్ బ్రెత్ అండ్ మెయింటైనింగ్ అవర్ లైఫ్, ఫర్ ఆల్సో అటరింగ్ ది సీక్రెట్ వర్డ్స్ రిలేటింగ్ టు గాడ్, ఫర్ సీయింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. బట్ ఫర్గెటింగ్ ద ట్రూత్ వీఆర్ యూజింగ్ దీస్ ఆర్గన్స్ ఫర్.
0: భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
1: బికాస్ వీఆర్ ట్రాన్స్గ్రెసింగ్ దీస్ లిమిటేషన్స్ ప్రిస్క్రైబ్ బై గాడ్ ఫర్ అవర్ ఆర్గన్స్, ఆల్ సిన్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్.
0: పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనులు తగిలియు.
1: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
0: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
1: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
0: ఆకలి బాధను తప్పించుకొని నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
1: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
0: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
1: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart, but he has not given us these ears to hear about the accusation of others and faulty words.
0: Kanukani shravana manana nididhyasala anekunti pradhanamainkunti yokka lakshyamlo unchukoni sadhana chatushtayamla anekunti dantlopala ee samadamaadi satsampattilo ee samamu anekunti dantlo shraddha కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు. ఈ ఐదవ పాయింట్,
1: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన, లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్, దే హ్యావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
0: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
1: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సేక్రెడ్ థింగ్స్.
0: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకును స్తంభించిపోతాయి.
1: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
0: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
1: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్, బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
0: అనేక మందికి మీకు తెలుసు, ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
1: Many of you know that when we travel in an aeroplane, they give us first some cotton.
0: అయ్యా ఈ శబ్దమును విన్నప్పుడు కొంతవరకు కూడాను నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది, కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ పత్తిని అందిస్తుంటారు.
1: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
0: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
1: The kind of listening which we should accept is to listen పవిత్రమైనటువంటి
0: సత్సంగంలో కూడినటువంటి సత్సంగంతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
1: Good words which come out of good company are the things which we should listen to.
0: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
1: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసన్ టు.
0: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
1: ది థర్డ్ స్టేజ్ ఈజ్ నితిధ్యాస, దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్ టు అండ్ అబ్సార్బ్, యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
0: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
1: The last one is to investigate what this tvam padartha, what does tvam mean?
0: Tvam anaga nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
1: Tvam means who am I? The investigation as to who am I is to be done first.
0: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prati vyakti kudanu vicharam cheyali.
1: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
0: Leka neevu manavudiga ni visheshistunte neevu danavudinlo praveshinchadaniki veelundade.
1: If you believe that you are a human being, there is no opportunity for you.
0: Neevu manavudiga visheshistunnavu danava karyamulu aacharistunnavu.
1: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
0: Kanukane papamulu parvatamulale perigipothu vastunnayi.
1: This is the reason why sins are growing like mountains.
0: Manavudani visheshinchinappudu manava karmalane aacharinchali.
1: When you believe that you are a human being, you
0: manavuni karmalu daya dakshinyamto premato koodinatvanti sahananto koodinatvanti yokka satsampatti.
1: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
0: Kanukane ee vidhamainatvanti sadhana sampattini telisukunna tarvata అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ రియలైజ్డ్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ యూ విల్ డిజర్వ్ టు బికమ్ ఎ వైజ్ మ్యాన్, బ్రహ్మజ్ఞాని.
0: అంతేకాదు రెండవది అతః అన్నారు.
1: నాట్ ఓన్లీ దట్, ది సెకండ్ వర్డ్ ఇన్ దట్ బ్రహ్మసూత్ర ఈజ్ అతః.
0: ఈ అతః అనగా ఈ కారణం వలన. ఏ కారణం?
1: దిస్ అతః మీన్స్ ఫర్ దిస్ రీజన్. వాట్ రీజన్?
0: ఈ జగత్తునున్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
1: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
1: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
0: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
1: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
1: వాట్ ఎవర్ ఇట్ మే బి,
0: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
0: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తరువాత ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
1: This Brahma Sutra tells us that for the reason of your recognizing the truth that all the work, all the material and all the things that you see in this world are impermanent and are untrue, after that then you seek wisdom and seek Brahma Jnana.
0: Ata, ataha. ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం అన్నారు.
1: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
0: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
1: To know this, to seek knowledge of brahman is the jignasa.
0: శేషవములో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటుంది.
1: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
0: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
1: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
0: కాని అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆటబొమ్మల పైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆటబొమ్మల్లో ప్రవేశిస్తుంది.
1: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
0: ఆటబొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
1: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
0: ఈ స్థాయి క్రమక్రమేణా పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛనలో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
1: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
0: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram anetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
1: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
0: he wants a perigetappadiki inga amma nannala matalu kuda nuttello aa vaanchanu nerveechukunnatakai aneka rakamainaatundi shramalaku paalpadutuntadu manavudu.
1: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about

0: ఇంకా అమ్మా నాన్నల మాటలు కూడా అతిక్రమిస్తాడు.
1: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
0: లోకము యొక్క నిందల నిష్ఠూరాన్ని కూడా ను త్యజిస్తాడు.
1: He will give up the sayings and the utterances of the world about him.
0: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
1: He will become blinded with love and
0: అదే సర్వస్వంగా భావిస్తాడు.
1: He thinks that the world consists only of that.
0: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
1: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God. Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything.
0: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
1: Amongst all these things, none of them.
0: Seshavamulo talli vadu pradhananga undindi.
1: In the childhood, mother's lap was everything.
0: Tadupari aata vastuvule aadharanga untunnayi.
1: Thereafter, toys were the basis.
0: మూడవది కుటుంబమే ప్రధానంగా అనేటువంటి లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
1: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరి అయిన మార్గం అని విశ్వసించాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
0: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
0: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
1: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
0: Manamu cheseetuvanti sarva karmalu kudanu chitta shuddhi nimittamai chestunname kani moksha prapti kosam kadu.
1: All the work that we do is only for purification for chitta but not for the final liberation.
0: Chitta shuddhi nandincheetuvantive kani karmalu mochaanni prasadincheetuvantivi kadu.
1: Work can only purify your chitta but cannot lead you to liberation.
0: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం అందించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెసెసరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
0: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
1: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
0: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatvanti yokka allakallolamulainatvanti bhavamulato koodinatvanti chittamu ee atma tattvanni anagalukutu untadi.
1: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
0: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
0: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
1: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫ్.
0: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుంది.
1: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
0: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహం పైన.
1: This person performed a great deal of investigation on the human body.
0: ee deham yokka charma nunchi edo konni kaantulanta kudunu vidrumistu prakashistu vastundaye.
1: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
0: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థం కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
0: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
1: He has also been photographing all the human organs through this life.
0: అన్ని అంగములు యందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంటు వలె మెరుస్తూ వస్తున్నాయి.
1: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
0: కేవలము ఎలక్ట్రాన్ కొన్ని న్యూట్రాన్స్ ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాయి.
1: ది పార్టికల్స్ విచ్ ఆర్ నేమ్డ్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ ఆర్ ది 3 బేసిక్ థింగ్స్ విత్ విచ్ ఫిజిక్స్ ఆఫ్ టుడే డీల్స్.
0: పదార్థములు అన్ని కూడా ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
1: దట్ ఆల్ ది మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్.

0: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడా వారు నిర్ణయించుకున్నారు.
1: దే ఆల్సో కమ్ టు ది కన్క్లూజన్ దట్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: అయితే ఈ కిర్లియను దీనికి అతీతమైనటువంటిది కూడా మరొకటి ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
1: బట్ కెరిలియన్ transgressed these boundaries and said that there was something which is beyond both these things.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును గుట్టను రాయిని రప్పను జంతువులను మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
1: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
0: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
1: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
0: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
1: The scientists who saw these photographs of Kerylin were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
0: దీనిని కెరిలియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
1: While Kerylian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
0: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
1: దిస్ ప్లాస్మా ఈజ్ ఓన్లీ ఎ నేమ్ విచ్ డస్ నాట్ లీడ్ యూ టు అండర్స్టాండ్ వాట్ వీ వాంట్ టు డిస్క్రైబ్ బట్ టు కాల్ ఇట్ ది డివైన్ స్ట్రెంగ్త్ ఎనేబుల్స్ యూ టు అండర్స్టాండ్.
0: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
1: What does it matter if the names are different?
0: దీనిని వేదము ఏకం సత్య ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
1: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
0: ఇతను ఒక దినము ఫ్లైయింగ్ సాసర్ అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు సలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ ఫ్లయింగ్ సాసర్. మెనీ పీపుల్ డూ నాట్ బిలీవ్ ఇన్ ఇట్ బట్ లేట్లీ సమ్ ఇన్వెస్టిగేషన్స్.
0: ఒకనాడు ఈ కిర్లియన్ ప్లెయిన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
1: వన్ డే వెన్ కిర్లియన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ హీ సా ఎ ఫ్లయింగ్ సాసర్.
0: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
1: హీ టుక్ హిస్ కెమెరా అండ్ స్విచ్డ్ ఆన్.
0: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీన్ని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
1: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
0: ఈ భూమిపైన ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు సూర్యమండలమునందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
1: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
0: Palupantala antaru milky way ani.
1: There is what is called the milky way.
0: Daniki kontha samipamulo inkokati kudanu untundadi nakshatra mandalamu ani.
1: Close to the milky way there is also a cluster of stars.
0: దానిని కూడాను కొంతవరకును అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
1: కెరిలియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
0: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడాను గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
1: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
0: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: He was establishing that in this galaxy there is some divine life.
0: Kanuka ee naadu nastikattamu bhautikavadamu oka vaipuna perugutu potunte maroka vaipuna dharmikavadamu aadhyatmikavadamu naitikavadamu maroka vaipuna perugutune vastundadi.
1: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
0: needu kaakapoyina inka konni samvatsaram lopala ee nastikulu andaru kudanu ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
1: ఇఫ్ నాట్ టుడే సమ్ టైమ్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్ ఆల్ దీస్ ఎథీస్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
0: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
1: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
0: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: Truly, those who follow the material philosophy and
0: కేవలం పరమ మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
1: They are taking foolish paths and blind paths.
0: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: They are not making an attempt to recognize the truth.
0: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెంది ఉంటున్నారు.
1: The students of today, all of them belong to this category.
0: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
1: Truly, they do not understand the meaning of education.
0: ఏ ఒక బిఏ నో, ఏ ఎంఏ నో, ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వెరివారి.
1: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
0: ఈ కూటి కోట కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
1: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ టు ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
0: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
1: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
0: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారే చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
1: రియల్లీ దో స్టూడెంట్స్ కెన్ బి కాల్డ్ స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ గుడ్, ఇఫ్ దే డూ గుడ్ అండ్ బై దర్ గుడ్ వర్క్ హెల్ప్ ది వరల్డ్ ఇన్ ఎ గుడ్ మేనర్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ప్రేమస్వరూపస్,
0: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరం.
1: It is very necessary that amongst these we should accept certain paths.
0: Teni teegalu untuntai.
1: The bees, take the example of the bees.
0: Okkokka pushpamunandu unnatundi makarandanni enta kudanu golutuntai.
1: Each of these bees goes and gets the honey that is present in each flower.
0: Ee makarandamunu maatrame teestuntai kaani inka apavitramainatundi rasanni taanu golavu.
1: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
0: ఈ మధుర మకరందాన్ని కొని కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
1: Having acquired the sweet honey, they gather it in one place.
0: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
1: Ultimately, from the beehive, some other person gets the honey.
0: తాము అందుకునేటువంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
1: What they get is the sweet honey.
0: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
1: వాట్ దే హ్యాండ్ ఓవర్ టు అదర్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్
0: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
1: వాట్ దే గివ్ అవే ఇస్ ఆల్సో సేక్రెడ్ హనీ.
0: నల్లటీగా ఉంటుంటాది, నల్లటి ఈగ.
1: దేర్ ఇస్ ఎ బ్లాక్ ఫ్లై.
0: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థముల పైననే వాలుతుంటాది.
1: దిస్ బ్లాక్ ఫ్లై ఆల్వేస్ గోస్ అండ్ రెస్ట్స్ ఆన్.
0: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
1: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
0: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవిత్రంగా అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
1: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
0: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
1: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
0: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
1: You should seek good, get good and do good to others.
0: Aadarshavantamainatundi jeevithani andinchali mana yokka vidyarthulu.
1: Our students should show a life which is an ideal example to others.
0: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
0: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ ఎన్ యానిమల్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశమునందు ఎన్నియో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
1: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
0: Nigamamulu hariyinchi nindu dushana chese somakasurudemi sukamulunde.
1: The rakshasa somakasara who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
0: Parasati nashinche padithalal vaademi పట్టుకుపోయను గట్టిగాని.
1: ది 10-headed Ravana హ్యాస్ గాన్ ఆఫ్టర్ ఎ ఉమన్ హూ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ
0: ఇలా సూది మొనలంత ఈయ జాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకుని. ఇలా సూది మొన ఎంత సూది మొన ఎంత ఈయ జాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకుని.
1: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ plot on the earth, what is it that he has acquired and gained and taken with him?
0: Pasi papalanu batti kasi batti champina kamsundu ye matram kaachukoniye.
1: Kamsa, who has got hold of young children, ignorant young children and killed them, what is it that Kamsa has acquired or gained?
0: Vodura babu ye aase peddaganu.
1: Do not have these desires in any large measure.
0: Neti durmargulaku kuda nidiye gati.
1: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
0: Kani mundunnadira tondalaloni musalitanammana musulla pandagani Ramasarma rasinatunte vaadu paapa.
1: But Ramasarma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all
0: kontamandi yuvakulu తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు. కానీ దాని తత్ఫలితం ముందు వస్తుందా అనేటువంటిది వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
1: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
0: Kanuka manam satphalthanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
1: So if we are individuals who want to have good consequences, we must do good work.
0: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: కర్మము వలె వృద్ధి పొంది కర్మము నెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu lokamulo kottadi mandi chadutunnaru chadinaru.
1: In this world today you find crores and crores of educated people, and they are still through the process of education.
0: Kani veeri valla etti maarpu kuda nu ye maatram jaragaledu.
1: This education has not brought any transformation at all.
0: Ee naati varaku kuda nu vidyarthulu yokka manasu vidyarthulu paine untundadi kani ye maatram pesa varhin lopala cheraledu.
1: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
0: Kanukune ee vidya valla prayojanam emi ledu.
1: Therefore there is no use out of this education.
0: Kevalam udyoga nimittamu, pattakuti nimittamu, samsaramanu poshinchukune nimittamu ee vidya paniki vastunde kaani inka deeniki kudanu ఆధ్యాత్మికములో లౌకికములో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ హెల్ప్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్.
0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్య ఉన్నవి.
1: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అయితే ఈ నాలుగు మార్గముల నుండి కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు,
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే,
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు. దే బాట్ ఎడ్యుకేషన్ but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore it is the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: Teachers gather information from these texts and teach in the classroom, and you consider these lessons as eternal truth.
0: Anta kulinavi gani tanu andukunnatuvi kaadu.
1: All that is just stuffed in, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kadegi. Bahya chadu chadu kadegi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manam ye vidhanga chadavali chadavu andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvali nunchi vacheetundi oka chadavu nijamaina chadavu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Aa vinna twenty yokka ee panchavachakulu kodanu manam practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manam pettalakkaledu mana ente ee panchabhutamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu,
1: truth.
0: Satyamu anetundi manam ekka chadivinam?
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: మన ఎందే ఉంటున్నది ఆ సత్యము.
1: The truth is within you.
0: ధర్మము.
1: ధర్మము.
0: ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you acquired it?
0: ఆ ధర్మం కూడా మన ఎందే ఇమిడి ఉన్నది.
1: ధర్మ. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్న?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైటియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పడము తచ్చడము చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్ హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ అవుట్ డిక్లేర్డ్.
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్ వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడాను ఎట్లా చేస్తున్నారు?
1: How are they practicing this truth?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసినటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kanuka satyam nunchi dharmam ku povali.
1: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
0: Ee dharmam velin tarvata,
1: having reached dharma,
0: manamu sariyainatvanti sthiti pondutamu.
1: We'll attain the correct position.
0: Satya dharma rendu kudanu balance tu nunchinatvanti.
1: Satya dharma maintain perfect balance.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఈ రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: Dani yokka swaroopam ettidiyanesvanti meer emana gurtinchara?
1: Have you realized its fundamental truth, its a true form at any time?
0: Ee chesi chupinchali.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: That is sat.
0: Dharma anetvanti emiti idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharma anetvanti chesti irvasindi.
1: Dharma must be practiced.
0: Shanti appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda matramu సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టు సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude tanaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్, లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ Satya and Dharma in the true spirit. In
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee mankind ante emtadi?
1: What is this mankind?
0: Ante karuna tho chudinatvadi.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude idi chudinatavutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: Ee rendu cheyinappude,
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka satya dharmam rendu kuda manam aadharam chesukoni,
1: basing on satya and dharma,
0: satyam anetvadi danni mingi vesinappudu,
1: when once we keep within that truth within us,
0: dharmam ku aadharam emiti,
1: what is the foundation for dharma then?
0: Satyame oka foundation.
1: Truth, satya is the foundation.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్యధర్మము.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ, ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్, యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్యధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్, ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్, యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్, యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చిన చుట్టూ వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
1: The worldly actions are separate.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore, when once we keep perfect balance between these two, satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmam manu nadchukunnappude shanti manlo yerpadutundi.
1: When once we proceed along satya dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాన్ని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka,
1: therefore,
0: motta motta satya dharmamulu manamu aadharam chesukovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda unte adi em mattram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chesi chudaledu.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
1: So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukoni povali.
1: We should proceed along this proper way.
0: Shanti premanu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈనాడు సత్యమే చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రమూ లేదు.
1: But there is no trace of dharma there.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: Satya and dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
0: సత్య ధర్మం రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: Where there is no truth and dharma, there is no place for prema, love.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: If you go anywhere, people will ask you, what is the truth there? What is satya there?
0: సత్యం అంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పటము.
1: Here satya meant the narration, description of what all that had happened or transacted.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే,
1: when you unify satya and dharma,
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: Then you will attain peace.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
1: then once shanti is attained,
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: Then you will have all
0: సౌఖ్యం కలిగినప్పుడే,
1: happiness when once with that,
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: Then only you will advance progress in education.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ది ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి గాని సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: Teachers while teaching truth, they take it in the worldly physical sense.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్, యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడీ.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు. అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య, ద ట్రూత్.
0: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే,
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్,
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటిది మనలో చేసినప్పుడే,
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్,
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ, సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటిని కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడీ, ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడండి నాకు ఈ పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children. I have to bring them up, I have to get them married. I have many responsibilities to discharge.
0: ఈనాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరువేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ,
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి విధి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ you are dividing them.
0: ee divide ainappudu ivu etta vastundi satyam, etta vastundi dharmamu.
1: Where there is a division or duality, how do you expect truth, how do you expect dharma?
0: ee naadu pura satyam chaduvarandaru kodanu dinni veru veru cheyatam chethane kainatvanti binna binna abhiprayam kaligi pedalu yerpadipindi kodukodu kevalamu adai chesukuntunnaru.
1: Because people separated satya and dharma, there is a lot of argumentation. There's many difference of opinion among the many educated people.
0: Kaduka patti dani endukodaru unity undali.
1: Therefore this unity is essential in every aspect.
0: Ajyatmikam antaru
1: spirituality we say.
0: Ee ajyatmikam anaga emiti? Laukikamu bhautikamu ee ajyatmikamu moodinti yokka ekatvame ayyatu ajyatmikam.
1: The spirituality means that which is ephemeral and that which is eternal, that which is mundane, which is permanent.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యు హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే,
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్,
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: Others will be able to understand.
0: బోధ పడినప్పుడే,
1: దెన్ వన్స్ దే అండర్స్టాండ్,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: Body is the combination of all the organs or the limbs.
0: Kanuka ee body okati pradhanam ayyindi.
1: Body is the main thing.
0: Aithe idu enduku pradhanamu?
1: Why is it main thing important?
0: Idi pradhanata ichinappude,
1: when once we take it as main thing,
0: mano buddhulaku manchi balam vastundi.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ ద స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ టు బాడీ అలోన్.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ కీప్ ద ఆర్గన్స్ ఆర్ ద లిమ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఈజ్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఈజ్ ఇట్ మెయిన్?

0: హెల్ అండ్ హెల్దీ.
1: చూడండి, మనం పూజిస్తున్నాము,
0: వి టేక్ ఫుడ్.
1: పూజించినప్పుడు దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద బాడీ.
1: కానీ మైండ్ కూడా కొంచెం పూజించాలి.
0: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
0: దెన్ వన్స్ ద ఫుడ్ ఈజ్ గివెన్ టు ద మైండ్,
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
0: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: దెన్ వీ విల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
1: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
0: యు ఆస్క్ ఎనీ డాక్టర్, వీ ఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
1: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
0: దే ఆస్క్ సార్, డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
0: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్, ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటిదే ఈ దేహం.
0: దేర్ఫోర్ బాడీ యూనిఫైస్ ఆల్ దీస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ దెన్ ది ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ.
1: అన్నింటికీ అంతఃకరణ అత్యవసరం.
0: ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా, ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ, ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
1: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
0: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
0: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్,
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యు మే రీడ్ ఎనీ లెంగ్త్, ఎనీ లాంగ్ అవర్స్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: Therefore, unity is highest and noblest of all.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు,
0: when one's body and mind are united,
1: ఈ బుద్ధి అనేటువంటిది తనంత తానే వస్తుంది. వెంట
0: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
1: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించినా ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగినటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: మైండ్
0: మైండ్
1: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్.

0: correct importance to this mind.
1: Mind అంటే దానికి ఒక రూపమే లేదు.
0: Mind has no definite form.
1: Mind అనగా సంకల్పముల యొక్క చేరికనే.
0: Mind is the combination of thoughts.
1: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
0: The thoughts constitute the mind which is powerful and strong.
1: చూడండి ఈ కర్చీఫ్.
0: This is the kerchief.
1: కర్చీఫ్ అనేటువంటిది ఏం చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
0: Therefore, we should train the mind, control the mind to begin with.
1: Seyo hi jnanabhyasat, jnanadhyana visishyate, jnanat karma paratyage, jagatyanti anantaram.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only, one can control the mind.
1: Appude manaku sarinatvichu anandam kuda kalugutundi.
0: And then only we will be able to keep our memory retention much more than before.
1: Inte kaadu. కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
0: నాట్ మియర్లీ కంబైనింగ్ ద బోత్ బాడీ అండ్ ద మైండ్, వీ షుడ్ ఆల్సో సీ ద ఇంటెలెక్ట్ ఆల్సో జాయిన్స్ దేర్.
1: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
0: దేర్ఫోర్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్, ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇన్నర్ సెన్సెస్.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
0: వాట్ ఎఫర్ట్ షుడ్ వి మేక్ టు కంబైన్ ఆల్ దీస్ ఫోర్?
1: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
0: దేర్ షుడ్ బి కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ శ్రద్ధ, ద సిన్సిరిటీ, స్టెడ్ ఫాస్ట్నెస్, భక్తి అండ్ డివోషన్.
1: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: For steadfastness and devotion, one should practice.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: Then once you practice like this, everything will be fine and perfect.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటిని సాధించవచ్చు.
0: Anything can be achieved, accomplished by practice only.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: You cannot do anything without practice.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరేటటువంటి నోటికి చేతికి పరిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్, యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదానికి ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యువాలిటీ you cannot visualize non dualism.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: Therefore, faster develop unity more and more.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: Out of this unity only you will grow purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: When once there is purity, you will experience the divinity.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
0: So in order to attain divinity, we should unify these two, unity and purity.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా
0: Therefore, everyone must practice.
1: Jnana dhyanam visheshate.
0: And out of this practice, you will be able to acquire.
1: Jnanat karma paratyage.
0: And thereafter, you will be doing perfect action.
1: Paratyage means, are karma vimochana ayipindi.
0: And then you will be free from this karma or bondage.
1: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
0: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
1: కనుకనే ఈ కర్మా అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
0: You think that karma action is bondage? No.
1: The bondage kane kadu.
0: It is not at all bondage.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలము ఊరికి రామ రామ రామ రామ అనేటువంటి వచ్చేటువంటిది కాదు. ఇది
0: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
1: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
0: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
0: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
1: కనుక మీరు ప్రతి ఒక్కదాని కూడా సాధన చేయండి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఇన్ని రకాలను మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేరకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
1: అలాగా మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
0: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
1: కాని ప్రపంచంలో ఈ చంచలించడం అనేది చాలా సహజమైపోయింది.
0: In this world the wavering nature has become quite natural.
1: Kada is natural kada.
0: It is not natural at all.
1: Idi kevalam mana practice valla adi chelipothundadi gani nijanga adi natural kada.
0: It is because of your practice you have become so wavered, but it's not its natural quality.
1: You karu bayle chestunna office ku anukuntuntavu ram ram ram ram ram ram ram రామ్ అనేటువంటి పదములకు, రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అనంత.
0: యు గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangate nisagatam. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: దర్ఫోర్ ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ విల్ బీ ఇన్ ది ప్రాపర్ వే ఆఫ్ లైఫ్, దెన్ విల్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ దెన్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ డిస్ఇల్యూజన్మెంట్ అండ్ దెన్ విల్ బి అవేకెండ్ ఫైనలీ.
1: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించకూడదు.
0: దర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ we should not allow our mind to waver.
1: Chaala mandi chestuntaru ee vidhanga.
0: Many people do it in this way.
1: Chaala chestu kannulu moosukuntaru.
0: In meditation they close their eyes.
1: Kaani ee eyes kuda nu etta chudalante poorthi mooyakoodadu.
0: You should not close your eyes completely.
1: Idi adha nimmitharamu mukku tattu chudala.
0: You should direct the focus your attention on the tip of the nose.
1: ee drushtini mukhamu prakaram chusukovali.
0: Therefore your view should be on the tip of the nose.
1: Atta chusukuntundara kodhi sepatiga vepudi tiri close aipothundi.
0: In the process they will be closed totally.
1: Aa vidhanga kuda fail kaakoddu.
0: And you should not fail even in this way.
1: Poorthi kalulu terchi chudakoddu.
0: nor you should open your eyes totally.
1: అది అర్ధనిమీలిత నేత్రమై ఉండాలి.
0: ఇట్ ఇస్ అర్ధనిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
1: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: వెన్ వన్స్ యువర్ ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్ యూ కెన్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ ది టిప్ ఆఫ్ ద నోస్.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: అండ్ దెన్ యూ కెన్ రీచ్ డైరెక్ట్లీ.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి యొక్క స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో దాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
1: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
1: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
0: యూ మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్.
1: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
0: వెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
1: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో హెల్ప్ అదర్స్ ఆల్ అదర్ పీపుల్ టు ఫాలో యువర్ ఎగ్జాంపుల్.
1: కేవలం మన ఇంటి వారిని మాత్రమే ప్రశాంతిగా పెట్టడం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్ పీస్.
1: కానీ మీ యొక్క చుట్టుపక్కలలో ఉండేటువంటి వారిని కూడా శాంతికి దించేవారు.
0: ది ఎంటైర్ నైబర్హుడ్ షుడ్ బి పీస్ఫుల్.
1: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
0: వెన్ ఆల్ ఆర్ పీస్ఫుల్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: If others are not peaceful, if all others are restless, you can never be in peace for yourself.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు. గాని మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమేందో అది ఎవరికి తెలియదు.
0: While following a spiritual path, you think of your goal, you think of your welfare, and you are not bothered of others.
1: కనుక మనము అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
0: Therefore, we should think of everybody.
1: అందుకోసమే ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు
0: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
1: ఒకే నామం ఉండే ఉండాలి.
0: We should have one chosen name of God.
1: అంతే గాని పది నిమిషానికి మార్చకూడదు.
0: We should never change from one name to another.
1: ఆ విధంగా మనము ఏకాత్మ భావంతో ఉన్నప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
0: With this one-pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: Therefore, meditation is not confined to expression.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతట తామే రావాలి.
0: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
1: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
0: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్.
1: జపం చేయరు, తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వాళ్ళు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ.
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని ఒక జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పెనన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: It is enough if I think of his matchless glorified name.
1: Namaku okade undedi Allahu akbar.
0: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహు అక్బర్.
1: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహు అక్బర్.
1: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
0: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ది వేర్ గోల్.
1: కనుక మనము ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
0: విత్ దట్ ఫెయిత్
1: నమ్మకం రెండు నయనంబు లేని అందులో లేడు అవని ఎందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు.
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరి ఎందుకు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
1: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
0: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
1: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం చెప్పలు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
1: చాంటింగ్ చేస్తూ రావాలి.
0: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
0: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: They sit and meditate. What they do, we don't understand.
1: Kani manaku understanding ayyadi kustotamu kallu muskotamu.
0: What we understand by meditation is to simply sit with closed eyes.
1: Ee kuchunnatunti vaadu sariyainatunti manasutho kuchovali.
0: The one who sits for meditation should have concentrated mind.
1: Uttamota manam koralasindi okate.
0: What we should aspire for is only one.
1: Concentration chala avasaram.
0: Concentration is most essential.
1: Adi okati chakaga untunte mithavanni kuda saripothayi.
0: When once the concentration is total, all the rest of things will be perfect.
1: Kaduka meerandaru kuda sarainatuvanti sthitilo kurchovali.
0: Therefore we should sit for meditation in the correct posture.
1: Kani chala mandi padmasana vesukoni chakka kurchuntaru.
0: Some sit in Padmasana in the correct posture.
1: Ari kurchuntaru gaani mind matram ishtamachinattu telipthadu.
0: Though they sit in Padmasana, mind goes about everywhere.
1: Kaduka mind ekkada kuda pampakoddu.
0: We should not allow our mind to go round.
1: Manasu eka sthanamlo pettinappude appudu neeku ekagrata kalugutundi.
0: When once the mind has got this single pointed attention, you can certainly attain.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
0: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుని యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
1: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
1: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
1: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
0: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
1: కేశవాయ మహా
0: కేశవాయ
1: మహా నారాయణ మహా అని అంటుంటారు. కేశవ ఆయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
0: They repeat so many names. For example, when once they Keshavaya Namaha, they should think of Keshava only.
1: ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
0: యు మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఇస్ డూయింగ్.
1: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మెర్లీ లవ్.
1: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
0: యు షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని గరగపడుతున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
1: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమో ఒకటే.
0: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
1: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
0: when this light is one, there may be any number of bulbs.
1: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: Therefore, that we should understand the inner current, that is inner voice, అంతర్వాణి.
1: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విజాటలు.
0: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: When once we know this truth, we can certainly progress and advance spiritually.
1: మీకు ఇష్టమొచ్చినటువంటి నామం తెచ్చుకోవచ్చు.
0: You can certainly mention, chant the name of the God of your choice.
1: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
0: Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: Don't make an attempt to travel to long distances in search of truth.
1: Truth, truth.
0: Truth is truth.
1: ఎక్కడ చూసినా ఉంటుంది.
0: This truth is everywhere.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఎక్కడ ఇక్కడ సత్యము.
0: Here is truth.
1: ఇదే సత్యము.
0: This is truth.
1: ఇదే సత్యము.
0: That is truth.
1: చెప్పుకుంటే అంత సత్యమే.
0: Therefore, you find truth everywhere, all over.
1: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
1: ఏ విధంగా చేసినా కానీ సరియే.
0: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
1: మనం ఈ యొక్క దీన్ని గట్టి పట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను
0: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్
1: వారు ఎన్నో సాధనలు చేశారు.
0: They have undertaken many spiritual paths.
1: కానీ కట్ట కనపడికి ఏం చేశారు వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
0: Finally, they could not repose faith in any one of those.
1: తన యొక్క ప్రతిబింబమే తనకు కనిపిస్తూ వచ్చేసింది.
0: They see their own reflection in every direction.
1: తాను చేసేటువంటిదంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
0: Whatever they have done, all those are artificial.
1: Artificial చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
1: Heart means physical heart.
0: Heart means not the physical heart anyway.
1: Heart means physical heart. Tanu anechodi ante digalla.
0: Heart here means the I-ness, that I-ness at that self. We should have total faith in this self. With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding.
1: వింటే కానీ అర్థం కాదు.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
1: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
0: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్.
1: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది.
0: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
1: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ చాలా చేస్తున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివ్యంగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటి వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
1: కానీ అందులో ఏదో కొత్తదైనా,
0: బట్ హవెవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
1: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
0: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
1: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
0: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
0: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
1: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
1: ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
1: Kalki andarki oka suri podapattaliki veedu kadu.
0: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
1: Aa vyakti oka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigadhi maarchukuntu pote tappa anni vidhala phalatham ledhu.
0: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
1: Kanuka sir yedi cheyagalani veel lekapothe oka namasmaran chesukuntukondi.
0: If it is not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
1: Bhajan bina sukha shanti nahi.

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మార్థకామ మోక్షములనే పురుషార్థము యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga brashtu ainatvanti mahaneelu tama yokka anubhuti nundi aavibhavinchinatvanti yokka satya suktule vedamulu.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid anetvanti dhatuvu nunchi pochinatvanti vedamu.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamulaga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamulaku sambandhinchinatvanti.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmarthakama mochamulu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamainatvanti aadarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్, ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ,
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద, అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is anusravanam. Second, anusravanam.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh గమనము.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly
1: affairs. ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రము తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదిలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: Having left their homes, the couple should travel northward.
1: ఎంతవరకు?
0: To what extent?
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం నుండి కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మణుల వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ది చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel after
1: another morsel. పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: Anyone విత్ కంపాషన్ కెన్ నాట్ సర్వ్ ఫుడ్ ఆన్ ఏ ప్లేస్.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్సెస్.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
0: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఏ లీఫ్.
1: దానిని బయటనే భుజించి
0: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: It is not the objective of the objectives of life which is supreme.
1: పరాణుకని వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము, ఇదియే సరియైనటువంటి ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము, అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని తోసివేసి
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు.
1: నాద బిందు,
0: నాద బిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ.
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని యందు మనసును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము, ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 సెన్సెస్, 5 లైఫ్ బ్రెత్స్, 5 ఎలిమెంట్స్, 5 లైఫ్ షీట్స్, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్, మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని కూడా చక్కగా పరిశీలించి,
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి,
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ది రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రం గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి,
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం,
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
1: అది ఏ ఆత్మ అని గుర్తించి,
0: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ,
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్.
1: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ.
1: అనగా
0: మీనింగ్
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యు సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్
1: బ్రహ్మ. బ్రహ్మనే
0: ది ఎంటైర్ క్రియేషన్.
1: రెండో పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్.
1: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
0: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్.
1: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
0: వెన్ దట్ ఇన్ఫినిటీ బికమ్స్ ఓన్లీ యూనిటీ.
1: ఏది చూసినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ సీ,
1: ఏది విన్నా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ లిసన్ టు,
1: ఏది దర్శనా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్రహ్మ.
1: ఏది పలికినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ
1: స్పీక్ ఏది చేసినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ బ్రహ్మ.
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
0: వేర్ ఎవర్ యూ గో ఇస్ బ్రహ్మన్.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, దేర్ ఇస్ నో మైండ్.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్, దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు. కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
0: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్తు.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
1: ఒక ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
0: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హాస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటూ చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ?
1: చూస్తూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.

0: ఉంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: ఇన్ ఎ మూమెంట్స్ టైం కృష్ణ అపియర్డ్ దేర్.
0: చూచింది యశోద.
1: యశోద సా.
0: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: కృష్ణ ఇస్ మై సన్.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: ఐఎమ్ హిజ్ మదర్.
0: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
1: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
0: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
0: పరిశుద్ధమైన,
1: ప్యూర్,
0: పవిత్రమైన,
1: సేక్రెడ్,
0: అహంకార రహితమైనటువంటి ప్రేమ కలుపుని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
1: ఈగోలెస్. దేర్ఫోర్ కృష్ణ మేనిఫెస్టెడ్ దేర్.
0: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ అవర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రమును నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్ హిమ్.
0: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
1: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీమ్ అండ్ టాప్ మోస్ట్.
0: నా పొరపాటు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద ask Radha to teach the same principle of love.
0: Radha cheppindi, amma, idu okaru bodhinchetundidi kaadu.
1: Radha said it can
0: okaru deenini andinchetundidi kaadu.
1: It can not be passed on by anybody.
0: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
1: Each one has to understand, experience for one's own self with full love.
0: Tarvata krishnudu intiki vachin tarvata,
1: అప్పుడు కృష్ణ రిటర్న్
0: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని,
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: వల్లల పుట్టల్కును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ and eat secretly fistful of butter.
0: Ne pettide tinavu venna.
1: You don't eat the butter.
0: Mana inti ninduku venna untundali.
1: We have so much of butter.
0: Mana inti venna neevu bhujinchavu.
1: You don't eat our own butter.
0: Kaani idalli intikanta poyi vaaru tarumkoni vastunnappudu vaari venna neevu bhujistunnavu.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: Anaga deeni yokka antaratham emti?
1: What is the inner significance of this?
0: Talli aina tana illu aina kudanu tanaku preeti kaadu, bhaktulu yokka preetini tanaku chaala preeti.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: Kanukane ahankara rahitamai nirmalamai nisvarthamai undina premanu manam abhruthi gavinchukunnappudu takshaname chanam kuda inka kaalam akkarledu appadikappudike daivam pratyaksham avutadu.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: డివోటీ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వే,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: Then when can you decide?
0: ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
1: దో ద ఫార్మ్ ఇస్ గాన్ ఇట్ రిమైన్స్.

0: ట్రూత్ ఉన్నాడు.
1: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఆవు అనే శబ్దం మరణించదు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్, ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అప్ ఆన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
1: వన్ షుడ్ బి ఇన్
0: సత్యాన్ని అన్వేషణ సల్పాలి. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సర్చ్?
0: ఏని చోటైతే మనం అన్వేషించాలి.
1: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్, బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా నువ్వు మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటాది.
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటాది.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటాది.
1: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్. చైతన్యం.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: దానికి ఒక కాన్షియన్స్.
1: కాన్షియన్స్.
0: కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
1: ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
0: ఏ రూపమని దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
1: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతిలో పద ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక సుప్రాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక సుప్రాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడి తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుశక్తిలేందు కూడాను
1: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్టేజ్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ పంచభూతములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కాని
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కాని
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారకం ఈజ్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్.
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఈజ్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్.
0: ప్రాణ అపాన
1: వ్యాన
0: ఉదాన
1: ఉదాన
0: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ది బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ద బాడీ ఇస్ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
0: 4 lux soaps.
1: 4 lux soaps.
0: 9 2-inch nails.
1: 9 2-inch nails.
0: 2 buckets of water.
1: 2 buckets of water.
0: 1 bucket of chunnamu.
1: 1 bucket of chunnamu or lime.
0: 900 మ్యాచ్స్టిక్స్.
1: 900 మ్యాచ్స్టిక్స్ ఫాస్ఫరస్.
0: తర్వాత 5 pencils లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 pencils.
0: ఆ పైన 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది. అది
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
0: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
1: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
0: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
1: కానీ
0: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందని?
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
0: అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది. నాలుగు నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 మంత్స్ 9 డేస్.
0: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటాది.
1: Till then it is in the form of a football.
0: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
1: It is not even oval shape.
0: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటాది.
1: It is of the shape of a football.
0: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
1: As vibration enters it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move, it becomes oval shape.
0: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందాది?
1: Where from you get?
0: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటరు ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: Matter plus energy is equal to the body.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
1: Therefore, combination of Brahma and Maya is
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్.
0: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
1: ఇట్ ఈస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఈస్ బ్రహ్మన్.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ద మైక్.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికీ వినిపిస్తుండాలి.
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
0: మైక్ ఉంది.
1: దెర్ ఈస్ మైక్.
0: నేను మాట్లాడుతున్నాను
1: భగవాన్ స్పీక్స్,
0: కానీ కరెంటే లేకపోతే మీకెవరికి వినిపించదు.
1: When there is no current or power, you cannot hear.
0: ఈ మైక్ ఏ మ్యాటర్?
1: మైక్ ఇస్ మ్యాటర్.
0: కరెంట్ ఏ ఎనర్జీ.
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫామ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హి మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన.
1: హి మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
1: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: Don't see here.
0: Inside చూడండి.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: Every moment you see outward.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: But see within, inward.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within.
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఇస్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: All the waste matter, the baskets and the paper, they're all thrown out.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: In fact, all the matter thrown out.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
0: కేవలం లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషే.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతా చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి ఇవ్వమే విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
0: ఇవన్నీ
1: దే ఆర్ విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డు నాట్ నో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ ఆల్.
0: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వాలన్నీ నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఇట్?
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That Alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: When once you are able to control that Alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your voice.
0: అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say, hello, you're here, he'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుంటే కుక్క ఏమన్నది?
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
1: When once the master is there,
0: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you.
0: అది ఉద్దబోలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయ అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnana
0: mayanu etta vasam cheskovali.
1: How to have control?
0: Maya evaru nirminchinatundi?
1: Whose creation is maya?
0: Yajamanudu nirminchinatundi. Ee dog ni yajamanudu pettukunnadu akkada.
1: This dog is appointed, kept there by the master.
0: Karugane yajamanudu yokka tattvanni nee gurinchi cheppukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: Taanu yajamanudu okkate ainatundi yokka tattvanni taanu gurinchi cheppukovali.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: Advaita darshanam gnanam annaru.
1: This vision of non-dualism is true wisdom.
0: Attu lekunda
1: otherwise
0: kinda nunchi Rama Krishna Govinda Narayana ani kekala veste aa yajamanudu mundu vachi chustadu.
1: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice.
0: Appudu Rama Krishna,
1: he himself will come down.
0: Ninnu venta teeskoni pothadu.
1: He will escort you inside.
0: Appudu ee maya ni nemi cheyadu.
1: Then you will not be affected
0: by maya.
1: Kanukane
0: aa yajamanunni bhagavantuni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlo edo okati untunte tappaku nee yajamanni chudavachchu.
1: Therefore in order to see the master god himself, either you should have jnana, wisdom or bhakti devotion.
0: కనుకనే ఎరుకు మరపుకుండా జాగ్రత్త నిమిత్తం సుప్రాశ శక్తిలో ఎరుకు మరుపు స్వప్న సుశక్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింతేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all the subjects.
0: Sandeham na avakasame ledu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు.
1: You cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర, చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ephemeral and eternal.
0: వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: ఇఫ్ ది వెసల్ ఈజ్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్
0: స్పాయిల్. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is satiated.
0: అన్నం నీకు అక్కర్లేదు.
1: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: Nirudati teppa nippuno vadaveyu neti bhakti anta butakamulu.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani dani gauravanga oka gattunu pettali inka evaraina dani daadtaru.
1: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of
0: gratitude. Kaani meeru nenu daatinaanu kadani aa teppanu oyi nippulo veste emi prayojanamu.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
0: అన్నిసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు నువ్వు అభివృద్ధి చేసుకోకూడదు?
1: You make use of all useless words and useless vain talk.
0: Useless, useless, useless.
1: It's useless, useless, 100% useless.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: we should not use such useless
0: words. నువ్వు చదవాల్సిన చదువు కరెక్ట్ గా.
1: Read what you are supposed to.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నువ్వు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకు జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్న సుశక్తిలో అది ఏ నిజమైన ఎరుక.
1: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్. ఎరుక
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అంటే ఏంటి?
1: వాట్ డు యు మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
1: దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ టోటల్
0: జ్ఞానము.
1: ఇస్ ద టోటల్ విజ్డమ్.
0: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన ఎందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా నువ్వు అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవ.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాణిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు,
2: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
2: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు,
2: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు,
2: ఆల్ ఓవర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు,
2: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
2: యువర్ నాట్ మియర్లీ టీచర్, యువర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
2: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
2: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్, యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: దుర్యోధను చేసినటువంటి పాపం దుర్యోధనకు మాత్రమే కాదు రావటము.
2: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
0: ఈ పాపాన్ని పురుకులను పిలిపినటువంటి మీకు పాపమే.
2: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్
0: సైలెన్స్ చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
2: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
0: మీరు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
2: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వైలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ ఆర్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడా నువ్వు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
2: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొల్పిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
2: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
2: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
2: The one who watches
0: this. ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who encourages.
0: కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే. కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందాడు?
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
2: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
2: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
2: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
2: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
2: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
2: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
2: వెన్ ధర్మ చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
2: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క 3 వ్యాహమోహాలు ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
2: దేర్ ఆర్ 3 అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
2: దేర్ ఆర్ 3 సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
2: బికాస్ ఆఫ్ దీస్ 3 వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
2: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ 5 తంత్రములు యందు 5 విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది 5 మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది 5 ముద్రాస్ ఆర్ ది సైన్స్. ఇఫ్ వీ గాట్ దట్ 1 పాయింటెడ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వుల యందు ఉంటుండాలి.
2: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు,
2: అర్జున ఇసెడ్,
0: కృష్ణుడు,
2: కృష్ణ టోల్డ్
0: అర్జున,
2: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
2: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
2: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
0: మామను స్మర యుద్ధచ,
2: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
2: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
0: నేను చూసుకుంటాను,
2: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
2: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్.
0: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను.
2: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
2: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
2: చతుర్దశి అర్జున వాజ్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హీ వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్ ఫోర్స్.
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుతుందాం.
2: You don't go Krishna as an
0: emissary.
2: Nothing like an ambassador or
0: compromise. When the war is to
2: take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
2: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్, దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్
0: బోధ. చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
2: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
2: He was taking him along the path.
0: అయిపోయింది.
2: It was pitch dark.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
2: They were returning home.
0: అర్జునుడు ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
2: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్ కృష్ణ టోల్డ్ అర్జున, సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
2: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
0: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
2: నో ఇట్స్ నాట్ పీకాక్,
0: పెద్ద గరుడ.
2: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
0: అవును స్వామి, అది గరుడే.
2: ఈ సెడ్ ఎస్ స్వామి, ఇట్స్ ద బర్డ్.
0: మరి వీప్ పైన చుట్టాడు.
2: ఈ బ్యాటరీ ఆన్ ద బ్యాక్.
0: పిచ్చివాడా, అది నెమల గరుడా అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
2: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురం అన్నాడు.
2: ఎస్ ఇట్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
2: హి సెడ్ yes it is.
0: నీకు బుద్ధి లేదా?
2: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
2: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
2: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
2: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
2: దెన్ అర్జున సార్,
0: కృష్ణ
2: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
2: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
2: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
2: If I say it is not a peacock, you may transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
2: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
2: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga vattadu.
2: Then he pressed his
0: manna bhavat bhakto madhyaji mam namaskure mame vaisashi satyam te pratyane prayojive. Ippudu neevu na bhaktudu.
2: Now you are my devotee.
0: Edidampa,
2: let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
2: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
2: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
2: Therefore, on this Vedanta, one should have
0: intense faith. When
2: once you have strong, intense faith, you will be able to
0: conduct
2: act. Like anyone.
0: పరిపూర్ణ విశ్వాసంతో.
2: With total faith.
0: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
2: కంటిన్యూస్ థాట్.
0: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
2: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యయోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
2: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటి కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు
2: వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
2: ఫైవ్ ఎలిమెంట్
0: పంచేంద్రియములు
2: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
2: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
2: ఫైవ్ లైఫ్
0: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అయింది.
2: 4
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
2: ద లైఫ్
0: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
2: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
2: యాజ్ ది టోటల్ ఇస్ 25
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
2: వి షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వి షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
2: Vedantam is so easy.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
2: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
2: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
2: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
2: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్స్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose
0: flower. Vedanta ni anusarinchadam danikante sulabham.
1: But to follow Vedanta is much easier than that.
0: Nannaina koncham nalapatam koncham kashtam avutundi.
1: To press the butter it may be little difficult.
0: Kani danikante sulabhamainatundi Vedantam.
1: But Vedanta is much simpler than that.
0: Venna chala mettagane untundadi.
1: The butter is so soft.
0: Vidyarthulara chakka gurtinchandi.
1: Students know fully well clearly.
0: Venna chala mettaga untundadi.
1: Butter is very soft.
0: Kani mettaga untundadi. Kani karagalante vedi chupinchali.
1: In order to see that it melts, you should expose it to heat.
0: Bhagavantudu chaala mettani vaade.
1: God is so soft.
0: Chaala soft and sweet.
1: God is so soft and sweet.
0: Kaani meeru anubhavinchalanukunte.
1: But if you want experience,
0: koncham gnanagni koncham chupinchali.
1: You should expose it to the fire of wisdom.
0: Agnini chupinappude ee mettani vennaina karigipothundi.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: Deenini ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ and kept the vessel over there with the rice and started cooking.
0: Nirantaram kudunu brahma chintana chestunnatundi yajamanudu deenine pedda gnananga teeskunnadu.
1: Where the husband has taken the entire process as the principle of brahman.
0: Ee moodu raallu,
1: the three stones there,
0: sattva rajo tamo gunamulu,
1: are the three attributes, sattva rajo tamo.
0: Deeni paina pettinatundi okka paatra naa dehamu.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta paatra ni heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: Therefore this should come to the body.
0: Near, near, near అనేటువంటిది.
1: This amounts to this word near, near.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: And then the heat is required to this water of love.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: When once the water is hot enough, the rice, the desire, will be boiled in
0: up. కొలకనే మొట్టమొదటి దేహము near.
1: So body is near.
0: మనసు dear.
1: Mind dear.
0: రెండు ఒకటైపోయినప్పుడు desires disappear.
1: So when once near and dear together,
0: desires disappear. ఇది ఏ వేదాంతముల యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
1: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
1: How simple it is.
0: నిత్య జీవితంలో
1: in our daily life.
0: గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను ఈ వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల
1: in three lettered word
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 volumes can be written.
0: ఎట్లా?
1: How?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఉన్నాయి.
1: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ ఫోర్ వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
1: ద వయలిన్ విల్ హ్యావ్ ఫోర్ స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: ఫర్ ది డివినిటీ దీస్ టూ
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపలను ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
2: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
2: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
2: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
2: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
2: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
2: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
2: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
2: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
2: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
2: సో నెవర్ బి
0: లవ్ కా,
2: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
2: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్.
0: అప్పుడే ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: వన్నెస్. అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
2: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
2: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రము అవి పొందడానికి.
2: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
2: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
2: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దానిపాటికి అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
2: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
2: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
2: ఏ షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
2: షుగర్ కేన్.
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
2: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povachunu.
2: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu kodunu ee prema cherchuko.
2: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
2: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
2: That essence, the juice, is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
2: దట్ రస అది
0: భగవంతుడు రసస్వరూపుడు.
2: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస. అది
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
2: దట్ ఇస్
0: ప్రేమరసము.
2: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీని పాదరసం అంటారు.
2: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒక దాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
2: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
2: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారం ఉంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఏ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాడు.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికి
2: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
2: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
2: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చు పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind.
0: ఇది కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
2: The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
2: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
2: Without this tumbler, how do you expect the water to stay?
0: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
2: To hold water you need a tumbler.
0: ప్రణతి నూనె వట్టికలదు.
2: You need the container, the oil and the wick.
0: Kani deepak veluku kaluguna,
2: but do you get the light?
0: Muttiche vaadu oka undalu kada,
2: there should be someone to light it.
0: Pooru soodi daram undi pushpamala tanaguna,
2: the flower needle thread is there, can it be a garland?
0: Kani kucche vaadu oka undalu kada,
2: there should be one maker.
0: Vidya kaladu buddhi kaladu,
2: education knowledge intellect,
0: jnana siddhi kaluguna,
2: but do you have the wisdom?
0: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
2: దో దేర్ ఇస్ టీచర్.
0: అదే విధంగానే
2: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటు దానికోసమే ఈ దేహం వచ్చింది.
2: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
2: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
2: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
2: నోబడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
2: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
2: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
2: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
2: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
2: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
0: ఇది నా యొక్క సత్యం.
2: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
2: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
2: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
2: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
2: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
2: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
2: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
2: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
2: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
2: హీ టీచెస్ అప్రోప్రియేట్
0: ఇవన్నీ దేనికోసము?
2: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
2: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
2: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
2: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
2: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
2: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
2: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
0: మీరు నెగ్గండి.
2: Win in the test of God.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
2: Then the test of God will transform to the test in our lives.
0: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
2: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
2: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
2: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమైనది.
2: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
2: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
2: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
2: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
2: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: కలకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
2: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
2: లెట్ ఇట్ బి స్మాల్, ఏ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
2: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి,
2: ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
2: కుచేల, వాట్ ఈస్ దట్ హి హాస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
1: What is it that Draupadi could do at that time when she was helpless?
0: అక్కడ కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: After all she gave just a rice grain.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: It became infinite in due course of time.
0: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: So give up all the defects.
0: అహంకారమునకు దాన్ని నిర్మూలం చేయండి.
1: Kill the ego totally.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: Develop the spirit of surrender.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
1: Then only you will have the good fortune of enjoying the bliss.

0: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
1: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుందో,
0: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద తిల్ సీడ్స్,
1: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
0: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
1: ఫలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా కూడా ఆనందాన్ని అందిస్తున్నదో,
0: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్,
1: కర్ర నుండి నిప్పు బయలుదేరేటట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
0: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
0: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని, యువకులు ఎందు కాని, అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరంతరం గావించుకుంటున్నారు.
0: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, వి ఫైండ్ దే డెల్యూటెడ్, దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్, దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ అండ్ యాక్షన్ టు.
1: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చు,
0: ఫార్మ్స్ మే బి మెనీ,
1: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును,
0: వి మే ఆల్సో నేమ్ దెమ్,
1: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి ఒక అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును,
0: వి మే ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్,
1: కానీ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్ల వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
0: ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర, ద థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం దట్ స్పీక్స్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
1: విత్తనం నాటాం,
0: యు హవ్ సోన్ ఏ సీడ్,
1: ఒక మామిడి విత్తనం నాటాం,
0: యు హవ్ సోన్ ఏ సీడ్ ఆఫ్ ఎ మ్యాంగో,
1: కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది,
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ ట్రీ,
1: ఈ వృక్షంలో శాఖ ఉపశాఖలు ఎంత కూడా అభివృద్ధి అయినాయి,
0: ఇట్ బ్రాంచెస్ రిపీటెడ్లీ,
1: కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి,
0: దట్ ట్రీ హ్యాస్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్,
1: అనేక వేల పుష్పములు ఉంటున్నాయి,
0: ఇట్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ ఫ్లవర్స్,
1: అనేక వందల కాయలు ఉంటున్నాయి,
0: ఇట్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్,
1: కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది,
0: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్,
1: ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది,
0: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ ద బ్రాంచ్,
1: వాటి ఫలితములు కూడా భిన్న భిన్నంగా కూడా మానవులకు అందిస్తుంటున్నాయి,
0: అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ దోస్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్,
1: కాయలకు వచ్చి ఊరుగాయ వేసుకోవచ్చును,
0: వి మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఫర్,
1: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును,
0: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్,
1: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును,
0: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ ఎస్ ఫైర్ వుడ్,
1: ఫలములు తీసి భుజించవచ్చును,
0: ఫ్రూట్ కెన్ బి
1: పార్టెడ్, వీటి ఫలితములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి,
0: అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్,
1: బీజం మాం సర్వభూతానాం, ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికీ ఆ విత్తనమే మూలాధారము.
0: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
1: ee vittaname lekundina vrucchame ledu,
0: without the seed there is no tree,
1: vrucchame lekundina kommale levu,
0: without tree there no branch,
1: kommale lekundina aayaku levu,
0: without branches there no leaves,
1: ee vidhanga okadani paina okati aadharapadi,
0: each one depends on the other,
1: anninti yokka ekatvanni nirupinchetunte divyatvamainatunte advaitam.
0: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
1: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును, కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
0: ఇన్ దిస్ అపారెంట్ ఎఫీమరల్ వరల్డ్ యు ఫైండ్ వెరైటీస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందుడు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్ father at an young age, with his permission of the mother he could become a renunciant and the
1: Govindan
0: by name Govinda,
1: Gaudapadu. Govindan yokka guruvu Gaudapadu.
0: Gaudapada. is the preceptor of
1: Govinda. గౌడపాదుడు అనేటువంటి ఒక అతను అనేక విధమైనటువంటి ఒక ఋగ్వేదము నుంచి ఈ ఏకత్వం అనేటువంటి తత్వాన్ని ఋక్కులను వేరు చేసి,
0: ఇట్ వాస్ గౌడపాద హూ సెపరేటెడ్ రుక్కుస్ అవుట్ ఆఫ్ ఋగ్వేద.
1: తద్వారా ఇతనికి మూడు విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడా శంకర్ను తరబీదు చేశాడు.
0: హీ ట్రైన్డ్ శంకర ఇన్ దిస్ ఐడియా ఆఫ్ ట్రినిటీ త్రీ ఫోల్డ్ పాత్.
1: 14 సంవత్సరములు పూర్తి కాక పూర్వమే 4 వేదములు 6 శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
0: బిఫోర్ హీ అటైన్డ్ ఏజ్ 14 హీ కుడ్ లెర్న్ ఆల్ 4 వేదాస్ 6 శాస్త్రాలు.
1: శ్రద్ధ కలిగినటువంటి వారికి కాలం ఏమాత్రం అడ్డు రాదు.
0: వెన్ వన్స్ వన్ హ్యాస్ దిస్ స్టెడ్ఫాస్ట్నెస్ టైమ్ విల్ నాట్ కమ్ ఆన్ ద వే.
1: అన్నింటికీ కాలమే ప్రధానము, కాలమే ప్రమాణము.
0: In fact, the time is the main one and the impedance and the stand.
1: కనుకనే శంకరుల వారు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః, అంతా టైమే ఇంపార్టెంట్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: పుట్టిన బిడ్డ పెరిగి వృద్ధి నుండి వృద్ధుడు కావాలనేటప్పటికి కాలమే ప్రమాణంగా తీసుకుంటుంది.
0: A child who is born will take some time to age and become old.
1: పుట్టగానే చైల్డ్ అని పేరు పెడుతున్నాము.
0: At the time of birth we call a child.
1: 10 సంవత్సరం ఒక బాయ్ అంటున్నాము.
0: At the age of 10 boy.
1: 30 ఇయర్స్ కు మ్యాన్ అంటున్నాము.
0: At the age of 30 man.
1: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ అంటున్నాము.
0: At the age of 75
1: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకడే. కానీ కాలానుగుణ్యంగా వచ్చినటువంటి ఒక రూపనామములే ఈ యొక్క భిన్నములు.
0: Therefore the child boy man and grandfather are one and the same individual but it's based on the variance of
1: కనుకనే శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు.
0: బికాస్ ఆఫ్ డీప్ ఇంట్రెస్ట్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ శంకర కుడ్ అక్వైర్ ఆల్ ద నాలెడ్జ్.
1: ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని, ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదములకు పూనుకున్నాడు.
0: One day in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him.
1: వాదం చేయడానికి పూనుకున్నారు.
0: Meaning, he was prepared to argue with
1: గురువుతో వాదం చేయడానికి పూనుకున్న సమయం నందు అతి వినయ విధేయతలతో కూడినటువంటి వాడు శంకరుడు.
0: శంకర ఇస్ వన్ ఆఫ్ గ్రేట్ హ్యూమిలిటీ.
1: విద్యా వినయ సంపన్నేని. విద్యార్థికి వినయమే చాలా భూషణము.
0: ఫర్ ఎ స్టూడెంట్ హ్యూమిలిటీ ఇస్ ద రియల్ డెకరేషన్.
1: ఈ వినయమే లేకపోతే విద్యనే మనకు ప్రాప్తించదు.
0: Without humility you cannot learn anything.
1: కనుకనే గురువుతో వాదోపవాదానికి పూనుకుని పూర్వము గురువుకు నమస్కరించి మీతో వాదం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు.
0: He sought in all humility for permission from his guru to argue with him.
1: గురువుతో ఆజ్ఞ తీసుకుని గురువుతోనే వాదనకు ప్రారంభించాడు.
0: With his permission he started to argue with his guru.
1: ఈ వాదములో అత్యంత అద్భుతంగా గురువు యొక్క వాక్యములను ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృత మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హి టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అవుట్
1: వర్డ్. ఆ సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము
0: 2000 ఇయర్స్ అగో
1: గొప్ప గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు.
0: దేర్ ఆర్ మెనీ గ్రేట్ స్కాలర్స్.
1: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను దారబోస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ నాలెడ్జ్ టు ఎర్న్ మనీ.
1: కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
0: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
1: ఈనాటి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు.
0: But many students consider today that education is for money.
1: పొరపాటు.
0: But it's wrong.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: Therefore we have to work for food whereas for education is for wisdom.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి? వీరింత గొప్పవారు అయినప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది, కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
0: Shankara could recognize the mistake among these scholars and pandits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
1: times. దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the reward out of it?
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగా చేయుచు జీవితంబు నీ విద్యల దారవోసి అరవిందదలాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా ప్రీతిగా యోచన చేయు మానవా.
0: Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God.
1: Chitini ne pustakamul patinchitini.
0: I have gone through all books.
1: Purtiga chuchiti sarva shastramul.
0: I read all sacred texts thoroughly.
1: Nitilamaina vidyalanu nechitinanchunu garvamela.
0: Why do you pride yourself of all this knowledge?
1: Ni hastayugambu morchi paramaatmuni bhakti to kolvaleni ee prastuta vidyalanniyunu dhatri nirathakamul kada manava dhatri nirathakamul kada manava.
0: O man, all your education and knowledge is useless on earth today if you cannot join both of your hands and respect pay salutation
1: Ani,
0: to the feet of God.
1: Shankaralu varu kantidaralu kaachadu.
0: Shankara was shedding tears.
1: Ee drushyanni chuchadu Govindudu.
0: Govinda noticed it.
1: Govindani guru ainatundi Gaudapadudu kudanu chaala vicharinchadu.
0: Gaudapada also felt
1: ee leta vayassu unde ee pavitramaina bhavamulu ee Shankaralo praveshinchatamu chaala adbhutamu.
0: It's rather mysterious that Shankara could have sacred thoughts at the tender age.
1: ee naadu prapancham nadustunnatundi anyaya akrama anachara asatyamulaku veda shastra itihasa puranamulu yokka pramanamulaku taginatundi aadharshanni aadharanni nirupinchetundi vaadu Shankaralu ani varulo varu ninnayinchukunnaru.
0: Both of them decided among themselves that is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood.
1: శంకరుని పిలిచి నాయన ఇంకా ఇంకా ఉండగిన ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: They told Shankara, you don't need to be here any longer.
1: రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు.
0: Tomorrow you go over to
1: కాశీలో ఉండేటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు.
0: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
1: Anyaya akrama anachara asatyamulu kodanu roopamapadaniki vidyarthune tagina samarthulanetundi oka satyanni kodanu ee naati vidyarthulu gurtinchali.
0: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
1: Gurulato aagna teesukoni
0: taking permission from guru
1: kashiki bayaderadu.
0: He went to
1: Kashi. Anadu ఏ ప్లేన్లు ఏ కార్లు ఏ బస్సులు ఏ ట్రైన్స్ ఏది లేదు కాలి నడకతో.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ.
1: 16వ సంవత్సరము
0: ఇట్ వాస్ ఏజ్ 16.
1: ఆ వయసు లోపల తాను అనేక మంది శిష్యుని తీసుకుని తాను కాశీకి బయలుదేరాడు.
0: హీ వెంట్ టు కాశీ అలాంగ్ విత్ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ విత్ హిమ్.
1: దారి లోపలనే ఒక పండితుడు ఒక చెట్టు కింద కూర్చొని డుక్ణుం కరణే అని పాణి వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు.
0: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామర్.
1: అక్కడ ప్రారంభించాడు భజగోవిందం.
0: దేర్ హీ స్టార్టెడ్ దిస్ భజగోవిందం.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామంతో పలా గ్రామర్తో పలా నీవేం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభంగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? When the end is near, this grammar will never come to your rescue. Antyamlo
0: bandhulu kani mitrulu kani shaktulu kani ye vidhamaina puttu danakanaka vastu vahanaadu kani nee venta raavu.
1: No relations, no material objects, no wealth, no money.
0: Nee venta janta inta kanta untundi ninnu kaapadeetundi daiva chintana okkatiye. Bhaja Govindam, dani smarinchu. Inta vayasu vachi kudanu neevu ee vidhamaina punti yokka margamlo praveshinchavaddu.
1: You are aged now. The only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God. Chant His name.
0: Akkada atani samadhanam parchi atanito chakkaga idi prayojanam ledu inka bhagavantuni yokka chintana kavali aneetunti margamunu ataniki bodhinchi kasilo praveshinchadu.
1: He taught him the need to glorify God, to sing His glory.
0: Shankarulu vaari prabodhanalu dinadina abhirudhi vendutu unnai. Shuklavacha chandrudu vale vishkasistuntundadi.
1: Shankara's teachings were spread, were publicized, propagated far and wide.
0: Panditulandarikunu pedda samavesham erpattu chesaru.
1: A big conference was convened by scholars.
0: Panditulandaru goppa goppa kankanalu dharinchi pedda pedda shalavulu kappukoni rudrakshalamalalu veskoni chaala goppa tvga vachi kurchunnaru.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: Ee aadambaramlo ye vidhamainatundi korata lekunda untundadi aa sabha lopala.
1: There in that congregation there's lot of pomp, show and aggrandizement.
0: Simple ga vachadu.
1: But Shankara came there with all simplicity.
0: Mokala varaku oka chinna panchi kattukunnadu.
1: He wore only one panchade.
0: Oka chinna towel kappukunnadu.
1: And a small towel.
0: Praveshinchadu.
1: He stepped into that conference.
0: Praveshinchetappudiki ee panditulandarikudunu oka vidhamainatundi haasyaspadanga chustu vacharu.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: Oka rudrakshamala kuda ledu.
1: He has nothing like any rudrakshamala.
0: Idi chucharu. Idi emti? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: Many started thinking this way, what is that he has no rudrakshamala at least? What kind of capacity in the power?
0: అందరూ కోరారు. శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకు ఇంతే కాకుండా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: వీ హావ్ కమ్ టు నో శంకర దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వ్యాకరణ అండ్ ఆల్సో యు ఆర్ ద ప్రొపగేటర్ ఆఫ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ వేద. వీ హావ్ కమ్ టు నో దాట్.
0: తేజి ఎక్కాడు చిన్నపిల్లవాడు, చిరునవ్వుతో చేతులు జోడించాడు.
1: Smilingly stood on the dais with folded hands.

0: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
1: Valadu valadu dhana dahamunaruda. Yenduku ee daham meelo prarambham ayipindi? Pandito samadarsanaha. Ee daham meeku elenduku vachindi? ఇది చాలా పొరపాటైనటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
0: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
1: కర్మఫలితమే కదరా విత్తము.
0: Is only the
1: మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము.
0: This wealth is nothing but the result of your past
1: actions.
0: As is the effort, so is the wealth that you acquire.
1: రెక్కలాడితే డొక్కలాడుతాయన్నట్టుగా నీవు చేతులతో పని చేస్తే నీ యొక్క పొట్ట నిండగా.
0: If you work with both your hands, you can just fill your stomach.
1: భగవంతుడు ఎంత అనుగ్రహపరుడు.
0: God is one of
1: grace. ఎంత కరుణామయుడు.
0: One of compassion.
1: రెండు చేతులను ఇచ్చాడు, ఒక్క పొట్టనిచ్చాడు.
0: He has given us two hands and one stomach.
1: ఒక్క పొట్టని నింటి నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
0: ఆర్ నాట్ ది టూ హ్యాండ్స్ ఎనఫ్ టు
1: ఈనాడు నీ రెండు చేతులతో పని చేయటం లేదు.
0: టుడే వి ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ హ్యాండ్స్ కరుణ నీ
1: పొట్ట నిండటం లేదు.
0: దేర్ఫోర్ యువర్ హంగర్ ఇస్ నాట్ ఎ
1: సోమరత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు.
0: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ లేజినెస్.
1: కనుక ధనదాహం అనేటువంటిది మానండి.
0: సో డోంట్ హావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: దైవదాహాన్ని పెంచుకోండి.
0: డెవలప్ థర్స్ట్ ఫర్ మనీ.
1: ధర్మదాహాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దట్
1: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
0: దెన్ హి గేవ్ వండర్ఫుల్ ఎక్సలెంట్ లెక్చర్.
1: ఆ చేరిన పండితులే కాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ స్కాలర్స్ దేర్ డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ ఇన్ టర్న్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: పిట్ట కొంచెము కూత ఘనము.
0: దో ద బర్డ్ ఈజ్ సో స్మాల్ బట్ ఈ షౌట్ ఈజ్ సో లౌడ్.
1: పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు.
0: ద బాయ్ ఈజ్ సో యంగ్.
1: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
0: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్
1: నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
1: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
0: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: కర్మణ్యేకం అంత మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
1: The proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
0: We should have the sanctity behind this trinity.
1: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
0: Mind should be pure.
1: ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
0: Out of the pure mind only comes
1: ఈ సత్యవాకు తగినట్టుగా సత్ప్రవర్తన కూడా చేరాలి.
0: As per the truth stated,
1: దీనిని త్రికరణ శుద్ధి అని చెప్తూ వచ్చారు వేదములో.
0: This is what is called purity.
1: ఈ త్రికరణ శుద్ధి ఆ శంకరుల వాయందు ప్రత్యక్షంగా కొట్టవచ్చినట్టుగా కనిపించింది.
0: This purity is spectacular, quite conspicuous in Shankara.
1: ఇంకా అనేక మంది లేచారు, ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: Many got up and started questioning him.
1: అద్వైతం అంటే ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: అద్వైతం అంటే ఏకత్వమే.
0: ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్.
1: అది ఏ నిజమైన అద్వైతము?
0: దట్ ఈస్ ట్రూ నాన్ జ్యువలిజం.
1: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
0: ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ జ్యువలిజం.
1: అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైనటువంటి అద్వైతం.
0: ద నాన్ జ్యువలిజం ఇస్ ద ట్రూ
1: జ్ఞానం. జ్ఞానం
0: విజ్డమ్.
1: ఏమిటి భౌతిక జ్ఞానమా?
0: Is it physical?
1: భౌతిక జ్ఞానమా?
0: ఆర్ వరల్డ్లీ?
1: ప్రాపంచ జ్ఞానమా?
0: వరల్డ్లీ?
1: ప్రాకృతిక జ్ఞానమా?
0: ఆర్ ద
1: ఆధ్యాత్మిక జ్ఞానమా?
0: ఆర్ మెటీరియల్?
1: నైతిక జ్ఞానమా?
0: స్పిరిచువల్?
1: ఏ జ్ఞానము?
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
1: వైజ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ విజ్డమ్.
1: ఇది ఏ మూలాధారమైనటువంటిది?
0: ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇట్టి మూలాధారమైనటువంటి తత్వాన్ని ఈనాడు ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీ స్కాలర్.
1: నిన్న చెప్పాను, మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుండి కుండలు వచ్చాయి.
0: యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
1: కానీ
0: బట్
1: కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ ఈస్ మట్ ఇన్ ద పాట్ బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
1: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్.
1: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
0: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: ఇదే విధంగానే
0: likewise.
1: మూలాధారం ఏంటి తత్వం ఒక్కటే.
0: The fundamental principle is one and the same.
1: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
0: But the names and forms vary.
1: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: When once it is there, it's called
1: bracelet. చెవులు అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: There we call earring.
1: పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు. మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
0: It's a necklace.
1: కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు. ఈ రూపనామములంతా కూడా వేరు వేరే కానీ బంగారం ఒక్కటే.
0: The names and forms differ, but the gold is one and the same.
1: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ హి డిక్లేర్డ్ ఎంఫాటికల్లీ విత్ ఆల్ ది స్ట్రెస్ దేర్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఏమిటి ఇందులో భేదం?
0: వాట్ ఈస్ దిస్ డివర్స్?
1: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
0: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ ఇదర్ ఇన్ ఫామ్ ఆర్
1: బిహేవియర్? దీనికి మూలాధారము హృదయమే మూలాధారం.
0: The heart is the fundamental basis for everything.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
0: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్యలు వేరు పాలు ఒకటే, జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనములు వేరు దైవంబు ఒక్కడే.
0: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same.
1: పోతురుకు విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: When once you go into the depth, you will understand this unity.
1: ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు.
0: So many assembled here.
1: అనేక రూపనామంతో ఉంటున్నారు.
0: With many names and forms.
1: అనేక భావముతో ఉంటున్నారు.
0: With many feelings.
1: అనేక ప్రవర్తనతో ఉంటున్నారు.
0: Varied behavior.
1: కానీ అందరి యందు కూడాను పంచభూతములు ఒక్కటే.
0: But in all, the five elements are one and the same.
1: నీలో నాలో వీరిలో వారిలో అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే.
0: In everyone, the five elements are uniform.
1: ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము.
0: The nature of these five elements is పరతత్వ.
1: అది అందరి యందు ఉంటున్నది.
0: That is present.
1: కాబట్టి నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే.
0: Therefore, everyone is an embodiment of the divine.
1: మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులే.
0: You are all the embodiment of Brahma.
1: అందువల్లనే భగవద్గీత ఎందుకని లేక ఉపనిషత్తు ఎందుకు కానీ తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి.
0: Therefore Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art tattvam asi.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi. I am Brahma.
1: నేనే బ్రహ్మ.
0: I am Brahma.
1: ఇది కాదని ఎవరు చెప్పగలరు?
0: Who can deny?
1: బ్రహ్మ అంటే ఏమిటి?
0: వాట్ హూ ఇస్ బ్రహ్మ?
1: స్వరూపము.
0: దట్ ఈస్ వాట్
1: వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది.
0: దట్ విచ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి మానవుని ఎందుకున్నటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి.
0: సో హ్యూమన్ థాట్ వైడెన్స్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు.
0: హియర్ యు ఆర్.
1: కానీ మీ బుద్ధి ఢిల్లీలో మెడ్రాస్లో ఏ బొంబాయి లోపల తిరుగుతుండాలి.
0: బట్ యువర్ మైండ్ గోస్ రౌండ్ ద ఢిల్లీ ఆర్ మెడ్రాస్.
1: ఎంత విశాలమైనటువంటిది.
0: హౌ
1: ఒక్క క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ.
0: ఇన్ ఎ మోమెంట్ ద మైండ్ గోస్ టు ఢిల్లీ.
1: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి.
0: సో ఇట్ ఈస్ కాస్మిక్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కనుక ఇట్టి బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
0: సో దిస్ వాస్ట్నెస్ ఈస్ బ్రహ్మ.
1: ఆ శక్తి ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
0: దట్ పవర్ ఈస్
1: మనం దానిని పోషించుకోవటం లేదు.
0: సో దట్ వీ ఆర్
1: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
0: దట్ వీ డోంట్ స్ట్రెంగ్.
1: కానీ దీనిలో ఆశలు కూడా దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
1: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైటు.
0: There is a farmer.
1: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
0: He has got only little land.
1: తాను ఇంకా ఎక్కువ భూమిని పెంచుకుని తాను ఒక జమీందార్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
0: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
1: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుండదా? డబ్బు లేదు కదా.
0: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
1: కానీ మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
0: బట్ విల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
1: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
0: బికాస్ హీ హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ ఈస్ హీ సెడ్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ, వడ్డికగా నుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగా నుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు వద్దిగ్గా ఉండవు,
0: ఇయర్స్
1: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చిపెట్టుకుంటారు.
0: Ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets, and they are not prepared to listen to sacred things.
1: అప్పుడు ఏమ శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
0: And the farmer listened to in rapt attention.
1: చెప్పండి తప్పక నేను చేస్తాను అన్నాడు.
0: I will certainly follow the knack you tell me.
1: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, ఆ హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
1: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
0: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
1: సార్ నాకు భూమి కావాలన్నాడు.
0: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
1: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్? ఎక్కడింత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు.
0: The king of Himachal Pradesh said, you have come from a long distance, Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want.
1: దానంతా చుట్టుకొని ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత ల్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నాడు.
0: You start one from one point, go around and come back. That extent I will give you that land.
1: సంతోషించాడు.
0: He was very happy.
1: టిఫిన్ గిఫన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చును, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
0: If he takes breakfast, it would be heavy rather
1: than to walk.
0: It's only that desire that make everybody to suffer.
1: పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు.
0: హి ర్యాన్ అండ్ ర్యాన్.
1: తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగులు దూరంలో ఉంటున్నాడు పాపం.
0: జస్ట్ ఈస్ అవే ఫ్రమ్ 20 feet ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్.
1: దాహమైంది.
0: He was thirsty.
1: గుండె పట్టింది.
0: అండ్
1: కింద కూలాడు.
0: He was breathless. He fell on ground.
1: ప్రాణం వదిలాడు.
0: అండ్ హీ డైడ్.
1: అప్పుడు కుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కాని అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు.
0: ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్ అండ్ సెడ్, ఓ కింగ్, దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ లాంగ్ డిస్టెంట్ ప్లేస్, బట్ హీ వాంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. నౌ 6 feet ఆర్ ఎనఫ్.
1: నౌ 6 feet అండ్ 4 feet.
0: 6 feet.
1: ఎందుకంటే ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం.
0: బికాస్ ఎనఫ్ ఫర్ ది బాడీ దేర్ టు రెస్ట్.
1: చూచారా ఇంత దురాశకు పోవటం చేత కట్ట ఎంత దుర్గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్.
1: మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
0: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
1: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
0: సో శంకర్ టాట్ టు ఎవ్రీవన్.
1: వలదు వలదు ధన దాసమునరుడా.
0: డోంట్ హ్యావ్
1: పాస్ అయిన తక్షణమే పిల్లలు కూడా పాస్ అయిన తక్షణమే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
1: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్కో బయలుదేరతారు.
0: People go for visa and passport.
1: ఏ ఇరానో ఏ ఇరాకో ఏ అమెరికానో ఏ ఇజ్రాయిల్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
0: దే వాంట్ టు గో అబ్రాడ్. ఇరాన్, ఇరాక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చక్కగా గుర్తించుకోండి.
0: నో దిస్ క్లియర్.
1: ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
0: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
0: భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
0: మెనీ విజిట్
1: ఈ భారతదేశం. ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి.
0: దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
1: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ లిటిల్, జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: గొప్ప చదువు కలిగి చిన్న గుణం, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్న ఫలమదేమి వాణి గుణమదేమి.
0: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్, వాట్ ఇస్ ద రివార్డ్, వాట్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి.
0: Why 10 acres of useless barren land? It is enough if you have small
1: కొంచెమైన ఉంటే కూడా చాలు మనకు. అదే విధంగా ఈ విదేశాల ప్రయాణం లోపల మనం ఎంతో కాలాన్ని కర్మను కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
0: By going abroad, we waste lot of time and money.
1: తినేది భారతదేశం తిండి.
0: In fact, we eat
1: it. భారతదేశం నీరు.
0: And we drink this water.
1: భారత భూమి పైన.
0: And we live here.
1: భారత భూమి.
0: This is
1: భారతీయుడును.
0: You are భారతీయ.
1: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు?
0: What is that you earn there abroad by leaving this country?
1: ఈ దురాశలు మానండి.
0: Don't have too much of this.
1: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి.
0: You be here in this country and serve this country.
1: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
0: There are many poor and needy people, serve them.
1: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
0: Along with your own selfish interest, think of the spiritual end also.
1: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి ఎందుకుని చదువులు ప్రారంభించాలి.
0: Keep in view the social progress and the welfare of the society.
1: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమి లేదు.
0: You may have very high degrees, after all they are useless.
1: బయట దేశాలకు పోతున్నారు.
0: You go abroad.
1: ఉద్యోగాలు ఎక్కడ చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతుంటారు.
0: There in foreign countries, when they don't get job,
1: they serve as bearers in a hotel.
0: Because nobody will notice you even if you
1: sleep there. ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం.
0: హియర్ వీఆర్ అషేమ్డ్ ఈవెన్ టు వాష్ ద వెరీ ప్లేట్.
1: ఎందుకు సిగ్గు?
0: వై
1: మన ప్లేట్ మనం కడుక్కోవటం సిగ్గేమిటి?
0: వై కాంట్ యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్?
1: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనం క్షీణింపజేస్తున్నాం.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిగ్రేడేషన్.
1: ఇది నాదు మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ఇది మాతృభాష.
0: This is my mother.
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరని బతికిన పీనుగో కండు వసుదం గలడ.
0: Is there anyone who does not declare
1: that? దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
0: As attachment body is important, so also attachment to
1: మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
0: Because of the patriotism that you have in you, you cannot criticize any other
1: country. Samasta sukino bhavantu, andaru kshemanga untundali.
0: The whole world should be happy for that matter.
1: Kani Sri Ramulu cheppadu.
0: Sri Rama said,
1: Ravanu champin tarvata
0: Vibhishanu
1: pattabhishekam cheyataniki prayatninchinappudu,
0: when all preparation is made for coronation of
1: Vibhishanu, meerandaru kudunu angadulu andaru cheri swami inka Ravanu poyinadu. ఈ బంగారు విలువతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
0: సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్ ప్రేడ్.
1: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
0: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్
1: అన్నా
0: బ్రదర్,
1: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
0: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
1: మనం రాజులు కాము.
0: వీఆర్ నో లాంగర్ కింగ్స్.
1: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుండి ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
0: శాంక్టిఫై దిస్ లంక, రూల్ దిస్ లంక ఆల్సో.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సెడ్,
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురిపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నారని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ మై మదర్ ఇస్ నాట్ బ్యూటిఫుల్ అండ్ అగ్లీ, ఐ కెనాట్ కాల్ అదర్ బ్యూటిఫుల్ వుమన్ యాస్ మై మదర్.
1: అయినప్పటికీ నా తల్లి నా తల్లి.
0: మై మదర్ మే బి అగ్లీ, షీ కంటిన్యూస్ టు బి మై మదర్.
1: విశ్వాసాన్ని ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దట్ సచ్ స్ట్రాంగ్.
1: మన మాతృభూమి,
0: అవర్ మదర్ ల్యాండ్,
1: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
0: వీ షుడ్ బ్రింగ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ
1: ఆఫ్ దిస్ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుకని ఆనాటి కాలడిలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
0: ఫర్ దట్ రీజన్ శంకర బోర్న్ దేర్ ఇన్ ద కాలడి విలేజ్ ఆఫ్ దట్ స్టేట్ ఆఫ్ కేరళ బ్రాట్ వెరీ గుడ్ నేమ్.
1: మంచితనం ఎక్కడో అక్కడ అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు అంతా వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ రెప్యుటేషన్.
1: ఈ గుడ్నెస్ ఈ గాడ్నెస్.
0: దిస్ గుడ్నెస్ ఈస్ గాడ్నెస్.
1: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది.
0: When there is no goodness, it will be godlessness.
1: కనుకనే మొట్టమొట్టమనము మనమే దైవము.
0: We are God.
1: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
0: There's nothing greater than the divine.
1: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
0: And this love is God.
1: ఇది మానవతా విలువ.
0: This is the human value.
1: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We have to develop
1: దయ,
0: human value.
1: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ, ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
0: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
0: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్
1: కనుకనే ఆకార మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి క్లియర్లీ స్టెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్ బై ఫార్మ్ నాట్ బై బిహేవియర్.
1: శంకర్ల వారు
0: శంకర
1: 16 సంవత్సరం నుండి
0: నీవోటి
1: విద్యార్థులుగా ఉంటుంది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకూడను తరతరములు ఎందుకూడను మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
0: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
1: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
0: దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
1: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
0: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
1: కనుకనే శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నారు.
0: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధలు చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్న భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
0: Others may feel, what is this, that principle of detachment is taught to the youngsters.
1: Anta virakti labhistunda.
0: Is it Abbo, that simple, that easy? No.
1: Sammatsalu koladi. Sammatsalu koladi. Vintunnatuvanti varu kuda kinchittaina marpu ledu.
0: One might listen to this.
1: Okka turu vintane marpu kalugutunda.
0: One might listen to the discourse.
1: Ee adrishtamantulaku alanti marpu sambhavistundi.
0: Only the lucky and meritorious one will be able to develop detachment.
1: Aa vairagyame praptinchindante antakante maha bhagyam emuntunda.
0: In fact, if you develop the spirit of renunciation, you'll be absolutely
1: అందువల్లనే చెప్పాడు, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది.
0: When once there is the spirit of sacrifice, the progress is ensured.
1: త్యాగం అంటే ఏమిటి?
0: What do you mean by sacrifice?
1: త్యాగం మన క్షేమాన్ని కోరుతుందని.
0: It is sacrifice that ensures our
1: welfare. గాలి పీల్చుకుంటున్నాం మనము.
0: We breathe.
1: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి.
0: That which is inhaled and that will followed by exhalation.
1: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
0: Don't we sacrifice?
1: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
0: We eat food.
1: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
0: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆరల్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది
0: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్,
1: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
0: ఇస్ ద బ్లడ్ దట్ మస్ట్ సర్క్యులేట్.
1: అప్పుడు లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ ఎ బాయిల్.
1: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి.
0: అండ్ దేర్ ఫోర్ ద ఇంటెలెక్ట్, the money and blood must circulate always.
1: Buddhi also.
0: Buddhi, intelligence also.
1: ivanni sancharistu untundali.
0: They should circulate.
1: ee tyagamulaku evaru arhulu avutaru vaaru nijanga goppa adrishtavantulu.
0: Those who are prepared for this sacrifice, they are lucky ones.
1: daivaniki dooramga undinanta varaku kudunu daivatattvam variki em artham kaadu.
0: So long they are far off from God, they cannot understand divinity.
1: daivaniki samipanga samipanga samipanga poye kolidi జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతుంది.
0: As they come closer and closer to God, they will know the secrets of life.
1: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యం పండిపోతుంది.
0: Unknowingly they develop renunciation.
1: ఈ వైరాగ్యం పండిటమే కాదు, మనసు నిండిపోతుంది.
0: And your heart will be full and satisfied.
1: జీవితమే సార్థకమైపోతుంది.
0: And the life will be redeemed.
1: అందువల్లనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
0: Therefore nor of the Brahman becomes Brahman himself, both become one.
1: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి త్యాగబుద్ధులు కలిగి వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది.
0: పరోపకార
1: పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటినీ మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
0: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఫాలో దిస్ టూ.
1: భజన దినా సుఖ

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వి కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aananda parchavalsindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: సెట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా

0: Here he thought that there is no difference between intellect and intelligence.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది. ఇది చాలా విలువైనటువంటిది. దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ.
0: One, steadfastness.
1: రెండవది రుతము.
0: రుతము.
1: మూడవది సత్యము.
0: The truth.
1: నాలుగవది యోగము.
0: యోగ.
1: ఐదవది మహత్తరమైన శక్తి.
0: The mighty power.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: Intellect has got these five aspects.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నియూ సందేహములే.
0: ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: Even for a moment, he will not have repose faith in anyone.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: Intelligent people are highly egoistic.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: Where there is ego, the atmic power, the spirit will be covered.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no qualification of an educated man.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty and
1: అతను గొప్ప మేధాశక్తి గల వాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గల వారిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: బట్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ నోబడీ వుడ్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: కేవలం బుద్ధి గల వారిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: ఓన్లీ ది వన్ విత్ ఇంటెలెక్ట్ ఇస్ రెస్పెక్టెడ్.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: ద ఫస్ట్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ ఇంట్రెస్ట్ మీ
1: ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
1: కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ హ్యాస్ దీస్ టూ, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎందుకూడను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోనీ ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సార్థకం అవుతుంది.
0: ద వర్డ్ రుతం ఇస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: హావింగ్ నోన్ ద నేచర్ ఆఫ్ రుతం క్లియర్లీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్ ఇట్ ఈస్ కాల్డ్ సత్యం, ట్రూత్.
1: త్రికరణ శుద్ధిని పరిపూర్ణంగా విశ్వసించి పలికేటువంటి యొక్క పలుకుకే సత్యము అని పేరు.
0: Observing the purity in all the three aspects, that which is uttered
1: chuchindi chusinattuga vinnadi vinnattuga chesinattuga cheppadam idi satyam kaadu.
0: You cannot call

0: truth, if you just say what you have seen, if you say what you have listened to,
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called నిజము or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's a wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There's gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: Therefore, truth is the one which is expressed by word, the nature of rutam in a.
1: ఇంకా నాలుగవది.
0: The fourth.
1: యోగము.
0: Yoga.
1: యోగం అనగా ఏమిటి?
0: What is yoga?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: In this world there are many forms of yoga.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకొని యోగః చిత్తవృత్తి నిరోధకః అని, అనగా సమస్త ఇంద్రియములను కూడాను స్వాధీనపరచుకోవటమే యోగము.
0: అకార్డింగ్ టు పతంజలి ది డెఫినేషన్ ఆఫ్ యోగా ఇస్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులను కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: Yoga means to have all the power.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: To have total control is yoga.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: Control over listening.
1: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: Control over talk is yoga.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: Control over the words that we utter.
1: Thoughts ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: To exercise control on our thoughts.
1: కనుకని ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: Yoga is to have a control over these five senses.
1: అయితే మాట్లాడాలి.
0: However, we have to talk.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: How should we talk?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యము ద్వారా మాట్లాడాలి.
0: We have to talk with all the purity.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏ మాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: We should never utter lies and argue thereafter.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance. If you argue on that, you
1: ee vaadopavadam valla dvesham perugutundi kaani aikyata peragadu.
0: Because of this argument hatred will increase.
1: Kalukuni vedamu vaade vaade varjate vairam annaru. Vaadinchukuntu poyinappudu adi vairanga maaripothundi.
0: As you continue to argue there will be scope for enmity.
1: Kalukuni vidyarthulu ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: highly సాక్రమైనటువంటి వయసు.
0: It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth and yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagavat swaroopame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈస్ ట్రూత్ సత్యం, గాడ్ ఈస్ ఇన్ఫినిట్, గాడ్ ఈస్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: కనుక ఈ యొక్క మూడింటికి ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం.
0: All these five have got at their center the intellect.
1: దీనిని పరిష్కరించుకొని ఏ వేదం యందు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు.
0: Therefore in it is Veda it is said buddhi grahyam
1: atindriyam indriyatitamainatundi
0: intellect is transcendental beyond senses
1: atindriyatitamainatundi oka buddhini medha shaktiki polchukotamu idi sariyainatundi kaadu
0: intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence
1: medha shaktiki undinatundi vyathasanni vidyarthulu gurtinchali
0: students should clearly understand the difference between intellect and intelligence
1: cheta manchi o grade chevachchu
0: out with intelligence you can have okay telivitetam
1: cheta vadopavadam jarapavachunu
0: you can also argue if you are intelligent
1: telivitetam cheta manchi prasangamlu cheyavachunu
0: you can also give nice talks if
1: ivanni ikkudunu loka sambandhamainatuntivi
0: that's all worldly nature
1: idi prakrutamainatunti vidyale
0: it's all physical education
1: idi pravruttamaina margamule
0: it's outward path
1: kaani buddhi aneetundi nivrutti yokka tattvamu
0: but intellect
1: ఇక్కడ మీరు దీనికి పొందినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
1: దేహములకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
0: అబౌవ్ ద బాడీ ఆర్ ద సెన్సెస్.
1: ఈ సెన్సెస్ కు పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
0: ఓవర్ ద సెన్సెస్ ఇస్
1: మైండ్ కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
0: అబౌవ్ దట్ ఇంటెలెక్ట్
1: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
0: అబౌవ్ ద ఇంటెలెక్ట్
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాలి బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Therefore intellect shines because of the spirit behind.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: Intellect is the very reflection of
1: ఆత్మ. అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: Therefore intelligence is bound by senses not beyond.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: It is the one with senses.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: But intellect is beyond senses.
1: కనుక బుద్ధికి ని మేధాశక్తికి ని తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: Therefore there is no relationship.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి ఒక ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: Intelligence helps us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: దేర్ హి అలాటెడ్ అ బెడ్రూమ్.
1: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: ఎ బాత్రూమ్ బై ఇట్
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: ఎ డైనింగ్ హాల్.
1: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: ఎ డ్రాయింగ్ రూమ్ బై ఇట్
1: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: ఎ కిచెన్ సెపరేట్.
1: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ద కిచెన్.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: దేర్ దట్ బిల్డింగ్
1: హస్ సో మెనీ రూమ్స్. వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the dining and the drawing room?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between bathroom and bedroom?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between store room and kitchen?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: It's only because of the walls built in between is responsible for
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing.
1: ఈ వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగా అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of
1: unity. మన ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాజ్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ అ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: And then the son will call him father.
1: Bharya vastundi, my dear husband antundi.
0: Wife will address him as my dear husband.
1: Grandson vastadu, my dear grandfather antadu.
0: The grandson will call him my dear grandfather.
1: Daughter-in-law vastundi, ma yokka father-in-law ani pilustundi.
0: Daughter-in-law will call him
1: father-in-law. Anek mandi anek relationship pettukuntunnaru.
0: So many have many relationships.
1: Kaani inti owner okkade.
0: But owner is one.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: Therefore these relationships apply to the body and the vesture we have put on but not the spirit.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: Therefore when we go by this oneness principle of the spirit there will be no differences.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to undertake special practices to give a body feeling.
1: దేహము ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్.
0: ఇట్ ఈస్ నెగటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ. ఒక
1: క్లాక్ ఉంటుండాలి.
0: Here is a clock.
1: Clock. దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: When once you give the key, the hands start moving.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు.
0: If you don't give the key, the hands don't move.
1: Hours, minutes, seconds మనం చెప్పలేము.
0: When once the pins don't move, you cannot say exact time.
1: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: for this body of clock,
1: లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే,
0: because the key of life given,
1: ఈ కీ ఆధారం చేతనే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: Basing on the key of life, various limbs, the legs and the hands act.
1: కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రం భూర్భువస్వః.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే భూర్భువస్వః.
1: భూర్ అనగా మెటీరియల్ సంబంధము దేహము.
0: The first one, bhur, which is the body, materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ.
0: దిస్ ఇస్ ది బాడీ.
1: ఇది ఒట్టి నెగటివ్.
0: ఇట్ ఇస్ నెగటివ్.
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఈ దేహం ఎత్తవెనుక ప్రారంభించింది.
0: వేర్ డస్ ఇట్ స్టార్ట్?
1: దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్టి చేరాలి, వెల్ట్ చేరాలి. అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హెస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్, ద లైమ్ అండ్ ద లెడ్, సోప్ అండ్ సో ఆన్.
1: ఈ ప్రాసెస్
0: and phosphorus.
1: Phosphorus. ఇవి కూడా చేరాలి.
0: దే షుడ్ బి దేర్.
1: 4 lux soaps కూడా చేరాలి.
0: 4 lux soaps.
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: ద బాడీ ఈస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets of water. 1 bucket of sunam. ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets of water and 1 bucket of sunam. The lime should be there.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: The combination of all is the body.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
0: సో ద ఫస్ట్ వన్ భూర్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఎవరీథింగ్. దట్ ఈస్ ఎర్త్. భూలోక.
1: ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవహ. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్. అదే ప్రజ్ఞానం.
0: The prajnana, the spiritual content, is the one that make the other two work.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది త్రీ భూలోక
1: ఉంటుంది.
0: ఆల్ ది త్రీ ఆర్ విత్
1: సర్వము మన యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అస్.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ విత్ ఇన్
1: అస్. దైవత్వం మన యందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్
1: దానవత్వం మన యందే ఉంటుండాలి.
0: డెమోనిక్ క్వాలిటీ
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
0: మంకీ నేచర్
1: పశుత్వం కూడా మన యందే.
0: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: Kanukane sat sankalpalu manam abhruthi parchukovali.
0: Therefore we should foster good thoughts.
1: Ee sat sankalpam ekkada nunchi vastayi?
0: Where from you get them?
1: Adi ye buddhi dwara manaku labhyam avutayi.
0: You will have good thoughts out of the intellect.
1: Edaina konni manchi sankalpam lekunda maatadetundi mare buddhihinuda antaru evaraina.
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: Anaga buddhi lenatundi vaadu foolish man adi.
0: The one without intellect is a dunce. Buddhi
1: galavadu మేధావి కాదు. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
1: దాని ఇంటెలెక్ట్ అని చెప్పకూడదు.
0: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెంట్.
1: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్
1: ట్రాన్సాక్షన్. భగవత్ నియమం లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పించుకుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: ద మూమెంట్ యూ థింక్ టు డూ దాట్ ది హ్యాండ్ స్టార్ట్ టు వర్క్.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: ద మూమెంట్ యూ డిసైడ్ టు సీ సో అండ్ సో ద I start staring.
1: నేను పలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
0: The moment you decide to listen to a tape recorder, ears start to
1: listen. పలాని భోజనం నేను చేయాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: The moment you decide to eat certain food,
1: కాబట్టి చేతులు కాళ్ళు ముక్కు నోరు కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్ ద హ్యాండ్స్ ద ఇయర్స్ ద నోస్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రం ప్రయత్నించదు.
0: ద టంగ్ దట్ టాక్స్ డస్
1: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: ఇయర్స్ ఓన్లీ హియర్.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్ ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా అప్పుడు నువ్వు ఒకనొక సమయం లోపల కొంతవరకు దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
0: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్నో శ్రమలకు పోర్చి ఎన్నో శ్రమలు పడి ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి మాకెందుకు ఇవ్వటం లేదు.
0: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: Sometimes
0: when we get this food, it's only mouth that eats.
1: ఇదించేది నీవా.
0: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి షోక్ ఇంకొకరిది అన్నాడట.
0: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపోయాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
0: అండ్ ద బాడీ డైడ్.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎ పర్టిక్యులర్ యాక్టివిటీ.
1: లోకములు దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
0: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు దాన్ని చేయిస్తుండాలి మనసు.
0: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
0: Having declared it's bad, but to make do it again, is it proper?
1: కనుకనే మనస్తత్క్షణం అనేటువంటిది మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
0: The mind is a mad monkey.
1: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో.
0: When it bursts.
1: ఎప్పుడు పోతుందో.
0: When it will vanish.
1: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
0: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైనటువంటి దాన్ని అనుభవిస్తావు.
0: Then you lead a proper life.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక
0: Man today is not discharging his duty.
1: పెడమార్గంలో ప్రవేశించడం చేతనే
0: treads along the wrong
1: path. అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు.
0: That leads to all sorts of restlessness.
1: తాము అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
0: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హిమ్సెల్ఫ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
0: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
0: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించడం లేదు.
0: బట్ హీ ఈజ్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
0: హి సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము అదే రుతము.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ దట్ ఇస్ ప్యూరిటీ.
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: వాట్ హీ సేస్, వాట్ హీ థింక్స్, వాట్ హీ యాక్ట్స్ షుడ్ బి వన్ దట్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: బుద్ధికి ఉండినటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము అదే లాస్ట్. ది
0: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
0: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
0: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
0: Therefore intellect has got all these aspects of steadfastness, ritam, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్. ధియో యోనః ప్రచోదయాత్. సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదేవిధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడాను దూరమైపోతుండాలి.
0: జస్ట్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
0: What is the basis for the light of our intellect?
1: Swasame.
0: It is the self-confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
0: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
0: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
0: Without self confidence you cannot.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
0: The whole life will become
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: Everything will be chaotic.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
0: He should have the feeling that I am the human being, that he is divine.
1: సంస్కృతంలో మానవుడంటే లేక ఉపనిషత్తులందు మానవుడంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
0: ఇన్ సాంస్క్రిట్ అండ్ ఉపనిషత్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ దట్ ఇస్ ఫెయిత్,
1: నమ్మకం కలవాడు వ్యక్తి,
0: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
0: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
0: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద
1: మాస్టర్. కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
0: ద డాగ్ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హెస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుడు ఏ విధంగా నమ్మగలడు?
0: మ్యాన్ హు హెస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ బిలీఫ్.
1: మానవుడినే నమ్మినప్పుడు
0: బిలీఫ్ ఇన్ గాడ్
1: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
0: ఇఫ్ హెస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
0: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైం బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
0: We have to develop that sincerity, steadfastness.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
0: This steadfastness has two
1: words. ఆసక్తి,
0: ఇంట్రెస్ట్,
1: స్థిరత్వము,
0: స్టెబిలిటీ.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
0: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ దిస్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
0: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
0: అండ్ యూ నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్.
1: నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
0: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
0: Likewise there's difference between mind.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
0: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
0: Mind is highly sacred.
1: Kaani ee dushankalpamulu chetane ee mind apavitramaipothundadi.
0: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
0: The whiteness is its natural quality.
1: Dinni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundadi.
0: As we make use of this white cloth
1: ee nallaga
0: maarinatundi
1: vastramunu manam chaakaliki vestunnamu.
0: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
0: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
0: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
0: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు. వాడి ముఖం వాడికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
0: Washerman is not that capable as to make it white and bright.
1: Telupu deeni swabhavame.
0: That whiteness is his
1: swaroopame.
0: His original form.
1: Unna malinyanni teeskoni vachesadu.
0: He removed only the dirt.
1: Adhe vidhangane.
0: Likewise.
1: Mana manasu pavitramainatundi oka shuddhamainatundi oka telupu vantidi.
0: So our mind is pure and highly sacred and white.
1: Pravrutamainatundi vishayavasam cheta deenini malinyam chesukuntunnamu.
0: It is dirty because of worldly sensual
1: pleasure. Daiva chintana aneetundi oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
0: If you just beat it against the stone of the thought of the Lord, the dirt is gone.
1: Adiye shraddha.
0: That is steadfastness.
1: Aa vidhamainatundi shraddhanu vishwasanni manam penchukovali.
0: That kind of sincerity and faith we have to develop.
1: Shraddha vishwasam rendu undinappudu సాధించలేనటువంటిది ఉండదు లోకం.
0: విత్ ది సిన్సిరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
1: దేనినైనా సాధించవచ్చు.
0: బియాండ్ యు యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: చంద్రమండలమైనా చేరవచ్చును.
0: యు కెన్ గో టు ది
1: మూన్. నక్షత్ర మండలమైనా చేరవచ్చును.
0: రీచ్
1: స్టార్. సూర్యమండలాన్ని కూడాను చేరవచ్చు.
0: యు కెన్ గో టు ది సన్ ఈవెన్.
1: ఏమిటి ఆ సూర్యమండలం?
0: వాట్ ఇస్ దట్?
1: ఎక్కడో ఉంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆశ్రయుడు కాదు.
2: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సోజాతః చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
2: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
2: సో యూ కెన్ సడన్లీ రీచ్ దాట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
2: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడని అనుకుంటున్నాము.
2: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టారు.
2: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము.
2: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము.
2: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి ఒక గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
2: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
1: తప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమంబయ్యని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
2: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
2: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ.
1: గజరాజ్ అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఎవరు గజము?
2: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్? హియర్
1: ఏలు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
2: యు ఆర్ ది ఎలిఫెంట్.
1: మన మదమే మన గజము.
2: అండ్ దట్ ఈగో ఇస్
1: మద గజము.
2: దట్స్ మదగజ.
1: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
2: యాజ్ ఇట్స్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఈగో ఇట్ స్టార్టెడ్ ప్రేయింగ్.
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాలంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపును చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
2: వెన్ వి సే గాడ్ హస్ సెంట్ సుదర్శన, ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, ఇట్స్ ద డివైన్ లుక్.
1: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
1: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
2: దట్ లైట్ ఇస్ నాట్ ఇన్ ది ఐ.
1: చక్కగా తీసుకోండి, చక్కగా అర్థమవుతుంది.
2: యు అండర్స్టాండ్?
1: ఈ నేత్రంలో కూడా నువ్వు రెండు చేరినాయి.
2: దేర్ ఆర్ టూ దేర్.
1: అంతర్ బహిష్య తత్ సర్వవ్యాప్య నారాయణ సిద్ధ పిల్లవాడు చెప్పాడు.
2: ద బాయ్ ఆల్సో సెడ్ సేమ్.
1: లోపల వెలుపల రెండింటి యొక్క ప్రకాశమే మన యొక్క దృష్టి.
2: ద లైట్ ఇస్ దేర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, దట్ ఇస్ ద విజన్.
1: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
2: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
1: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
2: దౌ దేర్ ఇస్ సన్ లైట్, క్లోజ్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీథింగ్.
1: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా? కనిపించడే.
2: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ది సన్ దేర్.
1: కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
1: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
2: బికాజ్ ద సన్ ఇన్ యూ మస్ట్ బి వన్ విత్ ది సన్ అవుట్ సైడ్.
1: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
2: ఆర్ ఎల్స్ ఇట్ కాన్ బి యూనిటీ వన్.
1: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
2: బట్ యూ సిట్ ఇన్ ద డార్క్ రూమ్ అండ్ ఓపెన్ యువర్ ఐస్.
1: పదార్థాలు ఏమీ కనిపించవు.
2: యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
2: బికాస్ దేర్ ఇన్ ద డార్క్ రూమ్ దేర్ ఇస్ నో సన్లైట్.
1: సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
2: అండ్ హియర్ ఇన్ సన్లైట్ దేర్ ఇస్ నో లైట్
1: విత్ యూ. కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
2: దేర్ఫోర్ ద లైట్ ఆఫ్ యువర్ ఐ అండ్ ద లైట్ ఆఫ్ ద సన్
1: కన్ను తెరవాలి. సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
2: The sunlight is necessary and the light in you is needed.
1: సూర్య లైట్ మనకు అక్కర్లేదు నా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
2: If this sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
1: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య అంతర్ సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
2: Therefore outer sun and inner sun must be one so as to see well.
1: కల్పనే ధియో యోనః ప్రచోదయాత్.
2: ధియో యోన ప్రచోదయా.
1: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
2: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
1: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
2: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
1: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
2: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
1: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
2: ద టాక్ ఇస్ నాట్
1: ఆన్ ద టంగ్. అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్
1: ఒక మనిషి మరణించాడు.
2: ఎ పర్సన్ డైడ్.
1: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
2: But the dead body has eyes.
1: కాని చూడగలుగుతున్నాడా?
2: But can it see?
1: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
2: Dead body has ears.
1: కాని వినగలుగుతున్నాడా?
2: Can he hear?
1: లేదు. కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
2: The dead body has all the senses, but there is no divine power vibration.
1: చూడలేకపోతున్నాడు.
2: Therefore he is not able to see.
1: చెవులు ఉండి కూడా వినలేకపోతున్నాడు.
2: Ears are there, can't hear.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
2: బికాస్ ది నేచర్ మాయమైపోయింది. ఇట్ చేంజ్డ్ టోటలీ.
1: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టముందా?
2: At one time Krishna came to Suradas and said, Suradas, would you like to see me?
1: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తానని దృష్టిని.
2: I'll give you sight.
1: అప్పుడు చెప్పాడు సూర్యదాసు.
2: Then Suradas said,
1: స్వామి, కన్నులు ఉన్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
2: People have eyes, but are they able to see you?
1: కన్నులుండి గృడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
2: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
1: యుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మాలింప నేరరైరి.
2: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: ఎందుకు ఈ చెవులు?
2: What for are the ears?
1: చాటల వలె ఉంటున్నాయి చెవులు. కానీ నీ మురళీ గానాన్ని వినగలుగుతున్నారా?
2: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
2: They have eyes.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
2: They are like that of the cotton ball.
1: కాని అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
2: Are they able to see you?
1: లేదు.
2: No.
1: నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
2: I want the eyes that would be able to
1: నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
2: I need the ears that would listen to your melodious music.
1: ఈ చచ్చుడు అనే చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
2: Not the physical eye.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
2: That's the true wisdom.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
2: That's the true renunciation.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
2: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది డివైన్ ఫీలింగ్ వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
2: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ని ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
2: ఇట్స్ డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
2: డివైన్ విల్.
1: అది ఏ సెల్ఫ్ విల్ అంటారు.
2: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
2: నాట్ ఓన్లీ దట్
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
2: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
2: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
2: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
2: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఇస్ ది సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
2: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
2: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
2: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
2: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవరీ.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించడం లేదు.
2: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
2: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
2: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
2: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
2: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
2: టు నో దట్ డివైన్ పవర్
1: ఆసక్తి
2: ఇంట్రెస్ట్
1: విశ్వాసము అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము
2: ద స్టెబిలిటీ
1: ఈ రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం.
2: దీస్ టూ వీ షుడ్ నెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
2: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
2: ఇట్స్ నాట్ లైక్ ద
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
2: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్
1: ఆసిలేట్స్. ఉండాలి.
2: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
2: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
2: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
2: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
2: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
2: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
2: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
2: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
2: డోంట్ యూ ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
2: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: నిన్న తిన్నాను కదా, ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
2: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
2: బికాస్ ఫుడ్ యు హావ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకి తింటున్నాము.
2: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము.
2: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
2: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే తిన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
2: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
2: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
2: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్. ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
2: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
2: వెన్ వన్స్ వి ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు నో ది
1: స్పెల్లింగ్. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను, ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
2: దేర్ఫోర్ అంటిల్ యు నో ది స్పెల్లింగ్ ద మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
2: Though things are repeated, they're never fresh. Know that the novelty, uniqueness.
1: గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను?
2: You repeat గాయత్రి మంత్రం.
1: కానీ ఒక పర్యాయం చెప్పినటువంటి దాని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి.
2: But though thing is same stated again, there's difference.
1: గొప్పతనము నిత్యనూతనమైనటువంటి యొక్క పదములు.
2: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటారు.
2: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
2: Not only Bhagavan's words, Bhagavan himself is ever new. అదే
1: దైవత్వము, నిత్యనూతనమే దైవత్వము.
2: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్యనూతనంగా ఉండాలి.
2: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయంలో చేర్చుకోకూడదు.
2: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
2: Be happy all the time.
1: అదే దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
2: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
2: Where is happiness?
1: Happiness is union with God.
2: Happiness is union with God.
1: Union. చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
2: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
2: You see the faces of those దైవ చింతన
1: లేనిటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటాడు.
2: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
2: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వం తోటిన ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంది.
2: Therefore you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
2: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపై పడింది.
2: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
2: There it received the spark.
1: ప్రకాశిస్తూ ఉంటాయి.
2: Therefore it shines.
1: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
2: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేస్, ఒక లాడర్.
2: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
2: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
2: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
2: With faith and love you can achieve, accomplish
1: anything. Ekkadikanna vellu.
2: Go anywhere.
1: Adavulu endundu.
2: Go to the forest.
1: Aakashamulo nundu.
2: Pattanamulo
1: nundu.
2: City.
1: Palle nundu.
2: Village.
1: Gutta meeda nundu.
2: Nattetabadi
1: undu.
2: Or in the deep sea.
1: Ekkadundina kaani nee ventane ejantane intane kantane kuda untunnadu.
2: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ షుడ్ డెవలప్ ద డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
3: భజన దిన సుఖ శాంతి నహి, హరి భజన దిన సుఖ శాంతి నహి.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July
1: 1989. Manujini manugade kunu bandhamulaku manyate kunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును.

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara.
0: Dear students,
1: manomoolam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani, jagattu kani, kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamanta ikkudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata, prithvi, jalamu, agni, vayuvu, anikudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The sum and substance of this is earth, water, fire and wind have taken their birth from
1: ether. Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is on account of the movement of sky the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరం లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనసు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: Those five sheets are annamaya, food sheet, pranamaya, the vital air sheet, and manomaya, mind sheet,
1: vijnanamaya,
0: wisdom sheet, and ఆనందమయ.
1: ఈ పంచకోశముల యందు మనసు ఎక్కడ ఉన్నది?
0: Then where does mind exist in the
1: మనస్సు? పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranamane agni krinda buddhi anetunte agni undatam chetane manasu jalamga mari potundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. It pallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always
1: downward.
0: It does not have the feature of earth.
1: Kanukane manasu nirantaramu kudanu vishesha sambandhamainti yokka margam nande idi prayanam salaputu untuntadi.
0: That is why mind always travels in search of some objects for enjoyment.
1: Prakrutamainti margamne idi anusaristu untadi.
0: It goes in the natural way, in the way of nature.
1: Pavitramaina uttamainti yokka urdha sthayiki idi e maatramo prayanam cheyaledu.
0: It is not natural for it to go upward to elevated space of atma.
1: Ee manasu yokka tattvamu urdha margamunaku pravesha pettavalanna deeniki aadhyatmika chittam athyavasaramu.
0: If you want to turn it towards the higher stages in life, then spiritual manavudu
1: aanandanni ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all these
1: panchabhutamulaku avakasam andinchunade aakasham.
0: It is the sky which gives power to all the other four.
1: Idi kevalam atma tattvam nundine aavirbhavinchinatundi.
0: The sky itself has emerged from the principle of atma.
1: Kanuka atma tattvanni manam chakkaga artham chesukunnappudu panchabhutamulu kani panchakoshamulu kani mana yokka swadhinamlo undagalam.
0: If we can understand the principle of atma, the five elements and five seeds will be under our control. అప్పుడు మనం
1: ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వ, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గంలో మనము అనుసరించవరను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ilanti pragna yokka shabdamunu manamu anusarinchavalasi vastundi.
0: We have to follow the sound itself of this particular word.
1: Dinni antarvani ani cheptu vicharu.
0: This has been described as the inner voice.
1: Antarvaniki bhagavantunaku bhedam ledu.
0: There is no difference whatsoever between inner voice and God.
1: Antarvaniye bhagavantudu, bhagavantude antarvani.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: Ayuka antarvanini manam anusarinchinappudu,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praptistundi.
0: We get bliss.
1: Aithe ee antarvanini ye reethiga manam anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవలనన్న బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అడగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ఇఫ్ వీ కెన్ ఫాలో ది ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్
1: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది,
0: వీ గెట్ బ్లిస్.
1: అయితే ఈ అంతర్వాదాన్ని ఏ రీతిగా మనము అనుభవించాలి?

0: The mind which goes outwards has been described as manas.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమ అని పెట్టారు.
0: The mind which goes inwards has been described as nama.
1: అనగా మనసు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: The inner voice is not mind itself.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దో త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్.
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: The Rajasika type of devotion is to get position, power, to get name and fame, and to get selfish interest fulfilled.
1: Inga sattvikamainatundi bhaktudu,
0: the sattvic type of devotee is
1: kevalamu oka vidhamainatundi oka saranagati tattvamundu,
0: he follows the path of surrender.
1: Sarva karmala kudunu bhagavat pityarthamai bhavinchi,
0: he does all the work for the sake of God, for his pleasure.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్. నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహభక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసురభక్తి.
0: అసురభక్తి అండ్ మోహభక్తి.
1: ఈ అసురభక్తి అనగా
0: అసురభక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తానొక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: యలోన్ షుడ్ బి హ్యాపీ.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: యలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీఈస్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్స్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: క్రోధము చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితము చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్
1: జీవితం గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిజ్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫార్ డిస్క్రిమినేషన్.

0: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
1: నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్
0: బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
1: he may not have any intention to hurt any
0: other loku badhalu kaligistuntadu
1: but he will be hurting others all the same
0: alanti yokka tattamulo
1: such principle
0: artham chesukuneetundi yokka shakti samarthyamulu kuda nu kolipothadu
1: he loses even that power to understand this discrimination
0: ee muguri kudanu daiva bhakti aneetundi ye maatramu undadu
1: all these three types of people do not really have
0: daiva chintana aneetundi kuda ye maatramu undadu
1: they do not even think of god
0: paropakara tattvam asale undadu
1: welfare of others doing some service for
0: daya dakshinya rahitulai untaru
1: he will be absolutely not having any kind
0: ilanti vaaru nirguna bhakti ani dinni prabodhistu untaru
1: and these people will be explaining as if it is nirguna bhakti this kind of
0: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu
1: truly speaking this is a demonic type of devotion
0: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి
1: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్
0: విప్రక భక్తి అని ఒకటి
1: విప్రక డివోషన్ ఈజ్ వన్
0: సంకర్షక భక్తి అని ఒకటి
1: ది అదర్ వన్ ఈజ్ సంకర్షక డివోషన్
0: సంకర్షక భక్తి అనగా
1: సంకర్షక డివోషన్ మీన్స్
0: కొన్ని వస్తువులను
1: ఇఫ్ యూ థింక్
0: దూరముగా ఉండేటువంటి వస్తువులను సమీపింప చేసుకోవటం
1: it is making things which are at a distance
0: duramuga undirukunte vyaktulanu sannihitamu gavinchukotam
1: it is making friendship with people who are
0: duramuga undirukunte vishayamulanu tanaku chendinattuga bhavinchukotam
1: thinking that things which really do not belong to him and which are at a distance
0: alaga idi prema tattvamulaku sambandhinchinatundi
1: this particular devotion is based upon love
0: duramuga undina vastuvulu kani vyaktulanu kani విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని
1: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ది మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే
0: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది
1: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్
0: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది ఇది ద్వేషంతో కూడినటువంటిది
1: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్
0: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం
1: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్
0: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం
1: ఇట్ ఈజ్ ఆల్సో గెటింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్
0: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం
1: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్
0: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు
1: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ devotion based upon hatred
0: ee sankarshana bhakti aneetundi dantlo moodu rakamulu untunnayi
1: in this sankarshana devotion there are three types
0: tanakante adikulanu chuchi
1: looking at people who are better placed than him
0: gauravinchatamu
1: showing them respect
0: variki swagatam cheyatamu
1: welcoming them
0: variki vinaya vidhetalanu prakatinchatamu
1: showing humility
0: namratato vaari yokka dinyendu anubhavinchatamu
1: enjoying their company with humility
0: idi modati taragatiki chendinatundi
1: this is first type of sankarshana
0: rendavadi
1: the second one is
0: tanaku sariyainatundi vaarnu anaga tanaku eedainatundi vaarini
1: that is people who are equal to him
0: vaarito స్నేహము గావించుకోవటము
1: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్
0: వారితో ప్రేమను పెంచుకోవటము
1: డెవలపింగ్ లవ్ విత్ సచ్
0: వారితో భయమును వీడి ఉండటము
1: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్
0: ఇది రెండవ తరగతి భక్తి
1: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్
0: ఇంకా మూడవది తనకంటే చిన్నవారిని చూచి
1: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
0: దయ కరుణ
1: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: జాలిని చూపి
1: showing kindness compassion
0: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము
1: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి
1: దేర్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్
0: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని ధర్మ అర్థ కామ మోక్షములని
1: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life dharma artha
0: parama purushartamainatundi kudanu marakutunnadaneetundi satyanni gurtinchukolekapothunnaru
1: those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life
0: అన్నింటికంటే అధికులైనటువంటి వారు దైవం.
1: ద వన్ హూ ఈజ్ సుప్రీం ఈజ్ గాడ్.
0: అలాంటి దైవాన్ని పొందినప్పుడు,
1: వెన్ యూ గెట్ సచ్
0: అలాంటి దైవాన్ని దర్శించినప్పుడు,
1: వెన్ యూ టేక్ దర్శన్ ఆఫ్
0: అలాంటి దైవం యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు,
1: వెన్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ క్లోజ్ రిలేషన్,
0: కలిగేటువంటి యొక్క ఆనందము,
1: ద జాయ్ విచ్ యూ డిరైవ్ బై
0: సాయుధ్యము,
1: దట్ కైండ్ ఆఫ్ క్లోజ్,
0: ఆ ప్రేమతత్వమునే మహాపరాభక్తి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ టైప్ ఆఫ్ లవ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
0: భేదవాత పరాభక్తి అనగా సాయుధ్యమనే చెప్పవచ్చు.
1: పరాభక్తి ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ఎ స్టేట్ ఆఫ్ సాయుధ్య.
0: ఈ సాయుధ్యం అనే లీనము కావటమే.
1: సాయుధ్య ఈజ్ మర్జింగ్ ఇన్ టు
0: భిన్నత్వము లేక,
1: దెర్ ఇస్ నో సెపరేట్
0: ఏకత్వంలో అనేకత్వము కల్పించుకోక,
1: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సీయింగ్ మెనీ థింగ్స్ ఇన్
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని అనుభవించడమే సాయుధ్యము.
1: ఎంజాయింగ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ వన్ థింగ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ
0: ఇన్ డైవర్సిటీ,
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ ఈస్ సాయుధ్య.
0: ఇలాంటి తత్వం పొందేటువంటిదే పరాభక్తి.
1: పరాభక్తి ఈజ్ వన్ విచ్ టేక్స్ యూ దిస్ టు దిస్ స్టేట్.
0: ఈ పరాభక్తి తత్వం అనేటువంటిది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
1: ఆల్ పీపుల్ కెనాట్ అటైన్ దిస్ పరాభక్తి స్టేట్.
0: అయితే ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకో నిరాశకో నిస్పృహకో ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
1: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
0: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
1: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
0: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం ఎందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
1: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ వన్ షుడ్ నాట్ గో ఆన్ వేస్టింగ్ ఆన్ ద బేసిస్ దాట్ గాడ్ ఇస్
0: డిఫరెంట్. ఈ యొక్క భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానం ఆస్పదం కలుగుతూ ఉంటుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద డిఫరెన్స్ దెర్ బి రూమ్ ఫర్ డౌట్.
0: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
1: హ్యాస్ బీన్ టీచింగ్ మెనీ థింగ్
0: బోధించినటువంటి విషయములు తనకుడును అన్వయిస్తాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
0: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు.
1: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ హీఈస్ ప్రాక్టీసింగ్.
0: కేవలం ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
1: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్
0: ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది.
1: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
0: భగవంతుడి గురించి దూరం గావించుకుంటాడు.
1: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
0: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
0: స్వార్థము స్వప్రయోజనము దృష్టి ఎందుకున్నటువంటి వానికే ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్
0: భగవద్ ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
1: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: లోక సంబంధమైన వ్యవహారం నందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కాని దైవత్వం సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
1: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: ప్రాకృతమైన ఈ జీవితం నందు
1: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
1: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్,
0: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి,
1: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్,
0: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
1: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అర్థబలము ధనబలము అంగబలము, అర్థబలము ధనబలము అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
1: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ఆర్ డివోషన్.
0: విద్యాబలము కూడా అటులే విద్యాబలము కూడా.
1: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
0: దైవ బలమొక్కటే మనుజుని ధన్యుజేయు.
1: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
1: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
0: ధన బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
1: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్డ్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్.
0: కాదు, దైవ బలం ఒక్కటియే ప్రధానమైన బలం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: శంకరులు కూడా చెప్పారు మా

0: ಕುರುದನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: ಶಂಕರ ಆಲ್ಸೋ ಹ್ಯಾಸ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಫಾರ್ ಹೌ ಲಾಂಗ್ ವಿಲ್ ದಿ ಸ್ಟ್ರೆಂಗ್ತ್ ಬೇಸ್
0: ಅಪಾನ್ ಜನ ಯೌವನ ಗರ್ವಂ ಅನ್ನುವಂತದ್ದು ಒಕ ಕ್ಷಣ ಮಾತ್ರವು ಮಿಂಚು ಮಿಂಚಿನಟ್ಟಿಗಾ ಉಂಟುಂಟಾರಿ.
1: ಪ್ರೈಡ್ ಅರೈಸಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಅಂಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ
0: ಐತೇ ಧನವು ಜಡಮೈನಟ್ಟುಂಟಿದೆ.
1: ಮನಿ ಈಸ್ ಆಫ್ಟರ್ ಆಲ್ ಇನರ್ಟ್.
0: ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ಜಡಮೈನಟ್ಟು ದಾರಿಕಿ ಎಕ್ಕಡ ಉಂದಿ ಬಲಮು?
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಹೌ ಕ್ಯಾನ್ ಸಚ್ ಎ ಇನರ್ಟ್ ಎಂಟಿಟಿ ಹ್ಯಾವ್ ಪವರ್?
0: ಮನುಷ್ಯ ಎಂದುಂಟಿ ಮನಸ್ತತ್ವ ವಲ್ಲನೇ ದೀನಿಕಿ ಬಲಂ ಕಾನಿ ದುರ್ಬಲಂ ಕಾನಿ ಏರ್ಪಡುತ್ತುಂಡಾರಿ.
1: ದ ಪವರ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಟು ಇಟ್ ಓನ್ಲಿ ಬೈ ದಿ ಮೈಂಡ್ ಆಫ್ ದ ಮ್ಯಾನ್.
0: ಧನಮು ಕಾನಿ ವಿದ್ಯೆ ಕಾನಿ ಇಂಕೇ ವಿಧಮೈನ ಯೊಕ್ಕ ಸಂಪತ್ತುಲು ಕಾನಿ ಅನ್ನಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧಮೈನ ಜಲಂ ವಂಟಿವಿ.
1: ಆಲ್ ದಿ ಅದರ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ಎಜುಕೇಷನ್ ಆಲ್ ದೀಸ್ ಮೇ ಬಿ ಕಂಪೇರ್ಡ್ ಟು ರಿವರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಐತೇ ಈ ಜಲಮು ಏ ರಂಗು ಬಾಟಲ್ಲೋ ಸೇರಿದಪ್ಪುಡು ಆ ಯೊಕ್ಕ ರಂಗು ಸ್ವರೂಪಾನ್ನಿ ಪೊಂದುತ್ತಾಯಿ.
1: ಬಟ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ವಾಟರ್ ವಿಲ್ ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ಬಾಟಲ್ ಇನ್ ವಿಚ್ ಯು ಪುಟ್ ದಿಸ್ ವಾಟರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಧನಮ ಕೂಡ ಒಕ ದುರ್ಮಾರ್ಗುಡ ಅನ್ನೇಟುವಂತಿ ವಾರಿ ಸೇರಿಪೋಯಿನಪ್ಪುಡು ಆ ಧನಮ ಕೂಡ ದುರ್ವಿನಿಯೋಗಂಗಾನೇ ಪೋತುಂಟಾಯಿ.
1: ವೆನ್ ದಿ ಮನಿ ಈಸ್ ಅಟ್ ದಿ ಕಮಾಂಡ್ ಆಫ್ ಎ ವಿಕೆಡ್ ಫೆಲೋ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಯೂಸ್ ಫಾರ್ ಈವಿಲ್ ಪರ್ಪಸಸ್.
0: ಆ ಧನಮ ಕೂಡ ಪವಿತ್ರ ಹೃದಯ ಕಲಿಗಿನಟುವಂತಿ ವಾರಿಲೋ ಸೇರಿನಪ್ಪುಡು ಅದು ಪವಿತ್ರಮೈನಂತಿಗಾನೇ ರೂಪೊಂದುತ್ತದೆ.
1: ವೆನ್ ದಿ
0: ಕಾರ್ಯವನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತದೆ.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used for noble.
0: ధనము కాని విద్య కాని ఇంకేవిధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: Money and education by themselves, they are not bad.
0: అందరూ ధనవంతులకును అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడాను అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, they are used either for good purposes or for bad purposes.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ అబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసన.
1: ద ఫస్ట్ అబ్స్టికల్ ఈస్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దిస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతకుడును తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది transient things will be considered by him as if they are permanent ones.
0: Bhagavat aajyanu sirasa vahinchi ayaka kaayamunandu deekshana pooni vijayamunu sadhinchavalanani aashinchetunte vyaktulaku idi mottamodati adugulutuntadi.
1: For people who want to follow the command of the Lord and sanctify their lives, the first obstacle is this.
0: Na bandhuvulu em anukuntaro emo,
1: what my people are going to think,
0: na mitrulu ye vidhanga bhavistaro emo,
1: what my friends will think of me,
0: samajamlo ye vidhamainatundi oka peru pratishthalu naaku bhangam avutundo,
1: how I may lose my name and fame in society
0: ani kontha varaku sankuchita hrudayulai.
1: With this kind of narrow mindedness people will approach
0: kevalam aadambaram nimittamai,
1: for the sake of name,
0: gaurava maryadala nimittamai,
1: name fame and show,
0: tatkalika sukhshantala nimittamai,
1: temporary joys,
0: కొంతవరకు నువ్వు భంగపడి
1: అండ్ yield to these temptations,
0: దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: They disobey and go against the commands of the Lord.
0: రెండవది అంతకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులో, అధిక శ్రీమంతులో, అధిక బలవంతులో ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం ఉట్టిపడుతుంది.
1: Jealousy takes shape in the mind of man when he sees people who are better than him, either in terms of wealth, education, beauty, etc.
0: ఆ అసూయాభావంలో కూడా నువ్వు చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకుడు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పర్లు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హి థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కాని,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందుకు కాని,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యం కూడా ఉండదు.
1: Such devotion cannot be established with closeness.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ to obey the law, the commands of Rama and search for Sita and get at her.
0: రామాజ్ఞను తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
1: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
0: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
1: He reached the ocean, shores of ocean.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటతాం?
1: ది మంకీస్ గాట్ టెర్బ్లీ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
0: వీ అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్డ్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్ను.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక, all of you should remain here.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌడ్ టు హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam Rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటము.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వర్ల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్.
0: ఎంత దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: And this form of vasana, the desire in the form of Mainaka mountain it came up.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతు.
0: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పి కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ and give me satisfaction.
0: Hanumantu cheppadu, nenu vendulu aaraginchi nimittam raledu.
1: Hanuman told, I have not come here for
0: Ramadhan. Nenu poorthi chese enta varaku nenu ye yokka neeraina kuda thraganu.
1: Until I fulfill the command of Rama, I am not going to take.
0: Bhagavantuni aagane naaku pradhanamu.
1: His word is law for me.
0: Naaku ee shanti kaani vishranti kaani naaku akkarledu.
1: Either peace or any kind of rest, I don't
0: need. అతని సేవలో నేను అంకితమైపోయాను.
1: I have dedicated myself in the service of the Lord.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడాను నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: Until I fulfill the commands of my Lord, I am not going to accept the hostility.
0: ఈ రాజును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికీ అసూయ.
1: After he went a little while, there was jealousy facing him.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: And that is the demon of
0: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: When Hanuman was flying, the సురసి,
0: అనగా తనకంటే అధికులైనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: That is pulling down people who are better than it. That is the nature of
0: హనుమంతుడు నలు ప్రక్కల. ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్డ్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్ యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
0: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ హావ్
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్, ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీ.
0: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రాముడికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామ టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామ, ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యు.
0: చివాడా, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడూ నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: It is impossible. Lord, నీవేమైనా
0: నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ, ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం నందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫార్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను. చూచి
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడూ చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడూ నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ ఈ రిమం
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ టు అండర్స్టాండ్
0: దట్ అహంకారి అయిన లంకిని ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిని హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: సూచింది.
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డు యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డు యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ద గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడాను.
1: అండ్ యూ ఆల్
0: ప్రజాప్రజ.
1: All the demons are like the king himself.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది వెరీ
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: ఫాదర్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ us, the disciples of such God, we are.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ us టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ ఎ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదట వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారాన్ని రూపుమాపాడు.
1: In this way, he overcame all these three obstacles.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: He also showed and declared to the world,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: True devotees should not have these three defects.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: There should be no room whatsoever for
0: ego. భక్తుడైనటువంటి వాడు,
1: ఏ డివోటీ,
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: There a devotee should subdue and control the vasana, the desire.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్
0: భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ది కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఏ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్,
0: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు. ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, కయ్యానికి కాలు తివ్వడు.
1: A person filled with sorrow could not go on taking feast.
0: కనుకన సీతా తల్లి ఈ విధమైనటువంటి దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ దైవం కావాలి, దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హెడ్ బికమ్ మ్యాటెడ్ అనకౌంట్.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఈవెన్ హ్యావ్ ఎనీ.
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: There was no thought excepting the thought of
0: Rama. Okay, Rama. Rama. Drushti.
1: The second one is the vision, drushti, viewing.
0: Tana yokka drushti, tana padamul paina tappa, anyula yokka mukham chuchetundi kadali.
1: Her vision was concentrated throughout on her feet.
0: Tana kindi kochukune tana padamunu maatrame taanu chustu untundali.
1: She was bending down her head and looking at her feet.
0: Tana yokka manasu bhagavantuni padaravindamul paina pettadam.
1: keeping his one's mind at the lotus feet of the
0: Lord. మనసును భగవంతునిపైన దృష్టిని తన పాదములపైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: Then he went to Sita and told her,
0: "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: I have taken a vow that until I have darshan of you, I will not drink water. I have your darshan."
0: కనుక నేను తమ ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
0: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
0: రావణుడి యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు వనం, బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: But not being able to bear hunger, Hanuman climbed the trees and
0: tinatame kaakunda kommalu veesi virchiveyatamu chettanta laagiveyatamu ee kothi chestalu chestukuntu poyadu.
1: Not merely did he partake the fruits which are available there, but he broke the branches,
0: kaavalane chestu vachadu,
1: broke the trees and
0: endukante ee vidhamaina yokka panulu chesinappude nenu ravana yokka sannidhi povadaniki veelavutundi.
1: He did all these things intentionally. With his intention,
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్ల వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్, బ్రేకింగ్ ది ట్రీస్, ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ and went right up to Ravana.
0: Chaala veerullanta pampistu vachadu.
1: Ravana began sending
0: vachina varandari kudunu chakkaga sareinatundi oka paristhiti dechadu.
1: Hanuman began punishing all
0: varito poradi vaari pranamanta teesesadu.
1: He fought with them, killed them.
0: Ee vidhamainatundi oka kroora kutyamunu taanu telusukotam cheta Ravana marinta ugrudayadu.
1: Ravana was further enraged once he realized that Hanuman was killing so many soldiers.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అలాగే అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: This Indrajit name itself shows that he is one who is
0: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: As it was not possible for Indrajit to conquer
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: అతన్ని తీసుకుని పోయి రావణ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టుక్ హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడి దగ్గర మాత్రమే వదాను దాసుడు కాని రాముడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాస్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రాముడి దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్, బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్డ్ హనుమాన్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్?
0: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యు హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్.
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గీవులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్.
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
0: నా సహజము అన్నాడు.
1: He said, it is natural for me.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామా హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐఎమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్స్
0: సాయి భక్తులు చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారమవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్
0: మోడల్. ఆజ్ఞను వహించాలి.
1: ఫాలో ది కమాండ్.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో.
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use.
0: Meeku shanti undadu, maaku santosham undadu.
1: Neither you will be happy nor will you have peace.
0: Ichi sakramanga ikkada acharinchetundi paddhati undinappude hrudayapurvakanga acharinchali.
1: You have to follow this discipline of the place with full heart.
0: Ante kaani భయంతో గాని ఇంకే విధమైన దిగులతో గాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను ఎవరు మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంతా కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
0: ఈనాడు లోక పెట్టు ఉందంటే పవిత్రమైనటువంటి విషయాలైనా కూడా వాడు ఏమాత్రము యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్.
0: ఎట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా.
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
0: ఎట్టి చదువులు ఉందా ఏమి ఫలం.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్స్టాండ్.
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్ మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియ ఎందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్.
0: ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకోని జీవితం అంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: If you call yourself a devotee throughout your life and waste your life in satisfying your own
0: samajanni mosaginchetunte padavulu,
1: this devotion then would be to deceive the society.
0: Kanuka neeku neevu mosaginchukuntunnavu,
1: you are deceiving yourself.
0: Neeku neevu anandinchadaniki tagina krushi chesko.
1: Do try to really satisfy yourself
0: ee panchakosamlo unnatunte yokka kadapati ayinatundi aanandanni nu anubhinchadaniki prayatninchu.
1: Try to make effort to reach this.
0: నీ అంతర్వాణం నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్,
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి.
1: అండ్ సచ్
0: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ మెర్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్
0: కంట్రీ. అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: భావి భారతోద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: These are the heroes.
0: లేత హృదయులను చుట్టి మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్ ఫర్
0: దాంతో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకనే ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: Sow the seeds of love.
0: సహన ప్రసూనములు వికసింప చేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థం చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
0: భగవద్గీత. హృదయం ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ. రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: Let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిని చెప్పంగగలరు గాని దేనిది అని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inaadu nootra samvatsaramani andaru entayo nurutalugutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee oka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యూ సెలబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadanta innu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తుని గురించి కానీ గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
2: వి జస్ట్ స్పెండ్ ద ప్రజెంట్ మూమెంట్ ఇగ్నోరింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: కానీ ఇది

0: ప్రజెంట్ ఈజ్ ద ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ద బేసిక్ ట్రూత్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఇన్ ద మోమెంట్ ఆఫ్ టైమ్ అండ్ హ్యాస్ బీన్ వేస్టింగ్ హిస్ టైమ్ బ్రూడింగ్ ఓవర్ ది పాస్ట్ అండ్ థింకింగ్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: అన్నింటికి మనకు ప్రధానమైనటువంటిది సేవని.
0: ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సర్వీస్.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
0: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: Kanuka prema sarupulara
0: embodiments of love
1: sevara kante michinatvati sadhanam manakote ledu.
0: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: Sevanam kirtanam vishnu smaranam pada sevanam vandanam అర్చనం దాస్నేహం ఆత్మ నివేదనం ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలో మనం మునిగిపోతున్నాము.
0: వీ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ లైక్ సింగింగ్ లిసనింగ్ వర్షిప్ సెల్యూటేషన్ సరెండర్ అండ్ సో ఆన్.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
0: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
0: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu ravali.
0: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kayamunu bhagavantudu anugrahinchadu.
0: For that purpose this body is gifted.
1: Ee dehamu కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ నాట్ టు మేర్లీ స్పెండ్ టైమ్ ఇన్ ఫుడ్ రేమెంట్ షెల్టర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అలోన్.
1: కనుక ఈ దేహమును పనులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ us దిస్ బాడీ టు సర్వ్ ద నైబర్హుడ్ ఎవ్రీబడీ ఇన్ సొసైటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
0: హెన్స్ ఎవ్రీవన్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ సర్వీస్.
1: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్ రిడీమ్డ్ లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
0: Therefore, participate involved in service activity.
1: Bhajana sadhanala kante kudanu ee seva le chaala pradhanamaina pettidi.
0: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
1: Prema sarupulara
0: embodiments of love.
1: Seva ante em anukuntunnaru meeru?
0: What is that you think about service?
1: Edo parulaku kashtala samayamlo apra todpattamu వారికి సహాయం చేయటము వారి సేవల్లో పాల్గొనటము ఇదే సేవలుగా భావిస్తున్నారు.
0: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
1: కాదు కాదు.
0: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అంతే దీన్ని అంకితం గావించాలి.
0: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
0: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
0: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
0: We have forgotten the spirit of service.
1: దేహములో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
0: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినట్టు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
0: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatna purvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
0: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness.

0: అండ్ వర్ లిబరేటెడ్
1: కనుక సేవల కంటే మించినటువంటిది మరొకటి లేదని మీరు నిత్య సత్యాన్ని విశ్వసించాలి.
0: యు షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ నథింగ్ ఇస్ మోర్ దాన్ దట్ ఆఫ్ సర్వీస్.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
0: ఇఫ్ యు ఫైండ్ ఎనీవన్ సఫరింగ్ బి ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు అన్నింటినీ కూడాను మనం సహాయం చేయాలి.
0: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసరీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
0: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండాలి.
0: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు విజిట్ ద రూరల్ ఏరియాస్ ద విలేజెస్ ఫైండ్ అవుట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు అలీవియేట్ ద సఫరింగ్ ఆఫ్ ద నేటివ్స్.
1: టౌన్ లో పోతే కేవలము మనకు సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
0: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
0: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు. దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
0: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
1: Andu nimittamai prachina maharshulandaru kudanu ooru gramalu odale petti aranyaniki cheri ekantamainatundi seva lopala daivanni aaradhana chestu vacharu.
0: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their lifetime in forests.
1: Kaluka sevalu cheyandi.
0: So sir,
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ రెండరింగ్ సర్వీస్ టు ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సర్వీస్ దట్ గివ్స్ యూ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కానీ మనం సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ డూ గుడ్ వర్క్ అండ్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: భగవంతునకు సేవలయందు ఆనందం కానీ పూజలయందు కానీ త్యాగములందు కానీ ఆనందం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ వాచింగ్ యువర్ సర్వీసెస్ అండ్ నాట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
0: సో వీ షుడ్ సర్వ్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఈ రెండింటినీ మనం చక్కగా గుర్తించుకుని వర్తించితే ఎంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
0: If we recognize these twin principles, there is no other greater spiritual path
1: other than this.
0: You don't need to spend money for this.
1: We are
0: spending lakhs of money for service activity.
1: What
0: is the result of all this?
1: Nothing
0: you get.
1: కనుక ఈ ధర్మము ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమం.
0: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
0: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
0: For whom is it meant that
1: amount?
0: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవ చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
0: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
0: భగవాన్ వాంటెడ్ దెమ్ టు డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దే షుడ్ సర్వ్ ద కమ్యూనిటీ.
1: ధనం చేత ఏమాత్రమో మనకు గుణములు పెరగవు.
0: ఇన్ ఫ్యాక్ట్ వర్చ్యూస్ కెనాట్ బి డెవలప్డ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మనీ.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు త్యాగములందే మనకు యోగం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది త్యాగా ద సాక్రిఫైస్ విచ్ ఇస్ యోగా ద స్పిరిచువల్.
1: కానీ భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
0: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
0: ఇట్ ఇస్ ది భోగా ద ప్లెంటీ ఇన్ ద స్పిరిట్ దట్ విల్ పుట్ అస్ టు రోగా ద సఫరింగ్.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగా ద సాక్రిఫైస్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యోగా, ద స్పిరిచువల్ పవర్.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని తిరుమల గురించో మీకు నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
0: Naturally, you'll be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Daivanni chintinchinappatikini manaku prayojanam ledu.
0: It's not enough if you merely think of God.
1: Ee think cheyatam cheta mee oka manasu trupti padavachu.
0: This thought on God may give you temporary satisfaction.
1: Prati jeevudu devudu anetuvanti satyanni meeru gurtinchi vartinchali.
0: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశా వాసం ఇదం జగత్.
0: God dwells in all of the beings, the whole creation, cosmos is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
0: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalai prakto jivo deva sanatana.
0: The very body is the temple and the indweller is the divine, the ancient.
1: Bhagavantu nijamaina mandiramu mana dehame.
0: Really the body is the true temple of God.
1: Atani yokka pratishtha mana hrudayame.
0: And God is installed in the heart.
1: Karukane deeniki hrudayamu ani peru pettaru.
0: And hence it is called hridaya.
1: Hrudaya, hridayamu.
0: Hrud plus daya is hridaya.
1: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
0: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kalaku hridayanni meeru abhivruddhi parchukondi.
0: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా ఇది సార్థకం అవుతుంది.
0: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
0: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
0: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulo nimittamai manam paatu padutunnam.
0: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamto manam ye maatram sugaanni pondalemu.
0: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
0: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
0: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యూ వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
0: The body is full of senses.
1: Deham koolaka tappadeppudu.
0: Bound to fall somewhere or other.
1: Dehi niramayundu.
0: The indweller is eternal.
1: Galutimpaka dehi chaavu puttukal moha nibandha bandhanala muddam devu.
0: The indweller neither has a beginning nor an end, the liberation or bondage either.
1: Aa dehi deva devudu.
0: And that indweller is God.
1: Madin gamanimpaka aatmarupudai.
0: And he is in the form of the spirit or the soul.
1: కనుకని ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
0: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
0: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
0: యు పుట్ ద హ్యూమన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్ అండ్ యెట్ యు వాంట్ టు వర్షిప్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
0: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
0: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
0: Better we put a stop worshipping the idols and pictures.
1: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
0: Consider the man in front of you as God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
0: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషి కూడాను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
0: వెన్ వన్స్ యూ సే హలో బ్రదర్, ద పర్సన్ హూ హేట్స్ యూ బిటర్లీ వుడ్ ఆల్సో రెస్పాండ్ సేయింగ్ హలో బ్రదర్.
1: వీడు నాకు దేశుడని వాడిని ఏమైనా బూత తిట్టు తిట్టేకపోయితే వాడు కూడా నిన్ను బూత తిట్టు తిట్టాడు.
0: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
0: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పాత్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
0: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
0: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాట పడుతున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
0: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకు రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కానీ మన దేహము గౌరవము పూర్తిగా రాదు.
0: దేర్ఫోర్ వీఆర్ with this body in human form in order to be respected by everybody and to show respect to everyone.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
0: That is to be achieved today.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
0: When we talk softly and sweetly you will also have such words in
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
0: When you talk with all the respect the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
0: దట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒకరిని నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
0: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైన దేహం కోసం కాదు.
0: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయంకు నేను నమస్కారం చేస్తుంది.
0: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
0: Body is full of dirt.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
0: And this body is there simply to serve.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life after life.
1: అయ్యాలం లేని కంప.
0: And it's full of thorny bushes.
1: ఈ థార్న్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
0: What is it that you expect to accomplish in this body?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
0: don't rely on the body.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
0: And simply pour. Simply do not accrue
1: ఈ దేహమును పరుల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
0: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్డ్ అండ్ సస్టైన్ టు సర్వ్.
1: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
0: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
0: having been given
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
0: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
0: What pleasure you get in this body?
1: ఏమీ ప్రయోజనం లేదు.
0: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
0: వీ మే లివ్ ఫర్ లాంగ్ టైమ్.
1: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
0: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ యూ విల్ నాట్ కమ్ ఈవెన్ ఫర్ మోమెంట్ బిఫోర్.
1: ఇది క్షణంలో ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
0: ద లైఫ్ విచ్ ఇస్ సో ట్రాన్షియంట్ మొమెంటరీ ఫ్లీటింగ్ వై డూ యూ వేస్ట్ యువర్ టైమ్.
1: హృదయాన్ని గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ది యువర్ హార్ట్.
1: జీవుణ్ణి గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ది ఇన్వెల్.
1: అదే మన దేవసేవ.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ సర్వీస్.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం కొనుక్కోవాలి.
0: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
0: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
0: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
0: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
0: The whole life in fact is full of dust the what, dust thou return.
1: కానీ గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
0: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
0: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును.
0: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
0: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
0: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్ట్లీ డ్రెస్ లేదు.
0: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకొని పోయేటువంటి వాడు.
0: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
0: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
0: He said, "Mother, I won't go to school."
1: నా తోటి మానవులందరూ కూడా నన్ను చూసి హాస్యం చేస్తున్నారు.
0: All my classmates are making fun of me.
1: నన్ను హీనంగా చూస్తున్నారు.
0: They are considering me very low.
1: ఎందుకనగా నాలో మంచి వస్త్రాలు లేవు.
0: The reason is I don't have costly dress.
1: నేను బీదవాడిని అని చెప్పని వీడు poor people అని నన్ను చాలా హాస్యం చేస్తున్నారు.
0: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
0: And mother beckoned the son.
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
0: You don't need to worry and cry for this.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిదే అని అన్నాడు.
0: It's going to help you for your future.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
0: Do not attach the value to anything, calling it costly, be that be.
1: ప్రతి మానవుణ్ణి నీవు గౌరవించుకుంటూ పో.
0: You go on respecting everyone you meet.
1: అప్పుడు నిన్నందరూ కూడాను గౌరవిస్తారు.
0: Then everyone will start respecting you.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
0: From that day he started respecting everybody.
1: చెప్పుడు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
0: Even when he approaches the cobbler, he would say, "You are simply great."
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు కుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
0: In fact, you are supplying the footwear. Which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
0: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మన ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
0: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే
0: as days went on like
1: that. కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
0: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
0: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
0: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
0: అండ్ దెన్ హి సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
0: Bharatiya spend crores of money during elections.
1: ఒక బెగ్గరికు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
0: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
0: హ్యావింగ్ రెస్పాండెడ్ టు హిస్
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
0: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
0: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హి కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
0: దేర్ ఇన్ ది ఎలక్షన్ హి వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
0: దెన్ హి బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
0: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
0: కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధనే నాకు ఇంత గౌరవాన్ని అందించింది అని.
0: మదర్ ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని మంచి పేరును సంపాదించేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ మదర్ హూ ఇస్ ద కాజ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: యూ హావ్ టు అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద మదర్ బై ఫాలోయింగ్ హర్ కమాండ్.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
0: దట్స్ ది రీజన్ వై యూ హ్యావ్ బీన్ టాట్ ఫ్రమ్ ది ఎర్లియర్ టైమ్స్ దట్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్.
1: మదర్ ఒక బాడీ వంటిది.
0: మదర్ ఈజ్ లైక్ ఎ బాడీ.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
0: ఫాదర్ ఈజ్ ఇన్వెలర్ ద స్పిరిట్.
1: మదరు ఫాదర్ రెండింటిని గౌరవిస్తున్నారండి.
0: సో యూ మస్ట్ రెస్పెక్ట్ మదర్ అండ్ ఫాదర్.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
0: నేచురలీ యూ విన్ ది గుడ్ నేమ్.
1: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
0: లైక్ దట్ లింకన్ వాజ్ హైలీ ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
0: టుడే వాట్ ఇస్ దట్ వీఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాన్న సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
0: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ వీ గెట్?
1: కాదు కాదు.
0: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
0: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెంట్ ప్రాపర్లీ.
1: ఈ దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
0: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ if other person is in need of your blood.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
0: You should never be selfish.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుని హీనునిగా భావిస్తుంది.
0: It is only the selfishness and self-interest that ruins the man.
1: కానీ అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
0: And he became the president of America twice.
1: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
0: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: చర్చిల్,
0: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
0: విన్స్టన్ చర్చిల్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు, భారతీయులు గొప్పవారిని పూజ పొందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
0: ఇండియన్స్ ఆర్ హైలీ రెప్యూటెడ్ and they were respected.
1: కానీ వారు చేసేది ఏమిటి?
0: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
0: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెట్టి నీకేమాత్రము ధన్యత కాదు.
0: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
0: ఆల్ దిస్ వి షుడ్ సీ దట్ ద పేరెంట్స్ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ ఆఫ్ us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
0: As was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
0: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
0: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
0: అండ్ లింకన్ వాజ్ హైలీ రెప్యూటెడ్ అట్ ద వరల్డ్ లెవెల్.
1: ధనం వల్ల కాదు,
0: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
1: గుణం వల్లనే,
0: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
0: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ ఈజ్ యూస్లెస్.
1: ప్రయోజనము ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మాత్రం కట్టుకుంటాడు.
0: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
0: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీ.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
0: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
0: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
0: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
0: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
0: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
0: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. దే క్రై ఫర్
1: శాంతి. ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
0: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
0: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఇస్ మీ యందు.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
0: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
0: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి ఎంత కూడా వ్యర్థమైపోతుంది.
0: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది.
0: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణం సంపాదించాలి.
0: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
0: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
0: It's not the nothing great being rich.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the character which is most important.
1: ఆ గుణంకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడా మనకు లభించదు.
0: There is no other property which is much more than that of virtue.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: విద్యార్థులారా,
0: students,
1: విద్యార్థినీయులారా,
0: boys and girls,
1: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
0: You are highly educated to earn money.
1: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
0: What for is this education?
1: ధనం సంపాదించే కోసమని.
0: Is it only to earn?
1: ధన సేవకులు కానీ దైవ సేవకులు కాలేదు.
0: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God అనేటువంటి ప్రధానమైనటువంటి.
0: To be the servant of God is most important.
1: Servant of money అనేటువంటి నిన్ను పతనం చేస్తుంది.
0: If you are the servant of the money, you will ruin yourself.
1: పతనం ఉండొచ్చుందే కొంతవరకు నువ్వు.
0: Money is necessary to some extent.
1: Kani.
0: But
1: అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్ అజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనమును పెంచుకోవాలి.
0: వి మస్ట్ హావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనమును పెంచుకోవాలి.
0: ద వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుకని సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంకు బుక్కులు తల్లి దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
0: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ వాట్ ఫార్ ఇస్ ఇట్ వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంట రాదు.
0: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
1: రాజా
0: This is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
0: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాడిని.
0: ఐఎమ్ రిచ్ మ్యాన్.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
0: ఐఎమ్ వెరీ రిచ్
1: అని పెరుగుతూ పోయాడు.
0: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హిమ్సెల్ఫ్.
1: కానీ అతనే ఈ ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
0: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
0: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
0: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
1: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
0: వై లీవింగ్ ఇండియా
1: హార్ట్ అటాక్ వచ్చింది.
0: హెడ్ హార్ట్ అటాక్.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడీ టు కమ్ క్లోజ్ టు హిమ్ దేర్.
1: నాయన మీరు రండి.
0: యు కమ్ హియర్.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
0: ఐఎమ్ సఫరింగ్ నౌ.
1: నా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
0: యూ షుడ్ హెల్ప్ మీ హీ సెడ్.
1: ఏమిటి మీ బాధ?
0: What's your suffering?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
0: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
1: మీకేమి తక్కువ?
0: What is that you run short of?
1: చెప్పాడు అప్పుడు అతను.
0: And then Alexander said,
1: నాకు కావలసినంత ధనం ఉంది.
0: I have a lot of money.
1: రాసులు రాసులు ధనం ఉంటుంది.
0: I got plenty.
1: నాకు కావలసినంత సుఖం ఉంది.
0: I got a lot of happiness.
1: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
0: But they have not made me peaceful.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
0: And therefore I earn the true peace.
1: కనుకనే నేను పోయే సమయంలో రెండు చేతులు పైకి పెట్టి నా చేత దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
0: Let all of you know, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఆశిస్తారు, ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టుకుని చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
0: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పారంటే చెప్పండి అందరికీ.
0: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
0: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
0: I could conquer the whole world.
1: కానీ ఏమీ నాకు సహాయం చేయలేదు.
0: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
0: I realized that it is only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతోనే మనం ధనాన్ని తీసుకుని పోము.
0: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
0: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనము పైన ఆశ పెట్టుకోకు.
0: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
0: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
0: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ ద డిపాజిట్స్
1: ఆఫ్ లవ్. ధర్మాన్ని పెంచుకోండి.
0: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
1: కనుకని దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్, నేచురల్లీ యూ విల్ బి లిబరేటెడ్. యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగట్టు ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
0: యాజ్ యూ నో దట్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
0: సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్ టు సర్వ్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అవర్ సర్వీస్.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
0: వీ హావ్ టు హెల్ప్ ఆల్ దోస్ హు ఆర్ వీక్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అండ్ సర్వ్ దెమ్.
1: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని నువ్వు సహాయం చేయకుండా ఏదో కంటికి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది పేవలం, పిచ్చితనం.
0: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
0: God is in you.
1: With you, in you, around you.
0: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుడిని నువ్వు వదిలేపెట్టి
0: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తూ పోతే
0: అండ్ యూ జస్ట్ గో ఆన్ ఇన్ ద బాడీ లెవెల్
1: లభించే ఆనందం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యూ గెట్ అట్ ద ఫిజికల్ లెవెల్?
1: కనుకనే మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
0: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సాక్రిఫైస్.
1: లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానస్.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత,
0: because of this new year,
1: kotta buddhulu meeru penchukondi.
0: Let us have the noble qualities.
1: Emti aa kotta buddhulu?
0: What are they?
1: Tyagamu,
0: sacrifice,
1: prema,
0: love,
1: satyamu,
0: truth.
1: Ee mulitini penchukunte mimmani entaina dhanyuni gaavistundi.
0: These three will take us to the ultimate experience.
1: Edruga vachinatundi manavuni nenu preminchu.
0: Just love the person in front of you.
1: Atan daggara manchi maatanu maatadu.
0: And talk to him softly.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
0: హెల్ప్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ పాత్ మోర్ దాన్ దిస్.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కనుకనే మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటి ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
0: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
0: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
0: బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: దీన్ డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: కణితింపక దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: Ah, dehiye deva devudu.
0: And that indweller is God.
1: ఆ దేహదేవుని మీరు మీ దగ్గర పెట్టుకున్నారు.
0: యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ విత్ యూ.
1: నువ్వు ఎక్కడ నువ్వు పూజిస్తున్నావు?
0: అండ్ హౌ
1: ఎవరిని నీవు పూజిస్తున్నావు?
0: హూమర్ యువర్
1: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
0: హూమర్ యు వర్షిపింగ్.
1: నిన్ను నీవే ఆరాధన చేసుకున్నావు.
0: యు ఆర్ వర్షిపింగ్ యువర్ ఓన్.
1: నీవే గౌరవించుకోవాలి.
0: యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీవే అవమానం చేసుకుంటున్నావు.
0: డూ నాట్ హ్యూమిలియేట్ యువర్ సెల్ఫ్.
1: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్. Be ready to sacrifice.
1: Ah, sacrifice lopane sarvamu labhistundi.
0: Out of sacrifice you can accomplish everything.
1: Kanuka aa sacrifice leinatundi manavudiki ekkadi poyina kuda shanti anedi labhinchadu.
0: A man without spirit of sacrifice can never be peaceful.
1: Shanti shanti shanti shanti.
0: We just utter peace.
1: Ee shanti kosam anni deshamulo varu praptistune unnaru.
0: People from all over the world pray for peace.
1: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
0: వాట్ ఇస్ దట్ గెట్?
1: ఏమి లభించడం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
0: దే ఆర్ జస్ట్ డిస్పాండెంట్, డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్, డిప్రెస్డ్.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఈజ్ అవర్ వర్షిప్ దెన్?
1: మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
0: ది ఎటర్నల్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ అస్.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
0: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మీరు చదివిన చదువును,
0: ఆల్ ది స్టడీస్,
1: మీరు సంపాదించేటువంటి ధనమును,
0: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
0: షేర్ ఇన్ ది నైబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
0: And then who is the master of your money?
1: కాని ఈ ధనములకు అధికారి దైవమే.
0: The master of your money is God himself.
1: కనుక ఇదంతా దైవ ట్రస్ట్.
0: And your it belongs to God's trust.
1: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్.
0: And the money belongs to God's trust and God is the president.
1: అతని నీవు ట్రస్ట్ గా తీసుకొని ఈ ధనం ఎంతైనా నీవు సాధన చేయి.
0: Worship God who is the president of all this trust.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కనుక మీరు ధనములు కానీ ఇంకే విధమైనటువంటి వస్తువు ఆనాలు కానీ ఆశ పెట్టుకుని వాటిని అభివృద్ధి చేసుకోకండి.
0: Don't go on developing the worldly desires towards the power and the pelf, tinsels and trash.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
0: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో కూడా ఊరకో పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవం నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడిని దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
0: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
1: ప్రతి మానవుడు కూడా రాక్షసులతో సమానమే.
0: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
0: వై?
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
0: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
0: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికి అన్నమైనా చాలు మనకు.
0: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి
0: అండ్ జస్ట్ సర్వ్ మార్సల్ ఆఫ్ ఫుడ్
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
0: యు జస్ట్ కీప్ అప్ ది లైఫ్ ఆఫ్ ది అదర్ పర్సన్.
1: ఇదే నీ పెద్ద సాధన.
0: దిస్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఇట్ సాధన వదిలిపెట్టి
0: యు గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి
0: యు జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఎక్కడికో నీవు వెళుతున్నావు.
0: యు జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: వెరితనము
0: ఇస్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
0: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
0: ఇస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
0: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
0: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
0: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీవన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
0: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్. Don't be in search of those things that you face in life.
1: Anta nee nunchi vachinavi.
0: Everything is comes from you.
1: Nee gauravame ninnu kaapaadutundi.
0: Your own respect will protect you.
1: Nee vitharulu avamanam chesinatvanti avamaname ninnu shikshistundi.
0: If you insult anybody, naturally that will punish you later.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కాని ఆనందం కాని దుఃఖం కాని వికలోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
0: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ దే కమ్ టు యు యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
0: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
0: సో
1: చర్చిల్
0: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
0: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్
1: అందరి కూడా దూషించాడు.
0: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపటికి ఏం చేసింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపటికి అతనికే ఈ బాధ అందించింది.
0: అల్టిమేట్లీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
0: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ంట్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్.
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
0: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
0: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
0: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్డ్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
0: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
0: బ్రదర్హుడ్ ఆఫ్
1: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
0: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తింప చేస్తుంది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
0: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
0: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
0: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుక మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: అది మనల్ని రక్షించేస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అఫోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ప్రేమ ముదిత మనసే కామరామ కామరామ కామరామ కామ

0: அதே மசாலா இருக்கிறார், அதே மசாலா இருக்கிறார், நோறு செய்யும்படி உத்தரவிட்டாலும் காது.
1: யூ ஹேவ் தி டங் நாட் டு அக்யூஸ் எவ்ரிபடி, நாட் டு பிளேம் எவ்ரிபடி.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన
1: చేయటం కోసం
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చిండేది.
1: హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్స్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత,
1: భారత,
0: భా
1: భా
0: భక్తి,
1: భక్తి డివోషన్,
0: రా
1: రా
0: రాగము,
1: రాగము ట్యూన్,
0: త్యాగము,
1: త్యాగము సాక్రిఫై.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: So you don't need to bother. You don't need to worry.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: Think of God.
0: ఇంతకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: Nothing more than this in this world.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ చదివే చదువులు,
1: all the education,
0: రాసే వ్రాతలు,
1: all your writing,
0: చేసే పనులు,
1: the deeds,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: All of them be offered, dedicated to God.
0: సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాలా శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God Himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Bhagwan Baba, the Supreme Teacher, expounds the important lessons about character, gratitude, the strength of virtues from the great epic Ramayana. This divine discourse was delivered on the 29th of May 1996 during the summer course on Indian culture and spirituality.
1: Sadbhaktulam daru bhagavantudayanchu Sadbhaktulam daru bhagavantudayanchu Chevulakimpuga smarana cheyudinamu Bidala vetalanni pritito neravechi అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము

0: సత్కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ when all devotees gather and sing in praise of the Lord.
0: That day is the day.
1: Bidala
0: vethalanni priti to neraverchi annadam mula maatki nunna dinamu.
1: When all people poor gather and just mingle like brothers is the day. That day, the true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku priti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadaketenchi చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
1: ఇట్ ఈస్ ద ట్రూ డే వెన్ నోబుల్ సోల్స్ కమ్ టు యూ అండ్ నరేట్ ద లీలస్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్.
0: దిన

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ద మెయిన్ గేట్. ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్, దోస్ దట్ adhere, follow truth and righteousness,
0: satya dharmamulu paatinchinatundi vaaniki tirigi maroku janmamu ledu.
1: Those that follow these two principles will not be reborn.
0: Anaga ee janminchina janmam kaaka tirigi janmame ledu, janmam vaste kada maranamu.
1: This birth is enough, you will not be born again as a human.
0: Kanukane jagattunakanta ee satya dharma parakramunu chakkaga chaatutu vachindi ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ, టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవర్తి, ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ అట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములు అనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి.
1: రామరాజ్య, ఎవ్రీవేర్ యు హియర్ దీస్ టూ వర్డ్స్, సత్య అండ్ ధర్మ.
0: ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది.
1: దిస్ రైచియస్నెస్ ఇస్ ప్రాక్టీస్డ్,
0: పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: Young and old, literate and illiterate, followed these two principles, satya and dharma.
0: Prabhu ettivado, mantrulu ettivaru.
1: As is the king, so are his ministers.
0: Mantrulu ettivaro, adeshakulu ettivaru.
1: As we find the ministers, so also the adeshakulu ettivaro,
0: prajalu ettivaru.
1: So also the people around.
0: Kanuka mantrulu satya dharma pravartulu.
1: So ministers followed these two principles, such and
0: dharma. రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.
1: Following the command of Rama, Lakshmana, Bharata, Shatrughna are asked to go around the whole of the kingdom and దేశంలో ఏ మూల జరుగుతున్నప్పటికీ
0: ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి.

0: యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: సో లాంగ్ దిస్ రామరాజ్య టుక్ ప్లేస్ దెన్ దీస్ టు ఆర్ ఫాలోడ్.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడా సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్య ధర్మములనే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్
0: రామ రాజ్యములో అందరూ సుమంగుళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ ద టైమ్.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ దట్ చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతను లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా ఏ మూల కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రెవలెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్ వీ డోంట్ ఫైండ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: ద డే వెన్ వీ హ్యావ్ ద లీడర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ, ద డే వెన్ వీ హ్యావ్ అసిస్టెంట్స్ ఆఫ్ ది మినిస్టర్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సుమంత, ద డే వెన్ వీ హ్యావ్ ప్రీస్ట్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ వశిష్ఠ,
0: కలహములు ఎక్కడ కూడా కంటి కనిపించలేదు.
1: దెర్ వాజ్ నో కాంట్రవర్సీ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఎనీవేర్.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం.
1: దేర్ వాస్ నో హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం.
0: ఏ చిన్న ఉపకారమును కూడా ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: పీపుల్ హెల్ప్ ఫర్ ఎవ్రీథింగ్ దే రిసీవ్.
0: పట్టాభిషేక సమయమునందు
1: అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్
0: ఈ రాములు ప్రథమంలో ప్రదర్శించినటువంటిది ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: రామ ఎక్స్ప్రెస్డ్ టు ఎవ్రీబడి వెరీ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు?
1: He said, who is responsible for all this auspicious occasion?
0: అనేక పర్యాయములు సీతను వెతికి సీతజాడను నాకు నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్ అస్ ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది
1: సెకండ్
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: వెన్ రావణ అబ్డక్టెడ్ సీత, జటాయు బర్డ్ సాక్రిఫైస్ హిస్ లైఫ్, లాస్ట్ హిస్ లైఫ్, డైడ్ ఓవర్ దేర్.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: హి ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు సుగ్రీవ హూ హెల్ప్ రామ విత్ ఆల్ హిస్ ఆర్మీ అండ్ అసోసియేట్స్.
0: సమయంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: Yetti sambandhamu lenatvanti ee vanarulu,
1: monkeys with no relationship whatsoever,
0: Sitaku kani Ramulaku kani yetti sambandhamu kaliginatvanti varu kaadu.
1: They are not related to Sita
0: or Rama. Vararajyamulo bratikeetvanti varu,
1: they belong to a foreign.
0: Varandaru atyanta preetito Ramulaku tyagam chesi అనేక ప్రాణమును కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు

0: వారందరికీ కూడాను కృతజ్ఞత చెప్తూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడాను జీవితం అంతా కూడాను కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్ దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఈస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఈస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్ప్రజములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారమును మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను, దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: Having received all possible help, even harms in turn, is a demon.
0: కనుకనే సత్య ధర్మములను విస్మరించి,
1: forgetting truth and righteousness,
0: అసత్యమే ప్రాణము, ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: టుడే ది హ్యుమానిటీ ఇస్ ఆఫ్టర్ ఫాల్స్హుడ్.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: హావ్ దే నో ఐడియా ఆఫ్ ధర్మ, దే ఫాలో అన్రైచస్.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెరాని ప్రబోధిస్తుండాయి.
1: బట్ హౌ ద వేద టీచర్స్ స్పీక్ ట్రూత్.
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు అటర్, లీవ్ అలోన్ ప్రాక్టీసింగ్ దెమ్.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: How do you decide?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: It doesn't depend on your faith.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: It is its natural form and its
0: quality. దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: That which burns is fire.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: Fire quality is to burn.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ సర్టన్లీ బర్న్.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: దిస్ బర్నింగ్ క్వాలిటీ డజన్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: యు నో ఆర్ నాట్, ఇట్ విల్ బర్న్.
0: దాని ధర్మం అది.
1: ఇట్ ఇస్ ధర్మ.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మంచుగడ్డ ఉంటుంది.
1: యు ఫైండ్ ది ఐస్.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: టు బి కోల్డ్ ఈజ్ ఇస్ క్వాలిటీ.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనమును నిరూపిస్తుంటాడు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐస్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: ఇఫ్ ఇట్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్.
0: తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: ఇట్ హాస్ లాస్ట్ ఇట్స్ స్ట్రెయిట్.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: ద సన్ షైన్స్.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ది
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండండి.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చును.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యూ మే నాట్
0: మేఘ. నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యూ మే బి రాదర్ బ్లైండ్ అండ్ యూ మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునకు ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: చిత్తన శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto acharinchetundide dharmam.
1: The dharma of every human is to have integrated form and thought, word and deed.
0: Maatalo okati cheppi kriya marokati chesetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukune ee naadu ee moodinti yokka ekatvam aneetundi kanipinchapovatu chetane adharmam aneetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: vidyavantunu modalukoni vidyahiruni varaku kudanu ee triputi yokka ekatvam aneetundi kanipinchatam ledu.
1: Right from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏనాటికైనా కూడా నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith.
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతే కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్ దేర్ నో ట్రేస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: కనుకని ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషును అభివృద్ధి చెయ్యాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ adhering to these two principles certainly
0: బాలబాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: The glory of boys and girls depend on this truth and righteousness.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: When we have such men and women in this country, Bharat, it will certainly prosper.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది సర్వ మానవులు కూడా సుక్షేమం కలగాలని చెప్పినని లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద మదర్స్, ద సేజెస్ అండ్ సెయింట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైన కుటుంబీకులు కూడా సత్యధర్మ పరాయణులుగా రూపొందారు.
1: యావరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచ్యూస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ప్రభు సత్యధర్మ పరాయణుడు.
1: బికాస్ కింగ్ ఫాలోస్
0: సత్యవాక్ పరిపాలకుడు. ధర్మాచరణ ఆసక్తుడు.
1: ఈ ఫాలోస్
0: కనుకని ప్రజలు కూడా ఆ విధంగా మారటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ పీపుల్ ఆల్సో కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ వే.
0: ఈనాడు యథా రాజ తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: టుడే వీ ఫైండ్ కింగ్స్ ఆఫ్ దట్ కైండ్.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake in
0: ప్రభువుల యొక్క దోషములే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే
1: in order to have welfare in this country,
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rishulanu anusarinchadam chetane bharat desham inta kalam varaku ee sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact, noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్ ఇన్ ద కోర్ట్?
0: దశరథ మహారాజ్ యొక్క ధనధరక కనక వస్తువాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధనకనక వస్తువాహనాలతో తృప్తిపరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై.
0: చేత కాదు కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్.
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇంత భక్తి వశుడవు.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move
0: about. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్యధర్మము అభివృద్ధి కావాలి.
1: Today, సత్యధర్మ should improve.
0: సత్యధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఎనీ.
0: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్యధర్మం అంటే తెలియనటువంటి వాడు నీవెట్ట మనిషి అయినావు?
1: ఇఫ్ యు డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్యధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్యధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్యధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్యధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ ఇఫ్ యు సే దట్ యు డు నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్యధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో.
1: What you thought.
0: అది పలుకు.
1: You say that.
0: ఏది పలికావో.
1: What you said.
0: అది చెయ్యి.
1: Practice it.
0: ఇదే ధర్మం.
1: That is dharma.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, a unity of all the three, thought, word and deed.
0: Dinne the proper study of mankind is man annaru.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: Enduku man ani pettukunnadu?
1: Why do you call man?
0: Ee man anetundi ee proper study moodinti yokka ekatvam kavali.
1: There should be proper study, there should be unity in this trinity.
0: Ee vidhamainatundi yokka satya dharmanni prachara prabodhana salpite kaakunda idi kevalam manam sampadinchetundi kaadu.
1: These two are not merely to be propagated, cannot be earned or acquired.
0: Narasimhamurthy cheppadu satya dharmanni manam sadinchali sampadinchali ani.
1: Narasimhamurthy said you should acquire, you should achieve
0: these two. Material kaadu ivanni.
1: Is not material wealth to be acquired.
0: Tanayende untunnayi sthiranga.
1: They are present naturally in you.
0: Nee yokka janamunto paate avi kudunu janminchinayi.
1: They are born along with you.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్?
0: నీ చేతనే ఏమైనా ప్రపంచానికి దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎట్టే వచ్చినాయో,
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ
0: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎర్న్.
0: దీన్ని కొనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బై.
0: ఈ కంపెనీలో సప్లై అయ్యేటువంటి కాదు.
1: దే కనాట్ సప్లై.
0: హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఒరిజినేటివ్.
0: ఇవి సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
0: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మం అనేటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యూ జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలము ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్? నీకు
0: అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచము ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టూ యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore those who observe these two twin principles satya dharma they can live here as human.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam
1: for this renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu vaakili aalu biddalu vadale petti aranyani kootam vairagyam antunnaru. Idi chaala parapaatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family and the house here.
0: సుఖదుఖంలో రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రినన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రెజర్.
0: రెండింటినీ సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టం రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. ద్వైతభావమును త్యజించడమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ఏకభావాన్ని విశ్వసించడమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య doesn't mean not
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటిని సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కృంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్
0: భూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఃఖ సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్,
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: పెట్టడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యూ షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చింది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యూ మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: ఈ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యూ రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను, మిట్ట పైన, నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యూ హ్యావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్
0: యు ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది.
1: సీతా వాస్ దేర్ ఇన్ అశోకవన, సెపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్.
0: అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజెస్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: Sita is not deluded by worldly ephemeral
0: rakshasa bhavalu.
1: That's all demonic ideas.
0: Kani ye andam kuda nu aamenu aakarshinchaledu.
1: No beauty attracted her.
0: Kani
1: but
0: okaloka dinamu chinna koti ashoka vruksham paina kurchoni ramakathana bodhisthuntundadi.
1: On one day a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది. ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ.
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా?
1: మంకీ
0: రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుండదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ with the moment she heard it, naturally she was very blissful.
0: Andame aanandam, aanandame jeevitam akarandam.
1: She said this bliss is the life and there's the nectar of our life.
0: Kalu aanandam lenatundi andamu nirupayogamu.
1: And that beauty without bliss is useless.
0: Ee ramanaamame naaku aanandam.
1: I like
0: aanandame naa andamu.
1: And this blissful name of Rama is the nectar of my
0: life. Ee vidhamga kudanu ramayanamlo aneka vidhamainatundi yokka అందానందములు కూడా గురించి ప్రబోధిస్తూ వచ్చింది.
1: రామాయణ టాట్ దీస్ టు అంద బ్యూటీ ఆనంద ద బ్లిస్.
0: కనుక సీతారాముల యొక్క ఆనందము దేని గురించి ఆనందము? ప్రజల యొక్క క్షేమమే వారికి ఆనందము.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ గేవ్ దెం ద బ్లిస్.
0: ప్రజలు సత్యధర్మ మార్గంలో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: దెన్ పీపుల్ ఫాలో దీస్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. ప్రజలు
0: ఏ కాసును కూడా వారు కోరలేదు.
1: దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఏ విధమైన తత్పరతమును ఆశించలేదు.
1: దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్.
0: ప్రజలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడా అవతారంలన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving, giving. It's not only then, even now, incarnation gives and gives.
0: What is that Bhagavan is asking
1: you today? Bhagavan is asking you today.
0: ఒక్కటి చిల్లి గవ్వ కూడా అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free treatment, medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను లాబొరేటరీ ఫ్రీ, లైబ్రరీ ఫ్రీ, అన్ని ఫ్రీనే.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But how they eat their own food?
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్తైన కూడా ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from you.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: If you mold yourself as noble good people and set an ideal, well, that makes Bhagavan very happy.
0: ఈనాడు ఎట్లా ఉందంటే ప్రపంచము,
1: how is the world today?
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: You find sincerity in centers where they pay money.
0: Danamichi hospital lo cherin daginne shraddha bhaktulu ekkuvaipothunnayi.
1: When they pay money and admit themselves into the hospital,
0: the operation kente emi 2 lakhalu ichi mundu nu akkade chairman antaru.
1: There you are admitted in the hospital, you pay 2
0: lakhalu ivatam chetane andulo praveshinchadaniki avakasam vastundi.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: Abba, ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskotam.
1: Then
0: ee veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, he's a very big doctor, popular doctor, because he has
0: operation chesin tarvata oka vidhamainatundi oka gummadakayani kosinattu kosestaru tirigi intense case lo pampistaru tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani, ye naya paisa lekunda hospital lo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cots anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడా వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాజ్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్ వెరీ బిగ్
0: అమౌంట్ అప్పుడు ఈ వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ దట్ చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ ఎ గ్రేట్
0: ఇన్స్టిట్యూట్. అక్కడ శ్రద్ధ కూడా వస్తుంటారు. ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ. అంతా
0: ఫ్రీ, అంతా ఫ్రీ.
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లనే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండాలి.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండాలి.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానం నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the presence of
0: God.
1: What is it that you study here? Is it for living?
0: ఈ పట్టకోటి చదువుల కోసమని నీవు ఇంత శ్రమ పడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బుల కోసమని పాశపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There is a beggar there in Bombay sitting
0: under a tree. ఆ బెగ్గర్ అంతా సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి పండు కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the
0: money. తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే ఏదో గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 300,000 రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగా ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings.
0: ఎంతమంది చక్రవర్తులు పోయారు?
1: సో మెనీ ఎంపరర్స్.
0: ఎంతమంది రాజులు పోయారు?
1: సో మెనీ కింగ్స్.
0: వారికి ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ ద షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణం తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినంలో జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్.
0: అతనికి ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearls.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta paarina tripti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches.
0: Inta neerundina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైన ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ అండర్
0: సమ్. నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యూ హావ్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్.
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనమున్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కానా ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి,
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థింకింగ్,
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి,
1: విత్ ఆల్ ఫూలిష్ మెన్,
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి,
1: with all funny games.
0: Prarabdham tiregane.
1: Now the moment that destiny approaches,
0: kapataveshal vidanadi,
1: he will give up all the time.
0: Kastasukamulato koodi,
1: with all the pleasure and pain.
0: Cheriyuntuva o kiladi.
1: O toy, your life is a toy. You spend in pleasure and pain.
0: Idi kiladi.
1: It's just a funny creature.
0: Chetta chinta chesi chesi.
1: With all wicked thinking.
0: Pichi aatalu aadi aadi.
1: With all funny gang.
0: Oodi pade dehaniki.
1: The body that falls.
0: Pootakapunna aatalu aadi.
1: With all other deceit.
0: పుణ్యపాపములతో కూడి,
1: విత్ ఆల్ ద మెరిట్ అండ్ సేమ్,
0: మరణింతవ ఓ కిలాడి.
1: వాట్ విల్ హ్యాపన్ టు యూ?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: వాట్ ఈస్ దిస్ లైఫ్?
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: ఇన్ ద లాస్ట్ మోమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాణ్ణి, పెద్ద మానవుణ్ణి అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్. నో,
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో, ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా?
1: ద పిగ్ మే బి ఎఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము తెరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: హీస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హస్ గాట్ వర్డ్.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: హీ షుడ్ హావ్ డివైన్ థాట్స్.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: హీ షుడ్ స్పెండ్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: హీ షుడ్ కన్సిడర్ గాడ్
0: ఇస్ దేవుడు. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాది.
1: దట్ ఇస్ డైరెక్ట్.
0: ఆ ప్రాణమే నేను.
1: దట్ వెరీ వెరీ లైఫ్ ఇస్.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: ఐ యామ్ ద మాస్టర్.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మర్చిపోతున్నావు.
1: యువర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు ఫర్గాట్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ను జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు. తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యువర్ ఆన్ జర్నీ. యువర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు. సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధంగా సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all.
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కన్వీనియన్స్
0: ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో,
1: దట్ యు కెన్ ఎంజాయ్.
0: చక్కగా నీవు లోతునకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్సెస్ ఆల్సో.
0: ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతూ చాలా తప్పు.
1: బిగ్ మిస్టేక్.
0: చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి.
1: ఎడ్యుకేషన్ మీన్స్ యూ షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: యూ షుడ్ నో దట్ విచ్.
0: దానిని నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ వరల్డ్లీ కంఫర్ట్ ఆల్సో యూ విల్ ఎంజాయ్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ బిగ్ ట్రీ.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ మెనీ బ్రాంచెస్.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటున్నాయి.
1: ఈచ్ బ్రాంచ్ హస్
0: మెనీ ఫ్రూట్స్. నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: బట్ యు వాంట్ ఎ ఫ్రూట్.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: యు సీ ద ఫ్రూట్.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: యు సీ ద ట్రీ.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: అండ్ యు టేక్ ఇట్ ట్రూ.
0: అది ఏ అజ్ఞానము.
1: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి. వేర్లకు నీవు నీరు పోయాలి. అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ. ద రూట్స్ ఆర్ దేర్ బినీత్. యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూ.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్?
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: గాలిని పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి. దైవవశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్. అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: యు ఆర్ ఫర్గెటింగ్ దట్ మాస్టర్.
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
0: ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుందా.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్
0: ఆ శక్తే నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ
1: అబల. Woman weak.
0: ఏకంగా ఉంటుండాలి.
1: She was alone.
0: ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు.
1: No one to
0: help her. ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: Sita was there in Ashokavana. She didn't have anybody to support her, but it's only her strength and virtue that supported her.
0: Even chillara kasalu vantivi ravana shakti chillara kasalu vantivi
1: and it
0: chillara kasalu
2: chillara coins
0: coins
1: coins coins
0: kani sita yokka shakti maha divya tejasthu kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shakti andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: మహాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడా కోటీశ్వరు మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు.
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ది డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: వెన్ దిస్ లైట్ అట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగురేలా.
1: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంట్లో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కానీ పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యు గో టు ద నైబర్ ఫర్ అని
0: చెప్పాలి.
1: నీ వెతకనక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఫర్
0: తపస్సులు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు ఎనీ
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు చారిటీ.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: టర్న్ ఇన్ వర్డ్.
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: ఫాలో ది గాడ్స్ కమాండ్ అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటండి.
1: వాట్ మోర్ వెల్త్.
0: జగత్తుకంత సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్ ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
0: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు.
1: దర్ఫోర్ ద గుడ్ క్వాలిటీస్ ద గుడ్ టెంపర్మెంట్ ద డివోషన్ అండ్ ది డిసిప్లిన్ అండ్ దీస్ ఆర్ ది క్వాలిటీస్.
0: నేర్పునదే విద్య. విద్యార్థి నేర్వలే.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ హూ షుడ్ లెర్న్. The student should learn. Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkada unnai.
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కూడా నేను రక్తం కనపడుతుంది పేగులు కనపడుతుంది కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ బట్ నాట్ దీస్ క్వాలిటీ.
0: కడుపులో ఉన్న మలము.
1: There is fecal matter.
0: కడనెల్ల ఎముకలు.
1: And the bones.
0: నరసిచూన పైన మురికి తోలు.
1: After all the dirty skin around.
0: చన చనమ్మునకును.
1: Moment to moment.
0: నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: It emits foul smell but not the aroma and fragrance.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు.
1: Are you pride yourself because of the body?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము.
1: Are you egoistic because of this body?
0: స్వరూపం ఏమి కాదు.
1: It's not the body.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: It's not your temperament attitude that's important.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: If you develop your quality the form will improve.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకోవడం తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: Fools surrender to God but yet they will never leave their foolish temperament.
0: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
0: ఏదో టికెట్ చిక్కింది ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ ద టికెట్ క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇంటు ది ట్రైన్.
0: పాపము అమాయకుడు.
1: ఇస్ ఎన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్టిక్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి నా సామాన్ కూడా వేస్తే మోస్తుందో పాపం తన సామాన్ తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ This train is carrying the luggage of everybody, so many people. Why can't he give some sort of
0: luggage? Tanu tan luggage
1: is
0: raine నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ది లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి,
1: సరెండర్ టు గాడ్.
0: చక్కగా కూర్చో,
1: అన్ని
0: తానే చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: అన్ని తానే మోసుకుని పోతాడు.
1: యూ విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
0: సత్య ధర్మములపైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞలపైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, చెప్పడం ఒకే పదము.
1: వి షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వి షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్, వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటి రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఈస్ రైట్ నౌ? ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ.
0: సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్,
0: అదే రాముల యొక్క ప్రధానమైనటువంటి శాస్త్రం.
1: That is the
0: ఒకే మాట,
1: వన్ పా,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఏరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాములు, ఆత్మారాముడు. ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని చెప్పి మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూమ్ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: Therefore everybody should lead this life basing on these two principles of satyadharma. Share with everybody and lead this life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలరాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్
0: దేశం క్షేమాన్ని మనం కోరి, లోక కళ్యాణమును ఆశించి,
1: విశ్వ
0: శ్రేయస్సును గురించి మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికి దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యూ మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞం తూచా మనం నడుచుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు, అది దేశం యొక్క శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు.
1: To the entire world for
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము, ప్రక్కనున్నటువంటి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇట్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రధానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వి షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసనం ఇది శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. దైనా నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: do, అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు,
1: యు క్రై వెన్ యు సఫర్ లాస్,
0: నవ్వుతున్నావు.
1: ఎంతసేపు?
0: చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్,
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది,
1: కానీ
0: వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
0: అనుకునే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు, కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యు ఆర్ మిజరబుల్ ఆన్ అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వర్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ
0: ఏ డిగ్రీనైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యు టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యు డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ but he works in the university.
0: కాని దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు,
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్, వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకు ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు?
1: బికాజ్ యు డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసం ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: బుద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం.
0: ఒకటి దైవ యోగం, ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యు విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

0: word given.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం ఏ మాటలు మాట్లాడవలసి వచ్చినప్పటికీ దానిని చక్కగా సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఆ మాటను ఉపయోగించుకోవాలి.
0: Whenever we need to talk, we should talk appropriate to the situation.
1: వినయ విధేయతలతో
0: with all the
1: అనుద్వేగం లేకుండా అప్రియం కాకుండా ఉండేటువంటి వచనములను మనం ఉచ్చరించాలి.
0: We should talk in such a way, in all humility, obedience, doesn't give any scope for any agitation, in a palatable way.
1: అప్రీతిగా కూడా ఉండకూడదు.
0: We should not tell the bitter truth.
1: వానికి ప్రీతి కదా అని అసత్యం ఆడకూడదు.
0: Because it is palatable and sweet, we should not tell a lie.
1: వానికి అప్రీతి కదా అని సత్యం చెప్పకూడదు.
0: Because it is bitter, we should not tell it. We should be careful.
1: సత్యమును సత్యముగానే మనం వచించాలి.
0: The truth should be told as such.
1: ఎదుటివాని యొక్క ఇష్టములు అయిష్టములు మనం ఏమాత్రం కూడాను విచారించనక్కర్లేదు.
0: We should not be bothered about the likes and the dislikes.
1: మన కాన్షియన్స్ కు మనం కొంతవరకును విశ్వాసంతో దాన్ని వెరవేగుతాం.
0: We should have full faith in our conscience and speak.
1: ఈ మాటను ఈ విధమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టినప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంటుంది.
0: When we speak like that, we'll be respected in society.
1: సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు మాటనే దీనికి ప్రాణము.
0: In order to keep the prestige and the esteem and the dignity of this nation, the individual and the society, we should be very careful in speaking.
1: కనుకనే మనము మాటను ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: Therefore, we should consider these very words as our life.
1: హస్తమునిచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why the hand is gifted?
1: నోటికి ముద్దందించుటగా.
0: Does it mean only to carry the morsel of food?
1: కాదు కాదు.
0: No.
1: త్యాగమును గాంచేటువంటి నిమిత్తము, త్యాగమును చూపే నిమిత్తము హస్తమును మనం ఉపయోగించాలి.
0: We should make use of our hands to undertake acts of charity and sacrifice.
1: నాలుకను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why the tongue is given?
1: ఊరికి మాట్లాడందుక.
0: Is it
1: కాదు కాదు.
0: Is it for vain talk? No.
1: సత్యమును పలికేటందుకు.
0: Only to speak truth.
1: ఈ సత్యమే మాటకు ప్రాణము.
0: This truth is very life for our speech.
1: దానమే హస్తమునకు ప్రాణము.
0: The charity is the life for this.
1: ధర్మమే కర్ణములకు ప్రాణము.
0: And it is dharma that is the life to the ear.
1: కనుక మానవునకు ఆచరణే ప్రాణము.
0: Therefore, practice is our very life.
1: కాన మనము ఈనాడు మాటలను ఏదో వచ్చినట్టుగా మనము ఉపయోగించుకొని కొన్ని అసత్యములుగా దాన్ని ఉపయోగించి తద్వారా మన యొక్క గౌరవాన్ని మనము కోల్పోకూడదు.
0: We should not speak as we like. We should not utter lies and lose our respect.
1: కనుక మనకు అలంకారం అనేటువంటిది ఏమిటి?
0: So what's the real decoration?
1: సత్యమే మన అలంకారము.
0: The truth is our honor.
1: కనుకనే వేదమునందు సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.
0: Therefore Veda says, speak truth in a palatable, sweet way.
1: సత్యం వద, ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: న బ్రూయాత్ సత్యం అప్రియం.
0: And never tell an unpalatable truth.
1: కనుక ఈ విధమైనటువంటి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని మనము సంస్కారమును కూడా కొంత పరిశుద్ధము గావించాలి.
0: Therefore we should follow the culture of Bharat.
1: అయ్యే భారతదేశమునందు హస్తస్య భూషణం దానం.
0: The jewel for the hand is charity.
1: కంఠం సత్యస్య భూషణం.
0: For our neck is the truth, that's the ornament.
1: శ్రోత్రం ధర్మస్య భూషణం.
0: For our ear, listening to dharma is a real ornament.
1: Bhushanai kim prayojanam.
0: What is the
1: use? Intakante inka manaku alankaram kavalsinatundi emtundi.
0: What else you need to decorate?
1: Kanukane manaku sarva vidhamulaitundi alankaramulu manaku gunamulu gaane manam bhavinchali.
0: So we should consider virtues as our ornaments.
1: Shantamu mahaniyulu yokka bhushanamu.
0: Peace is the ornament of noble soul.
1: Mata manuni yokka bhushanam.
0: And the speech is the decoration to mankind.
1: Anandamu daivam yokka bhushanam.

0: Blessed is the jewel of God.
1: కనుకని నిత్యానందము పరమసుఖదం అన్నారు.
0: It is eternal.
1: ఆ దైవానందమునందే మనకు సరియైన సుఖం మనకు లభ్యమవుతుంది.
0: It's only in the bliss of divinity we find ourselves
1: లోక సంబంధమైనటువంటి ఆనందములు, ప్రాకృత సంబంధమైనటువంటి ఆనందములు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందములు, క్షణభంగురమైనటువంటి ఆనందములు మనకు ఆనందములు కాదు.
0: The worldly happiness which is momentary, that would pass off. That's

0: ధన జన యవ్వన బల ఇలాంటి గర్వముల చేత మనం అనేక విధములైనటువంటి యొక్క తప్పు మార్గములు నడుస్తున్నాం. మనం
1: వి ప్రైడ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ అవర్ అసోసియేషన్ బికాస్ ఆఫ్ అవర్ వెల్త్ అండ్ ద స్టేజ్ ఆఫ్ యూత్.
0: ఈనాటి మన యొక్క భావములన్నీ కూడాను కదలిపోయే మేఘముల వంటి.
1: All these feelings are like passing clouds.
0: భుజబలము బుద్ధిబలము ధనబలము మదబలము సర్వ బలములు కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటివి.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విల్ విల్ పాస్ ఆఫ్.
0: భుజబలము గొప్ప గుణబలముండియు దైవబలము లేక దీనుడయ్యే.
1: విత్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ with all the mental strength, without the strength of the divine, he became weak ultimately.
0: Karnudantati vaadu kadapati kemayye.
1: What happened to that mighty king Karna at the end?
0: Marachi

0: మంచి మాట.
1: నెవర్ ఫర్గెట్ దిస్ గుడ్ వర్డ్.
0: భుజబలము, బుద్ధిబలము, అస్త్రబలము, సర్వబలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: కర్ణ హ్యాస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫిజికల్, మెంటల్.
0: కర్ణునకు అర్జునుకు కంపేర్ చేసినప్పుడు కర్ణుని కంటే అర్జునుడే చిన్నవాడు. కొంతవరకు నువ్వు బలములో గొప్పవాడు, కానీ కర్ణుని యొక్క దానశీలత అర్జునుడికి లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఆర్ మచ్ మోర్ ఇన్ కర్ణ.
0: ఆడిన మాట పచ్చడి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ దట్ హీ మేక్స్.
0: కనుక నీ దుర్మార్గుడైనటువంటి దుర్యోధన్ కూడాను ఇచ్చినటువంటి మాట తప్పించుకోవటానికి వీలు కానప్పుడు అతనితో లొంగిపోయాడు.
1: హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు దుర్యోధన ఇన్ ఆర్డర్ టు కీప్ అప్ టు ద ప్రామిస్ గివెన్ టు హిమ్.
0: ఇలాంటి త్యాగశీలుడు ధర్మశీలుడు అయినటువంటి కర్ణుడు కూడాను దుష్ట చతుష్టయంలో నాలుగో వాడుగా తయారయ్యాడు.
1: దో ద కర్ణ ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ధర్మ, ఇస్ వన్ అమంగ్ ది వికెట్ ఫోర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. సంఘ దోషమే.
1: ఇట్ ద మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ.
0: దుష్టులతో మనం సంఘం చేసినప్పుడు ఆ దుర్భావములంతా మనలో కూడా ప్రవేశిస్తుంటాయి.
1: వెన్ వీఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీల్ గెట్ బ్యాడ్ థాట్.
0: సజ్జనంతో మనం సంపర్కం చేసినప్పుడు ఆ సద్భావములంతా కూడా మనలో ప్రవేశిస్తుంటాయి.
1: వెన్ వీఆర్ ఇన్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీల్ హ్యావ్ గుడ్ థాట్స్.
0: కనుక అగ్నితో బొగ్గు చేరినప్పుడు బొగ్గు కూడా అగ్ని రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ కోల్ ఈజ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది ఫైర్ ఇట్ అస్యూమ్స్ ద సేమ్ ఫార్మ్ ఆఫ్ ద ఫైర్.
0: అదే యొక్క అగ్ని కేవలం మట్టితో చేరినప్పుడు తుప్పు పట్టుతుంది.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ లూజెస్ ఇట్స్ ఫార్మ్.
0: కనుక ఎట్టి సంబంధము అట్టి స్వరూపం ధరిస్తుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ద ఫార్మ్.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: యాజ్ ఇస్ ది ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
0: ఎట్టి తిండియో అట్టి త్రేపు.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద బెంచ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మన మాటలపైన సరైనటువంటి ఒక విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore everyone should speak in full faith in what he says.
0: కాన కాలు జారితేనైనా కూడాను మనం కొంచెం తప్పించుకోవచ్చును, కానీ నాలుగు జారితే తప్పించుకునేటకు వీటు కాదు.
1: Even if you slip, you can just return, but the slip of the tongue.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగ జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip, there is no loss, but the slip of the tongue takes you to hell.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మాటను ప్రాణంగా భావించి పెద్దలతో కాని తల్లిదండ్రులతో కాని స్నేహితులతో కాని ఇంకే విధమైనటువంటి యొక్క గౌరవనీయులైనటువంటి వారి దగ్గర మాట్లాడినప్పుడు చాలా నిండుగా దండిగా సత్యం ఉండేటట్టుగా మనం మాట్లాడాలి.
1: కన్సిడర్ దిస్ వర్డ్స్ యాజ్ యువర్ లైఫ్. యాజ్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎల్డర్స్, ద పేరెంట్స్ అండ్ ద ఫ్రెండ్స్, టాక్ ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే, హైలీ మీనింగ్ ఫుల్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞను తీసుకుని రామలక్ష్మణతో మాట్లాడటానికని వచ్చాడు.
1: హనుమాన్, హూ హ్యాపెన్ టు బి ద మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ, అప్రోచ్ రామ్.
0: హనుమంతుని యొక్క మాటలు విన్నటువంటి యొక్క రాములు ఎంతనో ఆనందించాడు.
1: హావింగ్ హర్డ్ ద స్వీట్ వర్డ్స్ ఆఫ్ హనుమాన్, రామ వాజ్ వెరీ హ్యాపీ.
0: తమ్ముడా లక్ష్మణ, ఇతను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హి సెడ్ బ్రదర్ లక్ష్మణ, లుక్ హియర్, హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ శాంతాదపి, ఇస్ వన్ ఆఫ్ గుణాద వర్చు.
0: అతని వచనమునందు అతని శాంతిత్వం మనకు ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: దట్ పీస్ దట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: ఆ గౌరవం మర్యాదలు ఎందే అతని గుణములు మనకు స్పష్టమవుతుండాలి.
1: హిస్ రెస్పెక్ట్ స్పీక్స్ ఆఫ్ హిస్ క్వాలిటీ.
0: ఇతని బలము చూస్తామంటే ఒక్కతూరి పర్వతం నుంచి క్రిందికి వచ్చేసాడు.
1: ఈ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్
0: కనురెప్ప క్రిందికి దిగాడు హనుమంతుడు. కనురెప్ప
1: He just jumped from the mountain top just by the movement of an eyelid.
0: Matanga parvatham pai unnatundi vaadu chustu undagane krindiki vachadu.
1: He right present on the mountain top of Matanga, but he jumped at an instant.
0: Ramudu goppa balavantudu.
1: Rama said that he is one of physical strength.
0: Shantude kaadu gunavantude kaadu balavantudu kuda ee hanumantudu antadu.
1: He is one of peace and virtue and his physical is strong.
0: Adhe vidhamgane మన మాటల చేతనే మన యొక్క మంచి చెడ్డలు స్పష్టమవుతూ ఉంటాయి.
1: అవర్ స్పీచ్ విల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్. ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్,
0: రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అంతకును మన మాటల చేతనే కలుగుతుంటాయి.
1: ది రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ టు అవర్ వర్డ్స్ దట్ వి సే.
0: ఈనాడు ఈ కలియుగ ప్రభావము చేత లేక ఆధునిక యుగము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క దుశ్చర్యలు, ఎన్ని విధములైనటువంటి అసత్యములు జరుగుతున్నాయో జగత్తులో మీకందరికీ తెలుసు.
1: You pretty well know what's happening in this Kali age, in the modern times. You find people speaking utter lies, resorting to wrong actions. Man has two sorts of desire.
0: ఒకటి ఆశ, రెండవది దురాశ.
1: One is the desire, another is excessive desire.
0: ఆశ అనగా ఏమిటి?
1: What do you mean by this desire?
0: మానవునికి నిత్య జీవితంలో అవసరమైనటువంటివన్నీ కూడా మనం కోరుకోవటంలో తప్పు లేదు.
1: There's no mistake in asking for all that you need.
0: మన గౌరవ మర్యాదల నిమిత్తమై మన యొక్క కుటుంబ గౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకోవటానికి తగవలసినటువంటి అవసరాలు కూడా మనకు అవసరమే.
1: In order to maintain the respect and the dignity of the family, we do certain things.
0: సమాజంలో మన యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి కూడా కొన్ని రకములైనటువంటి ఒక పదార్థములు అవసరమే.
1: In order to uphold, keep up the respect, we do
0: సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని మనం కూడా ఆ యొక్క సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటం కూడా మన కర్తవ్యము.
1: As we have so many of the requirements, we should also go by the social norms.
0: ఈ సమాజం యొక్క గౌరవమే మన ప్రాంతం యొక్క గౌరవంగా ఉంటుంది.
1: The respect of the society is your own.
0: ఈ ప్రాంతం యొక్క గౌరవమే దేశం యొక్క గౌరవంగా ఉంటుంది.
1: The respect of the region is the respect of the country.
0: కనుక మొట్టమొదటి వ్యక్తి, రెండవది సమష్టి, మూడవది సమాజము, నాలుగవది దేశం.
1: Therefore, first place is the individual, next is the society, the community and the country.
0: కనుకని ఈ నాటి విద్యార్థులందు మొట్టమొదట ఇండివిజువల్ క్యారెక్టర్.
1: So students need the individual character in the
0: అది
1: first place.
0: వ్యక్తి యొక్క స్వరూపము.
1: That is the very form of the individual level.
0: వ్యక్తి యొక్క గౌరవము.
1: That is the individual respect.
0: అది వ్యక్తి యొక్క విలువ.
1: That is the individual value.
0: దాని తరువాత సమష్టి, మన కుటుంబ గౌరవాన్ని కూడా మనం చూసుకోవాలి.
1: Later comes the family.
0: పూర్వకాలం నందు ఏ సంబంధాన్ని మనం చూడవలసినప్పటికీ కుటుంబ గౌరవాన్ని మొట్టమొదటి లక్షణంలో చూడాలి.
1: ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఇన్ ఎర్లియర్ టైమ్స్ దే కన్సిడర్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈనాడు కుటుంబం యొక్క గౌరవం ఏమిటో, వ్యక్తి యొక్క గౌరవం ఏమిటో ఏమాత్రం కూడా పాటించడం లేదు.
1: టుడే వీ డోంట్ అబ్జర్వ్ ద రెస్పెక్ట్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: నిత్య జీవితంలో దినచర్యలకు అవసరమైనటువంటి యొక్క కార్యాలన్నీ కూడా మనం సర్దించుకో చేసుకోవాలి.
1: We have to attend to our daily needs and daily duties.
0: కాని ఇది సహజమైనటువంటి ఆశ.
1: This is a natural desire.
0: ఇంకా దురాశ అనగా ఏమిటంటే,
1: too much of desire and ambition.
0: మీకందరికీ తెలుసును.
1: You know that.
0: కొంతమంది ఎన్ని విధమైనటువంటి యొక్క ధనాశ కోసమని ప్రాణాలు అర్పితం చేస్తున్నారో చెప్పడానికి వీలు కాదు.
1: It's not possible to estimate the number of people who are ready to sacrifice their lives for money.
0: గుణము, బలము, తెలిమి అనేటువంటిది లేదు.
1: యు మే సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో క్యారెక్టర్, దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్,
0: ధనమే ధనమే ధనమే.
1: ఎవ్రీవేర్ మనీ మనీ.
0: ఎంతమంది ధనమును సంపాదించారు?
1: మెనీ ఎర్న్ లాట్స్ ఆఫ్ మనీ.
0: కానీ ఈ ధనం అంతా ఎక్కడ పోతుండాలి?
1: వాట్ హ్యాపెన్ టు దట్ మనీ?
0: ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ దేర్ డూయింగ్?
0: ఏమైనా మంచి కార్యం ఏమైనా చేస్తున్నారా? పుణ్యకార్యం ఏమైనా చేస్తున్నారా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఏ మాత్రము లేదు.
1: Do they undertake meritorious good activities? Do they start education institutions?
0: దీనికి పూర్వం ఎంతమంది రాజులు ఎన్ని విధమైనటువంటి యొక్క ధనాన్ని ఆశ్రయించారు, అభివృద్ధి పరుచుకున్నారు?
1: The history recorded many of the kings who amassed wealth.
0: వారే రాజులు రాజ్యమును కలుగరే, గర్వాన్ని తినిపొందరి వారేది?
1: Have you not seen the kings who just passed the passage of time?
0: ఎంత ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: They amassed wealth.
0: ఎంత పేరు ప్రతిష్టలను సంపాదించారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
0: కానీ వారు ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దే నౌ?
0: ఎక్కడున్నారు?
1: వేర్ ఆర్ దే?
0: పోయే సమయంలో ఇంత మట్టైన కూడా చేతితో తీసుకుని పోరు.
1: యాజ్ దే లెఫ్ట్ దే కుడ్ నాట్ టేక్ అలాంగ్ విత్ దెమ్.
0: అయితే నిత్య జీవితంలో మన గౌరవ మర్యాదలకు తగినట్టుగా మనము సంపాదించుకోవాలి, అందులో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ఎర్నింగ్ సో యాజ్ టు కీప్ అప్ ది ప్రెస్టీజ్ ఇన్ రెస్పెక్ట్ టు ద ఫ్యామిలీ. స్టూడెంట్స్,
0: మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను ఈనాటి చదువులు ధన సంపాదన నిమిత్తమే భావిస్తున్నారు.
1: యు కన్సిడర్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు ఎర్న్ మనీ.

0: Because there is no fear of sin. This is ignorance.
1: మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు. విశ్వశాంతికిదియే విప్లవంబు.
0: There is no fear of sin. This is ignorance. There is no love for God. This is the reason for all revolution, questioning, challenging the world welfare and peace.
1: పాపభీతి లేని పామరత్వము పట్టి. పామరుడు కావచ్చు వాడు.
0: He may be ignorant.
1: గొప్ప మేధావి కాకుండా పోవచ్చు.
0: He may not be intelligent.
1: గొప్ప తెలివితేటలు లేకుండా ఉండేటువంటి వాడు కావచ్చు.
0: He may not be intellectual.
1: కేవలం పామరుడిగా ఉండవచ్చును.
0: He may be ignorant.
1: Innocent people.
0: But
1: పాపభీతి లేని అదొక్కటి ఉంటే చాలు.
0: If they have fear of sin, that's enough.
1: ఎన్ని ధన కనక వస్తు వాహనాలు ఉండినప్పటికీ పాపభీతి లేకపోతే వాడు పామరుడే.
0: With all the possessions, the wealth, if he has no fear of sin, he is ignorant, innocent.
1: కేవలం అజ్ఞానితో సమానము.
0: He is just equal to an ignorant one.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాపం అంటే భీతే లేదు.
0: Because he has no fear of sin.
1: అతను ఒకానొక సమయం లోపల ప్రహ్లాదుడు చెప్తున్నాడు తండ్రికి.
0: ప్రహ్లాద్ at one time started telling his father, Father,
1: ఎందుకు మీరు ఇన్ని విధంగా శ్రమ పడుతున్నారు?
0: Why do you suffer like that in so many ways?
1: అడవిలో ఉన్నటువంటి క్రూర మృగమును చంపినట్టుగా మనుషులను చంపుతున్నావు.
0: You are killing people as
1: రాజ్యాన్ని అభివృద్ధి కావడం కోసమని అనేక హింసలకు పాల్పడుతున్నావు.
0: In order to expand your kingdom, you are doing all unrighteous acts.
1: ఇంత మందిని చంపి వచ్చినటువంటి ఫలితం నీకేమిటి?
0: What is that you get by killing so many?
1: ఇది కాదు నీవు చంపవలసినది.
0: Is not that what you should kill?
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులు అనేట్టు పట్టగలడు.
0: The one who submits himself to the inner enemies, how do you expect him to catch hold of outer enemies?
1: శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులు అనేట్టు పట్టగలడు.
0: The one who is a captive to the inner enemies, how do you expect him to conquer outer enemies?
1: దుర్మార్గులు నీ ద్వేషులంతా ఉన్నారు. ఎవరు? కామక్రోధలో భూమోహమాచర్యము. ఈ అరిషట్ వర్గం అనేటువంటి యొక్క దుర్మార్గులు నీ అందుంచుకొని బయట దుర్మార్గులు నీవు చంపుతున్నావు. ఇది చాలా పాపం అన్నాడు.
0: There are six wicked people. There are six enemies within. The lust and the desire, the pride and all that. Whereas you kill outer enemies.
1: చంపవలసింది ఎవరినంటే కామక్రోధం ద్వేషములు.
0: So what you are supposed to kill in the first instance is only this anger and the lust and the greed.
1: చంపినప్పుడే మనం పాపభీతిని తగినటువంటి రీతిగా కాపాడుకుంటాం.
0: When once you kill the inner enemies, you'll have the fear of sin.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: They don't have love of God. It's for that reason.
1: పాప భీతి లేని పామరత్వము బట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: As they have no fear of sin, they have no love of God.
1: మానవత్వం అనగే మానవులందున.
0: Among human beings, the human quality, humanness is gone.
1: విశ్వశాంతికిదియే విప్లవంబు. దేశశాంతికి ఇదే పెద్ద విప్లవం.
0: There will be no world peace here. It leads to a revolution.
1: దేశంలో శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: Why is that peace is missing in this country?
1: దైవ ప్రీతి రెండు లేకపోవటమే ఇంత గొప్ప విప్లవంగా ప్రారంభమైంది.
0: We find the revolution everywhere because there is no fear of sin. ఎక్కడ చూసినా
1: అడవులలో, పల్లెలలో, పట్టణంలో, ఎక్కడ చూసినా కానీ, గుట్ట మీదలో, నట్టేటలో, ఎక్కడ చూసినా కానీ ఈ విప్లవాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: We find a sort of agitation, revolution there in the forest villages and towns.
1: ఎక్కడ ఇద్దరు ఉంటుంటారో అక్కడంతా కూడా విప్లవమే.
0: Wherever you find a congregation group of
1: సహనము సానుభూతి అనేటువంటిది శూన్యమైపోయింది.
0: There is no tolerance, there is no sympathy.
1: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
0: So తులసిదాస్ said,
1: ఏక్ నిరంజన్ దో గడిబిడి అన్నాడు. ఏక్ నిరంజన్ ఒక్కడిగానే ఉంటుంటే చాలా నిరంజన్ గా ఉంటుంటాడు.
0: If you are alone, you will be very happy.
1: ఉంటుంటే చాలా అక్కడ గడిబిడి అయిపోతుంటుంటాది.
0: When two are there, it's enough for fighting will be there.
1: చాలా మందికి తెలియదు కానీ అనుభవం ఉంటుంటాది. ఒకే గాజు చేతిలో ఉంటుంటే శబ్దమే ఉండదు.
0: When there's single bangle here, there'll be no sound.
1: రెండు బ్యాంగిల్స్ వచ్చిందంటే సౌండ్ ప్రారంభమవుతుంది.
0: When there are two bangles, there is a sound.
1: కనుక ఈనాడు కలియుగ ప్రభావం చేత ఎక్కడ ఇద్దరు చేరినప్పటికీ స్నేహం లేదు, సహనము లేదు, సానుభూతి లేదు, దయాదాక్షిణ్యమే లేదు.
0: Because of the effect, evil effects of Kali age, when there are two people, there is no friendship, there is no tolerance, there is no sympathy.
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకని ఈనాటి విద్యార్థులు,
0: ద స్టూడెంట్స్ టుడే,
1: ఈ సమాజంలో ప్రవేశించి దేశం యొక్క సంరక్షణకై,
0: టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ,
1: ఈ సమాజం యొక్క సంక్షేమం నిమిత్తమై,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ,
1: తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: దే షుడ్ డిటర్మిన్ టు వర్క్ ఫర్ దీస్ ఐడియల్స్.
1: ఇదే మీరు చదివినందుకు తగినటువంటి ఒక దేశ సేవ.
0: దిస్ ఈజ్ ఓన్లీ ద సర్వీస్ టు ద కంట్రీ యూ కెన్ రెండర్.
1: దేశ సేవ ఎందే మనకు శాంతి ఉంటుంది.
0: పీస్ లైస్ ఇన్ రెండరింగ్ సర్వీస్. ఎందుకంటే
1: మనం పుట్టడము పెరగటము జీవించడం అంతా కూడా సమాజం నుండే జరుగుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: ఈనాడు మనం ఇంత గొప్పవారమైనామంటే సమాజం యొక్క ఉత్సాహం చేతని, సమాజం యొక్క క్షేమం చేతని, సమాజం యొక్క సహాయం చేతని.
0: యు హవ్ బికమ్ సో గ్రేట్ అండ్ ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ బికాస్ యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ, యు హవ్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: కనుక ఈ సమాజానికి మనం తగినటువంటి కృతజ్ఞతను అందించే నిమిత్తమై సమాజ సేవ చేయాలి.
0: దేర్ఫోర్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద సొసైటీ, వీ షుడ్ రెండర్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ సొసైటీ లోపల మాటను మాత్రం మంచిగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ సొసైటీ వీ షుడ్ కీప్ అవర్ వర్డ్.
1: దీనివల్లనే మనకు నమ్మకం ఏర్పడిపోతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఫెయిత్.
1: పలికి బొంకుట కంటే పాడివిన్నే పాపమున్నే అన్నాడు బలిచక్రవర్తి.
0: ఇట్ ఇస్ ఎంపరర్ బలి హూ సెడ్.
1: గురువైనా సరే ధిక్కరించి మన సత్యములో మనం ప్రవేశించాలి.
0: లెట్ హిమ్ బి ఈవెన్ యువర్ టీచర్, డిసోబే హిమ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రూత్.
1: శుక్రాచార్యుడు వద్దని చెప్పాడు.
0: శుక్రాచార్య సెడ్ నో.
1: ఓ బలి, అతను సామాన్యుడు కాదు, మూడడుగులు ఎత్తుతో వచ్చాడు, అది సాక్షాత్ నారాయణమూర్తి, కనుక అతనికి నీవేమైనా దానమిస్తే నీవు భికారైపోతావు అన్నాడు.
0: Shukracharya, preceptor, said, O Bali, the one who has come to you is not ordinary one. He is so short. If you give him anything, you will be finished.
1: Swami, Bhagavantude vachi chetulu chaputunnappudu, ichchedi naa enta. Nenu tappakistanu, nenu egateyinappudiki paravaledu annadu.
0: And Bali said, Swami, God himself came to me, stretching his hand. It doesn't matter whatever happens to me.
1: Naa cheyi kinda undi, naa cheyi paina vastundadi, ichchevaani cheyi paina undi, teesukune vaani cheyi kinda, ide naa adrushtam annadu.
0: My good luck, my good fortune lies in the fact that my hand being the giver is on the top.
1: సామాన్యమైన వారి కాదు నన్ను అడగటము, సాక్షాత్ నారాయణమూర్తి వచ్చి నన్ను అడుగుతున్నాడు, అంతకంటే మహాభాగ్యమా.
0: God himself approached me. What more is there left for me?
1: ఈ భాగ్యానికి నేను ఏమైనా సరే నేను ధిక్కరిస్తానన్నాడు.
0: I am ready to face it. I will disobey you for that matter.
1: కనుక సత్యానికి ఇచ్చిన మాటను తప్పకుండా ఉండడానికి ఇదే మనకు సరైనటువంటి గౌరవం.
0: The true respect lies in keeping up to the promise made.
1: ఈ యవ్వనం లోపల అన్ని కొడును కదిలిపోయేటువంటి మేఘములే.
0: In the stage of youth, we should know that everything is a passing cloud.
1: ఈ యవ్వనం మధ్యలో వచ్చేటువంటి మేఘమే passing cloud.
0: Youth is a passing cloud that has come in between.
1: దీనికి పూర్వం లేదు.
0: It was not there earlier.
1: దీని తర్వాత రాదు.
0: It won't come later.
1: కనుకనే మానవుని యొక్క యవ్వనం ఎలాంటిదంటే కేవలము కాలి కింద నీళ్లు వరే కదిలిపోతుండాలి.
0: The youth is something like flowing water under the feet.
1: Enta shape untundi,
0: how long
1: taraka ee madhyalo vachinatundi daniki manam mirchipokoddu.
0: So that which has come in between should not be cause for our pride.
1: Bhavishyattunu lakshyam nandunchukoni,
0: keeping future in view,
1: samajam yokka kshemane drushti andunchukoni,
0: keeping in view the welfare of the society, telinchani
1: manasunu bhramichane drushtini manam develop cheskovali.
0: We should develop unwavering mind and concentrated attention.
1: Intiye kaadu,
0: not only this,
1: తల్లిదండ్రులకు కూడా తగినటువంటి పేరును తెప్పించాలి.
0: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో విధములైనటువంటి మీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.
0: దే స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ యు అప్.
1: ఎన్ని కష్టములకో వారు గురి అవుతున్నారు.
0: దే సఫర్ టు బ్రింగ్ యు అప్.
1: మీరు చదివి అభివృద్ధి అయిపోయి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తుంటారు.
0: ఆల్ పేరెంట్స్ డిజైర్ దట్ యు షుడ్ కమ్ అప్ ఇన్ లైఫ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: కనుక అట్టి తల్లిదండ్రులకు కూడా తగినటువంటి యొక్క శాంతిని మనం అందించాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఆల్సో గివ్ పీస్ టు యువర్ పేరెంట్స్.
1: ఇది చదువు లోపల ఉన్నటువంటి పెద్ద సంస్కారం.
0: దిస్ ఈస్ ద కల్చర్ ఇన్ అవర్ స్టడీ.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
0: హావింగ్ స్టడీడ్ ఎవ్రీథింగ్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఇది బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: దీనివల్ల మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఏమాత్రం కూడా లేదు.
0: యూ డోంట్ గెట్ ఎనీ ప్రెస్టీజ్ ఆర్ నేమ్ ఐదా.
1: మనకు వచ్చేటువంటిది మనం చేసే కర్మల ద్వారా మనకు రావాలి.
0: All that you get is the result, reward of your
1: action. Samajamlo praveshinchali.
0: Go into the society.
1: Ekkada ye vidhamaitundi baadhal untundayo danni tolaginchali.
0: Wherever their need and struggle, help them there.
1: Sadhyamainta varaku kudanu mana shaktiki minchukunda sahayam chestu raavali.
0: We should help everybody to the extent possible.
1: Swami cheppadu kada tyagam tyagam ani cheppani edo mee shaktiki minchi pokoddu.
0: You should not go beyond your capacity.
1: Kadaventora neeram tera.
0: As is the container, so is the water.
1: Kavalannanu
0: Even if you want, you cannot collect more of water than the size of the container. As is the size of the container, so is the amount of water
1: collected.
0: Even if you want more water, it's not
1: possible.
0: If you want more of water, get a bigger container, expand your
1: heart.
0: Widen your heart.
1: అప్పుడే నీకు విశాలమైనటువంటి భావం కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీలో ఆవరించేటువంటి, ఆవిర్భవించేటువంటి థాట్స్ అనేకంగా ఉంటుంటాయి.
0: సో మెనీ థాట్స్ అరైజ్ ఇన్ యూ.
1: ఈ థాట్స్ లోపల మొట్టమొదట మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
0: As the thoughts come, first discriminate.
1: ఎప్పుడు మనలో థాట్ వచ్చిందో, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దీంతో మనము డిస్క్రిమినేషన్ చేయాలి.
0: ద మూమెంట్ థాట్ అరైజెస్, జస్ట్ డిస్క్రిమినేట్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
1: తదుపరి నీవు కార్యంలో ప్రవేశించాలి.
0: దెన్ స్టెప్ ఇన్ టు యాక్షన్ దేర్ ఆఫ్.
1: తొందరపాటు మంచిది కాదు.
0: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
1: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ. తొందరపడకండి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: ప్రతి దానికి టైం తీసుకోండి.
0: టేక్ టైం ఫర్ ఎవ్రీథింగ్.
1: కాలం ఎంతైనా మనకు విశాలమైనటువంటిది. కాలమే దైవ స్వరూపము.
0: టైమ్ ఇస్ గాడ్.
1: కనుక ఈ కాలాన్ని మనం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి.
0: ఇన్ సొసైటీ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్స్ మిస్టేక్.
1: ఉపకారం చేసినా కూడా నువ్వు అపకారంగానే వస్తుంది.
0: ఈవెన్ హెల్ప్ ఇస్ కన్సిడర్డ్ హార్మ్. అందుకని
1: చెప్పారు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా.
0: Nothing great to help a person from whom you received help earlier.
1: Apakariki upakaramu napamennaka cheyuvade nerpari.
0: Without blaming anyone, helping a person who harmed you.
1: Aite adi kudanu elanti paristhithulu cheyalo manam kontu yochinchali.
0: We should also think over under what circumstances.
1: Apakariki kudanu upakaram cheyavachunu kani enta varaku cheyali అనేటువంటి విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలి.
0: యూ కెన్ ఆల్సో హెల్ప్ ద వన్ హూ హార్మ్డ్ యూ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ డిస్క్రిమినేట్.
1: చెప్పాను
0: భగవాన్ సెడ్ ఎర్లియర్
1: మహమ్మద్ ఘోరి 17 పర్యాయములు
0: 17 టైమ్స్
1: పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు.
0: అటాక్డ్ పృథ్వీరాజు కింగ్.
1: కానీ పృథ్వీరాజు ఈ 17 పర్యాయములు కూడా అతన్ని క్షమించి వదిలిపెడుతూ వచ్చాడు.
0: పృథ్వీరాజ్ పార్డన్ హిమ్ ఆల్ దీస్ 17 టైమ్స్.
1: ఎంత కంపాషన్, ఎంత దయ. కానీ ఇది మితిమీరిన దయగా రూపొందింది.
0: There's lot of compassion, but it was too excessive.
1: మితిమీరినప్పుడు మతి తప్పుతుంది.
0: There is too much, naturally one turns mad.
1: అందువల్లనే అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు.
0: భగవాన్ tells
1: మిత తిండి అతిహాయి, అతి తిండి మతిహాని.
0: Limited food will make you comfortable, excess will make you mad.
1: కానీ ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది.
0: Though Prithviraj pardoned Gauri 17 times, but he was not grateful to
1: him. 18th పర్యాయము తిరిగి పృథ్వీరాజు పై దండెత్తి వచ్చాడు.
0: అగైన్ హి స్టార్టెడ్ అటాకింగ్ పృథ్వీరాజ్.
1: పృథ్వీరాజు భావమర్ది సహాయం తీసుకున్నాడు.
0: హి టుక్ ది హెల్ప్ ఆఫ్ ఎవరి బ్రదర్ ఇన్ లా ఆఫ్ పృథ్వీరాజ్.
1: ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటి.
0: దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది కానీ ఐకమత్యాన్ని సాధించటం లేదు.
0: Though we achieved independence in India, but we could not achieve
1: unity.
0: Since the unity has not been there from the beginning, this is the present plight of this country.
1: Prithviraj sister ne ichchara taniki alanti varni neham chesukoni ee okka Mohammed Gori tirigi itane pain dandetti vachadu.
0: He took the help of brother in law Prithviraj and Gori started attacking Prithviraj.
1: Kaani talavan talampuga raavadam cheta atanu Prithviraj చిక్కిపోయాడు ఈ మహమ్మద్ గోరి చేతిలో.
0: As he came most unexpectedly, he lost the battle.
1: చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చు కదా.
0: Because he could catch hold of him, he could just pardon him.
1: తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు.
0: Without any compassion, like with a stone hearted, he blinded him.
1: చూచారా, ఇంత ఉపకారం చేసినటువంటి వాడిని కూడా పెద్ద అపకారం చేశాడు ఈ యొక్క గోరి మహమ్మద్.
0: Though he was helped a lot, but he has harmed him.
1: కనుకనే ఉపకారం అనేది కూడా ఈ విధంగా పోకూడదు.
0: So we should not help in this
1: way. ఏదో ఒక పర్యాయం క్షమించు, రెండో పర్యాయం క్షమించు. మితిమీరిన టైం లో మీరు క్షమాపణ పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది.
0: You can excuse anybody once or twice, not beyond, or else it will be harmful to you.
1: కనుక అందరి యందు మంచి భావం పెట్టుకోండి.
0: Have good feelings towards all.
1: కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But you should be very, very careful basing on the situations and circumstances.
1: Anduvalli anvudvegakaram vakyam satyam preeti hitam cheyat. Manamu enta preetigano enta shantangano enta madhurangano manam palukulu nechukovali.
0: Therefore we should talk peacefully, sweetly, softly.
1: Kani evaro tripti kosam kaadu mana tripti kosam nechukovali.
0: Not for
1: satisfaction.
0: Not for anyone's satisfaction. It's for self-satisfaction.
1: Kanukane manam ee kopam vastuntayi.
0: Supposing you will be angry.
1: Konni vidhamlainatundi yokka allakallolamu jarugutuntayi mana hrudayamlo.
0: There will be so many turbulations, agitation of heart.
1: Kani reetiga manam sadinchukotaniki dani shanti parchadaniki tagina krushi cheyali.
0: We should make every effort to pacify our emotions.
1: Kopam vachindi kada ani takshame dani pravesha pettakoddu.
0: You should not resort to action the moment you are angry.
1: Kopam

0: The one full of anger will not be successful in any of the tasks. Further, he will have so many problems on the way.
1: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగును. పాపపు పనులను చేయుచు చీ చీ చీ పొమ్మని పించుకొనుట చేకూరుచుమి.
0: A person full of anger and fury will be humiliated, will be put to shame by society.
1: కాదు ఇంతే కాదు.
0: Not only this.
1: తన కలిమి భంగపుచ్చును.
0: He will lose his wealth.
1: Tanakungala gauravambu daddamu seyun.
0: All his respect will be burned down.
1: Tanavarala kedaseyunu.
0: He will be separated from his people.
1: Yenunaku kopambu valana sarvamu chedugum.
0: The anger will make you lose everything.
1: Manam kopam vachinappudu deeniki chakkani chinna chitikalu untunnayi sallachukovadaniki.
0: When you are angry, there are certain small simple devices to pacify.
1: మీకు కోపం వచ్చిన తక్షణమే ఆ స్థానం వదలండి. అది మొట్టమొదటి స్టెప్.
0: ద ఫస్ట్ స్టెప్ వెన్ యు ఆర్ యాంగ్రీ, లీవ్ ద స్పాట్.
1: ఎక్కడ నీ కోపం వచ్చిందో ఆ స్థానాన్ని నువ్వు తక్షణమే వదిలిపెట్టు.
0: యు లీవ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ యాంగ్రీ.
1: లోపలి వెళ్ళు.
0: గో ఇన్.
1: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని చూసుకో.
0: స్టాండ్ వాచ్ యువర్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అప్పుడు ఆ కోపంలో నీ ముఖం ఎట్లా ఉందో అని నీకే అసహ్యమే.
0: యువర్ ఫేస్ విల్ లుక్ అగ్లీ. యు విల్ బి
1: వికారంగా కనిపిస్తుంది.
0: ఇట్ విల్ బి వెరీ అగ్లీ.
1: సూర్పణక వలె ఉంటుంటాది.
0: ద ఫేస్ ఆఫ్ ఎన్ యాంగ్రీ మ్యాన్ విల్ బి లైక్ దట్ ఆఫ్ సూర్పణక.
1: కోపం పైనే నీ కోపం వచ్చేసేస్తుంది.
0: యుల్ బి యాంగ్రీ విత్ యువర్ ఓన్ యాంగర్.
1: కోపం అనేటువంటిది రాకూడదు అనుకుంటా.
0: ఐ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
1: లేక
0: అదర్వైజ్
1: అది నీకు చేత కాకపోతే అప్పటికీ చల్లారకపోతే ఓ బాత్రూమ్ లోకి వెళ్ళిపో.
0: ఇఫ్ ది యాంగర్ ఈజ్ స్టిల్ నాట్ పాసిఫైడ్ గో టు బాత్రూమ్.
1: ట్యాప్ టిప్పు బాగా.
0: ఓపెన్ ద టాప్.
1: ఆ వాటర్ బకెట్ కారుతుంటాది.
0: అండ్ డ్రా వాటర్
1: దాన్ని స్థితిగా చేసుకో.
0: And make it a sruti there.
1: Paata paadu.
0: Start singing. Start singing. Do bhajan.
1: Adin lopala ee sin anta potundi.
0: In bhajan all the
1: singing lopale sin anta potundi.
0: Is only in singing sin is lost.
1: Leka inka challarakapothe challani water oka cup of water teeskoni poi dani tragu.
0: If the anger is still not pacified, drink cup of water.
1: Sadhyamainanta varaku nu indutone sadhyamayam nilchipothundi kopam.
0: The anger will be pacified.
1: ఇంకా బలంగానే ఉంటుంటే
0: స్టిల్ మోర్.
1: ఒక హాఫ్ ఫర్లాంగో లేకపోతే వన్ ఫర్లాంగో థిక్ గా వాక్ చేయి.
0: వాక్ బ్రిస్క్ వాకింగ్.
1: ఇవన్నీ చిట్కాలు, చాలా తక్కువ మందులతోనే నయమయ్యేటువంటివి.
0: దిస్ ఇస్ ద స్మాల్ సింపుల్ ఈజీ వేస్ టు పాసిఫై
1: మన ప్రాచీనులందరూ కూడా ఈ విధంగానే వారి యొక్క నైజ గుణములంతా కూడా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ వచ్చారు.
0: ఆల్ అవర్ ఏన్షియన్స్ గాట్ దెమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ బై దిస్ వే విచ్ ఇస్ నేచురల్ వే.
1: దీనికంతా ఇచ్చేటువంటి పిల్స్ అంతా లేవు.
0: దేర్ వర్ నో పిల్స్ విచ్ ఆర్ సజెస్టివ్ ఏ క్యూర్.
1: యాంగ్జైటీ వచ్చింటే ఒక పిల్ ఇస్తాడు, దాన్ని తీసుకుంటే మత్తుగా వచ్చేస్తుంది పోతాడు.
0: అండ్ టుడే యు టేక్ ఎ పిల్ టు బి ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ.
1: పిల్స్ అంతా మనం తీసుకోకూడదు.
0: ఏ
1: పిల్స్ కావాలి మనకు?
0: వాట్ పిల్స్?
1: భగవద్నామమే.
0: ద పిల్ ఆఫ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్.
1: హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం.
0: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ విచ్ ఇస్ ఓన్లీ రిఫ్యూజ్.
1: హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం.
0: హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం.
1: దీనే కలియుగంలో ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ది సేజ్ ఆఫ్ కలి.
1: ఈ నామస్మరణ మనం చేస్తుంటే దీనికంటే గొప్పదైనటువంటిది మెడిసిన్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ దిస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుక మనం నామస్మరణ చేయాలి.
0: లెట్ అస్ డూ భజన్.
1: ఈ నామం చేతనే మన యొక్క శాంతము, మన యొక్క దౌర్భాగ్యము కొంతవరకు నువ్వు అణచిపెట్టి శాంతాన్ని పెంపొందించి ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: బై చాంటింగ్ హిస్ గ్లోరీ విల్ రీచ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్. We'll be in this peaceful state.
1: Kanukane ee kaliyugamlo manaku emiti undadi goppa shakti.
0: What is the mighty power in kaliyugam?
1: Nastina.

0: ఈ కలికాలం లోపల దేనికంటే గొప్పది ఏది లేదు. లేదు లేదు లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం. ఆ నామస్మరణే మనకు దీనికి తగినటువంటి మందు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నో గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ నామస్మరణ.
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్ కృతయుగ
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్
0: త్రేతాయుగ యజ్ఞం
1: ఇన్ త్రేతాయుగ
0: అర్చనం
1: ద్వాపర
0: నామస్మరణ
1: అండ్ కలి ఏజ్ భజన్ నామస్మరణ.
0: ఎంత సులభమైన మార్గం.
1: వాట్ ఎన్ ఈజీ పాత్.
0: కృత త్రేతాయుగ ద్వాపర యుగముల కంటే కూడా కలియుగం చాలా సూక్ష్మమైనటువంటి మార్గం.
1: ది కలి ఏజ్ హాస్ సజెస్టెడ్ అన్ ఈజియర్ పాత్.
0: ఇంత సూక్ష్మమైనటువంటి మార్గాన్ని కూడా మనం అవలంబించలేకపోతున్నాము.
1: వి డోంట్ ఫాలో దట్ సింపుల్
0: ఈజీ పాత్. అనుసరించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్.
0: ఒక రెండు నిమిషాలైనా మనం స్థిరంగా కూర్చోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్
0: ఏ విధంగా తపస్సు చేయగలరు. వీళ్ళు
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టిక్
0: ఇది సాధ్యం కాదు.
1: వెల్ యూ
0: డోంట్ కనుకనే ఒక నామస్మరణ చేసుకుంటూ రావాలి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సింగ్ ది భజన్.
0: ఈ నామస్మరణ చెప్పాడు ఒక అబ్బాయి.
1: ద బాయ్ సెడ్ నౌ
0: మరణ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ దిస్.
0: అందుకోసమనే గొప్ప పండితులంతా కూడాను గొప్ప వ్యాకరణ సూత్రాలంతా వల్లిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్
0: శబ్ద శాస్త్రాన్ని వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్
0: శబ్ద సూత్రాలను కూడా వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ థియరీ
0: అంతా శబ్ద బ్రహ్మంగా మారిపోయింది.
1: ఇస్ ఎవ్రీథింగ్ జస్ట్ సౌండ్.
0: కానీ దీని సత్యాన్ని గుర్తించాడు శంకరుల వారు.
1: బట్ శంకర రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: వెళ్లి ఆ గణిత శాస్త్రాన్ని సూత్రిస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: హి టోల్డ్ దట్ మ్యాథమెటిషియన్

0: Govindam.
1: O foolish man, sing the glory of Govinda. Chant the name of Govinda. When the end approaches, no rules of grammar would come to your rescue.
0: Yogaratova, Bogaratova, Sangaratova, Sangavihina, Yasyachinchit. Yedidanta kinchitaina twenty. Yogaratova, Bogaratova. ఏమిటి ఈ యోగము, ఏమిటి ఈ భోగము? ఇదంతా ఒక రోగమే.
1: వాట్ ఈస్ దిస్ యోగా, ది స్పిరిచువల్ ప్రాక్టీస్? వాట్ ఈస్ దిస్ భోగ, ద వెల్త్? ఇట్స్ ఆల్ రోగ.
0: మన యొక్క రాగమే మనకు పెద్ద రోగము.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, రాగా ఇస్ రోగ, ద డిసీజ్. డిజైర్ ఇస్ డిసీజ్.
0: రాగం అంటే డిజైర్స్.
1: రాగా ఇస్ డిజైర్.
0: ఈ రాగమే మనకు పెద్ద రోగం.
1: దిస్ రాగా ద డిజైర్.
0: రాగాన్ని కూడా కొంత స్థుతి మించకుండా పోవాలి.
1: We should not cross the limit.
0: అపస్మృతి రాకుండా ఉండాలి.
1: It should not be apostle out of tune.
0: అపస్మృతి వారు కూడా వింపు.
1: Then only it will be melodious. That will be melodious.
0: భావానికి ఒక విధమైనటువంటి ఒక వింపు.
1: And it will fill your heart.
0: ఇదే లేకపోతే ఇదే ఒక కంపు.
1: Or else it will be full of foul smell.
0: కనుక మొట్టమొదట ఇంపు సంపును మనం చూడాలి.
1: Therefore it's the beauty and the order we should think of.
0: ఇది భగవత్ యొక్క చింతన చేతనే మనకు ప్రాప్తి.
1: This you can get it by thinking of God.
0: Kanuka.
1: So,
0: Bhagavat Namani Chintistu.
1: We should chant His name.
0: Manalo Avirbhavinchetuvanti okka Durgunalni Kramakramena Tallabarustu.
1: We should pacify all bad inclinations.
0: Ee Ganamlo Enta Anandam Untunda Chudandi.
1: How much of happiness is there in singing God?
0: Andukosmane Bhagavantuni Kudanu Ganalonudu Gana Priyudu Ani Cheptu Vachadu.
1: Therefore God is attracted by music.
0: Narada Tumburadulu Ippudu Kudanu Narayana Daggara Ganam Chestune Undetunte Varu.
1: Narada and Tumburadu sing continuously.
0: 24 gantalu kodanu variki ade pani.
1: 24 hours is their job.
0: Adintu Bhagavantudu Nirantaram Kudanu Tanmayattulaipoyetunte Vadu.
1: And God forgets himself as he listens to this melody.
0: Ganamulo Anta Anandam Untundadi. మనసును ఆకర్షిస్తుంది.
1: ద మ్యూజిక్ అట్రాక్ట్.
0: మనసును మరిపిస్తుంది.
1: ఇట్ మేక్ యూ ఫర్గెట్.
0: హృదయాన్ని మురిపిస్తుంది.
1: ఇట్ ఆల్సో డిలైట్స్ యువర్ హార్ట్.
0: ఇంకా అన్నింటినీ తన్మయత్వం గావిస్తుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి.
0: కనుక గానములకు ఇంత విలువ ఉంటుండాలి.
1: దట్ ఈస్ హై వాల్యూ ఆఫ్ మ్యూజిక్.
0: మనకు శృతిలే రాగతాళములు తెలియకపోయినప్పటికీ మన హృదయం నుంచి ఆ విధమైన ఆవేదన రావాలి.
1: యు మే నాట్ నో ది రిథమ్ అండ్ ద బీట్ అండ్ ద ట్యూన్, బట్ యెట్ యు విల్ బి బ్లెస్డ్.
0: ఈ నామాన్ని స్మరించేటువంటి మార్గంలో మూడు మార్గం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ పార్ట్స్ ఇన్ దిస్ పాత్.
0: మాటలతో ప్రార్థించవచ్చు.
1: వన్ యు కెన్ ప్రే,
0: ఓ రామా నన్ను కాపాడరా అని చెప్పవచ్చు మాటలతో.
1: యు కెన్ సే ప్లెయిన్లీ, ఓ రామా ప్రొటెక్ట్ మీ.
0: ఇంకా పద్యాలతో చెప్పో, ఓ రామా నన్ను కాపాడు అని పాట పద్యంతో చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో పుట్ ఇట్ in the by way of a poem, O Rama protect me.
0: Avi rendu kuduna anta impuga sompuga untundavu.
1: They will not be that pleasing and satisfying.
0: Ade gaanamlo chi Rama nannu kaapadu ante enta hrudayanni laagutu.
1: But if the same prayer is put in the form of a song, it will be highly attractive.
0: Kanukane gaanamu lopala inta maadhuryam untundali.
1: So there's so much sweetness in music.
0: Ee gaanamu lopala inta aanandam kuda untundali.
1: There's bliss in music.
0: అందువల్లనే నిరంతరం కూడా ఏ పని లేకపోయినా నారాయణకి, ఏ కుటుంబం లేదు, ఏ బిడ్డలు లేదు, ఏ ఇల్లు వాకిలి ఒక్కటి జంజటం లేదు, కానీ నారద ఎప్పుడు చూస్తే నారాయణ నారాయణ నారాయణ నారాయణ ఇదే నామాన్ని స్మరిస్తూ పోయాడు.
1: నారద హ్యాస్ నో అదర్ బాదరేషన్, నో ఫ్యామిలీ, నో వైఫ్, నో చిల్డ్రన్, ఎక్సెప్టింగ్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: నారాయణ గోవింద దమోదర, నారాయణ గోవింద దమోదర, ఇది అతని పేరు. గోవింద దామోదర్ నారాయణ. ఒకనాడు పోయాడు, ఏ పని లేదు పాపం.
1: హి హస్ నో అదర్ జాబ్. వన్ డే హి వెంట్
0: నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు నారాయణ.
0: స్వామి,
1: స్వామి,
0: నేనేదో గానం చేస్తున్నాను.
1: ఐఎమ్ సింగింగ్.
0: మీకు తృప్తి నాకు తృప్తే.
1: ఐఎమ్ సాటిస్ఫైడ్.
0: అర్థం తెలుసుకోవాలని నాకు ఇష్టంగా ఉంటుంది అది అన్నాడు.
1: బట్ ఐ వాంట్ టు నో ద మీనింగ్ ఆల్సో.
0: ఒరే, రామనామములో ఉన్నటువంటి అర్థం నీకు ఇంతవరకు తెలియదా అన్నాడు నారాయణుడు.
1: నారాయణ సెడ్, డోంట్ యు నో ద మీనింగ్ ఆఫ్ రామ దిస్ సో లాంగ్.
0: చూడు, ఆ చెట్టు పైన ఒక చిలుకు ఉంటుండాలి, ఆ చిలుకను పోయి అడుగు అన్నాడు.
1: దేర్ ఇస్ ఎ ప్యారెట్ ఆన్ ది ట్రీ, యు ఆస్క్ ఇట్, ఇట్ విల్ గివ్ యు మీనింగ్.
0: భగవతాజ్ఞ శిరసావహించాలి, వెళ్ళినాడు నారదుడు. ఇంకంతకంటే పని ఏం లేదు.
1: ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్, సిన్స్ హి హాస్ నో అదర్ జాబ్, హి సింప్లీ వెంట్.
0: ఓ చిలుక,
1: ఓ ప్యారెట్,
0: నీకేమైనా అర్థం తెలుసునా, రామ అంటే అర్థం ఏమిటి అని అన్నాడు.
1: హి సెడ్, వాట్ ఈస్ ది మీనింగ్ టు దిస్ రామ.
0: రామ అనేటప్పటికి ఆ చిలుకు చెట్టు పై నుంచి కింద పడి ప్రాణం పెట్టి.
1: The moment he said Rama, the parrot fell and died.
0: రామ అంటే ప్రాణం పోవటమే నా అర్థము అనుకున్నాడు పాపం నారాయణ నారదుడు.
1: నారద థాట్ రామ మీన్స్ డెత్ బికాస్ ద ప్యారెట్ ఫెల్ డౌన్ అండ్ డైడ్.
0: కానీ ఇది ఏంటో అంతరార్థం ఉంటుంది అది తెలుసుకోవాలని పట్టుబట్టాడు.
1: హి డిటర్మిన్ టు నో ది సిగ్నిఫికెన్స్
0: డిటర్మినేషన్
1: దట్ ఈస్ డిటర్మినేషన్
0: పట్టుదల మనకు ఉండాలి. ఏదైనా తెలుసుకోవాలని పట్టుదల రావాలి.
1: వీ షుడ్ హావ్ ద డిటర్మినేషన్ టు నో.
0: అంతవరకు మనకు ఒక పేషెంట్ కావాలి.
1: Till then you need to observe patience.
0: Narayana.
1: Narayana.
0: Meer cheppinattuga nenu chilukunu poi adigaanu.
1: I asked that parrot as you said.
0: Rama ante artham emti? Rama ani tappika adi kinda padipoyindi.
1: I simply asked what does it mean? It simply fell down.
0: Kevala kinda pattame kaadu pranam kuda vidichindi.
1: It not only fell down, it died.
0: Enta paapini.
1: What is sin, Narayana?
0: Annadu. Narada.
1: Narada.
0: Neevu artham telusukovalante kattiki pattubattu.
1: You determined to know the meaning.
0: Neevu ippudu velli.
1: Now you go.
0: పలాని బ్రాహ్మణ్ ఇంటి లోపల ఇప్పుడే పుట్టింది ఒక ఆవుకు దూడ.
1: నౌ ఎ కాఫ్ ఇస్ జస్ట్ నౌ బోర్న్ టు ఎ కౌ.
0: ఆ ఆవు దూడను పోయి అడుగు నీకు చెప్తుంది అన్న.
1: యు ఆస్క్ దట్ కాఫ్ దట్ విల్ టెల్ ది మీనింగ్.
0: దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ క్లోజ్ టు ఇట్.
0: యజమానుడికి యజమాని ఉంటుంది ఏమైనా పట్టుకుని కొడతారో ఏమిటో. ఆ పచ్చికి జరిగినట్టుగా ఇది కూడా జరుగుతుందో ఏమని లోపల భయమే.
1: హి వాచ్డ్ ఆల్ అరౌండ్ ఇఫ్ దేర్ ఇస్ ఓనర్ ఆర్ ద మాస్టర్ బికాస్ హి ఇస్ అఫ్రైడ్ దట్ యు వుడ్ బి బీటెన్ మ్యాన్ హ్యాండ్.
0: నారదుడు వచ్చారంటే గౌరవించడం కోసమని అతను లోపలికి వెళ్లి ఏదో మజ్జిగో పాలో తీసుకుని రావడానికి వెళ్ళాడు.
1: వాచింగ్ నారద దేర్ హౌస్ ఓనర్ వెంట్ ఇన్ టు బ్రింగ్ ది
0: మిల్క్. దూడను పోయి అడిగాడు.
1: హి ఆస్క్డ్ ద కాఫ్ సాఫ్ట్లీ.
0: ఓ దూడ,
1: ఓ కాఫ్,
0: రామ అంటే ఏం అర్థము అన్నాడు.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రామ ద వర్డ్.
0: రామ అనేటప్పటికే తోకను అల్లాడుచుకుంటూ అప్పుడే ప్రారంభించి.
1: ద మూమెంట్ ఇట్ హర్డ్ ది రామాస్ నేమ్ ఇట్ జస్ట్ వేవ్డ్ ఇట్స్ టెయిల్ అండ్ డైడ్ దేర్.
0: సరే,
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: ఇంకా యజమానుడు వచ్చే లోపల వెళ్లిపోయాడు.
1: హి ర్యాన్ అవే ఫ్రమ్ దేర్ బిఫోర్ ద మాస్టర్.
0: నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు నారాయణ.
0: నారాయణ ముందుగానే జరిగింది.
1: నారాయణ ది సేమ్ థింగ్ రిపీటెడ్.
0: దీని అర్థం ఇంతేనా అన్నాడు.
1: ఇస్ దట్ ది ఓన్లీ మీనింగ్?
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: నీవు ఇప్పుడు మన రాజు, నీ యొక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు.
1: Here you have a king in this.
0: ఆ రాజుకు లేకలేక ఇప్పుడే ఒక కుమారుడు పుట్టాడు.
1: He has a son now, just born.
0: ఆ కుమారుణ్ణి పోయి నువ్వు అడుగు చెప్తాడు అన్నాడు.
1: You go and ask that newly born son. He will.
0: దైవాజ్ఞ బయలుదేరాడు.
1: It's God's command.
0: కొంత దూరం పోయి తిరిగి వెనక్కి వచ్చాడు.
1: He went to some distance and returned.
0: నారాయణ, పచ్చికి ఎవరు దిక్కు లేరు.
1: నారాయణ, దట్ బర్డ్ హ్యాస్ నన్ టు ప్రొటెక్ట్.
0: ఆవు ఎవరు కూడా దిక్కు లేరు.
1: నో వన్ టు ప్రొటెక్ట్ ద కాఫ్.
0: కానీ నన్ను పట్టుకుని అడిగేటువంటి వారు ఎవరు లేరు.
1: నో వన్ కుడ్ ఆస్క్.
0: కానీ రాజకుమారుని ప్రశ్న అడిగేటప్పటికి రాజకుమారు కూడా మరణిస్తే నన్ను ఇంక అక్కడే బంధిస్తారు.
1: నౌ ఇఫ్ ది
0: ప్రిన్స్, దర్శనం కూడా లేకుండా పోతుంది.
1: ఇఫ్ దట్ ప్రిన్స్ డైస్ నౌ, వెల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ యూ అండ్ సింగ్ యువర్ గ్లోరీ.
0: సరే, ఏమైనా అయిపోయి భగవంతుని యొక్క ఆజ్ఞ రెడీ వెళ్ళాడు తిరిగి.
1: Let anything happen, it's God's command.
0: ఈ నారదుడు పోతానే రాజుగారు అతనికి స్వాగతం చేశాడు. బ్రహ్మ మానస పుత్రుడవు.
1: కింగ్ రిసీవ్డ్ హిమ్ ప్రైజింగ్ హిమ్ యువర్ బ్రహ్మ మానస పుత్ర.
0: ఇప్పుడే నాకు కుమారుడు పుట్టాడు, ఆశీర్వదించి పోండి అని తీసుకుని వెళ్ళాడు.
1: హి సెడ్ నౌ ఐ హావ్ సన్ న్యూలీ బోర్న్, ప్లీజ్ బ్లెస్ హిమ్.
0: చాలా భయము.
1: హి ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్ విత్ హిమ్.
0: ఏదో పైపై నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు.
1: హి స్మైల్డ్ అవుట్ వర్డ్స్ అండ్ డేర్ టు గెట్ ఇన్.
0: తట్టలో పెట్టుకుని ఆ యొక్క పనికత్తెలు నారదు దగ్గరికి తెచ్చారు ఆశీర్వాదం కోసం.
1: సర్వెంట్స్ బ్రాట్ ది న్యూలీ బాండ్ చైల్డ్ ఇన్ ఎ గోల్డెన్ ప్లేట్ ఫర్ బ్లెస్సింగ్.
0: ఇంకా సమయం తప్పింది కాదు, దైవాజ్ఞను తప్పక నడుచుకోవాలి అనే ఉద్దేశంతో నాయన కుమార అన్నాడు. శతమానం భవతితాయ పురుషే తిని ఆయుష్యవేంద్రియ ప్రతి అన్ని అన్ని మంత్రాలు చెప్పాడు. అన్ని 100 ఇయర్స్ అంతా నీ ఉండాలి. శతమానం భవతితాయ పురుషే అన్నాడు.
1: వాచింగ్ ద చైల్డ్ ఇన్ ద గోల్డెన్ ప్లేట్ ఫస్ట్ హీ బ్లెస్డ్ ఓ చైల్డ్ దట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్.
0: కానీ ఈ రాజుకు తెలియదు కదా అనుకుని సంస్కృతంలోనే ఈ పిల్లని వాడిని ప్రశ్నించాడు.
1: సిన్స్ దిస్ కింగ్ డస్ నాట్ నో సాంస్క్రిట్,
0: మంత్రంలో కలిపినట్టుగా ప్రశ్నించాడు. నారదుడు చాలా యుక్తి, ఇది ఒక మంత్రంగా ఒక భావించినట్టుగా మంత్రంతో రాగంతో పాడాడు.
1: హీ స్పోక్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ మంత్ర ఇన్ ఎ మ్యూజిక్.
0: రాజకుమార,
1: ఓకింగ్,
0: రామ అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రామ
0: అనేటప్పటికీ ఆ రాజకుమారుడు పక్కన నవ్వాడు.
1: దిస్ బేబీ స్మైల్ దట్ వన్.
0: నారదుడు కూడా నవ్వాడు. అబ్బా, ఇంకా బ్రతికిపోయాను.
1: నారద ఆల్సో స్మైల్ బికాస్ హీ షూర్ ఆఫ్ హిస్ లైఫ్.
0: ఈ రాజకుమారుడు మరణించలేదు.
1: ది బాయ్ డిడ్ డై.
0: కనుక మాట్లాడాడు, ఇదే నా అదృష్టం అనుకున్నాడు.
1: హి సెడ్ దిస్ ఇస్ మై గుడ్ లక్.
0: అప్పుడు ఆ రాజకుమారుడు పుట్టినటువంటి రాజకుమారుడు అప్పుడు చెప్తున్నాడు, ఓ బ్రహ్మ మానస పుత్ర,
1: ది న్యూలీ బోర్న్ బేబ్స్ టెల్లింగ్, ఓ
0: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఈ నారదుడే.
1: నారదా హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్,
0: 64 విద్యలు నేర్చుకున్నావు,
1: You have learnt all 64 forms of education.
0: నామం యొక్క మంత్రం నీకు తెలియకుండా పోతుండాలి.
1: But you don't know the meaning of Lord's name.
0: ఇదిగో నేను చెప్తున్నాను వినమన్నాడు.
1: Listen to me, now I am telling you.
0: నేను చెట్టు పైన చిలుకగా ఉండినప్పుడు మీరు వచ్చి అయ్యో రామనామం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ రామాని నామం వినేటప్పటికి నేను మోక్షానికి
1: పోయాను. I was in the form
0: దేహాన్ని విసర్జించాను.
1: I was in the form of a parrot then. When I heard this Rama's name from your lips, I just dropped down. I left this body.
0: ఒక్కతూరి రామాని వినేటప్పటికే నా జన్మ సార్థకం అయిపోయింది.
1: When once I heard the sacred name, my life is redeemed.
0: రెండోది ఏమై పుట్టాను? తిరిగి ఒక బ్రాహ్మణింట్లో ఒక గోవుదూడనై పుట్టాను.
1: Later I was born as a calf.
0: అక్కడికి కూడా వచ్చి మీరు ఈ రామనామం యొక్క అర్థమును బోధించమని చెప్పారు.
1: దేర్ ఆల్సో యూ వాంటెడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ రామ.
0: అక్కడ కూడాను ఈ రామనామాన్ని వినేటప్పటికే నేను ఆ జన్మను కూడాను విసర్జించాను.
1: Having heard the sacred name, I left that janma the birth.
0: ఇప్పుడు రాజకుమారుడిగా వచ్చి పుట్టాను.
1: Now I am a prince.
0: చూచావా, రామనామం శ్రవణంలోనే ఇంత మార్పు. పచ్చి ఎక్కడ, గోవుదూడు ఎక్కడ, రాజకుమారుడు ఎక్కడ, ఇంత ఉన్నత పదవికి నేను వచ్చాను.
1: By mere listening to God's name, these are the steps in the ladder. A parrot, a calf, and a prince.
0: If you are not aware of your name, you are not aware of your name. If you are not aware of your name, you are not aware of your name. This is the whole reason.
1: Mere listening to God's name brought you this exalted position. If you chant, it will be mightier still.

స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననమొంది భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయుమి.

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmanam Visva Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padunapade Desham Bhagu Padutundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapade Samajam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavuni Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకునవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటాది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheppuchunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu,
0: that is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 kota bharatiyulu yendu okariki okaru aikamatyamu leka anyonyata leka sahana bhavamu leka ప్రేమతత్వం లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: ఏను ఏతో హెచ్చిస్తే ఏ 2 అవుతుంది.
0: If A is multiplied by A, it becomes A raised to the power of 2.
1: అదే విధముగానే 70 కోట్ల మంది భారతీయులు ఎందు ఒక్కొక్క భారతీయునికి మధ్యలో ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వము నందు స్వార్థము అహంకారము అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవలయందు తన యొక్క కాయమును తన యొక్క కర్మను తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమము ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని నా యొక్క బుద్ధిని నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడాను దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక సమాజ సేవలు చేయక కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his work is a living person.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: లేక పరులను చూచి అసూయపడటము మానవత్వమా?
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: లేక ఇతరులను చూచి దూషించటము ఇది మానవత్వమా?
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: Is selfishness a human quality?
1: అహంకారము మానవత్వమా?
0: Is ego a human quality?
1: క్రోధము మానవత్వమా?
0: Is anger a human quality?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: These are animal quality.
1: మానవ లక్షణములనగా కరుణ సానుభూతి త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: Human qualities, compassion and ability to help and kindness and forbearance, sacrifice, these are human qualities.
1: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిబిప్పు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
0: So, in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
1: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
0: Sacred devotees, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితములకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటాలి.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రమే తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: Man's nature should not be one that he is satisfied by attaining just one
1: inka object. Inka inka inno sadhinchali anetundi okka pranti tone manavudu untadu.
0: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manaviki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi ani manamu abhivruddhi gavinchukovali.
0: In this human life, we shall have to promote what we may call sacrifice.
1: సేకరించేటువంటి స్వభావమే కలిగినటువంటి సముద్రము కూడాను అట్టడుగున పడి ఉంటుంటుంది.
0: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: The clouds, which have the feeling, nature of sacrificing, they go high up and they make sounds.
1: కనుక మనలో త్యాగభాగము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: ఇన్ దట్ కంపారిజన్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ వీ విల్ బి ఏబుల్ టు రైజ్ హై లైక్ ది క్లౌడ్.
1: కొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే తన ఆనందమునకు మాత్రమే తన యొక్క సౌఖ్యములకు మాత్రమే తాను పాటు పడకూడదు.
0: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్ హి షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
1: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ బై హిమ్ అదర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ అదర్స్ విల్ బి హ్యాపీ.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: కాని ఈనాడు మానవత్వములు కృతజ్ఞత అనేటువంటిదే మనకు కంటి కనిపించడం లేదు.
0: Today in human lives we do not find gratitude at all.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాము.
0: By which individual we are having happiness, by which individual we are having satisfaction, we are ungrateful and we forget him.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: Without having any gratitude is the quality of cruel animals.
1: క్రూర మృగములు నిరంతరం కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: Cruel animals are always shaking and forgetting.
1: పిల్లి కోతి చిరుత పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్ మంకీ చీతా టైగర్ దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 ఫీట్
1: కారణం ఏమి
0: అండ్ లుక్ బ్యాక్ వాట్స్ ది రీజన్.
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కానీ నిశ్చలత్వం అనేటువంటిది కానీ శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ నైదర్ స్టెడ్ఫాస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: దిస్ ఈస్ ద రీజన్ వై టుడే హ్యూమన్ బీయింగ్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ స్పియర్స్ ఆఫ్ యాక్టివిటీ యట్ హీఈస్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ల్యాక్ ఆఫ్ పీస్.
1: శాంతి లేకపోవటం కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ పీస్?
1: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు కానీ త్యాగం చేసేటువంటి దాని యందు ఏమాత్రం కూడా ముందే చెప్పజేయటం లేదు.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈస్ హీస్ డెడికేటింగ్ హిస్ లైఫ్ ఆల్ ది టైమ్ ఫర్ అక్వైరింగ్ థింగ్స్ అండ్ కీపింగ్ దెమ్ విత్ హిమ్. హీఈస్ నాట్ ట్రయింగ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వాట్ హీ హ్యాస్.
1: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పోయేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
0: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్ ఆల్ ది టైమ్ అక్వైరింగ్ కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
1: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారము బ్రింగబోడు.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: విత్తం మార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: protect.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku. Tene yokka eegalu aneka pushpamulu nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi kattakadapatiki ఎవరో దానిని చంపుకుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనం ఆర్జించటం.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము. త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైజ్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కుళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్. వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకని మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti anetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది అర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఇస్ బీయింగ్ బెనిఫిటెడ్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది అర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది అర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
0: బై గోయింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ బై గోయింగ్ రౌండ్ ది సన్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ బెనిఫిట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎనీ వే.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత, ధన చింత, ధన చింత, ధన చింత.
0: ఈవెన్ వెన్ యు
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వీ వాంట్ మనీ,
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: ది మెయిన్ రీజన్ ఫర్ ఈగో ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే ఈస్ వెల్త్.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: దిస్ ఈగో అండ్ ప్రైడ్ ఆర్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనిమల్.
1: హంబుల్ హంబుల్ వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: Humility and obedience are important qualities for man.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: Humility and obedience are not to be found anywhere today.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: When he looks at his father, the son is not humble.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
1: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీంట్లో లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైవ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నుయును గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబుల్.
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొలుతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిన్ను అంచగా వచ్చేడినావా కాంతరే.
0: ఇఫ్ యు ఆర్ బోర్డ్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యు ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము, ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: వన్ సీడ్, వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
1: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
0: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: వీ కట్ ఆల్ ది ఫ్రూట్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
1: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడాను దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలీజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes
1: looking upwards.
0: He feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలంపైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: హి ఫీల్స్ హిస్ ఫిజికల్ స్ట్రాంగ్ అండ్ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్.
1: ఇవన్నీ ఎంత కాలం?
0: హౌ లాంగ్ విల్ దే లాస్ట్?
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్.
1: కదిలిపోయే మేఘములే.
0: దీస్ ఆర్ మూవింగ్ క్లౌడ్స్.
1: స్థిరమైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ స్టేషనరీ.
1: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి, స్వామి స్వామి స్వామి, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
0: దిస్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే, స్వామి స్వామి, ఐ వాంట్ పీస్.
1: నేను చెప్తుంటాను, నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
0: ఐ టెల్ దెమ్, ఇన్ యువర్ క్వశ్చన్ లైస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
1: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? మూడు పదములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్ హియర్. ఐ వాంట్ పీస్.
1: ఐ వాంట్ పీస్ మూడు పదములు.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్. ఐ వాంట్ పీస్.
1: ఐ ఈగో.
0: ఐ ఇస్ ది ఈగో.
1: Want, desire.
0: Want is the desire.
1: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని, డిజైర్స్ తల నిండుకు నింపుకొని, పీస్ పీస్ పీస్ ఎక్కడి నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: Today, with so much ego and with the desire full of your head, you want peace. How can you get peace? It's all pieces.
1: కావలసినంతా మాత్రమే మానవునికి అత్యవసరం.
0: What is required and is essential is needed by man.
1: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
0: Because acquiring things beyond all limits and need, the world is full of confusion.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: One who has human qualities in him alone is entitled to understand divinity.
1: Mankind alone can think about God.
0: Mankind alone can think of God.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life, what is needed is love.
1: సహనం కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపడాలి.
0: A man in trouble should create compassion in
1: ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Today kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
0: For every action there is a reaction.
1: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
0: For every sound there is a resound.
1: కనుకనే ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
0: For every work there is a result.
1: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము, ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
0: ప్రేమ స్వరూపాస్, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఎవర్ యూ సే, యూ కెన్.
1: దీనినే భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
0: దిస్ హెస్ బిన్ termed in Bhagavad Gita as the fruit of your work.
1: ee karma phalam anetundi danini nastika yastika aastika aastika nastika etuvanti sthayi anetundi vaadaina kudanu deenini anusarinchaka tappadu.
0: It is inevitable that the result of your own work should be experienced, whether you are a believer or a non-believer or a believing non-believer.
1: Okka chinna udaharanam.
0: There is one small example.
1: Oka addamu mundu poyi neevu chakkaga namaskarinchu nagumukhamto.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: Ee namaskaram evariki vastundi? Addam nunchi tirigi neeke vastundali.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: Leka addam mundariki poi kopanga danini dushinchu.
0: On the other hand, go in front of the mirror and be angry and blame the mirror.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుంది.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దము ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటాయి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్ ఆఫ్ క్రియేషన్ ది కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ
1: ఏడు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ఇవి తప్పినది కాదు.
0: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే టుమారో అట్లీస్ట్ 10 ఇయర్స్ లేటర్ దిస్ ఈస్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానమునందే బి గుడ్ డూ గుడ్ అండ్ సీ గుడ్ దిస్ ఈస్ ది వే టు.
0: సో అట్ ది ప్రెసెంట్ టైమ్ ఇన్ ది ప్రెసెంట్ టైమ్ బి గుడ్ డూ గుడ్ సీ గుడ్ దట్ ఈస్ ది వే టు గాడ్.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ విల్ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వి లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని పిల్ నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound.
1: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు అయ్యా ఈ గడియారంకి ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
0: If anyone asks the question, has this clock got any rest? We say no, the clock has no rest.
1: చాలా పొరపాటు.
0: This is very wrong.
1: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
0: The time which this clock spends in doing work is also the time for which it has rest.
1: Etla?
0: How is this possible?
1: Tick, tick, tick, tick. Rendu tickulaku madhyalo oka vishranti kalam untundali.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick, oka tick. Ee tick anetundi daniki aa vishranti chalada?
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: అదే దానికి విశ్రాంతి.
0: That is its rest.
1: అదే విధముగానే మనం పరలోకం చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
0: In the same manner, the good work that we do to help others is our rest.
1: ఇదే నిజమైన సమాజ సేవ.
0: This is true service to the community.
1: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరి అయినటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
0: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
1: Uttama bhavamulache,
0: with great ideas,
1: adarshavantamainatunte yokka gunamulache,
0: with exemplary qualities,
1: pravartinchetunte manavudu ee naadu karuvaipoyadu.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 manditho koodi aacharinchinatunte panulu endi manaku aanandam labhistuntundali.
0: We get our happiness in the work that we do.
1: కష్టమును మర్చిపోతున్నాము.
0: We forget our trouble.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: There is an example for this.
1: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్ళు వాక్ చేశాము.
0: On the bank of a river or on a seashore, we walk 5 miles.
1: ఒంటరిగా మనం 5 మైళ్ళు ప్రయాణం చేసినప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
0: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
1: అదే 5 మైళ్ళు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
0: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యు వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: యు వోంట్ గెట్ యువర్ లెగ్స్.
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: విత్ హ్యాపీనెస్ యు ఫర్గెట్ ది ట్రబుల్.
1: కనుకని 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతావు.
0: సో ది సర్వీస్ యు డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 అదర్ పీపుల్.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సీక్రెట్ గుడ్.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
0: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
1: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
0: ఆర్ వీ నాట్ హియరింగ్ మెనీ గుడ్ వర్డ్స్?
1: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
0: ఆర్ వీ పుట్టింగ్ దెమ్ ఇంటు ప్రాక్టీస్?
1: ఏదైనా ఒక చెడ్డ మాట వింటేనే దాన్ని నమ్ముతాం.
0: The moment we hear something bad, we immediately believe it.
1: దీనికి కారణం ఏమిటి?
0: The reason for this.
1: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
0: The reason is you are very bad person and so you follow bad.
1: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
0: If there is good in us, we will follow good at once.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is an example.
1: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
0: We put a seed in the earth.
1: దానికి నీవు ఎరువు వేశాము.
2: వి గివ్ ఇట్ మెన్యూ,
1: నీరు పోసాము.
2: వి గివ్ వాటర్,
1: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
2: వి ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్.
1: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుండదా?
2: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు దర్,
1: లేక గాలిగా మారుతుండదా?
2: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇన్ టు బ్రీజ్,
1: లేక నీరుగా మారుతుండదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్,
1: లేక ఎరువుగా మారుతుండదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
1: లేదు లేదు.
2: నో,
1: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకు,
2: ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది
1: ఎసెన్స్, ఎరువులో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
2: ఇట్ ఇస్ టేకింగ్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది వాటర్,
1: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
2: ఇట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది మెన్యూర్,
1: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
2: ఇట్ టేక్స్ ది లైఫ్,
1: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
2: ఇట్ ప్రమోట్స్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
1: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వాడికి నీవు బారిస్ కాకూడదు.
2: ఇన్ ది సేమ్ మేనర్, వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో, యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్ యు.
1: ఈనాడు అనుకరణ వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
2: టుడే ఇమిటేషన్, లుకింగ్ ఇట్ అనదర్ మ్యాన్ హీ ఇమిటేట్స్, లుకింగ్ ఇట్ అ థర్డ్ మ్యాన్.
1: వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
2: ఇఫ్ సమ్వన్ ఎల్స్ హస్ గాట్ ఎ బియర్డ్ యూ ఆల్సో వాంట్ టు గ్రో ఎ బియర్డ్.
1: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నా అంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
2: ఇఫ్ అనదర్ పర్సన్ ఈస్ వేరింగ్ బెల్ బాటమ్స్ యూ ఆల్సో వాంట్ టు వేర్ బెల్ బాటమ్.
1: ఇంకోడెవడో సైడ్ బర్న్స్ పెట్టుకున్నా అంటే వీడు పెట్టుకోవాలి.
2: ఇఫ్ వన్ అదర్ పర్సన్ హెస్ సైడ్ బర్న్స్ యూ ఆల్సో వాంట్ టు హ్యావ్ సైడ్ బర్న్స్.
1: బలహీనత ఎంత పిరికితనమా!
2: వాట్ వీక్నెస్, వాట్ కవర్డిస్.
1: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
2: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
1: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
2: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
1: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
1: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: యూ బ్రాడన్ యువర్ సెల్ఫ్.
1: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
2: హావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
2: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.

0: forbearance is our beauty in this sacred land of Bharat.
1: Vratamula nitiyandu vanne gaanchina yetti gana satya silame kadina tapam.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranam bukantenu manam meganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
2: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అస్.
2: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వీ బిలీవ్ అదర్స్ వర్డ్.
2: ఇది ఆ మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
2: ఈ చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
2: పర్వం చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
2: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ అట్ ఇట్ విత్
2: యువర్ ఐస్. నీ చెవులతో నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
2: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్.
2: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
2: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
2: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
2: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
2: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
2: నా లేకుండా.
0: నా వితౌట్.
2: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
2: అజ్ఞానము లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
2: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ నేచర్.
2: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
2: దుర్భావంలో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
2: దురహంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
2: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
2: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
2: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
2: కేవలం స్వార్థపరుడు.
0: A selfish person.
2: క్రింద చూపులో ఉంటాడు.
0: Will always be looking
2: down. ఎప్పుడూ చీకటే వాడికి.
0: He is always seeing darkness.
2: ఎప్పుడూ మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
2: పవిత్రమైన హృదయములో ఉండేటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
2: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండలు మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
2: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ దిస్ టంబ్లర్.
2: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫ్ లెస్ సేస్ దేర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
2: స్వార్థపరుడేమంటాడు అర్థం ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
2: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the
2: water. ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
2: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటాడు.
0: This difference between selfishness and selflessness is in this manner.
2: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
2: Selflessness self is real self.
0: Selfless self is real self.
2: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
2: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
2: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
2: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: this quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
2: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live, my family wants to live, my relation should be well.
2: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: I should eat, I should live. To that extent it is tolerable.
2: కానీ మితిమీరినటువంటి ఆశకు పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: But selfish desires beyond all limit will take the wrong path.
2: ఒక పశువు లేక ఒక మృగమునకైనా కూడా ఒక సీజన్, ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
2: కానీ మనిషికి ఈనాడు no reason, no season.
0: But man today has no reason, has no season.
2: ఎక్కడ ఉంది mankind?
0: Where is mankind?
2: మానవత్వం, మానవత్వం, మానవత్వం అంటుంటారు. మనం ఎక్కడ మానవత్వం కనపడుతుంటుందని?
0: We talk of human nature. Human nature. Where is human nature? Where do we find human
2: nature? Human nature. Human nature అంటారు కానీ ఏది human nature అనేది కూడా వాళ్ళకి తెలియటం లేదు.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
2: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: Better than trying to understand it, it is better to show it in practice.
2: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to be born a human being is the most difficult.
2: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు.
0: Man is acquiring so
2: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు.
0: He is full of knowledge and wisdom.
2: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
0: But he is conducting himself worse than an animal.
2: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణములో మానవత్వం లేదు.
0: Form is of a human being, but qualities are not of a human being.
2: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధిపరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
2: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
2: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రవర్తి.
0: The reason for this is his own background has taken such a path.
2: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటుంది.
0: To them, good also appears as if it is bad.
2: దీనికి మేము లెక్క చేయము.
0: We do not care for this.
2: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: But the discipline in our institutions has to be followed.
2: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
2: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
0: We will have to apply what is suitable to the matter.
2: వెన్నను వ్రేలితో కొడితే తునుగుతుంది.
0: Butter can be broken with your finger.
2: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
0: But an iron has to be beaten with the hammer to break.
2: కనుకని క్రమశిక్ష తప్పిపోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది.
0: So if one transgresses discipline, we have to take some
2: action. సమస్తల యందు discipline, devotion and duty.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
2: Deni paina devotion.
0: Devotion on what?
2: Nee duty paina devotion.
0: Devotion on your duty.
2: Nee duty paina discipline.
0: Discipline on your duty.
2: Kaani duty ni lekapothe devotion ekkada ochindi?
0: But if there is no duty itself, where is
2: only
0: devotion?
2: Only deep ocean.
0: It's only a deep ocean.
2: Manam divine, divine, divine, divine antu. Ekkada divine? Cheppedantha divine. Deep wine lo kurchovatam.
0: We talk of divine, divine, divine. Where is the divine? It is in deep wine, you see.
2: ఇదే నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
2: ఇదే మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్?
2: కాదు, కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ అట్
2: ఎక్కువలేనటువంటి వారిని దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హు ఆర్
2: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హు ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
2: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
2: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వీ షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
2: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
2: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకు కూడాను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
2: చేసే పనులంతా భక్తి.
0: ది వాట్ దే డూ ఇస్
2: హృదయం ఎందుకు రక్తి.
0: Simply to feed themselves and have
2: pleasure. Chepedi virakti.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్
2: కాదు కాదు కాదు
0: నో మనం
2: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
2: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
2: దీనినే వేదాంతము మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అన్న
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
2: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం
0: ఇఫ్ యువర్ థాట్ ఈస్ డిఫరెంట్ ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్ ఈస్ స్టిల్ డిఫరెంట్ యు ఆర్ కాల్డ్ దురాత్మన
2: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ పరిస్థితుల్లోనే ఉంటుండాలి
0: టుడే ది హోల్ వరల్డ్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్
2: దివ్యాత్మ స్వరూపులారా కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోండి
0: దివ్యాత్మ స్వరూప రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
2: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి
0: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ
2: కేవలము నేను నీవు మానవుడు మానవుడిగా బ్రతుకు చాలు
0: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఎనఫ్
2: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు
0: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్
2: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ అవర్ కాండక్ట్
2: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు
0: నో యూ సింప్లీ అథరింగ్
2: ఈనాడు ప్రపంచమంతా మాటల్లో హీరోస్ క్రియల్లో జీరోస్
0: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్
2: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి
0: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్
2: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చేయడు
0: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్
2: పని చేసేటువంటి వాడు మాట్లాడేకి టైం ఏమి ఉండదు
0: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్
2: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందజ్జ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ
2: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు
0: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth will
2: Bhagavantudu rendu chetulu andichadu.
0: God has given us two hands.
2: Rendu chetulu matram mudichukoni naaku potta nindali ante ekkadi nunchi vastundi.
0: Holding both your hands and keeping them idle. If
2: rendu chetulato neevu baaga pani chesthe okka potta nindada.
0: If you work well with two hands, can you not feed one stomach?
2: Neevu pani cheyatam ledu kabatte potta nindatam ledu.
0: Since you are not doing the work, you are...
2: ఈనాడు లోకంలో పనిచేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
0: Today people who do not work are many.
2: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
0: Those who want to fill their stomachs are many.
2: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
0: This is the reason why economically the country is going down.
2: కనుక ప్రతి మానవుడు కూడాను కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలి.
0: Every human being should work hard.
2: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ఎ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
2: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్
2: సత్యసాయి సంస్థలు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
2: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ
2: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు కనుక ప్రతి మానవుడు కూడా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలి
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్
2: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం

0: On the other hand, you should not move about as your mind guides you.
1: నీవు విచారణ శక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు.
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
1: వర్క్. మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్.
1: దయ, ధర్మము, త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటురాయి.
0: కైండ్నెస్, గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man.
1: Anyayamu, akramamu, swarthamu, ahankaramu, asuya, ivanni kudunu lobhi yokka lakshanalu.
0: Injustice, causing hurt to others, ego and pride, these are the qualities of a greedy person.
1: Parulanu eppudu kudunu manam nindinchakoodadu, idi maha paapam.
0: We should never blame others, this is the greatest sin.
1: Neelo unnatundi durgunalu neevu chakkadidduko.
0: You correct the bad qualities which are present in
1: you. కావలసినటువంటి దుర్గుణాలు పెట్టుకుని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: విత్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ, వాట్ రైట్ హ్యావ్ యూ టు ఫైండ్ బ్లేమ్ ఇన్ అదర్స్?
1: నీ యొక్క దుర్గుణాలు నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలు నీవు అభివృద్ధి పరచుకో.
0: కరెక్ట్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ యువర్ గుడ్ క్వాలిటీ.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి నొందుతుంది.
0: దెన్ హ్యూమన్ నేచర్ ఇన్ యూ కెన్ ప్రాస్పర్.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ. సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందుకు ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి.
0: On this fruit of life, there is a skin which we may call the desire.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: We will have to remove the skin of desire.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ, అహంకారము, కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: When we go inside the fruit, there we find jealousy and ego in the form of seed.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి అహంకారం అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోన్.
0: వెన్ యూ రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్ అండ్ వెన్ యూ రిమూవ్ ది సీడ్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: దీనిని ఉపనిషత్తునందు రసోవై సహాన్.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యూ కెన్ ఎంజాయ్ ది రస, ది జ్యూస్ ఇన్ ఇట్. దిస్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ ది ఉపనిషత్ రసోవై సహ.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశంలో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: డూ నాట్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫూలిష్ ఐడియా దట్ వీ విల్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ సమ్ టైమ్ వెన్ వీ రిటైర్ సమ్ టైమ్ లేటర్ వై వైల్ వీఆర్ యంగ్.
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: ఆఫ్టర్ రిటైరింగ్ వాట్ ఈస్ ది సర్వీస్ యూ కెన్ డూ? యూ విల్ హ్యావ్ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag
1: you out,
0: when your relations say that there is no further use, this man is going to die, put him outside
1: the house.
0: When your wife and children cry loudly, then is it possible for you to utter the name of Hari?
1: No. Sari ainatvanti kaadu. Sharirikanga, manasikanga, anni vidhamulainatvanti yokka drudhatvamto undinappude manam service cheyali.

0: This is not possible. When your body is strong, when your mind is strong, we should do service.
1: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
0: We should control our organs.
1: మన యొక్క శక్తినంతా కూడా సమాజ సేవలో దారవేయాలి.
0: We should use all our strength in the service to the community.
1: కనుకని సత్యసాయి సేవలయందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
0: That is why in the Satya Sai organizations, in the belief that service to man is service to God.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: In such service, our relationship will be promoted.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: Human nature also will become one single human.
1: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: What we see in diversity, we will feel it as unity, one.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is true human quality.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: We should not diversify and make one thing into so many pieces.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో సత్య భావంతో అనురాగ భావంతో సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: So at least from today, with peace in your mind and with firmness and with forbearance, I am hoping that you will experience divinity in the community, and I am blessing you, and I am bringing this discourse to a close.
1: Prema mudita manasika.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రజెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్క,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్ 12.
0: నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిజ్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు గో టు అప్లై ఫర్ లీవ్ టు హిజ్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: ది బ్రదర్ అప్రోచ్ ది హెడ్ మాస్టర్, అప్లైడ్ ఫర్ క్యాజువల్ లీవ్, informing that satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: the primary school officer Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take satyam not merely to Ballari,
0: nan adaganakkarledu,
1: take him anywhere, you don't need my permission
0: ani adigi.
1: So saying,
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagwan stayed at the residence of the chairman of the corporation.
0: Akkadi nunchi chaala samipanga untunnadani విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మరి లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanna velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kodanu santoram
0: maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: ఈ కాట్ హోల్డర్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు,
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్ రాజు యూఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యూఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఏ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు, కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్ హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద కాన్ of corporation, a big man, don't show any disrespect towards him, accept it, he said.
0: Nen adi vesukoni school ku pothunnanu.
1: With the collar Swami was moving to school.
0: Hampi nundi vachi school ku arugochu baba collar pin akata jari kanapadaledu.
1: Returning from Hampi wearing the collar, why baba was
0: pushing the school, kaligenu naadu.
1: This pin dropped on its way, which is not seen.
0: ప్రపంచంగా సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచ సంబంధమంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్స్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుంటున్నది.
1: విత్ ద స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరు ఇద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు should report immediately.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషంరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషంరాజు.
0: వారిద్దరిని తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్, లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్, ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళుతాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాజ్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum mem vastamani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetuvanti pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ cried.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పల్లెకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకు నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్న డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: టిఎస్ఎల్సి అని.
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 195
0: వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒక్కో చోట కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: బికాస్ ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: వాళ్ళకి నేను చెప్పాను
1: స్వామి
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్ల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరిది 100, ఒకరిది 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవ కొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరములు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరీక్ష అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్ డైడ్.
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: విద్యాసత్రుల్లో చేర్చినారు. ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు. మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చి ఆసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: అక్కడ పోతాని రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు ఏడ్చినాడు పాదాల పైన పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హవ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave one acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: At that time, these two classmates came to Bhagavan in the form of two little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలునేటువంటి ఆమె.
1: There was the sister of మైసూర్ మహారాజా.
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: These two puppies, two small dogs, are named Jack and Jill.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవరు కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుంది అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టాంబ్.
0: సరే కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాబ్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి.
0: ప్యాలెస్
1: స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: స్వామి గేవ్ ఏ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టపర్తి.
0: అందువల్లనే పుట్టపర్తిని నేను ఇక్కడ పెద్దదిగా భవనం పెట్టి వచ్చే భక్తులకి అందరికి అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
0: అప్పుడే ఈ యొక్క చిన్న కొట్టం ఉండటం మంచిది కాదని,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodadani,
1: that it's not good to be near the village.
0: Maharaja Menamama,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma
0: veellandaru ee pradeshaniki vachi kolta veskoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: ద మెడ్రాస్
1: ఆర్యన్
0: రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపురి మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. They have decided that Swami should not be
1: here until construction is over.
0: ప్రతి ఒక్కటి కూడా నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్ టు
0: ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any in fact.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళ మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్ దే స్ట్రగుల్ హార్డ్ పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూర్.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హ్యాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రదాయంతో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagara.
0: Venkamagaru eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teesukochetunti vaaru.
1: Venkamagaru used to make food for Bhagavan Swami.
0: Tarvata kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu.
1: Meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: Same thing had happened to Parvatamma there in
0: Bangalore. Ante unconsciously vachindi.
1: She also came there unconscious.
0: Vachetappudiki
1: when she came there
0: nenu vellaru ikkiki.
1: Swami went
0: Parvatamma, there Parvatamma annanu.
1: Swami said Parvatamma, Parvatamma.
0: Aami kuda ante kannulu terchindi.
1: She opened her eyes.
0: కంటి దారి కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: Their lives are liberated.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: Though she is not physically anyway related, she has got that mental affinity.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్ట నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఎవరు అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమని అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవే.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నేను ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖసుందరం చూడాలని.
1: షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకొని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాళ్ళ తల్లిగారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ యాంట్స్.
0: డెడ్ బాడీ.
1: డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మా అన్నాను.
1: స్వామి సెడ్ సుబ్బమ్మా.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి ఉంటుంది దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
0: ఈ నీళ్లు త్రాపించి
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటి దారి కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
1: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: That's how Subbamma breathed her last.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: Like this, Swami never went back on the promise.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: Subbamma served a lot.
0: కృష్ణ అవతారం లోపల
1: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
0: దేవికి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీలో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
1: Because there was some enmity among them.
0: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
1: She should not go over here, nor this lady to other house.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి,
1: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ది విండోస్.
0: వాళ్ళు ఇద్దరు అంత ప్రేమగా ఉండేటువంటి వాడు.
1: దే వర్ సో ఇంటిమేట్, ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్, హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే, ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగానా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరినీ సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని?
1: What is that you want?
0: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఎవర్ రుణము
0: నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: రుణ విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ యూ ఫర్ సంబడీ.
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్స్.
0: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
0: అని 500 రూపాయలు.
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ది 12th day లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్డ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
0: Inka Eeswaramma.
1: Then Eeswaramma.
0: Summer course jarugutondi Bengaluru lo.
1: It was a summer course time in Bangalore.
0: Summer course ku vachese Swami ekkada undado akka nenu raavali.
1: She has a determination to follow Swami wherever he goes.
0: Summer course vachindi.
1: It was summer course time.
0: Aa pillalu aa iddaru andaru vachunte vaallandini chusi aanandinchetundi.
1: She was so happy watching students there.
0: Vaallandiki bhojanam chesapudu neellu kuda posi taapadaniki pichedi.
1: She also served water to students at the time of dying.
0: Maa kaalamlo mem eppudu itla cheyaledu.
1: We never did like this.
0: Ee Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
1: Swami gave us this fortune of witnessing what all
0: the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Okanaadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalki andarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa went Venkamma undedi.
1: And Venkamma was by her side.
0: Appudu Venkamma ayamukanta chusukunteetundi.
1: Venkamma was, I mean, she used to attend on her.
0: Anta chesin tarvata taambulam danchukoni tineetundi paapam.
1: And then she made
0: Paanilu
1: a palm, and that beetle nut has to be crushed and made to pieces.
0: Adi kottukoni shabdam istundadi paiki naaku.
1: And that sound was heard by Bhagwan.
0: Kinda nunchi swami swami swami ani pilichindi.
1: Right from the downs one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: ఈ సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికీ టిఫిన్ ఒడ్డిస్తున్నారు.
1: అండ్ ఆల్ ద బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
0: కూడా టిఫిన్ చేసింది.
1: షీ టు హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.

0: అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తలనొప్పో కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: అట్లే పోయారు.
1: And both of them left like
0: that. కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so
0: sacred.
1: అదే విధంగా
0: రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాళ్ళకి చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ పరేష్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 7 13 7
1: Age 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ టూ పేర్స్ డ్రెస్సెస్ మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది కానీ మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమి పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. ఈ ఇంటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
0: నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడి సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా.
1: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈ నాటి వరకు ఎవ్వరికి కూడాను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోక సమస్త సుఖినో భవంతు.
1: So the whole world should be happy is the desire of Bhagavan.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be happy.
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: All should live in safety and security.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: This has been the principle of love propagated by Bhagavan.
0: నా పెద్ద ప్రాపర్టీ
1: the biggest property of Swami
0: Swamiji పిల్లలు
1: or the children students.
0: ప్రైమరీ స్కూల్
1: ప్రైమరీ స్కూల్
0: కాలేజీ
1: కాలేజ్
0: హైయర్ సెకండరీ స్కూల్
1: హైయర్ సెకండరీ స్కూల్
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడాను ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లచేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 20th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamaina puttu nenu eppudu janmadinotsavalu eppudu nenu cheskonu.
1: This has not been observed nor celebrated before.
0: Kaani ee bhaktulu nannu ooruke undani varu.
1: But devotees won't leave him at that stage.
0: Swami idi birthday.

0: బట్ ఇది చేయాలి అది చేయాలంట నాకు ఏది ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ప్రిఫర్ నార్ లైక్ బట్
0: అందరి ఆనందమే నా బర్త్డే.
1: యువర్ బ్లిస్ ఈజ్ ద బర్త్డే ఆఫ్ భగవాన్.
0: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
1: దేర్ ఇస్ నో సెపరేట్ బర్త్డే
0: సెలబ్రేషన్. నా బర్త్డే
1: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
0: ఆల్ ఆర్ వన్ బీ అలైక్ టు ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్ బీ అలైక్ టు ఎవ్రీవన్.
0: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈస్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಘನ ಏಕ ರಾಮ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಘನ

0: పొందుచుండినా విశ్వమెలగులుండు విశ్వవిభుని మైత్రి విడతీయరానిది. వినుడు భారతీయ వీరసుతుడా, విశ్వం విభుని మైత్రి విడదీయరానిది. వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ యూనివర్స్ ద గాడ్ షైన్స్ విత్ ఆల్ హిస్ రిస్ప్లెండెన్స్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ఈజ్ ఇన్సెపరబుల్. They are one and the same. Listen to this word, the Son of God.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Inadu Pavitramena Divyamena Bhavyamena Nutaramena Kerala Varaki Onam.
1: Today is a sacred, divine day of festival, Onam, for those that belong to the state of Kerala.
0: Onam anaga aneka rakamulainatundi attamulu bodhistuntaru kani adi kadu.
1: Onam is interpreted in different ways. Actually, none of them are correct.
0: Bahya reetilo భౌతికమైన దేహములకు పరిశుద్ధము గావించుకోవటము, దీనికి అభ్యంగ స్నానం గావించటము, నూతన వస్త్రములు ధరించటము, ఈ విధంగా మాత్రము చేస్తుంటారు.
1: వీ అబ్జర్వ్ దిస్ ఫెస్టివల్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ బై వేరింగ్ న్యూ క్లోత్స్ అండ్ హ్యావింగ్ సెలబ్రేషన్ ఆఫ్ దట్ సార్ట్, బట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ.
0: నూతన వస్త్రములు ధరించుకోవటమే కాకుండా నూతన ఆహారము కూడా స్వీకరిస్తుంటారు.
1: దే నాట్ ఓన్లీ పుట్ ఆన్ ద న్యూ డ్రెస్, దే విల్ ఆల్సో హావ్ ఎక్స్ట్రా డిషెస్, డెలీషియస్ ఐటమ్స్.
0: తల్లి బిడ్డలు చేరి కుటుంబ పోషణకై అనేక రకములైనటువంటి యొక్క ఉత్సవాలు జరుపుకుంటుంటారు.
1: ద హోల్ ఫ్యామిలీ, ది మదర్ అండ్ చిల్డ్రన్ జాయిన్ టుగెదర్ ఇన్ అబ్జర్వింగ్ దిస్ ఫెస్టివల్ విత్ ఆల్ ఫెస్టివిటీ.
0: కొంతమంది దేవాలయములకు వెళుతుంటారు.
1: సమ్ విజిట్ టెంపుల్స్.
0: ఈ దేవాలయముల లోపల ముఖ్యంగా కృష్ణ దేవాలయము చాలా ముఖ్యము.
1: ఆఫ్ ఆల్ ద టెంపుల్స్ దే విజిట్ కృష్ణాస్ టెంపుల్.
0: అనేక మంది అనేక విధములుగా కొన్ని దినములంతా కూడా రామాయణం పారాయణం చేస్తుంటారు.
1: There, for a number of days, they go through the sacred text, Ramayana.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క కార్యములకు మూల కారణము ఇదియే.
1: This is the inner significance, the sanctity behind the celebration of this festival.
0: కనుక ఓణమనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క దివ్య నామస్మరణ గావించుకుంటూ దివ్య దర్శన నిమిత్తమై దివ్య ప్రాణ నిమిత్తమై అనేక రకములైనటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తుంటారు.
1: Therefore, on this day of Onam, the chant the glorious matchless name of God, and to sustain their living, they undertake so many other activities.
0: పూర్వము ఆ దేశమునకు చక్రవర్తి ఉండేటువంటి వాడు.
1: Earlier, that was ruled by an emperor.
0: ఆ చక్రవర్తి ప్రజలను అనేక రకములుగా ప్రేమిస్తూ విశ్వసిస్తూ వారి సేవలు చేస్తూ వచ్చాడు.
1: The emperor reposed full faith in his subjects and he took care, every care of them with love.
0: అతనే బలి చక్రవర్తి.
1: And he is Emperor Bali.
0: ఆ బలి చక్రవర్తి పైన అనేక రకములైనటువంటి ఆశలు పెట్టుకుని ప్రజలంతా జీవిస్తూ వచ్చారు.
1: పీపుల్ హ్యాడ్ వెరీ హై హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ on the rule of Emperor Bali and they carried on their life.
0: అతను అనేక యజ్ఞములు గావించేటువంటి వాడు.
1: Bali performed many spiritual rites, yajna.
0: కానీ ఈ సమయం నందు గొప్ప యజ్ఞం గావిస్తూ వచ్చాడు.
1: It was the time when he has undertaken a most important yajna.
0: ఆ యజ్ఞం నందు ప్రజలకు చాటాడు. ఎవరికి ఏది ఇష్టమో వారు కోరుకోవచ్చు, తప్పక వారికి నేను అందిస్తాను అని ప్రామిస్ చేశాడు.
1: It was widely publicized that anyone can go over there to the spot where yajnam is performed and whatsoever they ask for would be granted and given.
0: ఇది విన్నటువంటి యొక్క వామనమూర్తి చిన్న వేషం వేసుకుని తాను కూడా ఒక కోరిక పైన అక్కడికి హెచ్చరించాడు.
1: Having come to know this news, Vamana also came over there to the spot with a desire.
0: ఈ వామన వస్తుండగా చాలా చిన్నటి ఉండేవాడు. తేజస్సు, కాంతి, ప్రకాశము తేజరిల్లుతూ వచ్చేటువంటిది.
1: Vamana is so young, with all the radiance, with all the brilliance, with all the light, aura around him.
0: టెంకాయ ఆకుల యొక్క గొడుగును పట్టుకుని తాను చిన్న పిల్లవాడిగా నడుచుకుని వస్తున్నాడు.
1: Carrying an umbrella of palm leaves, he was walking forth, proceeding towards that yajna.
0: దీనిని ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి యొక్క రత్నమాత అనగా బలిచక్రవర్తి యొక్క కుమార్తె ఆమె చూచింది.
1: This scene was noticed by the daughter of Emperor Bali.
0: చూచి, ఆహా, ఎవరి తేజస్మృతి, ఎవరి కాంతి కలిగినటువంటి వ్యక్తి అని ఆశ్చర్యపడదు.
1: She was very much surprised watching the beauty, the light, the aura around that Vamana.
0: ఇట్టి కుమారుడు నాకు కలిగితే ఎంత ఆనందంగా ఉండు అని ఆశిస్తూ వచ్చింది.
1: She also felt at that moment that had she been blessed with a boy of this type, that you should be very much gratified.
0: ఇట్ట ఎవరెవరికి వారు విచారిస్తూ ఉండగా వామనమూర్తి స్టేజ్కి ఎక్కాడు.
1: As everyone started entertaining their own thought, Vamana got up to the dais.
0: బలిచక్రవర్తి లేచి అతనికి గొప్ప స్వాగతం ఇచ్చాడు.
1: Emperor Bali got up and welcomed Vamana.
0: కూర్చొని పెట్టుకుని అనేక రకములైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు.
1: He made him sit and started conversing with him.
0: కడపటికి మీరు ఎందుకోసం వచ్చారు, దేన్ని ఆశించి వచ్చారు అని ప్రశ్నించాడు.
1: Towards the end, Emperor Bali asked, "What is it that brought you here? What is it that you want?"
0: అయ్యా, టెంపరల్ మాకు ఏ ఒక్కటి అక్కడ లేదు, మూడు అడుగులు భూమి నాకు ఇచ్చేస్తే చాలు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు గ్రాంట్ మీ 3 ఫుట్ స్టెప్స్.
0: ఇంతేనా అని తాను చాలా ఆశ్చర్యంగా పడిగాడు.
1: అండ్ బలి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 3 ఫుట్ స్టెప్స్.
0: సరే, తీసుకోండి అన్నారు.
1: హి సెడ్, yes, granted, you can have it.
0: అతను ఒక అడుగు వేసేటప్పటికి ఆకాశం అంతా చేరిపోయింది.
1: విత్ వన్ స్టెప్ హీ కుడ్ ఆక్యుపై ద హోల్ ఆఫ్ ద స్పేస్.
0: రెండవ స్టెప్ కు భూమంతా నిండిపోయింది.
1: ద సెకండ్ స్టెప్ హీ ఆక్యుపైడ్ ది ఎంటైర్ ఎర్త్.
0: మూడవ స్టెప్ కు వేరీ స్పేస్ అనేటప్పటికి తాను చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Bali was astonished.
0: Swami, నేను అడిగినది 3 అడుగులే, కానీ 2 అడుగులు మీరు ఆక్రమించారు. కానీ ఈ ఒక్కొక్క అడుగే ఇంత పెద్దదిగా ఉండినప్పుడు ఇంకొక అడుగు ఇంకెక్కడి నుంచి నేను తెచ్చేది?
1: Swami, you asked for just 3 footsteps. With one you occupied the space, with another the entire earth. Where else can the 3rd footstep would be offered to you?
0: ఆ మూడవ అడుగు మా తలపైన పెట్టాడు.
1: లెట్ యూ టేక్ ద 3rd footstep బై ప్లేసింగ్ యువర్ ఫుట్ ఆన్ మై హెడ్.
0: ఆ తలపైన పెట్టేటప్పటికీ మీరు అనుకోవచ్చు అతను పాతాళలోకమునికి ఎట్టపోయాడు అని. ఒక స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, అంత బలవంతపుగా ఉండినప్పుడు, రెండవ స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, మూడవ స్టెప్ కూడా అంతనే ఉంటుంది కదా.
1: యు మే బి సర్ప్రైజ్ టు హియర్ దట్ బలి ఇస్ సెంట్ టు దట్ నెదర్ వరల్డ్. యు కెన్ ఆటోమేటికలీ ఇమాజిన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ సో, ఫస్ట్ వన్ సో మైటీ, ద సెకండ్ వన్ సో సో బిగ్, ద థర్డ్ వన్ ఆల్సో టు బి ఈక్వల్లీ ప్రపోర్షనలీ ప్రపోర్షనేట్లీ.
0: తలపైన పెట్టేటప్పటికి స్త్రీ పాదాల్లో దిగారు.
1: When he has kept his third, the foot on his head, he was put down to the nether world.
0: Inte kaakunda deeniki kaaranalu kuda lekapoyaru.
1: Besides this, there are reasons also behind.
0: Raju chaala goppa vaade.
1: The king no doubt is very great and noble.
0: Very great mind.
1: Yes, very great mind.
0: Athu goppa vineedu.
1: And he is a man of humility.
0: Athu vidheedu.
1: And the man of obedience.
0: Atanu chaala bhakti parudu.
1: He is highly devoted.
0: Kani konta ego udinadu.
1: However, he has got a trace of ego in him.
0: Bhagavantudu denaina sahinchadu gaani krodhamu ego ee rendu unnatuvanti vaanni pichukodu.
1: God may tolerate anything, but he will never tolerate anger and ego.
0: Emti ego?
1: What's this ego?
0: Den pain chuchi ni deham pain chucha leka manasu pain chucha leka buddhi pain chucha leka indriyam pain chucha aasti pain chucha kaadu kaadu. Ego kevalamu lopala durgunam.
1: Why are we egoistic? Is it because of the body, the mind, intellect, senses, properties, positions? No. The ego is backed by the evil behavior, evil tendencies within you.
0: Lopara manavunaku manchi gunamuni ichadu panchavadyu.
1: In fact, God has gifted precious valuable qualities to man.
0: Satyamu dharmamu shanti prema ahimsa ee aidu gunamunu manchi pavitramaina gunamuni ichadu.
1: God has blessed the humanity with most precious values like truth, righteousness, peace, love and non-violence.
0: What you benchko?
1: You have got to develop them.
0: Aa panchabhootam nu nu ekkada chuchina kuda panchabhootam ade.
1: You will be noticing the five elements everywhere.
0: Bhoomi aakasham ante kuda nu sarvatra vyapinchinavi aa panchabhootam ade.
1: Only these five elements are spread all over, everywhere.
0: Andulo ye okkateina kuda nu teesko.
1: Except it is one among them.
0: Kani ego, anger, jealousy, ilanti vanta kuda nu animal qualities.
1: In fact, anger, ego, jealousy, they are animal qualities.
0: The animal qualities pettukunnatunte vaadu manavude avutadu.
1: With animal qualities in him, how can you call him a human being?
0: Manava anaga sadgunamuto cheyina vaadu.
1: The very word manava, human being, means the one endowed with virtues.
0: నువ్వు సత్యాన్ని జయించు.
1: Win over truth.
0: Truth is God.
1: Truth is God.
0: లవ్ని నువ్వు సాధించు.
1: Acquire love.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఇంకా ఇలాంటివంతా నీవులో ఉంటున్నప్పుడు ఆ పవిత్రమైన వాటిని నీవు బయటకు తెప్పించుకోనుకుంటున్నా. నీవు కేవలం అంతర్ముఖమైనటువంటి వాటిని పుసిపెట్టి బహిర్ముఖమైనటువంటి వాటిని నీవు ఫాలో చేస్తున్నావు.
1: You are covering all those innate, immanent, latent, sacred qualities within you, and you are not expressing them out. You are not manifesting. You are carried away by the external bad qualities.
0: Better to stay in a pete.
1: If you just watch it, it is an iron safe.
0: Kani iron safe. Safe iron safe is kani. Lopala unnatundi viluvainatundi vajradu.
1: Outwardly, it is an iron safe, but inside are present most precious diamonds.
0: కనుక నీవు పెట్టి కాదు వెలువ ఇచ్చేది.
1: ఇట్ ఇస్ నాట్ ఐరన్ సేఫ్ దట్స్ వాల్యుబుల్.
0: పెట్టిలో ఉన్నటువంటి నగలకు నీకు విలువ ఇస్తున్నా.
1: ది జ్యూవెల్స్ విత్ ఇన్ ది ఐరన్ సేఫ్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కనుక ఈ పాంచభౌతికమైన దుర్బలము ఈ కాయము అంత్యమయ్యేటువంటిది. దుర్బలమైన కాయము.
1: ది బాడీ ఇస్ సో వీక్.
0: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: వెన్ ఇట్స్ గోయింగ్ టు డ్రాప్ నోబడీ కెన్
0: శత వర్షముల దాకా విధవ చెప్తుంది కానీ
1: Though it is said that you will live for long, you can never be carried away by that maxim.
0: Bajamando,
1: as a childhood,
0: take a mudamiyando,
1: or old age,
0: mudamiyando,
1: or advanced
0: age,
1: or
0: at any time.
1: When you are going to leave this world, no one can say.
0: It 20 astiramena, asasitamena, temporary devahani namukunnao.
1: You have got full faith in this body, which is temporary, which is ephemeral, which is momentary.
0: Tumunantalo turipovo tumiditello tolu bomma.
1: After all, this is a puppet that can be dropped within a moment of time, like a flash, any moment.
0: Alanti dinipai namukunnao gaani, nu lopala pettinatundi.
1: You have faith in this body, but you do not realize valuable sin.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: The most precious valuables contained within this iron safe of the human body are the human precious values like truth, righteousness, peace, love, and non-violence.
0: Yavarnayin adugu, kotisun paini vadugu, aya, nikanni unnai. Shanti unda ante no shanti.
1: You go to anybody, even a millionaire, you tell him you have everything in this life, but do you have peace? He says, I have no peace.
0: Naaku anni unnai kaani peace ledu.
1: He says, I have everything, but I don't have
0: peace. Kartuchina pieces unnai.
1: Everywhere there are only pieces.
0: Kaani peace ledu.
1: But there is no peace.
0: Attidi neelone unnadi.
1: That peace is within you.
0: నీలో ఉన్నదాన్ని నీ వెతుక్కో.
1: యు సర్చ్ ఫర్ ది పీస్ విద్ ఇన్ యు.
0: అది నీ యొక్క కర్తవ్యము.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: ఆ కర్తవ్యాన్ని విసర్జించి నీవు కేవలము తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క కోరికలకు కోరుతూ వస్తూ ఉన్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ దట్ సీక్రెట్ డ్యూటీ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ది పీస్ విద్ ఇన్ యు. బట్ యు ఆర్ క్యారీడ్ అవే బై మీన్ లో టెంపరరీ physical desires.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క గుణములను నీవు సాధిస్తే నీవు పర్మనెంట్ గా నువ్వు శాంతిగా ఉంటావు.
1: When once you acquire these permanent sacred values, you'll be peaceful throughout permanently.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువసున్నా.
1: Without these basic values of truth, righteousness, peace, love and non-violence, all the education that you have is just the value of a zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులు నేను పదముసుకున్నా.
1: Without peace, righteousness and love, the high positions that you occupy also are of no value, zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా.
1: Without truth, righteousness, peace and love,
0: దుఃఖము నన్ను సుమ్మస్తున్నా.
1: All the pleasure you expect, you proclaim, is also just nothing.
0: కనుక సత్య ధర్మ ప్రేమ శాంతులే మనకు నిజమైనటువంటి పర్మనెంట్ ఆస్తి.
1: Therefore, the truth, righteousness, peace and love constitute your real property.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆ కేరళ స్థానంలో పూర్వము ఇట్టి పవిత్రమైనటువంటి గుణములు కలిగి,
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ పీపుల్ హ్యాడ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్,
0: ఆరాధిస్తూ ఉండేటువంటి వారు,
1: అండ్ దే అడోర్డ్ held these values in esteem.
0: ఎప్పుడు చక్రవర్తిని పాతాళ లోకమునకు దుక్కిరో,
1: that moment when this emperor Bali was sent to the netherworld,
0: అది కారణం ఏమిటి? అతని ఎందున్నటువంటి ఈగోను తొక్కివేశారు.
1: Why? The reason is he was egoistic.
0: ఆ egoistic పోయినప్పుడు అందరూ కూడా కన్నుదించారు.
1: When their ego is gone, people could open their eyes.
0: కనుక ఇప్పుడు కూడాను ఆ కేరళ దేశము చాలా ప్రశాంతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పచ్చని తోరణంతో నిండేటువంటి.
1: భగవాన్ డిక్లేర్స్ దట్ ఈవెన్ టుడే కేరళ ఇస్ హైలీ సీక్రెట్ విత్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ ప్రాస్పెరిటీ అండ్ గ్రీనరీ అరౌండ్.
0: ఎప్పుడు చూసి ప్రతి మానవుడికి ఏదో కొన్ని చింతలు ఉంటాయి.
1: మ్యాన్ విల్ హ్యావ్ సమ్ వరీస్,
0: కానీ కేరళ ప్రజలకు ఎక్కువ చింతలు లేవు.
1: పీపుల్ ఆఫ్ కేరళ హ్యావ్ నో వరీస్ ఎట్ ఆల్, నాట్ దట్ మెనీ.
0: లౌకికమైనటువంటి యొక్క వాంఛలు చాలా తక్కువ.
1: People of Kerala have very few worldly desires. All the people of Kerala lead a life in perfect harmony, unity and perfect cooperation. They may face certain challenges and problems on the way, but they'll brush them aside.
0: ఇదంతా పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇదంతా పెద్ద వ్యాధి తీసుకోకూడదు మనం.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ పర్మనెంట్.
0: కనుక కేరళ ప్రజలు చాలా నిర్మల నిశ్చల నిస్వార్థపరులు.
1: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ ప్యూర్ అన్పొల్యూటెడ్ స్టెడీ అన్వేవరింగ్ సేక్రెడ్ అండ్ గుడ్.
0: వాట్ వాటిని మనం స్వాధీనం చేసుకుని మనం వారిని ఫాలో చేయాలి.
1: వీ హావ్ టు థింక్ ఆఫ్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ దెమ్ అండ్ వీ హావ్ టు ఫాలో దెమ్.
0: వారికి ఎంత కష్టములు ఉండినప్పటికీ పొద్దున సాయంకాలము విభూతి పెట్టుకునక దేవాలయంలో పోక ఉండలేదు.
1: దే మే బి టైడ్ అప్ విత్ వర్క్ ఫైట్ వర్క్ బట్ దే నెవర్ లీవ్ ద డే వితౌట్ విజిటింగ్ ఎ టెంపుల్ వితౌట్ హ్యావింగ్ విభూతి ఆన్ దేర్ ఫోర్హెడ్.
0: ఇట్టి పరిస్థితులు ఎందుకు కేరళ స్టేట్ కమ్యూనిస్ట్ బేస్డ్ అంటారు.
1: బట్ అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ యెట్ ఇట్ ఈస్ ఎ కమ్యూనిస్ట్ స్టేట్.
0: కమ్యూనిస్ట్ కాదు.
1: నో,
0: కమ్ యూ నెక్స్ట్.
1: కమ్యూనిస్ట్ మీనింగ్ కమ్ యూ నెక్స్ట్. కమ్ యూ నెక్స్ట్
0: ఇది వారి అందున్నటువంటి యొక్క ఎప్పుడు వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి భావాన్ని.
1: దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ the sacred thoughts, feelings and sentiments that they have in them.
0: ee naadu aneka mandi aneka vidhamuga prati devalayamlentu kodunu poi namaskaristuntaru.
1: This day you will find everyone visiting a temple offering their obeisance to the deity.
0: Balakrishnuni mandiraniki chaala adhikanga pothuntaru.
1: Many people go and visit Krishna's Balakrishna's temple.
0: Akkade poi aneka rakamulaina petti paatalu paadukuntu వారు ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దే ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ కృష్ణాస్ టెంపుల్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపలనే చాలా మంది కొంతవరకు మార్పు చెందుతుంటారు, కానీ పూర్వం అటు మార్పు లేదు.
1: టుడే వీ మే ఫైండ్ సమ్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద మోడర్న్ వే ఆఫ్ లైఫ్ బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. ఇట్ వాజ్ ట్రెడిషనల్.
0: వాళ్ళు ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ వర్ ఆల్వేస్ స్టడీ.
0: వాడు పవిత్రమైన హృదయాలతో ఏదాన్ని కోరినా మంచిని కోరుతుంటారు.
1: విత్ సేక్రెడ్ హార్ట్స్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే డిజైర్ దట్ వాస్ ఆల్ అవుట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
0: భగవంతునికి కష్టమైనటువంటి కోరికలు ఏమాత్రము వారు ఆశించరు.
1: దే డోంట్ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ దే డోంట్ ఆస్క్ ఫర్ సచ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్.
0: లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: దే ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఇట్టి గుణం కలిగినటువంటి కేరళ ప్రజలను చాలా ఉత్తముడు.
1: ద పీపుల్ ఆఫ్ కేరళ విత్ దీస్ క్వాలిటీస్ ప్రేయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ దే ఆర్ రియలీ గ్రేట్ అండ్ నోబుల్.
0: వాళ్ళు నిజంగా మనం విచారించి చూసినప్పుడు వారి హృదయంలో ఎట్టి పవిత్రమైన భావం ఉన్నవో ఎవరూ చెప్పలేరు.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ If you understand them, none can estimate, none can understand the sacred qualities within them.
0: Kanuka Kerala prajalu ayyo maaku inke evaru eppudu staru ani prashninchaaru.
1: The people of Kerala were very much sad because Emperor Bari left them. They wanted to have his company again.
0: Prati samvatsaram kuda vachi mimmini nenu chusipothanu.
1: Bali promised that you'll come back to Kerala. Once every year, visit them.
0: అది ఈ ఓణం.
1: That is this day of Onam.
0: కనుక దేనికి అది ఏ విట్నెస్.
1: Each one stands as a witness.
0: మూర్ఖంగా పోకూడదు.
1: We should not be foolish.
0: వివేకంగా విచారణ చేయాలి.
1: We should exercise our discrimination.
0: ఆ డిస్క్రిమినేషన్ కూడాను సరైన డిస్క్రిమినేషన్ చేయాలి.
1: We should exercise this discrimination This way, the fundamental discrimination.
0: మనం మూర్ఖంగా మనం బయలుదేరకూడదు.
1: We should not proceed in a foolish way.
0: కనుక మూర్ఖంగా బయలుదేరితే మనం మూర్ఖులం అయిపోతాం.
1: If you act foolishly, you are a fool then.
0: చదువుకోండి చక్కగా.
1: Study well.
0: స్టడీలో కూడా మంచితనం రావాలి.
1: You should be good out of studies.
0: స్టడీలో కాకుండా నడతలో కూడాను మంచితనం ఉండాలి.
1: You should be very good even in your behavior and conduct.
0: మన నడత చక్కని నడకగా ఉండాలి.
1: Your conduct should be perfect.
0: కనుక క్యారెక్టర్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: సో క్యారెక్టర్ ఈజ్ అ రియల్ ఎడ్యుకేషన్. క్యారెక్టర్ ఈజ్ అ రియల్ లైఫ్.
0: అది మనం దాన్ని సాధించాలి.
1: దట్ వీ షుడ్ బి ఏబుల్ టు అచీవ్.
0: అది కొంతవరకు మనుషులు ఒకరినొకరు చూసి కొంతవరకు ఇమాజినేషన్ చేసుకుంటుంటారు.
1: వాచింగ్ అవర్ వాచింగ్ ఈచ్ అదర్ వీ ఇమాజిన్.
0: ఈ ఫాలోయింగ్ షిప్ చాలా చాలా చెడ్డది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ ఫాలోయింగ్ ఈజ్ వెరీ బ్యాడ్.
0: బాయ్స్ సత్సంగత్వం చాలా అవసరం.
1: బాయ్స్ సత్సంగ గుడ్ కంపెనీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్ కంపెనీ ఓన్లీ కెన్ డెవలప్ డిటాచ్మెంట్. అవుట్ ఆఫ్ దిస్ డిటాచ్మెంట్ ఓన్లీ యుల్ బి గ్రోయింగ్ బియాండ్ దిస్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యుర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యుర్.
0: కానీ నీవు మంచి కంపెనీతో చేరాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ జాయిన్ ఆల్వేస్ గుడ్ కంపెనీ.
0: అలాంటి కంపెనీతో ఉన్నప్పుడు నీవు మంచివాడుగా తయారవుతావు.
1: వెన్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యూఆర్ బౌండ్ టు బి గుడ్.
0: ఈ మంచితనము మనం ఎక్కడ కొనుక్కోలేదు.
1: గుడ్నెస్ ఈజ్ నాట్ టు బి బాట్ ఫ్రమ్ ఎల్స్వేర్.
0: మన ఇండియా ఉన్నది.
1: గుడ్నెస్ ఈజ్ విదిన్.
0: మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద గుడ్నెస్ విదిన్ అస్.
0: చిన్న మొక్కను పెద్ద చెట్టుగా చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి.
1: ఎ స్మాల్ సాప్లింగ్ గ్రోస్ ఇన్ టు జైగాంటిక్ ట్రీ with all these steps, cautions that you take.
0: నా తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించాలి.
1: I should get a good name to my parents.
0: నా కంట్రీకి నేను మంచి పేరు తెప్పించాలి.
1: I should get a good name to my country.
0: మా సొసైటీకి నేను మంచి పేరు తెప్పించాలి.
1: I should get a good name to my society.
0: మంది హిందూ అని పేరు పెట్టాలి.
1: We have the name Hindu.
0: H-I-N-D-U. Hindu.
1: Hindu. H-I-N-D-U.
0: H-Humanity.
1: H-Humanity.
0: I-Individuality.
1: I means here is individual.
0: N-Nationality.
1: N-Nationality.
0: D-Devotion.
1: D-Devotion.
0: U-Unity.
1: U-Unity.
0: ఈ ఐదు అక్షరములకు సరి అయినటువంటి యొక్క నర్తన మనం నడుచుకున్నప్పుడే నిజంగా మనం మానవులు అవుతాం. హ్యూమన్
1: వెన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దీస్ ద స్పిరిట్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ వీఆర్ వర్ది టు బి కాల్డ్ హ్యూమన్స్.
0: ఈ హ్యూమన్ గా మనం ఉంటుంది, అనిమల్ గా మనం ప్రవర్తించడం చాలా పొరపాటు.
1: బీయింగ్ ఎ హ్యూమన్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్ టు యాక్ట్ లైక్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ గా కాకూడదు.
1: So we should never be an animal.
0: నేను మనిషి మనిషి మనిషి అని నీవు నీలో నీవు తర్కించుకుని వాదించుకోవాలి.
1: You should be convinced within yourself by repeating within you that I am a human being, I am a human being.
0: నేను మానవుడు.
1: I am a human being.
0: మానవత్వాన్ని నేను పోషించుకోవాలి.
1: I should develop human quality.
0: ఈనాటి మానవతా విలువనే లేకుండా పోతుండాలి.
1: Today there is no trace of human values.
0: ఎక్కడ చూసినా కానీ animal qualities.
1: Everywhere you come across animal qualities.
0: చూడండి, ఏ చిన్న షాపుకు పోయినా మీరు ఏ చిన్న మాటలు మాట్లాడినా ఎక్కడ పోయినా కానీ అంతా డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: ఇన్ ఎవ్రీ కాన్వర్సేషన్ ఎవ్రీ షాప్ ఇన్ ఎవ్రీ టైనీ సింపుల్ లిటిల్ థింగ్ యు ఫైండ్ ఓన్లీ మనీ దట్ మ్యాటర్స్.
0: ఇప్పుడు డబ్బుతో సంబంధం అయిపోయింది.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ.
0: ఏమి మనీ? మనీ కమ్స్ అండ్ గోస్.
1: What is money? Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: ఈ మొరాలిటీని మీరు పెంచుకోండి.
1: Therefore, develop morality.
0: ఈ మొరాలిటీని పెంచుకున్నప్పుడే మీరు మానవులుగా తయారవుతారు.
1: When once you develop this morality, you can be a true human.
0: ఇది కేరళ లోపల మనం ఎంతైనా సాధ్యమైనంత వరకు సాధించాలి.
1: This has to be attained, achieved in the state of Kerala.
0: కేరళలో ఈ మొరాలిటీ చాలా బాగా పెంచుకుంటున్నారు.
1: ఇన్ కేరళ దేర్ ఇస్ వెరీ హై స్టాండర్డ్ ఆఫ్ మొరాలిటీ.
0: వాళ్ళకు మనీ ఆశ కూడా ఉంది, మనీ ఆశ కూడా లేకపోలేదు.
1: నో డౌట్ దే డూ వాంట్ మనీ ఆల్సో.
0: కానీ ఇతర కంట్రీస్ కంటే చాలా తక్కువ.
1: బట్ దిస్ డిజైర్ ఫర్ టూ మచ్ ఆఫ్ మనీ ఈస్ కంపారిటివ్లీ లెస్ ఇన్ కేరళ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మంచితనాన్ని మనం నేర్చుకుని మంచిగా మనం బ్రతికి మంచి పేరును సంపాదించుకోవాలి.
1: Therefore, we have to learn all the goodness from them, and we should follow them, act accordingly, and get a good name.
0: ఈ గుడ్ నేమ్ నుంచి గాడ్ నేమ్ పోవాలి.
1: You reach that state, starting with this good name to God name.
0: అయితే మొట్టమొదట మనము ఫుడ్ ను చక్కగా చేసుకోవాలి.
1: First, you should have good food.
0: గుడ్ ఫుడ్ వల్ల గుడ్ హెడ్ వస్తుంది.
1: When once you partake good food, you'll develop good head.
0: Good head nunchi good God.
1: From that good head, you'll reach good God.
0: Kadani good God ni sampadinchalante good food undala.
1: To attain that good God head, you should have good food.
0: Ekkada chusthe pollution.
1: Today you are partaking polluted food.
0: Gari polluted.
1: Air pollution.
0: Water pollution.
1: Water pollution.
0: Food pollution.
1: Food pollution.
0: Hand pollution. Hand.
1: And pollution.
0: అన్ని పొల్యూషన్ గానే ఉంటుంది అది.
1: ఆల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
0: కానీ దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవడానికి తగిన సాధన చేయటమే భగవత్ ప్రేరణ.
1: ఇట్స్ గాడ్ హూ ప్రాంప్ట్స్ యూ ఫ్రమ్ విదిన్ టు ప్యూరిఫై ఆల్ దట్ ఈస్ పొల్యూటెడ్ అరౌండ్.
0: కనుకనే ఈ ప్యూరిఫికేషన్ చేసుకున్నప్పుడే మనం సరైన మానవులుగా తయారవుతాం.
1: When once you attain this state of purification, you can be a true human.
0: ఈ ప్యూరిటీని మనం సంపాదించినప్పుడే
1: then once you attain purity,
0: డివినిటీగా మారుతాం.
1: You transform yourself into divinity.
0: ఈ ప్యూరిటీని మనం యూనిటీగా మార్చుకోవాలి.
1: This purity has got to be converted into unity.
0: Unity, purity, divinity.
1: Therefore, unity, purity and divinity.
0: ఈ మూడింటి కూడా మర్చిపోకుండా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు ట్రెజర్ దీస్ త్రీ వాల్యుబుల్స్ విదిన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత వచ్చినప్పుడే మన దేశము మన భావము అంతా చక్క పడిపోతుంది.
1: వెన్ వన్స్ వీ డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ అవర్ ఫీలింగ్స్ వుడ్ బి సీక్రెట్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఎంతయో పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమిగా ఉండేటువంటి
1: Bharat has been the land of purity, land of sacrifice and land of spirituality.
0: Kani ee naadu chaala bhoganga maaripothundadi.
1: Today Bharat has become land of bhoga, the land of pleasure.
0: Tyagam kavali.
1: It is tyaga that is sacrifice necessary.
0: Tyagam ante emiti?
1: What is sacrifice?
0: Illu vaakali aalu biddalanu anta vadali kaadu.
1: Tyaga, sacrifice doesn't mean running away from your property and family responsibility.
0: Tyaga means nee yokka kama desires nunchi vachinatundi phalitanni tyagam cheyali.
1: Tyaga, sacrifice meaning sacrificing the results of your actions, the desires.
0: Aa pichi desires ni manam dooram cheyali.
1: Therefore we should distance ourselves from these mad desires.
0: Appude mana hrudayam tellati vastranga tayaravutundi.
1: Then our heart would be as bright as white cloth.
0: అప్పుడు వైట్ క్లాత్ గా తయారైనప్పుడే
1: and once it is white cloth bright,
0: అప్పుడే భగవంతుడు దీన్ని లైక్ చేస్తుంటాడు.
1: Then God will start liking this brightness.
0: భగవంతుడు ఏ దానిని ఆశించడు.
1: God doesn't expect anything from you.
0: అతనికి ఎట్టి ఆశలు లేవు.
1: He has no desire at all.
0: కానీ అన్ని ఆశలు మీవి.
1: All desires belong to you.
0: కనుక ఈ డిజైర్స్ మీరు మంచిగా మార్చుకుంటే భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు.
1: ట్రాన్స్ఫార్మ్ ఆల్ యువర్ డిజైర్స్ ఇంటు నోబుల్ డిజైర్స్, గ్రేట్ డిజైర్స్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ.
0: అప్పుడే మీ మనశ్శాంతి, మీ కుటుంబ శాంతి, మీ దేశ శాంతి, మీ సమాజ శాంతి అన్ని కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ యూ లివ్ ఇన్ పీస్. యువర్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ పీస్, ద కంట్రీ విల్ బీ ఇన్ పీస్, ద హోల్ వరల్డ్ విల్ లివ్ ఇన్ పీస్. పీస్
0: కనుక అన్నింటికంటే కూడా మనము వ్యక్తిగతమైనటువంటి యొక్క మన కుటుంబం శాంతిని చుక్కోవాలి.
1: Therefore, to begin with, You have to maintain peace within the family.
0: తరువాత మన యొక్క బంధుమిత్రులు ప్రేమించుకోవాలి.
1: Then we should expand to the near and dear, the relation.
0: తరువాత సొసైటీ చూడాలి.
1: Then we have to think of the society.
0: ఈ సొసైటీ ఇంత బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then society advances, progresses, the whole country would prosper.
0: కనుక దేశం యొక్క శాంతి కావాలనుకుంటే మొట్టమొదటి వ్యక్తి శాంతి కావాలి.
1: Therefore, if you want peace in this country,
0: individual
1: should live in peace.
0: Individual peace వచ్చినప్పుడే,
1: when there is individual peace,
0: world peace వస్తుంది.
1: There will be world peace.
0: కనుక ఇండివిజువల్ పీస్ ఏ లేకపోతే వరల్డ్ పీస్ ఎట్ వస్తుంది?
1: వితౌట్ ఇండివిజువల్ పీస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ ద వరల్డ్?
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అందరూ కూడాను మీరు దేశం యొక్క శాంతిని కోరాలి.
1: భగవాన్ వాంట్స్ యు టు ప్రే ఫర్ ద పీస్, డిజైర్ ఫర్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్.
0: మన భారతదేశం యొక్క పరిస్థితి ఎంతో గొప్పది.
1: భారత్ ఇస్ గ్రేట్.
0: ప్రాచీన కాలం నుంచి కూడాను ఈ యొక్క శాంతి కోసమని పాటు పడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ దిస్ కంట్రీ దట్ స్ట్రైవ్స్ స్ట్రగుల్ ఫర్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ ఈనాడు ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో బయలుదేరటం వల్ల ఈ వ్యామోహం చేత ఈ పీస్ అనేటువంటి పీసెస్ గా మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్నిజం దేర్ ఇస్ నో పీస్ బట్ వీ హ్యావ్ ఓన్లీ పీసెస్.
0: కనుక మనము ఈ పీసెస్ కాకుండా పీస్ గా ఉండాలి.
1: వీ షుడ్ నాట్ కమ్ డౌన్ టు లెవెల్ ఆఫ్ పీసెస్.
0: ఏ భాషనైనా నేర్చుకోండి,
1: యు మే లెర్న్ ఎనీ లాంగ్వేజ్,
0: కానీ హృదయంలో మాత్రం పీస్ ఉండాలి.
1: బట్ పీస్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: నీ మనసు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా కలపాలి.
1: యు షుడ్ బి హ్యాపీ మెంటలీ, యు షుడ్ బి జాయ్ఫుల్, యు షుడ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ స్మైల్స్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా మీరు క్యాస్టైల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ you should never bear castor oil face.
0: Navutu navutu undala,
1: you should always smile, smile, smile. Manchu
0: chetapiki chuchina varu kuda navvalu.
1: Those that you meet, they should also start smiling.
0: Kaluka manu navvi itaru navinchali.
1: So you should smile and make others smile along with you.
0: Manu aanandanga undi itaruku aananda parichali.
1: You should be happy and make others happy.
0: Kaluka ee vidhamainatuvanti yokka చక్కని గుణములు ఆనాడు భారతదేశంలో ఎంతనో కేరళలో సాధిస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అటైన్డ్ అచీవ్డ్ బై ద పీపుల్ ఆఫ్ కేరళ ఇన్ దోస్ డేస్.
0: ఇప్పుడు కూడా తక్కువేం లేదు.
1: ఈవెన్ నౌ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కానీ ఆర్థిక పరిస్థితిలో కొంతవరకు తగ్గి ఉంటుంది.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎకానమీ దేర్ ఇస్ లిటిల్ డిక్లైన్ ఇన్ ద స్టాండర్డ్.
0: కానీ హృదయం మాత్రం చాలా విశాలంగానే ఉంటుంది అది.
1: బట్ దే ఆర్ ఆల్ బ్రాడ్ మైండ్.
0: ఈ బ్రాడ్ మైండ్ నుంచి మనం ఎంతైనా మనం సాధించాలి.
1: విత్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఓణం అనేటువంటిది
1: దిస్ ఓణం
0: కేవలం బ్రాడ్ మైండ్ ను సంపాదించే నిమిత్తమై ఏర్పడినటువంటిదని మీరందరూ కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ సెలబ్రేషన్ ఆఫ్ ఓణం మెంట్
0: మనమంతా కుటుంబంగా ఆనందంగా ఉంటుంటే బయట కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది.
1: When we are all happy as a family, all the rest of the people in the vicinity would also be happy.
0: కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు.
1: All will be happy then.
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: కనుక దాంతో మీరు సాధించండి.
1: With that union with God, you can achieve anything.
0: అందువల్ల మీరు ఈనాడు అందరూ కూడా ప్రేమతో ఉత్సాహంతో అందరూ కలిసిమెలిసి హలో హలో హలో హలో హలో అని అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: ఆన్ దిస్ డే ఓణం విత్ ఆల్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఇంటిమసీ యూ షుడ్ గ్రీట్ ఈచ్ అదర్ హలో అండ్ లీడ్ ద లైఫ్ ఇన్ హార్మనీ యూనిటీ.
0: గుడ్ బై గుడ్ బై గుడ్ బై గుడ్ బై అని చెప్పి వీళ్ళకి పోతూ ఉండకూడదు.
1: డోంట్ సే గుడ్ బై అండ్ గెట్ అవే ఫ్రమ్ ది కంపెనీ.
0: అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: గుడ్ బై ఏ చెప్పకూడదు.
1: నెవర్ సే గుడ్ బై.
0: గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్
1: నాట్ గుడ్ బాయ్ బట్ యూ షుడ్ బి ఎ గుడ్ బాయ్.
0: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రతను మీరు పోషించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ క్వాలిటీ దట్ హైట్స్ ఆఫ్ గుడ్నెస్ సీక్రెట్నెస్.
0: కానీ ఇంకా కార్యక్రమం ఉంటున్నాయి.
1: దేర్ సమ్ ప్రోగ్రామ్స్ స్టిల్ లెఫ్ట్.
0: కానీ నేను ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని బాధించకూడదు.
1: Bhagavan doesn't want to take your time.
0: Time is very important.
1: Time is very important.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Come on, time waste is life waste.
1: So never waste time.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువలు. ఇన్ ది ఎన్క్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు

0: and the spear of Arjuna, kalvasa vidam, ani, oka vidamainatundi, visuguto, Arjunani, vimarsinchadu. He admonished Arjuna with the word kalvasa vidam very vehemently.
1: Kalvasa managa, తిరిగితనమని కాని లేక శోకమని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
0: కల్ముషమతం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ బిగ్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
1: అర్జున, ఈ శోకములకు ఈ తిరిగితనములకు కారణం ఏమిటి?
0: అర్జున,
1: మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు.
0: అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
1: కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు.
0: హి హస్ ఆల్సో యూజ్డ్ ద వర్డ్ కర్పణ్య దోష.
1: అనగా కృపణుడి యొక్క భావమే కార్పణ్యం.
0: కార్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్.
1: కృపణుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థం ఉంటున్నారు.
0: ది మీనింగ్ ఆఫ్ కృపణ ఈజ్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్.
1: అయితే ఈ అర్థములు అర్జునకు అంత సరి అయినటువంటివి కావు.
0: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
1: కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు.
0: ది రీజన్ ఈస్ అర్జున ఈజ్ నాట్ ఎ మైజర్
1: లేక దరిద్రుడు కాదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్.
1: కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరే సంబంధమైన దృష్టి కాదు.
0: ది వర్డ్స్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ స్పీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ.
1: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని తను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇదంటే సమన్వయం అవుతుంది.
0: ఇంటర్ప్రిటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్ ఇట్ మీన్స్ that he is an ignorant person.
1: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
0: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ హ్యూమిడిటీ.
1: సంయోగంతో ఏర్పడేటువంటి మోహం.
0: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
1: వియోగంతో సంభవించేటువంటి దుఃఖం.
0: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్
1: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
0: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరిన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్వ్స్.
1: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
1: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యందు చేరినటువంటి భారతీయ యుద్ధం.
0: ఈవెన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర ఆల్సో వాస్ వన్ థింగ్ ఇలస్ట్రేట్ దట్.
1: ఇది సంధి స్థానం.
0: ఇట్ వాస్ ఎ పాయింట్ ఆఫ్ సంధి.
1: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
0: సంధి రెఫర్స్ టు ఏ టైమ్ వెన్ టూ డిఫరెంట్ టైమ్స్ జాయిన్ టుగెదర్.
1: ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటి సంధి.
0: సంధి రెఫర్స్ టు ఏ పాయింట్ ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ సారో అండ్ జాయ్.
1: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
0: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
1: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిదే ఈ సంధి.
0: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
0: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
1: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.

0: చేస్తూ ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పార్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ సారో. అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖం ఏమాత్రం అపేక్షిస్తాడు. బట్ మ్యాన్ ఆస్పైర్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో. కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం. సిస్టమ్ ఇన్ ద పాస్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్. ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది. దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ. ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి. టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్. ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి. ఋషికేశ రిఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. గుడాకేశ రిఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్డ్ సెన్స్ ఆర్గన్స్. ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు. అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్. ఈ ఇరువురికి మధ్య ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి. ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్. దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు. ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్. బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు. అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ విదౌట్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్. అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు. అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ. ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది. The principle of body is associated with inertness. ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి. This is only a ఉపాధి which a jiva has put on. ఇది కేవలం వస్త్రం వంటిది. This will be compared to something like a cloth. ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
1: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
0: ఇక్కడ వస్త్రం అనగా కొత్త వరకు మనం విచారించవలసినటువంటి విషయం.
1: వీ హ్యావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
0: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
1: లీవింగ్ డర్టీ క్లోత్స్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్స్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఎ న్యూ బాడీ.
0: ఇది పాత వస్త్రం అనే కృతి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ ప్రూవ్డ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ వర్న్ అవుట్ క్లోత్.
0: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
1: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎ ఫ్యూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
0: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
1: ఇఫ్ యూ థింక్ దట్ ది బాడీ ఇస్ సంథింగ్ లైక్ వర్న్ అవుట్ క్లోత్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్ యు మే సే దట్ ఇస్ వర్న్ అవుట్ క్లోత్ అని తీసుకుంటే లెఫ్ట్.
0: ఇట్టు పాత పడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
1: ఇఫ్ ఇన్ ది డ్యూరింగ్ ది యూత్ ఆర్ డ్యూరింగ్ ద మ్యాన్ బిఫోర్ ఓల్డ్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ పీపుల్ డై వుడ్ ఇట్ కుడ్ అమౌంట్ టు లీవింగ్ ది న్యూ క్లాత్ ఇట్సెల్ఫ్ ఇస్ట్.
0: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టేదని ఎట్లనుకోవడానికి వీలవుతుంది.
1: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ How can you just describe this particular one as a worn out cloth?
0: ఇది కొత్త వస్త్రం.
1: This is a new cloth.
0: ఇది మన దృష్టిలో.
1: This is in our view.
0: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: Krishna has offered a beautiful example to illustrate this.
0: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
1: సపోజ్ అట్ టైమ్ వెన్ వీ హావ్ గాన్ ఆన్ ఏ టూర్ ఆర్ ఏ పిల్గ్రిమేజ్, వీ హావ్ పర్చేస్డ్ ఏ షర్ట్, ఏ పీస్ ఆఫ్ షర్టింగ్ క్లాత్.
0: ఆ కుట్టను తెచ్చి మనం ఎక్కడో వీరవలో పడవేశాం.
1: వీ హావ్ బ్రాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ బేగ్.
0: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాల అయిన తర్వాత ఈ బట్టలు సర్దేసిన సమయంలో ఈ వస్త్రములు కంటి కనపడింది.
1: ఆఫ్టర్ 5 or 6 years, యూ వెన్ యూ ఆర్ జస్ట్ పుటింగ్ ది క్లోత్స్ అరైవ్, యూ కేమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ పీస్.
0: తక్షణమే జ్ఞాపకం వచ్చింది, అయ్యో నేను ఫలాది సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
1: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitched.
0: I put the shirt in Darinchad.
1: You wore that new shirt.
0: He came to the prayer hall and sat down.
1: He came to the prayer hall and to sit down, he bent a little.
0: He was mentioning.
1: The back, the shirt was torn.
0: కొత్త షర్ట్ అప్పుడే చిరిగిపోయాయి అని మనం విచారిస్తాం.
1: యు వర్ థింకింగ్ దట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్.
0: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
1: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్ బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిల్ అన్యూ.
0: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
1: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాజ్ ఆఫ్ కోర్స్ న్యూ,
0: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాత.
1: బట్ ద క్లోత్ వాజ్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
0: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
1: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ,
0: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
1: But see, actually it was the of old time.
0: ఇది జన్మాంతరంతో జన్మజన్మములు ఎందుకు కూడా ఉంది. ఇది ఒక స్వయం ప్రమాణం అంతరిస్తూనే వస్తున్నది.
1: దిస్ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ బర్త్ ఆఫ్టర్ బర్త్, టేకింగ్ ది లైఫ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రిన్సిపల్.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
1: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక పెద్ద మనిషి,
1: క్వైట్ ఎ గ్రోన్ అప్ పర్సన్,
0: ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు.
1: అనదర్ యూ, there are these two people.
0: మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
1: The youth, who is in his 25th year, has struck 25 times on a stone. 20 times on a stone.
0: కానీ ఆ రాయి పగలలేదు.
1: But that did not break.
0: కానీ కస్తూరి ఎట్లాంటి ఆయన వచ్చి 2 సుత్తులే కట్ల వేశాడు, అది పగిలిపోయింది.
1: A person like Kasturi came and with a hammer he gave 2 strokes that was broken.
0: 20 samvatsaramulo yuvakudu 20 veetlu vesinappudiki ee gundu pagalaledu, kaani 20 samvatsaramulo yokka vruddhudu 2 veetlu vesinappudike pagilipoyindi. Ee yuvakudiki yokka maatram enti, athanu balavantuda lek ithanu balavantuda ani manam vicharinchali.
1: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this?
0: Manamu, ee yokka uttulu vesinatundi 2 debbalanu maatrame manam enchukuntunnam.
1: We are counting only the 2 strokes which are given by
0: ee 2 debbalaki adi pagilindani manam bhavisthunnamu.
1: We think that it has given away only for 2 strokes.
0: Kaadu, 22 debbalaki adi pagilindi.
1: But it has given way for 22 strokes.
0: 20 debbalu yuvakudu veyadam cheta adi mettapadindi, 2 debbalu vesinatundi 2 cheelipoyindi.
1: After being given 20 strokes by the youth, it was softened. And next when 2 strokes were given by an elderly person, that gave way.
0: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము చారించాడు.
1: సిమిలర్లీ a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
0: ee janmamulo ee vidhamaina వృద్ధాప్యం కాకపోరమే దీనిని పూర్తి కాదుకున్నాడు.
1: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
0: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును చిట్ సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
1: విఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇన్ టు అకౌంట్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
1: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
0: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
1: These bodies will come to ruin, and this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
0: Kanuka, ivi jeevinchipoyinatundi e vidhanga kudu jeevinchipothayi.
1: These are worn out, and suddenly they will be ruined.
0: Idi idi sharira annadu.
1: Yes. Body is one, it comes, it will be void or
0: destroyed. This will
1: be worn out, that is the meaning of the shariram.
0: Modalu oka maamsapu muddaga puttundi.
1: When it is born, it forms as a lump of flesh.
0: Tirigi komalanga perugutundi.
1: During the growth, it becomes a beautiful body.
0: Akarshaniyanga abhivruddhi avutundi.
1: Becomes attractive and gross.
0: Kamakkameena idi oka vikaranni pondipothu.
1: Ultimately it becomes ugly also.
0: Idi aneka rakamuluga marpulu chendi jeevinchipoyetundi.
1: This body is one which undergoes a number of changes and ultimately it will get worn out.
0: Idi aneka parinamamulato koodinatundi.
1: This will be subject to a number of changes.
0: కనుక ఇది పరిణామంతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
1: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ చేంజెస్ అండ్ ఎన్ ఇనర్ థింగ్.
0: అయితే మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
1: వన్ మే గెట్ ఇట్ అవుట్ వెల్ దిస్ ఇస్ టాకింగ్, దిస్ డూయింగ్ వర్క్ అండ్ దిస్ లివింగ్, హౌ కెన్ యూ కాల్ దిస్ యాజ్ ఇనర్.
0: గడియారానికి కీ ఇస్తే మూడు ముట్టు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇన్ని గంటలు అయితే చెప్తుంది.
1: కెన్ యూ వైట్ యు వాచ్ ది త్రీ హ్యాండ్ విల్ బి మూవింగ్ అండ్ అట్ ది పర్టికులర్ అవర్ దే విల్ బి డూయింగ్ ద బెల్ ఆల్సో అండ్ ఆల్ దిస్ విల్ బి గోయింగ్ ఆన్.
0: ఇది బాగా కదిలినంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుంది.
1: Just because these hands move, watch works, can you say that this has life?
0: ఈ కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
1: On account of the power of winding, this watch works and it functions properly.
0: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి.
1: On account of the life energy given by the God, this body also works, talks and performs.
0: ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు, అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
1: Without being worn, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
0: Kani, jarugutundadi, nadustundadi, gantalu cheptundadi, kani, perugutundadi ee dehamu, idi oka pedda aashcharyam.
1: Then the next question is, well, this body is growing, the watch can only work in.
0: But idi jadamaithe, ee peragadam enti, ee peragadaniki kaaranam enti, jadam peragadu kada.
1: If this is inert, how can it grow? Inert things do not grow.
0: Ichivada dinnamu ilunu urchi inta chetta chesukoni poi oka kuppalo vestunte oka nelaku kuppa kuda perigipothu.
1: If you wash the sweep the floor and collect the dust and put it in a dustbin, even that sheep also grows.
0: కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నీళ్ళు పెడితే ఇది కూడా పెరగదు.
1: Similarly, when you go on feeding this body with the different types of food, this body also grows. If you stop giving
0: food, కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తని వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
1: We are putting the food inside and therefore it is growing.
0: దిబ్బ పెరిగినంత మాత్రం నా ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
1: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
0: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
1: The basis for this particular body is divinity, which is full of chaitanya.
0: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
1: Remembering this principle of life, you discharge your duty.
0: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటారు.
1: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
0: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశక్త విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
1: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality, he has not got any appointment.
0: ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని, తమ తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు.
1: Each person may be specializing, using all his capacities, faculties and powers, in specializing in one particular field.
0: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
1: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
0: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
1: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ యూ వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్. హి డజంట్ హావ్ ఇట్.
0: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
1: Similarly, some people may be in writing books and in writing poetry.
0: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divishakti abhirudhiga unchukuntuntaru.
1: Similarly, in painting and sculpture etc., they may be developing their own
0: characteristics. Manam ponakkarledu mana institute nande aneka mandi tapukuntuntaru.
1: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
0: Okaru physics lokala chaala adhyayanam.
1: One person would have achieved excellence in the area of physics.
0: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
1: The other person might be in chemistry.
0: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
1: The third person might be in mathematics.
0: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
1: The other person in biology.
0: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
1: They might have achieved extraordinary accomplishments in that particular area, but not they do not know any other thing.
0: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
0: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటారు.
1: సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్
0: మోర్. వేదమును వల్లించిన లోపల మన కామావదానికి తాకి వేటి మరొకటి లేదు.
1: ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ కామావదాని ఈజ్ యునిక్.
0: వేదంలో మహాపాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
1: ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అంటే
0: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో పెద్ద కృష్ణుడు భార్య అంటాడు.
1: బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
0: లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం.
1: ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
0: కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
1: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దే ఎంప్లాయ్ ఆల్ దర్ కెపాసిటీ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజింగ్.
0: అదే విధంగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానం అందుకున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చరీ.
0: మిగిలినటువంటి విషయంలో అతనికి ఏమాత్రము తెలియదు.
1: In the other areas, he did not have such intense knowledge.
0: Anni rangamulu yendu, anni vishayamulu yendu, agraganyudainatuvadu okka daivam mattu.
1: In all fields, having complete mastery and complete proficiency, there is only one person and that is
0: God. అందువల్లనే సర్వజ్ఞుడు అని పేరు.
1: That's why he has been described as Sarvajna, omniscient.
0: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
1: Only a person who is omniscient is omnipotent.
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
1: Only a person who is omnipotent is all pervasive.
0: కనుక సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
1: Therefore, omniscient, omnipotent and omniknowing is only for the God.
0: కనుక దేహం అనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
1: కృష్ణ టాట్ అర్జున, కన్సిడర్ దిస్ బాడీ అర్జున, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
1: ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యు ఆర్ హావింగ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
1: దిస్ అటాచ్మెంట్ ఈజ్ రాదర్ డేంజర్.
0: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
1: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడా అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
1: సో దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: ఒక చిన్న కథ,
1: వన్ స్మాల్ స్టోరీ.
0: ఒకనొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
1: అన్ఫార్చునేట్లీ అట్ వన్ అపాన్ ఎ టైమ్ దేవేంద్ర వాస్ బి ఫార్మ్ యాజ్ ఎ ఫిట్ ఫాదర్.
0: అయితే ఇతను ఈ భూలోకం లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు.
1: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ పిగ్ హి వాస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ వాషింగ్ వాటర్.
0: ఈ బురద లోపలనే తాను ఒక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు.
1: హి వాస్ లివింగ్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఇన్ దిస్ మడీ వాటర్ ఇన్ ఆరల్.
0: ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచాడు.
1: నారద వైల్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే హి హ్యాపెన్ టు జస్ట్ సీ దేవేంద్ర.
0: నారదుడికి జాలి కలిగింది.
1: పిటీ అపాన్ హిమ్.
0: అక్కడికి తిరిగి తెలియదు, ఓ దేవేంద్ర ఏమి నీ అవస్థ, ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
1: నారద స్టాప్ దేవ్రవాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర, దేవేంద్ర వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్, ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ టు
0: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు.
1: Spoke very sympathetically, telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life.
0: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుందని, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు.
1: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ యు ఆర్ జస్ట్ టెలింగ్ నారద వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్.
0: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
1: He was telling, the joy that I am getting this muddy water, I don't think I will be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
0: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
1: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
0: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రుడకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
1: దేవేంద్ర స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
0: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
1: వన్ హూ ఇస్ అండర్ ద స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ హి వుడ్ నాట్ ఏబుల్ టు
0: పెద్ద మాయాశక్తి.
1: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
0: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకునే వాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుక నేను మొట్టమొదటి అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు.
1: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
0: Atma Vidyanu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
1: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
0: Atma Vidyanu bodhinchaka kartavya karmalanu deka dharmamulo bodhinchakam cheta ivi sakramuga thanu chesukoledu nirvartinchaledu.
1: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
0: Anukuni deeni yokka keelakamu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka nanupadesham cheyadaniki unukunnadu.
1: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
0: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
1: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్
0: అయితే ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెనన్.
0: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
1: When we are listening to భగవద్గీత, we feel so happy, so joyous, and it looks as though that
0: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తి.
1: But when we undertake practicing what we have learned in భగవద్గీత, the real problems, the real difficulties come.
0: మనము దేనిని విన్నాము, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
1: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
0: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desham ayinatundi oka Sriranga pattanam cherukunnadu.
1: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Sriranga pattanam in south.
0: Akka Sriranga pattanam lopala devalayamlo aneka mandi cherinaru.
1: In Sriranga pattanam, in the temple, a number of people had assembled.
0: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
1: A particular pandit was teaching and exponing భగవద్గీత.
0: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, వీరు ఆరగించటము జరుగుతూ ఉంటుంది.
1: This pandit was reading భగవద్గీత, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
0: ఏదో ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
1: One particular disciple was found sitting in a corner shedding tears profusely.
0: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
1: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
0: ఈ భగవద్ గీత పుస్తకాన్ని అర్థం నందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
1: People who were having Bhagavad Gita among the disciples, their facial expression were different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when it was exponded.
0: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు
1: కారుతున్నాయి.
0: ఇది కనిపెట్టాడు చైతన్యుడు.
1: కృష్ణ చైతన్య అబ్జర్వ్ చేసి
0: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణము, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారాలు కాల్చడానికి కారణమేమిటన్నాడు.
1: He addressed him and asked him, well, why are you just crying when Bhagavad Gita is exponded in such a joyous way? What is the reason for your crying?
0: Swami, tamar evaro, aa yokka samskrita shlokalu naaku uchcharinchadaniki naaku raadu.
1: Swami, I do not know who you are. I do not know Sanskrit. I cannot pronounce, I cannot repeat the shlokam.
0: Aa tappu tappuga uchcharinchi nenu tappu margamunu pattedanikante ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునే దానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుకు వైపున ముందు వైపున కూర్చొని వెనుకు వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన
2: తిప్పి అతనితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
1: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
2: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా. కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాజ్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
2: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
1: కృష్ణ చైతన్య దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
2: కృష్ణులో ప్రవేశించాడు,
1: he has entered into principle
2: krishna premathattumulo sancharam chestunnadu,
1: he has been traveling in the principle
2: mahabharata yuddhamulo krishnunto koodi unnadu,
1: he is a potent force of krishna during mahabharata yuddha,
2: deenilo anubhavistunnadu papam,
1: he is experiencing all that.
2: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
1: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
2: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తల లోపల చేరదు.
1: Even now, when it is being expounded, some people go on writing something in the books and some people will be having their books. And if you can't...
2: Nijamuga hrudayanni chertadaginatunte vaadu, chertavalsinatunte vaadu, ee vratapothallo praveshinchadu.
1: The one who wants to get his heart, he completely exposed to the...
2: Idi bahyamainatunte yokka bhaktiga untundadu kaani, idi bhavamuto koodinatunte bhaktiga untundadu.
1: It is a devotion which is external, not a devotion which is full of feeling.
2: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకునే ప్రయోజనం ఏంటి?
1: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
2: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకంలో ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
1: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్, వాట్ ఇస్ ది యూజ్?
2: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ హియర్ print them on your heart.
2: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
2: అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
1: దట్స్ వై ది అదర్ డే స్వామి సెడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
2: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
1: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
2: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
1: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
2: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
1: You introvert your mind.
2: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయములంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
1: Then only you will be able to understand all the things which I have exposed.
2: నీవు శోకింపదగని వారికై నీవు శోకిస్తున్నావు.
1: You are grieving for people who, for whom you should not be.
2: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
1: అశోచ్యం అన్యశోచః అయితే
2: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
1: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యు ఆర్ జస్ట్ గ్రీవింగ్.
2: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
1: యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
2: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండదు నీ హృదయం.
1: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
2: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నుండి హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉడిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
1: ఓన్లీ వెన్ there is no balance of it in your heart, you would be worthy of understanding wisdom.
2: Kanuka, neevu ee 8 sheshamulu kodanu nee hrudayamlo lekunda chusukomannadu.
1: Therefore, you should not have any remnants of these 8 types of balance in your heart.
2: Modati vasana.
1: One is vasana.
2: Rendavadi agni.
1: Second is fire.
2: Moodavadi runamu.
1: The third one is death.
2: Nalugavadi rogamu.
1: Fourth one is disease.
2: Aidavadi dveshamu.
1: Fifth one is country.
2: Aarodi ragamu.
1: Sixth one is attachment.
2: Yedavadi vicharamu.
1: Seventh is worry.
2: Enimidavadi visham.
1: Eighth is poison.
2: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషయం శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ 8, ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమ్నెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ ఇన్ యువర్ హార్ట్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ సారో.
2: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
2: ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్, ఆన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ విల్ డెవలప్ ఇన్ టు ఎ బిగ్.
2: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమ్నెంట్స్ ఆఫ్ ఇట్.
2: రోగం అంతా నయమైపోయింది.
1: దిస్ ఈస్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
2: ఏదో కాళ్ల మీద కొంచెం వాపు ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
2: కానీ ఆ శేషం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
1: After coming back from hospital to house, if you give up diet, then it may become...
2: Kanuka, roga sesham yematram kuda untundakoddu. Agni sesham yematram untundakoddu.
1: There should not be any remnants of either disease or fire.
2: Inga rendu seshamu. Appu baada.
1: Then the next one is the death.
2: Anta teeripoyindi. Edo inka 1000 rupayalu matram appu undetante potti perugutu potundi.
1: I have discharged all my debt, but there is only 1,000 rupees. But on that, interest starts accumulating.
2: Kanuka aa 1000 rupayalu kuda poorthi teecheseyali.
1: You should discharge that 1,000
2: rupees. Adhe vidhamane shesham aneetundi koncham untundadante peladaniki avakashanga untundani.
1: In the same way, if there is any balance of any one of these things, it is likely that it tends to grow.
2: Ajnanamu moham aneetundi neelo kontha shesham untundadante neenu enta bodhinchinappudiki prayojanam ledu.
1: Therefore, if there is any remnants of ignorance and attachment in your heart, whatever I teach becomes useless.
2: Kanuka ee ajnanam aneetundi deshanni poorthi nirmoolam gavinchadi.
1: Therefore, completely destroy the ignorance in your heart.
2: Kanukane ee sankhyani neeku bodhisthunnanu annadu.
1: Therefore, I am teaching this sankhya to you.
2: Bhagavad Gita lopala sankhya yogam aneetundi chaala pradhanamainadi.
1: In Bhagavad Gita, this chapter Sankhya Yoga is an extremely important one.
2: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
1: If one can understand this particular difference between Atma and Anatma, all the other chapters become very easy for understanding.
2: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 నిమిషాలు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునే తిట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
1: దేర్ఫోర్ యు హావ్ టు టేక్ స్టాండర్ బై స్టాండర్ అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 డేస్ ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ దట్స్ ఇఫ్ యు డు ఇట్ విల్ ఇఫ్ వి కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్య యోగ వి హావ్ అండర్స్టూడ్ భగవద్గీత ఇన్ ఫుల్.
2: ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
1: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
2: దీనిని తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్
2: వే. ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం.
1: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
3: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week.
4: Sai Ram and happy listening.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina Kalamundi. భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugavadi Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo Mottamodatidi Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: Nuvvulalo noonu undinattuga karralo nippundinattuga bhagavantudu ee sarvatra drishyakalpitamainatti ee jagattante ikkunu nindinadi bhagavantude aneetundi satyanni gurtinchi vaaru aaradhana salipeetundi vaaru.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishnu Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayinikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupani Vishasinchi Aradhana Salaptu Vachar.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinni marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi shabdamu annittu cheri ee panchabhuta swaroopame paramaatmudani vishwasinchi ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీవన్ ఈజ్ వర్షిప్డ్ ఇండివిజువలీ.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే Ganges, Ganga is worshipped as the divine mother.
1: Agnihotrudu ani yajna yagadi samayamlandu agnini kudanu aaradhistu vastunnaru.
0: Fire is worshipped as God, where all offerings are made.
1: Varuna devudu ani ee yokka gali vaanunu kudanu aaradhistu vacharu.
0: Rain is considered as rain god and worshipped.
1: Kanukani ee vidhanga panchabhutamulu kudanu pratyana sanskrutini puraskarinchukoni bharatiyulu aaradhanu salpitu vacharu.
0: Bharatiyas worshipped all the five elements as per the tradition of the ancient culture.
1: Veerile rendavu tagainatundi angavati aaradhana.
0: This is the second form of worship called angavati.
1: Anyavati.
0: Third one anyavati.
1: Idi kevalamu okkoka aakaramunaku okkoka chinnamu matrame teeskoni aaradhana salputu palana devata swaroopamani aa chinnamunu puraskarinchukoni nirupinchutu vacharu.
0: In this anyavati form of worship, there is a specific form and a specific sign. And if we worship basing on that form of our own
1: Kodandapani ante Ramulu ani oka artham.
0: Kodandapani means Rama.
1: Jatajhutamulu dharinchi Gangana sirasu pai ninchukunnatunte vaadunte idanu Ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Chakra chakra gada padmamulu dharinchinatunte vaadu Vishnu ani.
0: The one with counts, the mace and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunte vaadu muralanu chepattinatunte vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani aneetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకుని ఆరాధన సల్పుతూ వచ్చేటువంటి వారు.
0: ఆల్ ది డిఫరెంట్ డైటీస్ ఆర్ వర్షిప్ బేసింగ్ ఆన్ ది ఇన్సిగ్నియా దే హ్యావ్.
1: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఆల్ ది సైన్స్ విచ్ గో టు ది డివైన్ యాజ్ పర్ దేర్ ఓన్ ఐడియా.
1: ఒకటి రూపమని రెండవది నామముని.
0: వన్ ఇస్ ద ఫార్మ్, ది అదర్ ఇస్ ద నేమ్.
1: ఈ రూపనామం ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ బేసింగ్ ఆన్ దీస్
1: ఈ రూపనామం రెండు కూడా నువ్వు ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: అన్లెస్ దర్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫార్మ్ యూ డోంట్ ఫైండ్ ద డివినిటీ ఒరిజినేటింగ్ దేర్.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this is the
1: name. రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమును కూడాను రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద కాంబినేషన్ ద నేమ్ అండ్ ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: రెండింటి ఎందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: ద సేమ్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బౌత్.
1: ఈ రూపమునందున్నది నామమునందున్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద నేమ్ దట్ విల్ మేక్ యూ ఇమాజిన్ ద ఫార్మ్.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: బోత్ ఆర్ వన్.
1: రూపనామము రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గంలోని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వే.

0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
1: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: కనుకనే లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
1: కాని దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ నోన్ టు మోడర్న్ యూత్.
1: ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఎయిమ్ ఆర్ గోల్.
1: ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గమును పురస్కరించుకుని

0: ప్రాక్టీసెస్ ఆర్ నాట్ నోన్ టు మోడర్న్ యూత్.
1: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ స్టోన్ ఎ గాడ్?
1: చెట్టు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ ఎ ట్రీ
1: ఎ గాడ్? దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ యాంట్ హిల్ డివైన్?
1: పశువులు దేవుళ్ళు అవుతారా?
0: హౌ కెన్ యూ కన్సిడర్ అనిమల్ గాడ్?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: దే పుట్ సచ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: ఇట్స్ నారో మైండెడ్ ఫీలింగ్.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all?
1: ఎందుకు కూడా ఉంటుండాలి?
0: God is present in all.
1: దీనిని సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం ఎందుకు కూడాను ఆటం ఉంటుండాలి.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an anthill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉన్నదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: కానీ ఎందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉన్నంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తున్నది. సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యూ థింక్ దట్ సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది త్రీ బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ee reality ki oka shadow anetundi ventaadutuntadi.
0: The reality will always be accompanied by a shadow.
1: kaluka ee vidhamanti virodha bhavamule lekundina vishwasam anedi abhivruddhi kavadaniki avakasam undadu.
0: With these contradictory ideas the faith develops.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఏ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీవన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్ ద ఫెయిత్ ఆటోమేటికలీ డెవలప్స్.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలనుకుంటే నీకు ఆ విశ్వాసమే.
0: ఇఫ్ యూ సే సో అండ్ సో ఇస్ యువర్ మదర్, యూ సే దట్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: విశ్వాసమే లేకపోతే షీజ్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: ఇఫ్ యూ నో ఫెయిత్ యూ కాంట్ డిక్లేర్ సో అండ్ సో ఇస్ యువర్ మదర్.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: ఇఫ్ యూ గాట్ ఫుల్ ఫెయిత్ హీ ఇస్ మై గాడ్, నేచురల్లీ యు లవ్ హిమ్ మోర్ అండ్ డిక్లేర్
1: ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దేర్ఫోర్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్.
1: సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: మొట్టమొదట నిన్ను నీవు నమ్మాలి.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ నాట్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మదు.
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ నాట్ బి ఏబుల్ టు రిపోజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: ఇఫ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ నేచురల్లీ యు విల్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈ
1: ఎన్నిటి యొక్క ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి, రెండు పూర్ణమే.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఈస్ టోటల్ అండ్ దిస్ ఈస్ ఈక్వల్లీ టోటల్.
1: కనుకనే ఈ రెండింటి ఎందు ఉన్నది కూడా ఒకే దివ్యతత్వమే.
0: సో ఇట్ ఇస్ ది డివినిటీ వెరీ మచ్ సేమ్ ఇన్ బోత్.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ వేదిక్ ఇంజంక్షన్స్ అండ్ టీచింగ్స్ వీ హావ్ సో మెనీ ట్రెడిషన్స్.
1: ప్రతి దాని ఎందు కూడా వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ రిచువల్ అండ్ ట్రెడిషన్.
1: దైవము కాని వస్తువు కాని దైవనామం కానటువంటి యొక్క పేర్లు కానీ ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: దే హాడ్ ఫుల్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నో మెటీరియల్, దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్.

0: this world. There's no name in this world without anything. Do you find any name without a form?
1: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: కానీ కొంతమంది వాదోపవాదంలో కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: However, some argue.
1: గగన పుష్పములు అంటారు.
0: They say గగన పుష్ప, the flower.
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there's no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము. గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: It is samasa, combination of two words, not single name.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటి సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: God is a single word, but not combination of two words.
1: ఈ రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: When there's no form, how do you get the name?
1: కనుక ఈ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యు కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములను గోచరించవచ్చును.
0: In this apparent ancient world, you may find different names and forms.
1: Aite eka prabhu ku anek naam.
0: But one God has many names.
1: Eko ham bhavasyam.
0: One manifests into many.
1: Tanaku taane sankalpinchukoni anek roopamlo teen kanipistu vastunnadu.
0: God wills in such a way that he would manifest into many.
1: Okkatiga unnatvandi anekanga srushtinchukoni
0: one manifests into
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ will help us to recognize the unity and diversity.
1: Kani unnadi okkate.
0: But only one.
1: Ekam sat vipra bahudavadanti.
0: Truth is one. It is referred to many by many.
1: Idi kevalam anekattam anetundi ekattam nunchi prarambhamainai.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: దిస్ ఇస్ వన్.
1: ఇది నైన్.
0: దిస్ ఇస్ నైన్.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికి నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్, హీ విల్ సే నైన్.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of
1: 9. 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది?
0: Without 1, how do you get 9?
1: కాబట్టి ఈ 1 is hero. This world is zero.
0: One is hero, this world is zero.
1: Hero becomes zero if he forgets God annar.
0: So hero becomes zero if he forgets God.
1: కనుక దైవాన్ని మర్చిపోయిన ఏకత్వమే అదే దైవం.
0: God is the hero, that's one.
1: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమి లేదు.
0: If you forget God, well, there is no existence.
1: భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధలు సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడాను మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడాను సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only with your spiritual practices naturally you can
1: accomplish. పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయనే తీపి అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా, తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ఆధునిక యుగం ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, you find just the opposite.
1: దేనిని నమ్ముతున్నారు మీరు?
0: What is it you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్తిత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూల్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటి యందు దైవం ఉన్నాడని పశుపక్షి మృగాదులు ఎందుకు ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in bird and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యూ సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయులు ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganne Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack anta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapatiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endukodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యు ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యు కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి, లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్ వై
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్ త్వం అసి, అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate mem.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: Aham brahmasmi, mem ade.
0: Aham brahmasmi, we are that.
1: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్లేషిస్తున్నాము, విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై, వీ ఫ్రాగ్మెంట్, వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషములే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష, ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్లేషించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: త్యాగరాజు
1: రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దేర్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తిరుబండారమంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayal deradu.
0: He started going.

0: ఎక్కడ పోయి నేను వెతికేది? ఎందున్నావని వెతికేది? అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు. కట్టగా అలసిపోయి కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
1: హి వెంట్ టు కావేరి టు హావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
0: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
1: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
0: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
1: వెన్ వన్ హ్యాస్ దట్ faith, there will be principle of unity, not one of
0: diversity. Old friend vachche tappike hey rara antamu.
1: If any friend comes you will say come on.
0: Old friend
1: you'll ask him come on.
0: New friend vaste daicheyandi antamu.
1: If a new friend comes please come in.
0: Valike manu goppa maryadalu manistam new friends ku.
1: You extend extra courtesies to new friends.
0: Vaadiki oka sofa istamu, vaadiki oka coffee cup istamu, anni vaantu gauravistamu.
1: You make him seated on sofa.
0: Old friend vaste vaadi alachyanga manu maatladtam.
1: If old friend comes
0: ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం.
1: యు గో ఆన్ క్వశ్చన్.
0: ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటిది కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు.
1: When your old friend comes you say what are you doing, why have you come here.
0: ఇక్కడ త్యాగరాజు అదే సన్నిహితం అయిపోయింది.
1: This is the kind of relationship that Tyagaraja had.
0: త్యాగరాజుకు రాములు ఓల్డ్ ఫ్రెండ్.
1: Rama is an old friend of Tyagaraja.
0: కనుకనే రరమాయింతిదక
1: therefore he sang come home
0: rama intidaka
1: he said come along to my residence
0: sukumara nemrokeda rama intidaka
1: I offer my salutations, O Bisans, please come home.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్స్ కూడా పిలిచమట్లాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ కమ్ హోమ్, హీ అడ్రెస్ హిమ్ సింగిల్ నంబర్.
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: Even his address, you will understand that he has got intimacy.
1: నేనెందు వెదకుదురా, అక్కడ కూడా రానే.
0: There in another song, him also he said, where shall I search for you?
1: దోచుటకు ఎవరున్నారు, నన్ను దోచుటకు ఎవరున్నారు.
0: Who are there to protect me?
1: నీకంటే నాకెవరున్నారా?
0: More than you, who else I am?
1: ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క త్యాగరాజు ఆ రాముడు అంతా అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: హి ట్రీటెడ్ హిమ్ యాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్
1: లైఫ్, ఈ జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: So the title ma nava ke
1: ma kaadu
0: ma no
1: nava kottadi kaadu
0: nava new
1: nenu kotta vaani kaadu paata vaanne neeku old friend ni
0: I am not new I am your old friend
1: kanukane ee vidhanga bhagavantuni manam kotta vaaniga manam teesukokoodu
0: we should not take god
1: anadi anantamu apramayamu aneetundidanta bhagavantuni yokka perlu
0: god is ancient he is one of the olden times none can ever equal him he is beyond all known measure
1: apramayudu ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమే.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్.
1: ఇక్కడ అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణం కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ది ఆల్ ఎవిడెన్సెస్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌ మచ్ యు మే నో బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్.
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ హాస్ నోన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ హీ
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: సైలెన్స్ గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్, యంగ్ బాయ్.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: హీ ఆస్క్డ్ గ్రాండ్ ఫాదర్ వాట్ ఆర్ యు డూయింగ్.
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అన్నాడు.
0: ఐఎమ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో గాడ్.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: ద బాయ్ ఆస్క్డ్ హావ్ యు నో.
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: నాట్ యెట్ హీ సెడ్.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నాడు.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And he asked, oh grandfather, have you known?
1: ఆ తెలుసుకున్నాను నాయన.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no in full, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month, he reappeared.
1: పూర్తి తెరుచుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్లా తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదాడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are you
1: Shiva
0: or Madhava?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై? కనుక
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యూ రిజెక్ట్ ఆర్ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతముల యందు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాచ సహస్రపాత్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు అన్ని శత్రములు అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తనది కాని కృదేవు ఏదుంది?
0: What is that he does not
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది.
0: We should have such a strong faith. It cannot be gifted nor
1: Swami, maaka faith ni ivandi antaru kontamandi.
0: We pray, Swami, give us the grant of that.
1: Ee oddi vyaparam gadi ichi pucchukovadaniki.
0: It is not any business transaction as to be given in our
1: life. Ee pinchukovali danni.
0: You have to develop yourself.
1: Nee aakaliki nivve tinali kada.
0: You have to eat for to satisfy
1: your hunger. Ee roga aushadham sevinchali kada.
0: You have to take medicine for your disease.
1: Adi nee premato ni nivdanni penchuko.
0: Therefore with love you develop your faith.
1: Ee prema okati gift anetundi kaadu idi.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic
1: tree. నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చుతూ తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్
1: సెల్ఫ్. తన యందు ప్రేమ ఉంది,
0: దేర్ ఇస్ లవ్,
1: తన యందు విశ్వాసం ఉంది,
0: దేర్ ఇస్ ఫెయిత్.
1: కానీ ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని యొక్క పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హెస్ సో మెనీ.
1: అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ పర్మనెంట్.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్. We take many other forms in turn.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు ప్రాచీన వైదికులంతా కూడా ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: The ancient saints, seers, aspirants work like this in order to attain liberation.
1: మన ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వారు పరిశోధన సల్పి పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికీ అందించిపోయారు.
0: They investigated, they explored, they researched. They did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: ఓన్లీ మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ క్రిటిసైజ్ దెమ్.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది ఎట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: బట్ నన్ కెన్ డిసైడ్ ద డివినిటీ ఇన్ ఏ స్పెసిఫిక్ వే.
1: ఒకరు నీ దగ్గరికి వస్తారు.
0: వన్ కమ్స్ టు యూ.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఇస్ దేర్.
0: యూ సే గాడ్ ఇస్ దేర్.
1: God is nowhere.
0: And God is nowhere.
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటే అంటే.
0: If you have total faith, what should you say now?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: You have got every right to deny your God.
1: కానీ నా దేవుడు లేదంటానికి who are you?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరొచ్చి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీపీపీ.
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: Rendavadi
1: patience.
0: Second patience.
1: Moodavadi perseverance.
0: Third one perseverance.
1: Ee moodinti yandu kuda undinappude manamu vijayanni sadhinchagalam.
0: When once you have all the three, you'll certainly win.
1: Kanaka neevu motta motta pattudala neevu sadhinchali.
0: First you should have determination.
1: Deni paina pattudala?
0: On what is it?
1: Manchi deni paina pattudala?
0: You should determine to accomplish
1: good. Deni paina kaadu manchi pattudala?
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యూ నీడ్ డిటర్మినేషన్. యూ మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్ ఇన్ చెన్నై.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫరింగ్.
1: దేని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: శ్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్టకడపటికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కాన మనము దేని ఎందైనా కూడా దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path,
1: ఏదో బజార్లో పోయి వాళ్ళంతా చెప్తే దాన్నంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలు అంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒకరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబా మాకంత శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosa pothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this way.
1: Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given nor accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం కష్టం కాదది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకక కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే అని దర్శించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాడ్ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యక్తం చేసుకోవటం, కట్టగలబట్టికి ధనాన్ని కూడా వ్యక్తం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you'll be wasting your energy, you'll be wasting your time, you'll be wasting your money and the body.
1: Kalaki okke bhavam tone manamu devanni sadhistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan singing.
1: Bhagavat namasmaranam chesthe chalu.
0: Just sing the glory of
1: prematho cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు దానికి గాను నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యు మే.

మాంసశల్యముల రాశియు దేహము మీరు కాదు.

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma who can confer on you your own real capacities.
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Embodiments of divine love, dear students.
1: Dehamu, Indriyamulu, Manasu, Buddhi. ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: ద ఫిజికల్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ద వెస్చర్స్ ఓర్న్ బై ఈచ్ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థమును కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద సటిల్ మీనింగ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ది క్లోత్స్ దట్ ఆర్ వోర్న్, ద వెస్చర్స్ దట్ ఆర్ వోర్న్, యూ బి ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు.
0: యు ఆర్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, కోట్ ఎట్సెట్రా.
1: ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు డు నాట్ నో వాట్ ఎ షర్ట్ ఈజ్, యు ఆర్ లైక్లీ టు మిస్యూజ్ దాట్.
1: ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్ట్ పైన బనీన్ వేసుకోవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎ బనీన్ ఈజ్, హీ మే వేర్ ఇట్ ఆన్ అండ్ ఓవర్ ఎ షర్ట్.
1: ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు, ముందుది వెనుకకు ధరించవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ఎ ప్యాంట్ ఈజ్ లైక్ మే వేర్ ఇన్ ద రివర్స్ ఫ్యాషన్.
1: కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ క్లోత్స్ విచ్ యు వేర్ యు హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ and have been using them also.
1: అప్పుడే ఆ యొక్క దుస్తులు సరియైనటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Then only they give you beauty and also give you joy.
1: అటులని మనము ధరించినటువంటి ఈ దేహము.
0: Similar is the situation. This physical body is worn by you.
1: ఇది కేవలము వస్త్రం వంటిది.
0: It may be compared to some clothing which is worn.
1: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: దేహము విచ్ ఈస్ రెఫర్డ్ టు బాడీ ఈజ్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
1: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈజ్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
1: అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి.
0: Not that way alone. Even when you are living, this also gets burned down.
1: ఎట్లనగా చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి.
0: This physical body is burnt down by worries.
1: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
0: This is inert.
1: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
0: This is also full of dirt.
1: మలినపు కొంప.
0: It is a house full of dirt.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It is a basket which is full of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It is the one which undergoes various modifications.
1: భవసాగర మీదకి లేని కంప.
0: It is the one which may not help you to cross the ocean of bhava.
1: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మన మెప్పు దలంప.
0: If only you try to understand, all these things become clear to you.
1: మే నుశ్చలమని నమ్మబోకు మనస హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
0: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
1: Dehamu panchabhautikamu.
0: Physical body is made up of
1: five elements.
0: It is going to fall down one day or the other.
1: Dehi niravayundu.
0: The indweller is a permanent one.
1: Ganatimpaka dehiki chavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: If only you properly see, there is nothing like birth, death and bondage for the indweller.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, the indweller itself is God.
1: ఆ దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహం.
0: You are really such God of gods. And this physical body is only worn by you.
1: ధరించిన దేహాన్ని వరించవచ్చు.
0: You may like the body which is only
1: అనుభవించవచ్చు.
0: You can enjoy the body.
1: కానీ ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
0: బట్ యు షుడ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫిజికల్ బాడీ విత్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: దీనికి మరొక పేరు కూడా కలదు, శరీరము అని.
0: దేర్ ఈజ్ అనదర్ నేమ్ గివన్ టు దిస్ ఫిజికల్ బాడీ, శరీరము.
1: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్న, అనగా జీర్ణించినటువంటిది, శీరించినటువంటిది ఈ శరీరము.
0: That means this physical body gets worn out and also gets destroyed.
1: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
0: When this physical body is born, it is a mass of blood and flesh.
1: కోమలత్వంతో ఆకర్షింప చేస్తుంది.
0: With all its tenderness, it would be highly attractive.
1: క్రమక్రమేణ ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
0: గ్రాడ్యువలీ దిస్ ఫిజికల్ బాడీ ఎంటర్స్ ఇంటు ది స్టేజ్ ఆఫ్ యూత్.
1: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
0: ఇట్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ.
1: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
0: దెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఓల్డ్ ఏజ్.
1: వికారత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ.
1: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
0: This physical body undergoes many changes.
1: కనుకనే శరీరతి ఇది శరీరః, జీర్ణతే జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది, కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
0: ఇట్ హస్ గాట్ ద నేమ్ శరీరము బికాస్ ఇట్ అండర్గోస్ సో మెనీ చేంజెస్ అండ్ ఫైనలీ ఇట్ విల్ బి రూయిన్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్.
1: ఈ శరీరమునకు మూడొక పేరు కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ థర్డ్ నేమ్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ మంతనము.
1: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
0: వై ఈస్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఆర్ టెంపుల్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుడు దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
0: It has been described as Mandiramu, a temple, because it is housing God inside.
1: Mandiram anaga deenini ye vidhanga manam upayoginchali?
0: How should we use this temple?
1: Idi pavitramainatundi divyamainatundi bhagavantuni nilayam.
0: This is most sacred and divine house of the Lord.
1: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు అబ్యూజ్ ఆర్ మిస్యూజ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని సక్రమమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో దీనిని వినియోగించాలి.
0: దిస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కనుకనే సత్కర్మలు, సదాచారములు, సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్.
1: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
1: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: అయితే ఈ దేహాన్ని సరి అయిన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ దేహము ఒక పనిముట్టు వంటిది.
0: దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టు కూడాను సరి అయిన స్థితిలో ఉండినప్పుడే మనము సంకల్పించుకున్నటువంటి పనిని సరి అయిన రీతిగా ఉపయోగించుకోవచ్చును.
0: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
1: ఒక పనిముట్టు పెన్ మన దగ్గర ఉంది.
0: Let us take the example of a pen.
1: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
0: If you want to use it, it must be in a fit condition.
1: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిబ్ ఈజ్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
1: ఒక పనిముట్టు.
0: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్.
1: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా, సరైనటువంటి పదునుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
0: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్, ఇట్ కుడ్ బి యూజ్డ్. కనుక
1: ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
0: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
1: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
0: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్, వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
1: ఈ కత్తితో ఫలములు లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలు మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్.
1: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు ఎందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
0: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ, యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
0: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఈ కాయములో నివసిస్తున్నాను,
0: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయముచే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
0: ది క్వశ్చన్ ఈజ్ ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ.
1: ఈ కర్మ చేయ తగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
0: ఈజ్ దిస్ యాక్షన్ వర్తీ ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తీ ఆఫ్ బీయింగ్.
1: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యూడ్ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
1: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
0: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
1: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
1: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము, ఫీల్డ్.
1: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య, అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
1: క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ క్షేత్ర అండ్
1: నీవు గుర్తించేటువంటి వాడు.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు నో ఇట్.
1: కనుక నీవు దీనికి సాక్షిభూతుడిగా ఉంటుండాలి.
0: యూ హ్యావ్ టు రిమైన్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: దీనిని సద్వినియోగంగా దీనిని అది అనుభవించడానికి తగినటువంటి అధికారిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ యు బీ ఎన్ అథారిటీ హూ కెన్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ.
1: చాలా పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి.
0: యూ షుడ్ మెయింటైన్ దిస్ ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ వే.
1: కాశీని ఒక క్షేత్రము అంటాము.
0: వీ డిస్క్రైబ్ కాశీ
1: బద్రీని ఒక క్షేత్రము అంటాము.
0: అండ్ బద్రి ఆల్సో
1: తిరుపతిని ఒక క్షేత్రము అంటాము.
0: తిరుపతి ఆల్సో హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ క్షేత్రం అనేటువంటి పదం వినియోగించుకోవడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యూజింగ్ దిస్ వర్డ్ టు డిస్క్రైబ్ దిస్ ప్లేసెస్ యాజ్ క్షేత్ర పిల్గ్రిమేజ్ సెంటర్?
1: దైవ సంబంధమైనటువంటి యొక్క వాతావరణంతో కూడినటువంటిది.
0: దేర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
1: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
0: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: ఆ క్షేత్రములో
0: వీ డిస్క్రైబ్ కాశీ బెనారస్
1: బద్రీని ఒక క్షేత్రము అంటాము.
0: అండ్ బద్రి ఆల్సో
1: తిరుపతిని ఒక క్షేత్రము అంటాము.
0: తిరుపతి ఆల్సో హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ క్షేత్రం అనేటువంటి పదం వినియోగించుకోవటం

0: క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, వేరియస్ టైప్స్ ఆఫ్ వర్షిప్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్లీజింగ్ ద లార్డ్.
1: అదే విధముగానే ఈ దేహమనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవల యందు పాల్గొని చేసుకోవాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్ ఫర్ థింగ్
1: సత్కర్మల యందు ప్రవేశింపచేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఈస్ దట్ ఇట్ మస్ట్ బి పుట్ టు గుడ్ వర్క్, గుడ్ యాక్షన్.
1: క్షేత్రం అంటే రెండో అర్థం కూడా ఉంటున్నది.
0: దర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ క్షేత్ర,
1: పొలము అని ఉంటుంటుంది రెండో అర్థం.
0: సెకండ్ మీనింగ్ ఈజ్ ఫీల్డ్.
1: ఈ పొలములో మనం ఎట్టి విత్తనము నాటుదమో అట్టి ఫలమే మనకు లభిస్తుంది.
0: ది స్పెషాలిటీ ఆఫ్ ఎ ఫీల్డ్ ఈజ్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది క్రాప్ దట్ యు గెట్ విల్ డిపెండ్ అపాన్ ది
1: సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు సత్ఫలము అనేటువంటిది మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు సో గుడ్ థాట్స్ యు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: దుస్సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు ఇది మనకు ఒక విధమైన దుర్ఫలమునే మనకు లభిస్తుంటాయి.
0: ఇఫ్ యు సో ద ఈవిల్ థాట్స్ యు విల్ గెట్ ద ఈవిల్ ఫ్రూట్.
1: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
0: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ యు సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
1: లౌకిక ప్రపంచమందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
0: వెన్ ఎవర్ యు అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, యు విల్ హావ్ టు సీ ది ప్రాపర్ టైం.
1: ఫలాని ఋతువునందు ఫలాని బీజములే నాటాలి, చల్లాలి అనేటువంటి ఒక ఇది పద్ధతి ఉంటుండాలి.
0: ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్టివేషన్ లైక్ సోయింగ్ సీడ్స్ విల్ డిపెండ్ అపాన్ ది సీజన్స్ అండ్ యూ అబ్జర్వ్ ఆల్ ది సీజన్.
1: ఏ క్షేత్రమునందు ఏ పంటను పెట్టాలి అనేటువంటి ఒక నియమం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో దేర్ ఆర్ రూల్స్ విచ్ ప్రిస్క్రైబ్ వాట్ టైప్ ఆఫ్ క్రాప్ కెన్ బి రైజ్డ్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్.
1: ఎప్పుడు పడితే అప్పుడంతా ఆ పొలంలో విత్తనం చల్లడానికి వీలు కాదు.
0: యూ కాంట్ గో ఆన్ సోయింగ్ ది సీడ్స్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ ఎనీ టైమ్ దట్ యు లైక్.
1: అది ఒక కాల నిర్ణీతమైనటువంటి ఒక దీనిని కలిగి ఉంటుంటారు.
0: ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సర్టన్ రూల్స్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ శరీరం అనేటువంటి పొలం లోపల ఈ విధమైనటువంటి ఒక నిర్ణీతమైనటువంటి కాలములు లేదు.
0: బట్ ఫర్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద ఫీల్డ్ దేర్ ఇస్ నో సచ్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను దీనిని సాగు చేసేటువంటి యొక్క అనుకూలం కలిగి ఉంటుండాలి.
0: దిస్ ఫీల్డ్ కెన్ బి కల్టివేటెడ్ అండర్ ఆల్ టైమ్స్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్.
1: రాత్రి పగలు కూడాను దీనిని సాగు చేసుకోవచ్చు.
0: త్రూ అవుట్ ద డే అండ్ నైట్ యు కెన్ గో ఆన్ కల్టివేటింగ్ దిస్.
1: బాహ్య సంబంధమైనటువంటి పొలములు ఎందు విత్తనములు నాటినప్పుడు పంటలు పండవచ్చును లేకపోతే ఎండవచ్చును.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ వెన్ యూ సో ద సీడ్స్ యూ మే గెట్ క్రాప్ ఆర్ యూ మే నాట్ గెట్ క్రాప్ ఆల్సో.
1: ఆశించినటువంటి యొక్క ఫలమును మనము పొందలేకపోవచ్చును.
0: యు మే నాట్ రియలైజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఇన్ ది ఫీల్డ్స్.
1: ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది. ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
0: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈజ్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో గుడ్ డీడ్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్
1: నూటికి నూరు పాళ్ళు పంట పండుతుంది.
0: యూ విల్ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ 100%.
1: ఏమాత్రం కూడా 0.5% కూడా తక్కువ కాదు.
0: ది క్రాప్ కెన్ నెవర్ బి లెస్ ఈవెన్ బై 0.5%.
1: ఇది

0: దేహమనేటువంటి పొలమునందు ఏ విత్తనమును నాటుతున్నామో అదే పంటనే మనం అనుభవించవలసి
1: వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ అండ్ రేజ్ ది క్రాప్ డిపెండింగ్ అపాన్ ద సీడ్స్ విచ్ హావ్ సోన్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
0: కనుక పంట మన యొక్క సంకల్పం ఆధారపడి ఉంటుండాలి.
1: ద క్రాప్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్.
0: పంట మన యొక్క కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: ద క్రాప్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక ఎట్టి సంకల్పంలో అట్టి పంట.
1: వాట్ ఎవర్ యువర్ థాట్స్ బి ద యాక్షన్స్ వుడ్ ఆల్సో బి ద సేమ్.
0: కనుక దేవ మందిరమైనటువంటి ఈ దేహమునందు సత్సంకల్పం లేనిటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
1: యూ షుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు సో గుడ్ సీడ్స్ ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఇస్ ఎ టెంపుల్.
0: దేహమును ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
1: యూ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎనీ వే యు లైక్.
0: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యు లైక్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
1: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు ది గుడ్ యూజ్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
0: కనుక మనము ఈ దేహమును ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విచారణ అత్యవసరం.
1: ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హౌ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: దీన్ని సద్వినియోగం భావించుకోవాలని ఆశించేటువంటి వారు
1: ద వన్ హూ ఆస్పైర్స్ టు పుట్ దిస్ బాడీ
0: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు
1: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హ్యావ్ గుడ్ థాట్స్
0: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు
1: ద వన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గుడ్ ఫ్రూట్
0: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
1: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్
0: ఆహార నియమము
1: దట్ ఈస్ ద
0: విహార నియమము ఈ రెండు కూడాను అత్యవసరము.
1: ద కోడ్ రిలేటింగ్ టు ఫుడ్ అండ్ ఆల్సో టు హ్యాబిట్
0: ఆహార విహారములు ఇది సరి అయినటువంటి మార్గంలో మనం అనుభవించాలి.
1: వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ అండ్ వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఎట్టి ఆహారమును మనం అందుకోవాలి ఎట్టి ఆహారమును మనం స్వీకరించాలి అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో థింక్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ షుడ్ వి పార్టేక్.
0: ఆకలి అయినప్పటికీ మనకు విరుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం భుజించరాదు.
1: జస్ట్ బికాస్ యూ హ్యావ్ హంగర్ యు షుడ్ నాట్ సాటిస్ఫై విత్ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్.
0: సాత్విక ఆహారమును భుజించాలి.
1: షుడ్ ఆల్వేస్ టేక్ సాత్విక్ ఫుడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం ఒక మంట వేస్తాము.
1: వి జస్ట్ మేక్ ఎ స్మాల్.
0: ఎలాంటి కర్రలు దానిలో వేసి మంట వేస్తామో అలాంటి పొగనే అందు నుంచి ఆవిర్భవిస్తుంది.
1: ది ఫైర్ అండ్ ది స్మోక్ దట్ యూ గెట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫ్యూయల్ దట్ యూ యూజ్.
0: గంధపు చెక్కలు వేస్తే సుగంధంగా వస్తుంది దాని పొగ.
1: ఇఫ్ యూ యూజ్ శాండల్వుడ్ అండ్ ది ఫ్యూయల్ యూ గెట్ ద స్మెల్ అండ్ ద స్మోక్.
0: ఇంకా దుర్గంధంతో చేరినటువంటి కర్రలు వేసినప్పుడు ఆ దుర్గంధమే మనకు అందిస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యూజ్ ఫ్యూయల్ విచ్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ ఇట్ ది
0: ఎట్టి మంటనో అట్టి పొగ.
1: ది స్మోక్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫైర్ దట్ ఈస్ దేర్.
0: ఎట్టి పొగనో అట్టి మేఘము.
1: ది క్లౌడ్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ స్మోక్.
0: ఎట్టి మేఘమో అట్టి నీరు.
1: ద వాటర్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ క్లౌడ్స్.
0: ఎట్టి నీరు అట్టి వర్షము.
1: ద రెయిన్ డిపెండ్స్ అపాన్ ద టైప్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: ది క్రాప్ డిపెండ్స్ అపాన్ ద టైప్.
0: ఎట్టి పంటను అట్టి వంట.
1: ద ఫుడ్ దట్ ఈస్ ప్రిపేర్ డిపెండ్స్ అపాన్ ద క్రాప్.
0: ఎట్టి వంటను అట్టి తల. తలంపు వల్ల వస్తుంది.
1: ది థాట్స్ అండ్ ది హెడ్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
0: కనుక మనం భుజించేటువంటి ఆహారంను పురస్కరించుకుని మన తలంపులు మంచి చెడ్డలుగా మారుతున్నాయి.
1: ఆల్ ది థాట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ కమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
0: ఆహార నియమము అత్యవసరము ఈ దేహమునకు.
1: దేర్ఫోర్ యూ షుడ్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్ ద కోడ్ రిలేటింగ్ టు ద ఫుడ్.
0: దేహశుద్ధి జలముతో జరుగుతుంది.
1: యూ కెన్ ప్యూరిఫై ది బాడీ విత్ వాటర్.
0: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
1: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్స్.
0: కనుక నీ సత్యమార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: దేర్ఫోర్ వెన్ యూ పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ట్రూత్ ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ద ట్రూత్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహం నందు మత్తు పదార్థం ఏమాత్రము మనం స్వీకరించరాదు.
1: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
0: రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు.
1: యూ షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఈస్ ఫిల్డ్.
0: ఈ ఆహార నియమం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ కోడ్?
0: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
1: హౌ కెన్ వీ డిసైడ్ వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్?
0: ఏదో ఫలములు పాలు భుజించటం సాత్వికమని భావిస్తున్నాము.
1: వీఆర్ అండర్ ది మిస్టేకన్ నోషన్ టేకింగ్ ఫ్రూట్స్ అండ్ మిల్క్ ఈజ్ సాత్విక్ ఫుడ్.
0: అంత మాత్రమే కాదు సాత్వికము.
1: దాట్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు దాట్.
0: మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియంతో మాత్రమే అనుభవిస్తున్నాము.
1: ద మిల్క్ అండ్ ది ఫ్రూట్స్ ఆర్ ఎంజాయిడ్ ఓన్లీ బై వన్ సెన్స్ ఆర్గన్.
0: దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది.
1: ద ఫిజికల్ బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైవ్ సెన్స్ ఆర్గన్.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము.
1: దట్ ఈస్ ద సౌండ్ టచ్.
0: మనకు ముక్కు ఉంటుండాలి,
1: స్మెల్ అండ్
0: చెవులు ఉంటుండాలి, ఉంటుండాలి కన్నులు ఉంటుండాలి, చేతులు ఉంటుండాలి, చేతులు స్పర్శ.
1: హ్యాండ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ టచ్.
0: రూపము కన్నులతో చూడగలదు.
1: ది ఫారం కెన్ బి సీన్ బై ది ఐ.
0: శబ్దమును చెవులతో వినగలదు.
1: ది సౌండ్ కెన్ బి హర్డ్ బై ది
0: గంధమును ముక్కుతో వాసన చూడగలదు.
1: ద స్మెల్ కెన్ బి.
0: ఈ విధంగా పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియం ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
1: When the body is consisting of these five sense organs, if you partake sattvic food only through one sense organ, So all the food that you partake through these five sense organs must be sattvic.
0: కన్నులతో పవిత్ర దృష్టి అనేటువంటి ఒక సాత్విక ఆహారాన్ని భుజించాలి.
1: You have to look only at sacred sights through eyes.
0: అంతే కాని కన్నులు ఉన్నవి కదా అని ఇష్ట ప్రకారం మనం చూడకూడదు.
1: జస్ట్ బికాస్ యూ హావ్ గాట్ ఐస్ యూ కెనాట్ గో ఆన్
0: దీనితో అనేక ప్రమాదములు కూడా గురి కావచ్చును.
1: ఇట్ లీడ్స్ యూ టు మెనీ డేంజరస్ సిచ్యుయేషన్స్.
0: కనుక పవిత్రమైన భావంతోనే ఈ దృష్టిని మనం ఉపయోగించుకోవాలి.
1: ఫిల్ యువర్ విజన్ విత్ సేక్రెడ్ థాట్.
0: కానీ ఈనాటి యువకులు ఎందు కీచక దృష్టి అభివృద్ధి అవుతుంటారు.
1: బట్ టుడేస్ యూత్ ఆర్ డెవలపింగ్ కీచకాస్ విజన్.
0: ఈ కీచక దృష్టికి తగినటువంటి ఫలితము తనను గ్రద్దలు కొట్టుకోవటమే.
1: ది రిజల్ట్ ఆఫ్ హ్యావింగ్ సచ్ కీచకాస్ విజన్.
0: కీచకుడికి ఏ ఫలితమైంది? భీముడు గదం తీసుకుని తనను విరగొట్టాడు.
1: వాట్ హ్యాపన్ టు కీచక? భీము స్మాష్ హిస్ హెడ్ ఇన్ దోషం.
0: మనం ఏమాత్రం కూడా కలగరాదు.
1: Therefore, we should not have a defective
0: ఇది విద్యార్థులకు అత్యవసరము.
1: దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ థింగ్ ఫర్ స్టూడెంట్స్.
0: పవిత్రమైన భావంతో దృష్టిని భగవద్భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
1: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
0: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
1: అండ్ సిమిలర్ ఈజ్ ది ఫుడ్ పార్టేక్
0: పవిత్రమైన విషయాలే మనం వినాలి.
1: We should always hear good things.
0: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
1: We should always listen to things associated with God.
0: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
1: We should always hear things which are happy about others.
0: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
1: We should always protect ourselves from
0: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
1: We should listen to things which are free from
0: అప్పుడు ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ వీ హావ్ పార్టేకన్ త్రూ ఇయర్స్ సాత్విక్ ఫుడ్.
0: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
1: త్రూ అవర్ నోస్ వుడ్ ఆల్వేస్ స్మెల్.
0: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యం దీంట్లో దెబ్బ తగులుతుంది.
1: గుడ్ అండ్ విత్ గుడ్ పర్ఫ్యూమ్స్ నాట్
0: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
1: వెన్ యు ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
0: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
0: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
1: యుడ్ ఆల్వేస్ గో టు ఏ వెరీ ప్లే గ్రౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్.
0: మనము చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
1: విత్ హ్యాండ్స్ ఆల్సో వీ షుడ్ ఆల్వేస్ టేక్.
0: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ.
0: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
1: వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్.
0: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమున అది సాత్విక ఆహారం కాదు.
1: When you are having all these five types of defective sensual partaking of food,
0: ఈ పంచేంద్రియముల ద్వారా కూడా సాత్వికాన్ని మనం అనుభవించాలి.
1: You should always partake of through all these five sense organs only sattvic food.
0: కనుకనే ఈ దేహం అనేటువంటి మందిరములకు ఐదు ద్వారములు ఉంటున్నవి.
1: This physical body which is a temple has got five doors.
0: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించారు?
1: Why are these five doors given to this physical body? దైవ దర్శన
0: నిమిత్తమై ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: బికాస్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్
0: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
1: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్
0: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు, కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
1: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీస్ ఎంటర్.
0: చిన్న ఉదాహరణ,
1: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
1: వి హావ్ బిల్ట్ ఎ హౌస్.
0: చక్కగా సుందరంగా ఉంటుండాలి,
1: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
0: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము,
1: పుట్ నంబర్
0: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాము?
1: వై హావ్ వి పుట్ దిస్?
0: మనము, మన బంధువులు, మన వారు అందులో ప్రవేశించటము, వెలుపల పోవటము, ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాము.
1: వీ హావ్ పుట్ సో మెనీ డోర్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ఎనేబులింగ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్
0: ద్వారములు ఉన్నవి కదా అని గాడులు, పందులు, కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
1: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్, డాంకీస్ అండ్ all sorts of animals inside the house?
0: Kaadu kaadu, alanti praveshimparanaatvanti emaina akkada vachinappudu dwaramunu bandhistam.
1: The moment such animals are likely to enter the house, you close the door and save your
0: praveshinchataginatvanti vaaru vachinappude daani dwaramunu manam terustamu.
1: We open the doors only when people who are worthy of entering the house.
0: Adhe vidhamga ee deham aneetundi devalayam yokka dwaramulu మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
1: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్
0: థాట్స్. ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి రైట్లీ కాల్డ్
0: క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ
0: అట్టు కాకుండా ఇది ఒక క్షేత్రం క్షేత్రం అని అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గములను అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కానేరదు.
1: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్డ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
0: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
1: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఇంకా విహారము,
1: దెన్ హ్యాబిట్స్.
0: మనము ఏ విధంగా అయినటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
1: వి షుడ్ ఆల్సో డెలిబరేట్ అండ్ కమ్ టు ఎ కన్క్లూజన్ టు వాట్ టైప్ ఆఫ్ ప్లేస్ షుడ్ వి గో.
0: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్
0: పెంచుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వి హ్యావ్ సమ్ రిలేషన్షిప్,
0: దుష్టంతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
1: We should never be associated with evil ones.
0: We
1: should keep such wicked people at arm's length.
0: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: The reason is all sorts of thoughts depend upon
0: that. Tell me your company, I shall tell you what you are.
1: It is in this
0: context. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
1: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
0: Kanuka dussangamulu duranga unchali,
1: keep the wicked company at a distance.
0: Taginatvanti yokka aacharana yende dinni sadviniyogam cheyali.
1: Use the body properly and put
0: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
1: Today's people are very fond of evil company, bad
0: దుష్కర్మంలో ప్రవేశించడం చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్ అండ్
0: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
1: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
0: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
1: This is not a proper value given to the physical body which is so
0: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గంలో పట్టటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: పవిత్ర ఋషులందరూ కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై ది ఏన్షియంట్ రిషీస్ అండ్ అసెటిక్స్ యూస్ టు గో టు ఫారెస్ట్ టు కీప్ దెమ్సెల్స్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ యూస్ టు డూ పెనన్స్.
0: కానీ నా ఉద్దేశము అది కూడా ఒక బలహీనతే.
1: ఇన్ మై ఓన్ వ్యూ ఈవెన్ దట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నావు.
1: యూ హావ్ రిజాల్వ్డ్ దట్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్.
0: ఈ కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నప్పుడు నీవు అరణ్యంలో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపము జయించలేవు.
1: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యూ గో టు ఎ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
1: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాజ్ ఫర్ యాంగర్.
0: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి.
1: Under what circumstances do you become
0: angry?
1: జన
0: సమూహములోని కోపం ఆవిర్భవిస్తుండాలి.
1: Only in the midst of people you are likely to become angry.
0: కనుక నీవు జన సమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని నీవు అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జన సమూహములైనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమనగానే ఉంటుంటుంది.
1: బై రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియల్లీ కాంకర్.
0: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
1: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ.
0: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికి అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
1: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
0: Kanuka mana indriyanni arikattalanukunnappudu idi oka kathinamainatundi tapasu ga gaani indri nigrama kosam ememo prayatnamulu ga ivanni kudunu kevalam bhramalu.
1: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches
0: deham yokka rahasyanni chakkaga manu gurtinchinappudu avu sulabhanga manu arikattavachu.
1: If you can understand the subtleties of this physical body, you would be able to conquer
0: deham yokka rahasyanni gurtinchakunda enni rakamulainatundi prayatnalu chesinappudiki idi prayojanam undadu.
1: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
0: Manu kotta car konnamante aa car ni e vidhanga viniyoginchali, etta start cheyali, ekkada petrol veyyali, ekkada oil veyyali, ekkada brake otta, ivanni chakkaga manu gurtinchinappude aa car sadviniyogam avutundi.
1: Suppose you buy a new car, only when you recognize how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
0: Na santam dabbu betti nenu car konnanu.
1: I have put my own money.
0: నా పేరుతో రిజిస్ట్రేషన్ అయింది.
1: ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ మై నేమ్.
0: నా కారు అని నీవు స్టీరింగ్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తే నీకు ప్రమాదమే, బయట వారికి ప్రమాదమే.
1: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ యువర్ ఓన్ కార్, ఇఫ్ యూ యూజ్ ద స్టీరింగ్ ఇన్ ద రాంగ్ వే, యు ఆర్ గోయింగ్ టు కాజ్ డ్యామేజ్
0: అయినప్పటికీ నీవు దానిని ఎట్లా వినియోగించాలి అనేటువంటి ఒక విధానాన్ని నీవు మొట్టమొదటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
1: యూ మైట్ బి ది ఓనర్ బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. And in what way you can use it to get the maximum benefit out of this car.
0: Kanuka aa vidhamainatundi yokka viniyoginchukune vidhanam telisukunda potam chetane ee vidhamainatundi kashtanashtamulu guri avutunnadu manavu.
1: Man is becoming and facing so many problems because
0: aneka pramadamulaku ashantiliki guri avutunnadu manavudu.
1: And he is also becoming a victim of lack of peace and
0: aneka rogamulaku kudunu guri avutunnadu manavudu.
1: And also he is becoming a victim of
0: disease. Okkati matram manam chakkaga gurtinchali.
1: One thing you should properly
0: దైవ నిర్ణయానికి ఎవరు కూడా నువ్వు విరుద్ధం చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో అగెన్స్ట్ ది విల్ ఆఫ్ గాడ్.
0: శాసనం
1: గాడ్స్ విల్ కెనాట్ బి,
0: ఆ శాసనం మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ పర్సన్ టు గో అగెన్స్ట్ ది లా ఆఫ్ ద లార్డ్.
0: మనం దేహాన్ని పోషించుకుంటున్నాం.
1: వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్
0: ఈ దేహం జడవెట్టవుతుంది అని అనేక మంది వాదించవచ్చును.
1: Many people may argue, how can you call this physical body as
0: inert? కేవలం జడమైనటువంటిది ఈ దేహము.
1: This body is after all inert.
0: జడమైన దేహం అయితే ఎట్లా పెరుగుతుండాలి అని మనం సందేహం రావచ్చు.
1: You may get a doubt, if it is really inert, how is it growing?
0: పెరగడానికి ఏమి పెద్ద కారణం కానక్కర్లేదు.
1: For such kind of growth,
0: నిత్యము ఇల్లు ఊడ్చి ఇంత చెత్త తీసుకుపోయి ఒక దిబ్బలో వేస్తుంటుంటే ఆ దిబ్బ ఒక నెలలో మన పెద్దగా పెరిగిపోతుంది.
1: Even if you are putting the dust collected from your house after sweeping over a period of time,
0: atani ee jalamaina dehaniki nityamu bhojanamu tiffanlu coffeelu ee chettananta vestunte adi perugutu untundadi.
1: The same thing is the case with this inert body. Because you are putting breakfast and food and day after day,
0: jalam peragadan kovatam chala tappu. Jalam kudanu peragadaniki avakasam untundadi. Nim ekkada nunchi vachindi?
1: How did this become conscious?
0: Aithe ee chaitanyaniki okati aadharam untundadi.
2: దేర్ ఈస్ అ బేసిస్ ఫర్ దిస్.
0: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతుంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఆధారం ఉండాలి, కానీ అవి జడమే కదా.
1: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్. ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
0: బ్యాటరీ, ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడమనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
1: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
0: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
1: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
0: ఈ హార్న్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
1: అండ్ యూ జస్ట్ సే దిస్ హార్న్ ఇస్ ఇన్ అర్త్, హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూసింగ్ సౌండ్?
0: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
1: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
0: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ ది ఇంజిన్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్.
0: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
1: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కరెంట్? దేర్ ఇస్ పవర్ ఇన్ సైడ్.
0: అదే విధంగా ఈ దేహం అనేది ఒక కారు.
1: Similar is the situation. This
0: ఈ కన్నులు అనేటువంటి హెడ్ లైట్స్,
1: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
0: చూస్తున్నాయి.
1: దే ఆర్ సీయింగ్.
0: మన నానుక ఒక హార్న్.
1: టంగ్ మేబీ కంపేర్ టు ఏ హార్న్.
0: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
1: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
0: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
1: అవర్ ఇయర్స్ మేబీ కంపేర్ టు లౌడ్ స్పీకర్స్.
0: దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ దేర్ ఇస్ నో కరెంట్ ఇన్ సైడ్ దిస్
0: అన్నిటికీ లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
1: For all these inner things, there is current which is
0: Atma.
1: And that current is Atma.
0: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
1: This inert physical body has been able to function different functions because there is Atma which is making.
0: ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: There is a particular body.
0: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
1: There is a magnet and there are iron filings.
0: ఆ మ్యాగ్నెట్ ఇటు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
1: When you move the magnet, the iron filings move.
0: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ మూడు దాని వైపుని ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
1: Iron filings also move to whichever direction.
0: ఇనుప ముక్కలు జడమైనటువంటివి కదా.
1: Iron filings are
0: ఇనుప పరిగెత్తడానికి ఏది ఆధారం?
1: How is it that they are moving?
0: Magnet.
1: It is the magnet which is causing them to
0: move. అదే విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
1: The divine lord who is dwelling inside the body is making this
0: performance. దేహము జడమైనటువంటిది.
1: But this physical body is all the same, only in
0: జడమైన దేహానికి అనేక రకములుగా మనం అలంకారాలు చేస్తున్నాం.
1: This physical body is being decorated in a number of ways.
0: ఎన్ని అలంకారములు చేసినప్పటికీ తాత్కాలిక తృప్తి లే కాని భగవంతుడిచ్చినటువంటి ఒక అలంకారం ఇది మార్పు చేయడానికి వీలు కాదు.
1: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరీ.
0: వేసుకోవచ్చును, ఎన్ని స్టోన్ అయినా వేసుకోవచ్చు, భగవంతుడిచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివన్ బై గాడ్.
0: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
1: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఈస్ అ పర్మనెంట్ థింగ్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్ అండ్ సచ్ ట్రూత్.
0: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
0: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెద్ద మార్గంలో మనం ప్రవేశించరాదు.
1: హూ షుడ్ నాట్ గో రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్.
0: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటుండవి.
1: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
0: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
1: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
0: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ as its own who really do not believe to that belong to that body.
0: Anityamainatunti yokka vaatini satyamga visheshisthundadi.
1: And it also considers untruth.
0: Ive
1: mundu
0: dehamudu moodu doshamudu.
1: These are the three defects.
0: Ee dehame nenani bhamisthunnadu manavudu.
1: Man wrongly believes that he is the physical body.
0: Dehame taanukunnappudu idi naa deham ani enduku cheppali?
1: If you are really the physical body, why should you say this is your body?
0: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీవు వేరు, దేహం వేరు కదా.
1: వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ.
0: ఇది నా కర్చీఫ్,
1: దిస్ ఇస్ మై కర్చీఫ్,
0: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
1: ఐ త్రో దిస్ కర్చీఫ్ అండ్ ఇట్ ఇస్ డిస్టెంట్.
0: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
1: అండ్ వెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, బాడీ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి దేహమే నేను ఎట్లా చెప్పగలను?
1: బట్ హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ది బాడీ?
0: ఒక దోషం.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ డిఫెక్ట్.
0: ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషములకు మూల కారణం.
1: ద ఫస్ట్ డిఫెక్ట్ ఈస్ దట్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ.
0: అయితే జగత్తునందు ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా కారు, నా వస్తు అని అనేక రకముగా నావి నావి నావి నావి అనేటువంటి భావంతో మనము మోసపోతున్నాం.
1: ఇన్ ది వరల్డ్ వీ గో ఆన్ టెలింగ్ దిస్ ఆర్ మై ఫీల్డ్, దిస్ ఇస్ మై వెల్త్, దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై హౌస్ అండ్ విత్ వీఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మై మై మై. ఫర్ హౌ లాంగ్ ఆర్ యూ హ్యావింగ్
0: ఇల్లు కట్టావు, ఇది నాదనుకున్నావు, అమ్మి వేశావు, అది నీది కాదు.
1: యు హావ్ కన్స్ట్రక్టెడ్ ఎ హౌస్ and you said that that was yours, you have sold it off.
0: Car nadi anukuntunnavu upayoginchukunenta varaku needi, tadvari needi kaadu ammi vesin tarvata.
1: As long as you use the car and you own it, it is yours. Once you sell it, it is no longer yours.
0: Chana banguramainatuntiga visheshisti idi navi navi ani manam dani nimittame abhimanam amukaramlu pondutunnam.
1: Towards such transient things we develop so much of attachment and start thinking edi neevu kaadu,
0: edi neevu kaadu,
1: nothing is yours.
0: దేహమా నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: నీవు కానటువంటి దేహముకు సంబంధించినటువంటి పదార్థములంతా నీవే అవుతాయి.
1: హౌ కెన్ దోస్ థింగ్స్ విచ్ బిలాంగ్ టు ది బాడీ బి యువర్స్?
0: ఇది అంతా కేవలం ఒక మాయ చేత కప్పబడి,
1: దిస్ ఇస్ ఆల్ కవర్డ్ బై ఇల్యూజన్,
0: కేవలం మమతి చేత నింపబడి,
1: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్
0: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి.
1: అండ్ ఆల్ దీస్ ఆర్ మూవ్డ్ బై వెలివెని
0: మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: దీస్ ఆర్ ఆల్ passing clouds which come and go.
0: Pendi kaakapulapu evaru bharya evaru bhatta evaru cheppaleru.
1: Before marriage who is husband and who is wife? No one can.
0: Puttakapuramu talli evaro kumarudu evaro evaru cheppaleru.
1: Before birth who is father, who is the son? No one.
0: Puttina tarvatane itanu naa kumarudu antam.
1: Only after birth you say that he is my son.
0: Vivaham jarigina tarvatane eemi naa wife antam.
1: Only after marriage you say she is my wife.
0: Antakapuram varevaru neevevaru?
1: Before marriage who was she?
0: Ivani madhyalo kalisinaatundi meghamle kada.
1: In the middle only these relationships are established like passing
0: karuka okadanikokati yematram kudunu shashvata sambandhalu levu.
1: There is no permanent relationship between these things at all.
0: Navaru navaru nadi nadi anukuntunnam.
1: You go on telling these are my people.
0: Adi deha bramti.
1: This is the
0: yavadukunu vache samayalo inta battaina teeskunraadu.
1: This is the physical delusion of the body. When you are coming you have not brought even a single piece of clothes.
0: Poye samayalo address aina ichi podu.
1: While going you don't leave you even your address where you are going.
0: Nijanga nee vaadaithe neekenduku address ivakoodu ekkada pothunnaanu cheppakoodu.
1: If only they are yours why should they not give you the address where they are going?
0: Edi neevu kaadu,
1: nothing is yours.
0: Kaani ee mithya lokamunandu satyamaina tattvanni manamu visvarinchi అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం.
1: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్.
0: నీవు ఎప్పుడు నీవే,
1: యు ఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఎవరి వాడు కాదు,
1: యు బిలాంగ్ టు నన్.
0: ఎవరు నీ వారు కాదు,
1: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్.
0: ఉన్నదే ఒక్కటి,
1: దేర్ ఇస్ ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనము భావిస్తున్నాము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్. అండ్
0: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు,
1: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ది ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: వస్తుంది భార్య, వస్తుంది మై డియర్ హస్బెండ్ అంటుంది.
1: వైఫ్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
0: బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు.
1: ద డాటర్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ ఫాదర్.
0: తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటాది.
1: The mother comes and addresses him as my dear son.
0: Kodala vastundi, my dear father-in-law antundi.
1: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
0: Ivanni dehaniki sambandhinchinatundi okka perle tappa vyaktimu okkade.
1: All these relationships are based upon
0: koduku taane, tandri taane, mama taane, anni taane.
1: But there is only one person. He is the father.
0: Adi ekam sat vipra bahuda vadanti. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ బట్ డిఫరెంట్ పీపుల్ కాల్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: అదనే అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ సింగిల్
0: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది.
1: ఐ యామ్ వన్ అండ్ ఐ హావ్ మల్టిప్లైడ్ మై సెల్ఫ్ ఇంటూ మెనీ థింగ్స్.
0: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే.
1: The unity in all this diversity is only one.
0: Unnadi okkate.
1: There is only one thing which is really
0: true. Ade hero.
1: That is the hero.
0: Prapancham anta oka zero.
1: The entire world is a big zero.
0: Ee zero hero ku prakkalo pette 10 ayipoyindi.
1: When you put this zero besides one, it becomes 10.
0: Inkoka zero betteste 100 ayipoyindi.
1: You put one more zero, it becomes 100.
0: Inko zero betteste 1000 ayipoyindi.
1: Put one more zero, it becomes 1000.
0: Ee zeros kante ekkada nunchi vilu vastundadi?
1: How are these zeros getting value?
0: Ee hero nunchine zeros kante vilu vastundadi?
1: All these are zeros are getting value because
0: zero tisetesthe anta zero ne.
1: You remove the hero, all these zeros have no value. They are
0: zero. Kanukane daivatame daiva shaktiye daivame hero.
1: Divinity, divine power and divine
0: ee deha bhramti ee mano bhramti ee buddhi bhramti ee loka bhramti ivanni kudunu anni zero le.
1: The delusion of the body, delusion of the mind, delusion of the intellect, all these are all
0: aite,
1: zeros.
0: Mana kartavyanni manam nirvartinchali.
1: But at the same time, we have to discharge our duties.
0: దీనిని వదన్నక్కర్లేదు.
1: We should never give it up.
0: నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది.
1: It is your responsibility and duty to take care of your own children.
0: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమాత్మిక దృష్టిని మనము చెలించకుండా చూసుకోవాలి.
1: While discharging our duties, we should never forget the
0: పారమాత్మిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
1: The worldly life has to be enjoyed keeping a paramarthika
0: ee lokamulo undinanta varaku nu loka sambandhamainaatu niyamalni anusarinchali.
1: As long as you live in the world, follow the code associated with the world.
0: Anusarinchinappatikini mana yokka lakshyamu okkati gaane untundali.
1: While doing all the things, our goal and purpose
0: edi manikadu. Mata naasti pita naasti naasti bandhu sahodara artham naasti గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లోకంలో అన్ని కూడాను ఏనాటికైనా కూడాను మార్పు చెందునవి.
1: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
0: కనుకనే ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
1: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
0: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది?
1: All these changes of this physical body are based upon
0: enni maatu chendina vyaktitvam okkate.
1: Whatever physical changes come about, the inside
0: karanamuga deeniki perulu roopamulu maarutu vachayi.
1: Depending upon the change in the time, the form changes and also the
0: pasibiddega puttinappudu idi kevalam oka child child ani pilustu vacham.
1: When it is born, it is described as child.
0: 10 samvatsaramulaku perigetappatiki itanu boy boy ani pilustu vacham.
1: After 10 years you call the same thing as boy.
0: 30 years ayyetappatiki itanu man man ani pilustu vacham.
1: After 30 years you call the same entity as man.
0: 75 years ki grandfather grandfather antunnam.
1: After 75 years you call the same boy
0: he changed boy man and grandfather okkade.
1: This child man, the boy man and grandfather is only one.
0: ee vividhamainatunte roopanamamu chetane vividhamaina sambandhamulnu manamu aavirbhavistunnam.
1: These changes are only with reference to name and form and
0: ee kevalam oka bhramtule.
1: These are all different types of
0: delusions. Ee bhramtulaku aadharamainatunte ee dehamu.
1: This physical body is the basis of all these delusions.
0: Kanuka dehamu idi oka shashvatamani ఇది ఒక సత్యమని దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ
0: పరాధీనం కాకుండా రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మనది.
1: బట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సో దట్ యూ మే నాట్ హావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్ అండ్ కమ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
0: ఈ పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
1: You have to use keep this physical body as an instrument fit for performing action.
0: Neeru daati teppa nippulo padave.
1: The moment you cross
0: neeru daate enta varakunu nadini daate enta varakunu mana yokka padava chillulu padakunda chidiramu kaakunda chuchukovali.
1: Until you cross the ocean, cross the river, you have to take care of your ship free from all sorts of
0: manam enta kaalam ee jeevitham aneetuvanti nadilo prayanam chesinappatikini పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి.
1: ఫర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ యు మే లివ్ ఎ లైఫ్ బట్ డు నాట్ అలౌ ది వాటర్ ఆఫ్ వరల్డ్లీనెస్
0: పడవలు నీటిలో వేయి కానీ నీరును మాత్రం పడవలో వేయి.
1: పుట్ ది బోట్ ఇన్ టు ద వాటర్ బట్ డోంట్ అలౌ ది వాటర్ టు ఎంటర్ ఇన్ టు ద
0: నీవు సంసారంలో ఉంటుండు.
1: యు లివ్ ఇన్
0: నీ కర్తవ్యాలను నీవు అనుభవించు.
1: యు ఆల్సో ఎంజాయ్ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్
0: మనసులో పెట్టుకుని బాధించదు.
1: బట్ డూ నాట్ వరీ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ అటాచ్.
0: దాని వలనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
1: ఆల్ ది డిసీజెస్ కమ్ బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
1: యు స్టే వేర్ యు ఆర్.
0: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
1: కన్సిడర్ ది బాడీ యాజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అంతేకాని నీవు కర్తవ్యాన్ని ఆచరించు, అంతే బాధ్యతలంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్. డోంట్ యాక్సెప్ట్ అన్నెసరీ రెస్పాన్సిబిలిటీ అండ్ వరీ యువర్ సెల్ఫ్.
0: దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ఫిట్ కండిషన్, అబ్జర్వ్ ది రూల్స్ రిలేటింగ్ టు ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి,
1: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్,
0: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి,
1: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్,
0: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్.
0: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
1: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ.
0: ఏం చేస్తున్నాం? దోబికి వేస్తున్నాం.
1: What are you doing with such clothes? You are giving it for the washerman.
0: Dobi chestunnadu.
1: What is it?
0: Malinyani teeskoni vachesestunnadu.
1: Washerman is removing the dirt from the clothes.
0: Deeni oka sahajam emiti? Deeni rangu emiti? Idi sahaja rangu telupu.
1: What is the natural color of this cloth? It is white.
0: Idi sahaja color rangu.
1: This is natural color.
0: Kaani manam upayoginchukovatam valla idi koncham vere ranguga maarutundi.
1: When you use it, its color undergoes a change.
0: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
1: వెన్ ఇట్ బికమ్స్ డర్టీ యు ఆర్ పుట్టింగ్ ఇట్ టు ద వాషర్మన్ ఫర్ వాష్.
0: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
1: ది వాషర్మన్ రిమూవ్ ద డర్ట్ అండ్ గెట్స్ ఇట్ బ్యాక్ టు యు.
0: మనం అనుకుంటున్నాం బ్యాంక్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ డెల్యూజన్ యూ థింక్ దట్ వాషర్మన్ హాస్ మేడ్ దిస్ వైట్ క్లోత్.
0: తెలుపు దీని స్వభావమే.
1: వైట్నెస్ ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్.
0: చాకలి ఇవ్వలేదు.
1: The washerman has not given a new color to
0: sakali chesina pani deeni malinyanni duram chesadu.
1: All that the washerman has done is he has removed the dirt.
0: Ade vidhamgane manam ee dharinchinatundi oka dehamu idi sahajamainatundi oka rangi.
1: This physical body is
0: sahajamaina swabhavamle.
1: It is natural for this physical
0: body. Kaani manam aswabhavamlo deeni vinayoga pettukotam cheta indulo malinyam cheripothundadi.
1: When you put this to a wrong use, then the dirt accumulates.
0: దానిని భగవత్ చింతన, భగవత్ ప్రేమ, భగవత్ ధ్యానము అనేటువంటి చాకలికి వేసినప్పుడు అది పరిశుద్ధమైపోతుంది.
1: బట్ వెన్ యూ థింక్ ఆఫ్ ద లార్డ్, చాంట్ హిస్ నేమ్ అండ్ డూ జప తప,
0: భగవంతుడు చాకలి వాడు.
1: గాడ్ మే బి కంపేర్డ్ టు వాషర్మన్.
0: అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు.
1: హీఈస్ ద వన్ హూ ప్యూరిఫైస్ యువర్ హార్ట్.
0: నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు.
1: యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్.
0: తానే దాన్ని శుభ్రపరుస్తాడు.
1: హీ విల్ క్లీన్స్ ఇట్, ప్యూరిఫై ఇట్.
0: అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధం గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
1: It is without knowing to whom this clothes will be given for washing. If you give it to a barber, how can he clean it?
0: Kanaka vastram shubham cheyalante chakalike veyyali.
1: If you want to clean the clothes, give it to
0: washerman. Ee hrudayam anetundi parishuddham kavalante bhagavantunike appa cheppali.
1: If you want to purify your heart, deeni
0: marukku shubham cheyaleru.
1: No one else can cleanse it.
0: Kanuka ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మల చేత సార్థకం అవుతుంది.
1: When you put this physical body to proper use by proper action,
0: ఇది ధరించినటువంటి కేవలం వస్త్రం వంటిది.
1: Consider this as the thing worn by you.
0: కనుక దేహము ఇది ఒక ఉపాధి.
1: This
0: దేహమే నీవు కాదు.
1: You are not the body, it is only an instrument.
0: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
1: It is ignorance to consider yourself as body as really you are not.
0: అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞానభాస్కరుడుగా ప్రకాశిస్తావు.
1: You can shine as a splendorous sun of wisdom only when you are free from this ignorance.
0: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Dear students, undertake to recognize the principles underlying the physical body.
0: ఈ దేహానికి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి.
1: There are a few more things which form the basis of the body.
0: ఈ దేహం కేవలము ఒట్టి బట్ట వలె లేదు.
1: It is not like something.
0: మనం ఒక షర్టును ధరించామంటే దానికి అనేక రకములైనటువంటి భాగాలంతా ఉంటున్నాయి.
1: If you take a shirt, it has got different parts.
0: ఇక్కడ కలర్ ఉంటుంటది, కాలర్
1: దేర్ ఇస్ ఎ కాలర్,
0: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి, షోల్డర్స్ అంతా చేతులంతా ఉంటాయి,
1: దేర్ ఆర్ దిస్ ఆర్మ్, దేర్ ఆర్
0: పాకెట్స్ అంతా ఉంటుంటాయి,
1: దేర్ ఆర్ పాకెట్స్,
0: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి,
1: దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్,
0: అదే విధంగా దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ,
0: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనస్సు కూడా ఉంటుండాలి.
1: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్ ది
0: ఇంద్రియమును మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి.
1: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
0: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటాదంటే, మనం జోబీ లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం,
1: సపోజ్ యు హావ్ పుట్ సమ్ thing in your pocket,
0: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబులో పెట్టుకున్నావు,
1: సంథింగ్ లైక్ లడ్డు ఇస్ గివెన్ అస్ ప్రసాదం,
0: లడ్డు లడ్డుగానే ఉంటుంది, అది లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ షర్ట్ అంతా పాడు చేసి పెట్టింది,
1: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్,
0: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక యొక్క లవంగాలు ఇలాంటివి జోబిలో వేసుకున్నావు,
1: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌడ్, యు హావ్ పుట్ ఇట్
0: మల్టిపుల్ చాకరికి వేసింటే అక్కడ ఒక కర బొట్టే చేస్తుంది,
1: వెన్ యూ పుట్ ఇట్ వాషర్మన్ ఇఫ్ హి డస్ నాట్ టేక్ ఇట్ అవుట్ దేర్ ఇస్ ఎ మార్క్ మేడ్,
0: ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే,
1: ఆల్ దీస్ మార్క్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై అవర్ ఓన్ థాట్స్,
0: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి,
1: పుట్ యువర్ థాట్స్ ఇన్ ది ప్రాపర్,
0: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి,
1: this physical body consists of different limbs,
0: నిజంగా వైశ్యవసర కోరినట్టుగా శరీరము ఇంద్రియము మనస్సు బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
1: As prayed by vice chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
0: పోకుండ పోటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం, అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాం.
1: People undergo various sufferings and lack of peace because they have not understood this.
0: ఏదో సాధనా సాధనా సాధనా అనేటువంటి దీంతో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
1: We are wasting time in the name of sadhana.
0: ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: There is no need for doing any type of
0: sadhana. సత్యాన్ని గుర్తించుకుంటే అదే నిజమైన సాధన.
1: Recognize the truth.
0: సర్వ సాధనలు సత్యాన్ని బోధించేటువంటివి.
1: All the sadhanas are meant to teach you only truth.
0: సత్యాన్ని దర్శింపజేసేటువంటివి.
1: They give you a vision of truth.
0: సత్య దర్శనమైన తర్వాత ఇంకా సాధన ఎందుకు?
1: Once you have the vision of truth, where is the need for sadhana? వంట
0: అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
1: As long as food is to be cooked, there is need for fuel.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
1: Once food is cooked, remove the fuel. There is no need for that.
0: కనుక ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
1: We should recognize the secrets and the subtleties relating to the body, the sense organs, mind and intellect.
0: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ, ఈ ఐదింటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
1: As desired by vice chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and atma, which is the rest of all
0: this, panchabhutamule,
1: it is these five elements which are all pervading
0: ee deshamanta kudano sarvamga sancharinchetundi panchabhutamule,
1: the entire cosmos is filled with this five sense organs
0: ee deshamanta kudano deham yokka pratibimbale,
1: this country is only a reflection of
0: kada bimba pratibimbamulu yokka satyanni manam gurtinchukovatam atyavasaram,
1: it is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these two,
0: kevalam gurtinchukunnanta maatramana chaladu,
1: it is not sufficient if we are
0: chakaga artham chesukoni vartinchadaniki prayatninchali,
1: we should also understand properly and conduct ourselves in the light of that understanding,
0: annintini bhagavat yokka rahasyanga bhavinchukovali,
1: we should understand God as the very basis of
0: Bhagavad sankalpame,
1: this is God's will,
0: kanuka ee bhagavat sambandhamainatundi vishwasanni vidyarthulu abhirudhi gavinchukovali,
1: students should develop faith in God,
0: nee chittamunu bhagavantuniki arpitam gavinchukuneetundi oka prayatnanni chudandi,
1: make efforts to offer your hearts to God,

0: దేవం జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మంటైన్ వరల్డ్ ద టెంపరీ అండ్ ఎఫిమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ జరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ వి విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా? సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్.

0: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
1: కాదు.
0: No.
1: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
0: It is the one of truth.
1: అదియే అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
0: The father is the wisdom here and the wisdom is non-dual.
1: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
0: We have brothers.
1: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధమైనటువంటి యొక్క భిన్న భావములో ఉంటుంటాయి.
0: Among brothers there are differences of opinions.
1: కానీ మారినటువంటి చలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
0: The unwavering, changeless, permanent brother here is this dharma or righteousness.
1: అతనే దైవము.
0: This dharma is God himself.
1: ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
0: Sages describe Rama as the very embodiment of
1: dharma. కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
0: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
1: దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవుడు.
0: దేర్ ఇస్ నో ధర్మ బియాండ్ దిస్ దయ ఆర్ కంపాషన్. వీ రిడీమ్ అవర్ లైవ్స్ త్రూ దిస్ కంపాషన్.
1: అసురుడైనా భూసురుడైనా,
0: హి మే బి ది డెమన్ ఆర్
1: అఖండ తెలివి కలవాడైనా,
0: మైటీ ఇంటెలిజెంట్,
1: దయచేతనే ధన్యులు కావాలి.
0: హి ఇస్ లిబరేటెడ్ బై కంపాషన్.
1: ఆ దయ దైవం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: And it comes out of this compassion.
1: Karukane atane sakha.
0: So this compassion is our friend.
1: Bharya patni anaga shantiye patni.
0: Peace is the wife.
1: Kani shantiki minchinatuvanti patni marokati ledu.
0: There is no wife higher than more than peace.
1: Shantiki minchinatuvanti yokka pavitrata marokati ledu.
0: There's nothing more sacred than peace.
1: ee naadu shantini manam kolipovatam chetane anta prapancham anta ikkudunu ashanti tho kuvinipothunnadi.
0: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
1: Shantiye daivamu.
0: Peace is God.
1: Inka chama. Chamane putrudu.
0: Forbearance is the son.
1: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడిని భావిస్తుంటారు మానవులు.
0: ద మ్యాన్ కైండ్ ఫీల్స్ దట్ ద సన్ వుడ్ హెల్ప్ ఫార్ ద లిబరేషన్.
1: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
0: ఇట్స్ నాట్ దిస్ ఫిజికల్ మండేన్ సన్ దట్ వుడ్ హెల్ప్ యూ.
1: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
0: ద వన్ హూ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత

0: Basing on this, it is said in Gita, God is mother, God is your father, God is your relation, God is your friend, He is your knowledge, He is your wealth, everything.
1: ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: The whole cosmos is the divine form.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: It's same Brahman, the principle present right from an atom and every cell.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్.

0: the members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: Bhagavantudu, Shaktimayudu.
0: God is powerful.
1: Aa Shaktiye Prakriti yokka Pratibimbam.
0: This power is the reflection of nature.
1: Prakriti yendunnatvanti samasta Shaktulu, Prakritilo jeevinche prati manavuni yendu kudanu untunnavi.
0: This power is latent in every human being.
1: Kanuka భగవంతుడు, ప్రకృతి, జీవుడు, ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే.
0: హెన్స్ గాడ్, నేచర్ అండ్ ఇండివిజువల్ ఆర్ డివైన్.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు కాదు.
0: దిస్ నేచర్ అండ్ ద క్రియేటర్ ఆర్ నాట్ సెపరేట్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ కాస్మోస్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్.
1: కారణము.
0: One is the cause, God is the cause.
1: Prakriti karyamu.
0: Nature is the effect.
1: Karya karana sarupude bhagavantudu.
0: God is the combination of cause and effect.
1: Kanuka bhagavantuni anveshinchutaku manam yetti sadhanalu cheyanu akkarledu.
0: We don't need to follow any spiritual path to search for God.
1: Manushi endukudanu samasta shaktulu kudanu ividi unnavi.
0: In man, there are present so many potentialities. They are all present in a hidden way.
1: Agnatamanaga yemiti.
0: What do you mean by this? That which is not known.
1: Pandavalu, 11 samvatsaramulu aranyavasam chesi, oka samvatsaram agnatavasam chesarani.
0: Pandavas spent 11 years in the forest and one period
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడి.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: But man does not recognize this truth. He considers himself ignorant, innocent and weak.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: Man is highly powerful.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చెలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atom.
1: Kani Vedantulu anta brahmamayam annaru.
0: But spiritualists call it the whole thing is the embodiment of the divine.
1: Perulu matram pratyekanga unnavi kani rendinti yokka ekattvam okate.
0: The names are different but essentially convey the same.
1: Shaktiye brahma, brahmane shakti.
0: Energy is brahma, brahma is energy.
1: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Therefore this energy is present all over this world.
1: మనము చేయునటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: Today you see the matter.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: We see the individual.
1: కడపటికి జీవుడు, పదార్థము, సర్వము కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: Ultimately you will know that the matter and individual are atomic essential.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: Scientists call it as material, matter.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్
1: మ్యాటర్. అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: You find it as matter.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: Later it transforms into energy.
1: నీకు కనిపించే సమయంలో జీవుడిగా ఉండవచ్చును.
0: You may find an individual.
1: తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది.
0: Even this individual gets transformed into energy.
1: కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend
1: with the mind. హృదయానికి వినిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇదియే దైవత్వము.
0: This is divinity.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: Every matter has got its own foundation, the basis.
1: మానవునియందు విద్యుత్ శక్తి ఉంటున్నది.
0: There is electricity in man.
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది.
0: The very same electricity is present in the world.
1: మానవునియందు కాంతి శక్తి ఉంటున్నది.
0: There is light in man.
1: అది ఈ జగత్తునందు ఉంటున్నది.
0: The same is present in the outer world.
1: మనిషియందు రేడియో శక్తి ఉంటున్నది.
0: There is radio power in man.
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది.
0: The very same is present in
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటుంది.
0: There is X-ray power in man.
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది.
0: The very same is present in the world.
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటుంది.
0: There is power of light.
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటుంది.
0: The very same is present in the world.
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి.
0: However, these forms of energy must have.
1: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: They must depend on something else.
1: ఈ టంబ్లర్ ఉంటున్నదంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
0: The tumbler you find here has got the table.
1: టేబుల్ నిల్చాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి.
0: The table is present on the floor.
1: ఇది ఒకదానికొకటి ఆధారంగా ఉంటుండాలి.
0: So one is the basis for the other.
1: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము.
0: The essential basis for all forms of energy is God himself.
1: దీనినే అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
0: Philosophers call it as transcendental power.
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని.
0: Scientists call it as atomic power. సూపర్ పవర్.
1: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి, కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒకటిగానే ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్, బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్ ది బేసిక్.
1: మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నో ఉంటుంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఇస్ నాట్ అవేర్ ఆఫ్.
1: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు.
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్.
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు.
0: They call it psychotonic energy.
1: Bioplasmic శక్తి అన్నారు.
0: Biocosmic energy.
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు.
0: Philosophers call it as transcendental power.
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి?
0: How to know that?
1: దీనిని మానసిక శక్తి చేతను
0: through mental power.
1: ధారణా శక్తి, not mental power, will power.
0: With the will power.
1: మానసిక శక్తి చేతను
0: with the will power.
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్.
1: జ్ఞానశక్తి చేతను
0: మెడిటేషన్.
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ ది సోషల్ పవర్.
1: నాదు
0: సోషల్ సమాజం
1: సమాధి శక్తి
0: సమాధి పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని సౌండ్ స్టిప్ ఆఫ్ మైండ్
0: సౌండ్ స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే సమాధి అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సమాధి.
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది.
0: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ.
1: ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి శక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది.
0: ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ and the material ultimately gets unified with God.
1: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
0: Here we have to inquire clearly.
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
0: We feel that we should merge in God.
1: మేము దైవమును నిల్చాలి.
0: That we should be near God.
1: మనం మోక్షమును పొందాలి.
0: That should attain liberation.
1: మాకు లిబరేషన్ ఏంటి కావాలి.
0: We want liberation.
1: ఎట్లా కలుగుతుంది?
0: How is it possible?
1: దీన్ని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in 8 ways.
1: శబ్ద బ్రహ్మమయి,
0: the one of sound.
1: చరాచరమయి,
0: one of movement.
1: జ్యోతిర్మయి,
0: the light.
1: వాంగ్మయి,
0: the speech.
1: నిత్యానందమయి,
0: eternal bliss.
1: పరాపరమయి,
0: superb.
1: మాయామయి,
0: one of illusion.
1: శ్రీమయి,
0: and the one of wealth.
1: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది?
0: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్?
1: నీరు నీరుతో చేరగలదు.
0: ద వాటర్ కెన్ కంబైన్ విత్ వాటర్.
1: గాలి గాలితో చేరగలదు.
0: ద విండ్ వుడ్ మిక్స్ విత్ ద విండ్.
1: నిప్పు నిప్పుతో చేరగలదు.
0: ద ఫైర్ జాయింట్స్ ద ఫైర్.
1: మట్టి మట్టితో చేరగలదు.
0: ద మట్ యునైట్స్ విత్ మట్.
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
0: గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
1: అతనిని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వీ షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ద డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫార్మ్ అండ్ వెన్ యూ వాంట్ టు ఇమాజిన్ ఇట్.
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: అలాంటి రూపరహితుణ్ణి ఈ రూపం ఏ రీతిగా పొందగలదు?
0: With this form, how do you comprehend, know the form?
1: కనుక నీవు కూడా రూపరహితుడు కావాలి.
0: So you should also be formless.
1: రూపరహితుడు కావాలంటే దేహాభిమానం పోవాలి.
0: It only means you should give up this body attachment.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: నీ యొక్క తత్వము జీవన జ్యోతిగా వెలగాలి.
0: యువర్ లైఫ్ షుడ్ బి ది లైఫ్ ఆఫ్ లైట్.
1: నేను ఒక జీవుని.
0: ఐఎమ్ ఎన్ ఇండివిజువల్.
1: నా యొక్క జీవన జ్యోతి
0: దిస్ లైట్ ఆఫ్ లైట్.
1: అది పరం జ్యోతి.
0: అండ్ దట్ ఈస్
1: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ ల్యాంప్ హియర్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లైట్.
1: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో జీవనమే కావాలి.
0: దిస్ ల్యాంప్ షుడ్ బి యునైటెడ్ విత్ దట్ లైట్, కాస్మిక్ లైట్.
1: ఎప్పుడు దేహాభిమానం మర్చిపో అప్పుడు ఈ జీవజ్యోతి వెలుగులుతుంది.
0: The day you give up this body attachment, naturally you can attain that light.
1: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
0: You must have seen during Deepavali festival.
1: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
0: With one candle you can light up all other candles.
1: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
0: This one candle is a super light.
1: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
0: It will light the other remaining light.
1: కనుకనే దైవము పరం జ్యోతి.
0: గాడ్ ఈజ్ ఎ సూపర్.
1: పరం జ్యోతి నుంచే ఈ జీవన జ్యోతులు అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ దిస్ కాస్మిక్ లైట్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ అదర్స్.
1: కనుక మనము జీవన జ్యోతిగా మనం భావించి జ్యోతిని మనము ఏకాగ్రతలో ఉంచుకొని తద్వారా ధ్యానం సలిపి దైవత్వంతో లీనం కావాలి.
0: వీ షుడ్ కన్సిడర్ అవర్ సెల్స్ యాజ్ ద లైట్ ఆఫ్ లైఫ్, కాన్సన్ట్రేట్ ఆన్ ది లైట్ అండ్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఇన్ ది కరెక్ట్ వే అండ్ దెన్ ట్రై టు నో గాడ్.
1: భజన చేస్తున్నాం,
0: యూ డూ భజన్స్.
1: జపం చేస్తున్నారు,
0: యూ డూ జప.
1: ధ్యానం చేస్తున్నారు,
0: యూ మెడిటేట్.
1: తపం చేస్తున్నారు,
0: యూ తపస్.
1: యజ్ఞం చేస్తున్నారు,
0: యూ యాగములు
1: చేస్తున్నారు, వ్రతములు చేస్తున్నారు,
0: యూ పర్ఫార్మ్ రిచువల్స్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
1: ఇవి సత్కర్మలు.
0: దేర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
1: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
0: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
1: టు హార్ట్ టు హార్ట్. కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
0: ఫర్ ది వరల్డ్ దే ఆల్ అమౌంట్ టు గుడ్ యాక్షన్స్.
1: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: ఫలితం మాత్రం ఉండకపోదు.
0: You are bound to get results.
1: ఫలితం ఉంటుంది.
0: యూ హ్యావ్
1: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
0: యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ డిపెండింగ్ అపాన్ ది గుడ్ యాక్షన్స్ యూ డూ.
1: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
0: దే హావ్ నథింగ్ టు డూ విత్ ఆత్మ.
1: కనుకనే ఈ కర్మలన్నీ కూడాను సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
0: Therefore, by undertaking good activity, we should also take up to that activity as to know
1: the divine divinity of the Spirit. ఈ సత్కర్మలలోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
0: So long we are ritualistic, when can you tread along the sacred path?
1: ఇది సత్కర్మ అనేకుడు ద్వైతంతో కూడినటువంటిది.
0: ఆల్ ది రిచువల్స్ ఆర్ డ్యువల్.
1: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ డ్యువలిజం వీ షుడ్ రీచ్ నాన్ డ్యువలిజం.
1: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
0: యు బికమ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: జ్ఞానం,
0: ద ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ,
1: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ది మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
1: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
0: All the five elements are present within your body, contained within the metal.
1: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసిక పర్యంతము ఉంటుండాలి.
0: This metallic power is present all over the body, top to toe.
1: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
0: because of the tamarind,
1: lime juice valla,
0: the lime juice,
1: apple juice valla,
0: apple juice,
1: nimma pandu valla,
0: and also the lime,
1: battai pandu valla,
0: and also oranges,
1: ee vidhamainatundi apple pandu valla,
0: apple,
1: erpadeetundi anta kudunu aamlamam.
0: This is all acid.
1: Ee acid anetundi dani aamlam ane acid du kontha varaku indulo praveshinchi ee yokka కనీస శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ కరెంట్ జనరేటెడ్.
1: కనుకనే మీ జీవితం అనేటువంటిది, మీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
0: లైక్ దిస్ యువర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
1: జనరేటరే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
0: All the feelings inside are expressed by mouth. కాబట్టి
1: మానవుడంతా కూడాను ఒక విధమైనటువంటి రేడియో వంటి వాడే.
0: So human being is a sort of radio.
1: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
0: So all the radio source is in you.
1: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థమును కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇదియే నీలో ఉన్నటువంటి టీవీ.
0: All that you have seen earlier, you are able to imagine and picture eyes. This is the
1: TV in you. రేడియో, జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్స్, అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ది టీవీ, ది రేడియో, జనరేటివ్,
1: అంతా కూడా జగత్ అంతా కూడాను ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి యొక్క దివ్యమైన ఆకర్షణ శక్తి.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ డివైన్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
1: అయస్కాంతము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
1: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఇస్,
1: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
0: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ ఎన్ ఐరన్
1: ఫైల్. పొరపాటు, ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
0: It's a big mistake. All over the world there is a magnet.
1: Pachcha gaddini chusi pasu parigettipothundi kabatti ee rendittiki madhyalo unnatundi magnet.
0: Watching the green grass there, cow goes over there. It's the principle of magnetism there.
1: Biddanu chuste talli chaala sanihitanga kuda aapyayanga velutundi avi rendu iddariki madhyunnadi magnet.
0: Watching the child, the mother is drawn towards
1: talli the child. Biddanaku madhyana unnadi magnet.
0: It's the magnet.
1: Bharya bhartalaku madhyana unnatundi magnet. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే.
0: దేర్ఫోర్ ఇస్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద కౌ అండ్ ద గ్రాస్.
1: ఏది ఆకర్షిస్తున్నారో అదంతా మ్యాగ్నెట్టే.
0: దట్ విచ్ అట్రాక్ట్స్ ఇస్ ఎ మ్యాగ్నెట్.
1: కనుకనే రమేతి ఇతి రామః అన్నారు. సర్వులను రమింపజేసేటువంటి వాడు రాములు అన్నారు.
0: రామ హూ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ అట్రాక్ట్స్ ఎవరీవన్.
1: ఆ రాముడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ దిస్ రామ?
1: దశరథ రాముడా?
0: ది సన్ ఆఫ్ దశరథ.
1: ఆత్మారాముడా?
0: అది వన్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిట్.
1: ఆత్మారాముడు.
0: రామ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
0: So many have assembled here. What is the main cause? You are all attracted by this divine magnet, Bhagavan.
1: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతూ ఉంటాయి.
0: When you keep a flower here, so many honey bees are
1: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతని.
0: బికాస్ ఆఫ్ దిస్ నెక్టర్ కంటెయిన్డ్ విదిన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్.
1: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
1: కనుకని ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
0: సో ది స్వీట్నెస్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటారు.
0: ఇట్ ఇస్ దిస్ లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఇది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
0: ఇట్ మే బి ది లవ్ ఆఫ్ ఎ మదర్ ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ వైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ రిలేషన్.
1: ఇచ్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ అట్రాక్ట్.
1: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: దిస్ లవ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: కనుక ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్, మనం ప్రపంచంలో పుట్టిన వారం కలుకనే ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
0: సిన్స్ వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్, ఈచ్ వన్ ఆఫ్ us హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
0: A child will have both the qualities, the forms of the parents.
1: అదే విధంగానే జగత్తు నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
0: So the individual who is born in this nature will have natural qualities.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
0: Creation is the manifestation of the creator.
1: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
0: So everyone born in this world nature should have the divine quality.
1: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
0: Everyone is born to attain the divinity.
1: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమే మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: Man is born to express and manifest and share the divinity.
1: కనుకనే ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
0: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
1: అది ఏ శక్తి?
0: That is energy.
1: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
0: Energy cannot be generated by a person.
1: దీనిని నాశం చేసేటువంటిది కాదు.
0: No one can destroy.
1: కానీ ఇది అవినాశి.
0: It cannot be destroyed.
1: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
0: The divine energy cannot be destroyed.
1: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
0: However, one form of energy could be changed.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
0: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇంటూ
1: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
1: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
0: లైట్ ఎనర్జీ టు ఆటమిక్ పవర్.
1: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
0: Energy can neither be created nor destroyed. It can be converted from one form to another.
1: కనుకని అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
0: That changeless one is
1: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికి చేత కాదు.
0: With this divinity you can change one into another, but you cannot remove it totally.
1: కనుక
0: so
1: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
0: Without divinity there is no world, there is no place.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
0: In every atom, in every cell there is God.
1: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
0: సో ఏన్షియన్స్
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: smaller than the smallest
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: bigger than the biggest
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: the one who stands there as an eternal witness
1: atmaye anuvu anuvune brahma magunu
0: it is this atma and that atma is divine brahma
1: kanuka atmane anuvu anuvune brahma
0: so this atma is anuvu atma
1: brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki
0: therefore atma the atom and brahma are synonymous
1: kanukane deenni telusukodaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
0: సైంటిస్ట్ హ్యావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
0: టుడే దే హ్యావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హ్యావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకిన్.
1: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
0: దిస్ ట్రూత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో
1: ఇప్పుడు కలియుగము
0: దిస్ ఇస్ కలి ఏజ్.
1: పోయినది ద్వాపర యుగము.
0: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర.
1: ముందు దానికి ముందు త్రేతాయుగము.
0: ప్రయర్ టు దట్ త్రేతా.
1: త్రేతాయుగంకంటే ముందుగా కృతయుగము. కృతయుగము లోపలి చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
0: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
1: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there. Prahlada said then,
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ ప్రెజెంట్ ఎక్కడ చూసినా
1: ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఇస్ దిస్ ఈ
1: అణుతత్వమే దైవత్వము.
0: ఇట్స్ అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడాను దైవత్వమే.
0: ఇట్స్ మైక్రోకాజమ్ అండ్ మాక్రోకాజమ్
1: చేతనే ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేతనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది. అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్న్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతాను అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: అండ్ మైటి ఎలిఫెంట్స్ వర్ దేర్ అండ్ దే వర్ అలౌడ్ టు ట్రాంపుల్ ఆన్ హిస్ బాడీ. హీ వాస్ నాట్ ఫియర్ స్ట్రక్. విష సర్పములను
1: తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: పాయిజనస్ స్నేక్స్ వర్ బ్రాట్ దేర్.
1: కానీ దానిని చూసిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ee vidhanga kudanu sarvatra kudanu deha abhimanamunu vadali daiva abhimanamtone jeevisthu vachinadu.
0: Prahlada lived without any body attachment.
1: Anduvalane prati anuvu kudanu daivame ani.
0: Therefore every atom is God.
1: Prapanchaniki chaadutu vachadu.
0: He publicized to God, to the world.
1: Aa guruvulanta kudanu,
0: all those teachers,
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపు దగ్గరికి.
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము?
0: దే సెడ్ వాట్స్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హియాస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా.
0: వెన్ హిస్ అటాక్డ్ బై ద డెమన్స్.
1: దైత్య కుమారుడు.
0: యువర్ సన్.
1: మాటి మాటికిన్ ఓ పన్నగ సాయి ఓ ధనుజమంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: He had never shed a tear. He was never
1: fear-stricken. భయం అనేది లేదు. కంటినీరు కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హీ నెవర్ షెడ్ ఎ టియర్. హీ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. అనగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ వుడ్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
0: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ.
1: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
0: ఇఫ్ హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హీ హాడ్ హీ గోస్ ఆన్ వరీయింగ్.
1: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: పుట్టుకతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ద బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరీ?
1: ఏ నాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ద వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: Ninnu ye vidhanga varninchali Krishna?
0: Krishna, how are we to describe you?
1: Ninnu ye vidhanga telusukovali?
0: How are we to know you?
1: Etti roopanni ni dhyaninchali?
0: What form should we worship?
1: Etti naamamunu smarinchali?
0: What name should we chant?
1: Maaku teliyatam ledu.
0: We don't know.
1: Endukosam?
0: Why?
1: Anu kante ati sukshma roopudavu.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadi nalugu lakshya jeevamula anayammuna nedavayakunduvata. అణువురేణు తృణకాష్టమ మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట నిను గనుగొనగల్లమా కృష్ణ నిను గనుగొనగల్లమా.
0: యూఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది 84 lakhs of species of the creatures. You are present from an atom to the biggest. can we know you at any time? How to know you?
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు, ఏ వేదములు వల్లించలేదు, ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు, ఏ విధమైనటువంటి గురువులు లేరు, ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
0: Gopikas did not go through any sacred text, did not listen to any Veda.
1: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: It is the latent power within them that has become patent.
1: శక్తి అందు కూడాను అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
0: In every person there is transcendental power.
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
0: When we make proper use of this energy, it multiplies.
1: కనుక మనల్ని ఎందున్నటువంటి యొక్క శక్తిని సద్వినియోగపరచాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: బావి ఎందున్నటువంటి నీరును తోడుతూ తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్, ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పది మందికి బోధిస్తూ బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్, it increases.
1: Manakunnatundi dhanamunu danam chestu chestu raga dhanam kudunu perigipothuntadi.
0: If you go on offering your money in charity, you will have more of money.
1: Munna jalamanta kudunu pravahistu pothuntunte krutta jalam vastu untadi.
0: As water flows continuously, new water
1: జలమేగిన ముందుకు పోకపోతే అది నిలిచి నీళ్లలో పురుగులు పడిపోతాయి.
0: ఇది వాటర్ డజంట్ ఫ్లో, ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన ఎందున్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికి పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి షేర్డ్
1: విత్ ఎవరీబడీ. లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్, దైవ
1: శక్తియే జగత్తులో ఉంటుంది. అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ, జగత్
1: శక్తియే మానవుని యందు కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఎనర్జీ ఆఫ్ నేచర్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుంది.
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుంది.
0: ఇట్ ఈస్ హిడెన్.
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
0: నెవర్ డౌట్ ఇట్.
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము.
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
0: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఐదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్ ఈ
1: మనసు
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
1: ఈ మనసును అమనస్కంగా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనసు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: వర్ మనసు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
1: కనుకనే అమనస్కుడు కావాలి.
0: సో యూ హ్యావ్ టు విత్ డ్రా యువర్ మైండ్.
1: అంతాను తానాయ అంతయులోనాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మాయకులోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుంది అది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో,
0: as you dream in sleep,
1: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరి కనిపిస్తుంటాయి.
0: So also your positions and properties in the waking state.
1: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: దిస్ ఇస్ ది వేకింగ్ స్టేట్ ఇస్ ది డే డ్రీమ్.
1: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: దేర్ ఇస్ నో నైట్ డ్రీమ్ ఇన్ ద డే టైమ్.
1: నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
0: అండ్ దేర్ ఇన్ ద నైట్ దేర్ ఇస్ నో డే
1: డ్రీమ్. నీవు డే డ్రీమ్ లోనే ఉన్నావు, నైట్ డ్రీమ్ లోనే ఉన్నావు.
0: యు ఎగ్జిస్ట్ ఇన్ బోత్ ది స్టేట్స్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ నో దిస్.
1: మరే రాత్రి నేను కలలో ఏమేమో చూచాను.
0: ఐ సా మెనీ ఇన్ మై డ్రీమ్.
1: కానీ జాగ్రత్తలు లేవి.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ డోంట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ బిల్డింగ్స్ దట్ హావ్ బీన్ సీన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వేకింగ్.
1: ఈ డేలో అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము.
0: ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ నాట్ ఇన్ ద డ్రీమ్.
1: కుల్వంత్ మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు.
0: వి ఆర్ ఆల్ సీటెడ్ హియర్ ఇన్ కుల్వంత్ హాల్.
1: కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు.
0: వన్స్ యూ డ్రీమ్ యూ విల్ బి దేర్ ఇన్ బాంబే.
1: కానీ దీని గతి ఏమిటి, దాని గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపెన్ టు దిస్, వాట్ విల్ హ్యాపెన్ టు దట్?
1: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా, లేక ఈ కుల్వంత్ హాల్ లో ఉండేటువంటిది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ హియర్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ ఇన్ బాంబే?
1: ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఇందులోన నీవు ఉన్నావు, అందులోన నీవు ఉన్నావు.
0: నేదర్ దిస్ నార్ దట్ ఆర్ ట్రూ, బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: నీవు రెండు కాదు, ఒక్కటే.
0: యు ఆర్ నాట్ టు బట్ వన్.
1: స్థితులు మాత్రం రెండు.
0: ద పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ టు.
1: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చిక్కుబక్కలైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది టూ స్టేట్స్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
0: టు నో గాడ్ ఫస్ట్,
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: We have to meditate.
1: ఈ ధ్యానం చేత ఏమైపోతుంది?
0: What happens?
1: ఏకాగ్రత కుదురుతుంది.
0: You'll have concentration.
1: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
0: When once you have concentration,
1: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
0: You can withdraw your mind.
1: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
0: when mind is withdrawn,
1: దేహాభిమానం పోతుంది.
0: You can give up the body attachment.
1: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
0: When once the body attachment is gone, you will experience samadhi state.
1: ఈ సమాధి స్థితి ఏంటంటే కేవలం రెండు అర్థములు ఉంటున్నాయి. సమాధి కష్ట నష్టములకు పాపపుణ్యములకు రెండింటికి సమత్వంగా చూసుకోవటం.
0: సమాధి మీన్స్ ఈక్వానిమిటీ, ది సేమ్ స్పిరిట్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్.
1: బుద్ధి సమానంగా ఉండాలి.
0: సమాధి ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
1: దుఃఖమునకు కృంగకూడదు, సుఖమునకు పొంగకూడదు.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
0: త్రూ దట్ యుల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనేలేదు.
0: ద పవర్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
1: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
0: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
1: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
1: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: వి హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
1: ఈ ప్రాక్తిక జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక సాధనను మనం సల్పాలి.
0: హౌఎవర్ సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు డు సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
1: అయితే ఒకటి, మీరు వేరుగా భావించొద్దండి.
0: డు నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
0: Because of the teachers outside, we are not able to experience the reality.
1: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుండాలి.
0: Their teachings has put down the divinity in humanity further.
1: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
0: Let's know the meaning of this word guru.
1: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
0: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
1: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: అజ్ఞానాన్ని నిర్మూలంగా ఉంచిన వాడు గురువు.
0: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
1: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
0: గు మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్
1: అట్రిబ్యూట్. రూపవిష్టము.
0: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
1: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో అన్నారు.
0: The one beyond attributes and form is God himself.
1: నిజమైన గురువు దైవం ఒక్కడే.
0: The true guru is God only.
1: వీళ్ళందరూ కూడాను
0: all the rest
1: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
0: All the rest are teachers.
1: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
0: When a student joins there in the college, he has got mathematics teacher, physics teacher, chemistry teacher. How can you worship them all?
1: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక గురువుగా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్
1: టీచర్. గురువులు కాదు,
0: దే ఆర్ నాట్ గురుస్.
1: వీళ్ళు టీచర్స్.
0: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
1: బోధించేటువంటి వాళ్ళు.
0: దే టీచ్.
1: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ గురు హియర్?
1: తన యొక్క గురువుని చూపించాలి.
0: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
1: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
0: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
1: అదే గురి.
0: దట్ ఈస్ ది గోల్.
1: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
0: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
1: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
0: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైయస్ అండ్ ప్యూర్.
1: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
0: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాచీన కాలంలో కృతయుగమునందు కూడాను,
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ ఏజ్,
1: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని,
0: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన,
1: బలిచక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై,
0: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి,
1: దానం అడగడానికి వెళ్లాడు.
0: హి వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
1: బలిచక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
0: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్ బలి?
1: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువైనటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్. శుక్రాచార్య హియర్.
1: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను,
0: సచ్ బిగ్ గురు
1: భరచక్రవర్తి, వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు.
0: బలి హ్యావింగ్ రియలైజ్ ద వన్ హూ హస్ కమ్ దేర్ ఇస్ గాడ్, రెడీ టు ఆఫర్, హి మేడ్ ఎ ప్రామిస్.
1: కానీ శుక్రాచార్యుడు వద్ది, వద్దు వద్దు, నీవు చాలా మోసపోతావు, నీ రాజ్యమంతా భ్రష్ట్ అయిపోతుంది, నువ్వు అతనికి ఏమాత్రం కూడా మూడడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు.
0: బట్ శుక్రాచార్య సెడ్, డోంట్ ఆఫర్ ఎనీథింగ్, యూ విల్ బి బిట్రే, యూ విల్ బి డిసీవ్డ్.
1: దైవం కంటే గురువు ఏమిటి?
0: దెన్ హి సెడ్, హూ ఇస్ మోర్ దెన్ గాడ్? ధిక్కరించి హి డిసోబేడ్ గురు.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్, కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్ దెన్ దట్?
1: బొంకుట కంటే పాపమున్నే.
0: ఇఫ్ యూ అటర్ ఎ లై, కెన్ దెర్ బి ఎ వర్స్ టు ది సిన్?
1: ఏమైనా సరే గురు, ఏమైనా శపించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
0: లెట్ ది గురు కర్స్ ఇన్ ఎనీ వే, బట్ ఐఎమ్ గోయింగ్ టు సరెండర్ ఆఫర్.
1: ఆనాటి గురువులు గురువులా?
0: ఆర్ ది గురుస్ బై ది నేమ్?
1: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ గురు ఇఫ్ హి ఆస్క్ యూ నాట్ టు ఆఫర్?
1: పాండవులు,
0: పాండవర్స్
1: ద్వాపర యుగం లోపల,
0: ఇన్ ద్వాపర ఏజ్,
1: వారికి అన్ని రకమైనటువంటి విద్యలను బోధించి,
0: హావింగ్ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
1: వచ్చాడు ద్రోణాచార్యుడు.
0: ద్రోణాచార్య కేమ్ దేర్ వన్ టీచ్ గురు.
1: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునికి ప్రామిస్ చేశాడు.
0: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున,
1: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
0: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్.
1: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు, కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
1: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్.
1: అన్ని విద్యను నేర్పినాడు.
0: ద్రోణ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: నాలెడ్జ్. ద్రోణుడు కూడా చెప్పినట్టుగానే ఎవరికి గురువుగా పోలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ ద గురు టు ఎనీవన్ ఎల్స్.
1: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
0: అట్ వన్ టైమ్ ఏకలవ్య,
1: స్వామి నాకు విలువిద్య నేర్పమని ప్రార్థించాడు.
0: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్చిస్ట్రీ.
1: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
0: ఐ ప్రామిస్ టు అర్జున,
1: అర్జునుడు తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
0: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
1: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
0: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
1: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసానికి వెళ్లారు.
0: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్మ్.
1: కేవలం విహారార్థమై వెళ్లారు.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్. వారు
1: వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
0: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
1: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
0: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
1: అరుపును చూచి
0: ఎక్కడి
1: నుంచినో నాలుగు ఐదు అంబులు వచ్చాయి.
0: అండ్ వాచింగ్ దిస్ ఫోర్ ఆరోస్ వర్ నోటీస్ దేర్.
1: పడిన చోటే ఐదు కూడా ఒక్క తూరి పడ్డాయి.
0: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ అట్ వన్ పాయింట్.
1: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: అర్జున్ వాజ్ మిస్టిఫైడ్.
1: శబ్ద పేరు కనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా?
0: హూ ఇస్ దట్?
1: ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
0: అర్జున స్టార్టెడ్ వండరింగ్, హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మీర్లీ లిసనింగ్ టు ద సౌండ్?
1: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
0: హి మస్ట్ బీన్
1: హైలీ. ఈ శక్తి నాకు కూడా లేదే.
0: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
1: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
0: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్, నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
1: అప్పుడు వెతికించేటప్పటికి
0: ఊరి
1: గుడిసె లోపల
0: ఇన్ ఎ హట్
1: ఒక విధమైనటువంటి యొక్క బోయవాడు
0: దేర్ దే సా ఎ హంటర్ దేర్.
1: అతను ఒక అమ్మును పెట్టుకుని నిలుచుకున్నాడు.
0: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ యారో.
1: అతన్ని చూచాడు.
0: హి సా హిమ్.
1: నీవేనా దీన్ని వదిలింది?
0: ఆర్ ది వన్ హూ షాట్ ది యారో?
1: అవును అన్నాడు.
0: సెడ్ యెస్.
1: వాళ్ళు ట్రైబల్స్.
0: దే వర్ ట్రైబల్స్.
1: నీకెవరు గురువు అన్నారు.
0: దెన్ హి ఆస్క్ హూ ఇస్ యువర్ గురు?
1: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
0: దో హీ ప్రేడ్ టు ద్రోణ అర్లియర్, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
1: తెలియకుండా ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
0: అన్నోయింగ్లీ సెడ్, ద్రోణ ఇస్ మై గురు.
1: అర్జునుడు మండిపోయాడు.
0: అర్జున వాజ్ ఫ్యూరియస్.
1: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
0: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
1: Drona charanu patti adigadu.
0: And then he questioned Drona.
1: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
0: Drona spoke truth, I am not guru to anyone.
1: Nenu aa ekavaniki guru kaadu.
0: I am not a guru.
1: Naa daggara vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
0: He prayed to me but I didn't respond.
1: Idi satyame.
0: Yes, it's truth.
1: Kaani అర్జునుడు చాలా మండిపోతున్నాడు.
0: అర్జున వాస్ స్టిల్ యాంగ్రీ.
1: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడే లోకంలో.
0: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
1: పెద్ద అసూయ
0: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
1: కనుక అతని శక్తిని ఎట్టైనా కూడా నిర్మూలన చేయించాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
0: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
1: కనుక నాకంటే అధికమైన వాడు ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యతో.
0: And he wanted Drona to see that there would be no person greater than him.
1: Dronacharya vidileka.
0: Drona necessarily.
1: Karanam emti?
0: What's the reason?
1: Ee goppatanamunu chusi longipoyadu Dronacharyudu.
0: Drona submitted himself to this greatness.
1: Ee rajuluku nenu viruddhanga pote naa gati em avutundo ani bhayapaddadu.
0: He was afraid of the situation if he acts against
1: him. Swasthamaina buddhito taanu aneka rakamainaatvanti kuyuktulu panni
0: out of utter selfishness is maneuver.
1: Ee adaviyandu nivasinchetvanti okka ekalavyani daggariki poyi
0: he went to ekalavya, who is
1: there guruvu
0: annaru. Ekalavya, who is your guru?
1: Nee na guruvu annaru.
0: He said, you are my guru.
1: Inta gauravanga cheppinatvanti vaadu idaru guru kaakapoyinappudiki manasikanga vishwasinchi neeve maa guruvu annadu.
0: Though he was not guru physically, but he concentrated on him mentally.
1: Aithe na guru dakshina em istavu annadu.
0: Then he said, what is it you are going to offer in return?
1: Ye adigithe adisthanu annadu.
0: I am ready to give anything you
1: want. Annatiki siddhame vaadu.
0: I am ready for everything, he said.
1: Endukante guru vishwasam atta untundali.
0: Because faith in guru is
1: that. Anta vishwasanga undinatvanti vaaniki ee guru chaala droham chesadu.
0: And that here you find the disciple so much of faith, but the guru betrayed him.
1: Dakshina angustham ichina dana chesi.
0: He wanted the thumb to be offered.
1: Bana santhana laguvaku bangamayye.
0: And he could not shoot any arrow later.
1: Yeru virvijya kalimiki heenudayye.
0: And he became unfit for this archery.
1: Arjunaku manorathiyunu pasenanta.
0: This made the desire of Arjuna fulfilled.
1: ఈ అర్జునుడి యొక్క మనస్సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
0: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థంబ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
1: ఇది గురువులు చేసేటువంటి పని?
0: ఇస్ ఇట్ ది యాక్ట్, ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
1: కాదు, కాదు.
0: నో.
1: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
0: The worldly gurus, because of utter selfishness, they take you far off from the wisdom of the spirit.
1: Meerandaru kudunu vyavaharika gurule kaani aatma sambandhamaina gurulu kaadu.
0: They are only worldly teachers. They are not preceptors.
1: Evartoneina nee vidyanu nerchuko tappu ledu.
0: You can learn from anyone, no mistake.
1: Kaani
0: but
1: arpitam maatramu భగవంతునికి మాత్రమే కావాలి.
0: బట్ యు హావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
0: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
1: లోకానికి ఎన్నియో బోధలు చేశాడు వ్యాసుడు.
0: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్
1: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
0: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
0: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని నాలుగు వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
0: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ ప్రొపగేటెడ్ టు ద వరల్డ్.
1: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
1: ఇంత ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేదమాతను అందించారు కదా అని సంతృప్తి పడ్డాడు.
0: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
1: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
0: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
1: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
0: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
1: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదముల అండ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
0: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది మైండ్.
1: ప్రతిబింబంలే.
0: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే అవర్ మైండ్ ఆల్సో.
1: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుకును లేకుండా, దురభ్యాసము లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
0: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
1: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
0: విత్ దీస్ సీక్రెట్ ఫీలింగ్స్ వ్యాస క్లాసిఫైడ్ వేదిక్ లిటరేచర్. సో దిస్ డే ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: గురు పూర్ణిమ కాదు.
0: దిస్ ఇస్ నాట్ గురు పూర్ణిమ.
1: హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ.
0: దట్ డే విన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఈస్ ద డే ఆఫ్ గురు పూర్ణిమ.
1: మర్మ మెరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
0: ద డే విన్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ యువర్ మైండ్ విల్ బి యువర్ గురు.
1: మర్మం ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురువు అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద సీక్రెట్స్ యువర్ మైండ్ బికమ్స్ గురు.
1: మాయాకు లోనాయ మా 25 మంత్రములాయ
0: అనే సబ్మిటెడ్ ది ఇల్యూషన్ అండ్ దిస్ ఇల్యూషన్ హాస్ గాట్ 25 మంత్రాస్.
1: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
0: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామదాస్.
1: కోట ఏడు చుట్టూరా కోట లోపుల తోటరా, తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి, మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
0: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ ఫోర్ట్ 7 ఫోర్ట్.
1: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: వన్ ఈస్
1: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: యాంగర్ ఇస్ వన్ ఫోర్ట్.
1: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ క్రోధ లోభ మోహం మాత్సర్యం ఈ 6 కోటలు ఉంటున్నాయి.
0: అండ్ హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ దిస్ ఈ 7 ఫోర్ట్.
1: ఈ అన్నిటికంటే పెద్ద కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
0: దిస్ బిగ్గెస్ట్ ఫోర్ట్ వన్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ 7 కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ సరౌండ్ బై 7 ఫోర్ట్.
1: కోట 7 చుట్టూరా కోట లోపుల తోటరా.
0: దేర్ ఆర్ 7 ఫోర్ట్స్ విదిన్.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: టు గెట్ ఇన్ టు ద గార్డెన్ వాట్ ఈస్ ది పాత్ వాట్ ఈస్ ది వే.
1: పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా.
0: Here is present a strong tree and there is the branch that will be the
1: part of the pi pattu vidichite para brahmame cherura. Kinda unnadi chettu chetulo pattukondi komma. Ee chettu virigipoyi komma virigipothe inki veeniki em gati.
0: Here lies this tree standing on the ground and if the tree falls and if the branch leaves you, what will happen to you?
1: Kanuka gurulu anetunte vaari naadu కొమ్మలు, కొమ్మల వంటి వారు.
0: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
1: భగవంతుడే చెట్టు వంటి వాడు.
0: గాడ్ ఈస్ ద ట్రీ.
1: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమి మాత్రము బద్దలు ఉండవు.
0: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
0: యు విల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
1: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
0: సో సరెండర్ టు గాడ్.
1: దానికోసమనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ.
1: దైవమే
0: విష్ణు అండ్
1: నిజమైన గురువు.
0: అండ్ గాడ్ ఈజ్ ది ట్రూ గురు.
1: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణి అన్నారు ఋషులు.
0: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూటేషన్.
1: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుంది.
0: వాట్ ఎవర్ ఐ మే డూ ఇట్ విల్ బి ఎన్ ఆఫరింగ్ టు యూ.
1: మీకే నమస్కారము అన్నారు.
0: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
1: తస్మై నమః కర్మణి. కర్మలు చేసే ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
0: బిఫోర్ ఐ ప్రొసీడ్ ఐ ఆఫర్ ఐ సల్యూట్.
1: ఎందుకోసం నమస్కారం చేయాలి?
0: వై షుడ్ యూ పే యువర్ రెస్పెక్ట్?
1: మా చేత మంచి కర్మలు చేయించు.
0: మేక్ మీ డూ గుడ్ యాక్షన్స్.
1: పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి.
0: హెల్ప్ మీ టు డూ సెక్రెడ్ యాక్టివిటీ.
1: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే తప్ప చేయించు.
0: లెట్ మీ డూ ఆల్ దట్ ప్లీజ్
1: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
0: విత్ దిస్ స్పిరిట్ యాజ్ అ మోటివ్ ఫోర్స్ వన్ షుడ్
1: ఈ విధంగా వేదములు ఎందు, ఉపనిషత్తులు ఎందు, ఇతిహాసం ఎందు, పురాణములు ఎందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatanta kudunu ye shaktito nindi unnado. ఆ శక్తి మీ ఎందుకు?
0: సార్ ఐ సల్యూట్.
1: ఎందుకోసం నమస్కారం చేయాలి?
0: వై షుడ్ యు పే యువర్ రెస్పెక్ట్?
1: మా చేత మంచి కర్మలు చేయించు.
0: మేక్ మీ డూ గుడ్ యాక్షన్స్.
1: పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి.
0: హెల్ప్ మీ టు డూ సేక్రెడ్ యాక్టివిటీ.
1: దైవాన్ని

0: పురాణ
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుంది.
0: దట్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
1: దైవం మీకంటే వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మీకంటే దైవం వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
1: దైవం కంటే మీరు వేరు కాదు.
0: అండ్ యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
0: దేర్ఫోర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నాయందే ఉంటున్నాడు.
0: Experience is not yourself. God is in me, I God. విశ్వాసాన్ని
1: బలపరుచుకుంటూ
0: రావాలి. Strengthen this faith more and more. నేను
1: పలాని సోమనుసో రామయ్యను కృష్ణయ్యను గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: Don't introduce yourself as so and so.
1: నీవు రామయ్య ఎవరైనావు.
0: How could you be
1: రామయ్య అని ఎవరు పెట్టారు నీకు పేరు?
0: Who gave this name రామయ్య?
1: నీ తల్లిదండ్రులు పెట్టారు.
0: Your parents christened you.
1: పెట్టిన పేరు గాని పుట్టిన పేరు కాదు కదా.
0: It's a name given to you. You are not born with the name.
1: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించింది.
0: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
0: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
1: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
0: మీరా దోస్ డేస్
1: మందిరం నుంచి బయట పొమ్మన్నారు.
0: హి వాస్ ఆస్క్డ్ టు గో మందిర్ బై రాణా.
1: ఎందుకంటే తనకు అనేక విధములైన అవమానం జరిగిందని.
0: బికాజ్ హి వాస్
1: తన మాటను నడుచుకోలేదని.
0: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
1: కానీ కృష్ణుని వదిలిపోవడం కష్టమైపోయింది.
0: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
1: కొంతసేపు యోచించుకుంది.
0: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ దేహానికి ఈ మందిరమునకు మహారాణా గొప్పవాడని చెప్పుకోవచ్చు.
0: మహారాణా మే కన్సిడర్ హింసెల్ఫ్ గ్రేట్.
1: ఈ మందిరము మహారాణా కట్టినటువంటిది.
0: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
1: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
0: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
1: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
0: సో మై హార్ట్ ఇస్ ది టెంపుల్
1: ఆఫ్ మందిర్ కృష్ణ అన్నది.
0: మై హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కృష్ణ షీ సేడ్.

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడికి పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంక్ వద్దు. గంగా జమునా తీర్ ఈడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: గో టు ద గంగా జమునా. భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దట్ ది సెంటర్ ఆఫ్ ఫోర్ హెడెడ్
0: మందిర్ పైన, ఆ మందిర పైన నువ్వు దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్.

0: Oh mind, you go towards the shores of Ganga and Jamuna.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
0: There you find in that Bhumajja, center of the
1: forehead, is immortal sacred Krishna. Where is Prayaga? You don't need to go to Allahabad. Your body is itself the pilgrim center.
0: Where is Prayaga? You don't need to go to Allahabad. Your body is itself the pilgrim center. So everything is within our body.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీ ఇంటికి పోవటం ఎందుకు?
0: Though you are full, why are you in search of it elsewhere?
1: నీ ఇంటిలో పంచభక్ష ప్రమాణములు ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: When you have all delicious items at home, why do you want rotten stuff outside?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house?
1: ఎందుకు పోవాలి?
0: Why should you go?
1: నీ దగ్గరే ఉంటుంది అది ల్యాంప్.
0: You have the lamp with you.
1: నీ ల్యాంప్ ఇంకొకరి ఇంటికి పోయి నీ వడింగ్ ఎందుకు అడుక్కోవటం?
0: Why should you beg for the
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: So this light of love is
1: నీ అంతే ఉంటుండాలి.
0: And that super
1: నీ ఆత్మ జ్యోతి నీ అంతే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ అంతే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: Therefore this light of love, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love. Is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుండాలి.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏమాత్రము విలువనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విలువనక్కర్లేదు.

0: విడవకూడదు.
1: యు షుడ్ నాట్.
0: హెచ్చుగా సంపదలు వచ్చిన గానీ,
1: యు మే ప్రాస్పర్.
0: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
1: యు మే జస్ట్ రైడ్ ఓవర్ ద హార్స్ అండ్ ఎలిఫెంట్.
0: పేరు వచ్చిన గాని,
1: పీపుల్ మే కాల్ యు మ్యాన్.
0: పీడిత ప్రజలు పిలిచిన గాని,
1: పీపుల్ కాల్ యూ విత్ ఆల్ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: దైవము మరువకురా.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: నరుడా,
1: ఓ మ్యాన్,
0: దీనుడి విలువకురా.
1: నెవర్ గివ్ అప్ గాడ్.
0: దైవాన్ని మరవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
1: లెట్ ఎనీథింగ్ కమ్, నామాన్ని విడవద్దు. నెవర్ గివ్ అప్ యువర్ లార్డ్స్ నేమ్.
0: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
1: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
0: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
0: ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
1: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్
0: ఎల్సెవేర్. హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
1: వెన్ వన్స్ యూ సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
0: భగవంతుని నివాసం ఎక్కడ?
1: వేర్ డస్ గాడ్ లివ్?
0: ఎక్కడో కాదు,
1: నాట్ ఎల్సెవేర్.
0: హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్
0: హార్ట్. హృదయవాసి.
1: హీస్ ఇన్ యువర్ హార్ట్.
0: హృదయవాసి.
1: హీస్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
1: When once you feel that God is in you,
0: ఏ దోషములో ప్రవేశించవు.
1: ఎనీ మిస్టేక్
0: ఎవరికి నీవు భయపడవు.
1: యూ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: కాన్షియన్స్ చాలా గైడెన్స్ ఇస్తుంది.
1: ద కాన్షియన్స్ విల్ గైడ్ యూ.
0: కనుక ఎవరి కోసము నీవు వెరవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్ ఎనీవన్.
0: అందరినీ గౌరవించు.
1: రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ నీకు సరైనటువంటి రీతిలో నీవు ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: కానీ అందరి యందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
1: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: అద్వైష్ట సర్వదూతానాం.
1: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
0: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
1: బట్ నెవర్ ఫర్గెట్.
0: దైవం అక్కడే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: బయట లేడు.
1: నాట్ అవుట్ సైడ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: మంచిగా మాట్లాడు.
1: స్పీక్ వెల్.
0: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
1: You have photos.
0: You may worship a picture as a god. But not God as a picture.
1: Aa
0: tattvanni teeskovali.
1: Know this quality, principle.
0: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
1: ద పిక్చర్ ఇస్ ఇన్ యూ.
0: దానిని భద్రం చేసుకో.
1: అండ్ యూ సేఫ్ గార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
1: Along this path, we should know all the sanctity behind this.
0: విజ్ఞానం ఏమని పోలించినప్పటికీ,
1: వాట్ ఎవర్ ద సైన్స్ మెటీరియల్,
0: వేదాంతం ఎన్ని చెప్పినప్పటికీ,
1: ఫిలాసఫీ
0: మెటీరియల్ మనకు నిలిచినటువంటి అణువే అణువే అణువే.
1: వాట్ దట్ రిమైన్స్ అట్ ద ఎండ్ ఈజ్ ఓన్లీ అణు ఆర్ ఆటమ్.
0: అంతా అణుమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
0: ఒక్కొక్క పదార్థం కూడా అణువు యొక్క చేరికనే.
1: మ్యాటర్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్.
0: ఈ టంబ్లర్ అణువే.
1: టంబ్లర్ ఈ
0: పుష్పం అణువే. ఈ మైక అణువే. ఈ టవల్ అణువే. ఈ దేహం అణువే. ఈ టేబుల్ అణువే. అంతా అణువే.
1: ఎవ్రీథింగ్ full of atoms and atoms.
0: అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
1: యూ మే క్వశ్చన్ వెదర్ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
0: ప్రతి అణువుకు రూపం ఉంది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
0: రూపము లేని అణువే లేదు.
1: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఫామ్.
0: మీకు కనిపించడం లేదు కానీ,
1: యూ మే నాట్ సీ.
0: అది అద్దె పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
1: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ ఎ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
0: నాట్ లెన్స్.
1: మైక్రోస్కోప్.
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్.
0: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
1: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
0: దానికి మాత్రమే సూక్ష్మమైన అనుగోచరిస్తుంది.
1: విత్ ది మైక్రోస్కోప్.
0: అదే విధంగానే నీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
1: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
0: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి అతి లూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
1: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
0: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
1: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
1: You must have that eye of wisdom to see the subtle form.
0: అప్పుడు నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
1: Then you can understand the true divinity.
0: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
1: I am so mad. I being God, why should I act like a mad cat?
0: చాలా మందికి మీకు తెలుసును.
1: Many of you know this.
0: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
1: The drunkard acts in a funny way.
0: వాడి యాక్షన్ ఏమిటి ఎట్లా చేస్తున్నారో వానికే తెలియదు.
1: The drunkard doesn't know how he acts.
0: తరువాత
1: Later,
0: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
1: అండ్ హీల్ బి హెకిల్డ్, మేడ్ ఫన్ ఆఫ్ బై హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: తీరిన తర్వాత వీరందరూ చెప్తే నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
1: అండ్ వెన్ వన్స్ హీస్ అవుట్ ఆఫ్ స్పిరిట్స్ హీ ఫీల్స్ అషేమ్డ్.
0: ఈనాడు జగత్ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: ద వన్ ఆఫ్ వరల్డ్లీ సెన్సుల్ ప్లెజర్ ఈజ్ ఎ డ్రంకర్డ్.
0: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
1: బికాజ్ హిస్ డ్రౌండ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్ హీ డస్ నాట్
0: విషయ వాసన నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
1: అవుట్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ, దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
0: కనుక
1: సో
0: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
1: విత్ సీక్రెట్ థాట్స్
0: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
1: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్
0: సర్వము నాకు గురువు భగవంతుడే
1: గాడ్ ఈజ్ మై గురు
0: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు
1: దేర్ ఇస్ నో అదర్ గురు
0: అందరికీ గురువు ఒక్కడే
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్
0: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును
1: ఈచ్ వన్ మే కాల్
0: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే
1: అన్ని
0: దేశంలో వారు కూడా దైవం ఒక్కడే
1: There is only one guru to all people of all countries.
0: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
1: But we may call in different names.
0: కానీ పేర్లు వేరు రూపములు వేరు కావచ్చును.
1: Names and forms are different.
0: కానీ దైవం ఒక్కడే.
1: But God is one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ మీరు పొందుతుంటారు
1: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్
0: ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి
1: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైంగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్
0: మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ పాల్కో మిఠాయి జిలేబీ ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు వరే అన్నిటి ఎందుకు ఉన్నటువంటి ఏమిట్రా షుగర్ అని చాలు
1: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Gheer, but when once you understand that the sugar is one and the same,
0: sugar
1: you know the unity.
0: No Mysore Pak, no Gulab Jam.
1: Without sugar you cannot have Mysore Pak or Gulab Jam.
0: Divinity.
1: And the sugar is divinity.
0: Divinity అనేటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది అన్ని దీనిలోన చేరి ఉంటుంటారు.
1: The divinity is essentially one, present in all.
0: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిష్ గృహ సంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
1: Flour.
0: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రము రుచి లేదు.
1: The flour is tasteless.
0: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
1: When once you mix the flour with the sugar, it becomes a sweet.
0: బేడల పిండి అది ఏమాత్రము రుచి లేదు.
1: And you find the dal, it
0: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
1: When once you mix it with the sugar, you get the laddu, the sweet.
0: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి సుగరే.
1: So in all the sweets, the sugar is same.
0: నిజంగా పిష్టంలో ఏమాత్రము రుచి లేదు.
1: In fact, flour is tasteless.
0: పిండిలో రుచి లేదు.
1: There's flour is tasteless.
0: గుణసంపర్కతం చేతనే దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
1: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్
0: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్
2: భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా సుఖ

నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక.

0: ేచి మరి నిద్ర పోయడు పొట్టకై అదును పదులేక వ్యయమందగా చేచు జీవితం మీరిద్దిల దారవోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: ఓ మ్యాన్ డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ Right from the dawn to dusk, the time you get up and until you retire, you just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: ఆకలి దప్పురు
1: ద ఫుడ్ అండ్ ద డ్రింక్ వాటర్
0: ఆనంద విచారములు
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్
0: ఇవన్నీ కూడాను ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంటాయి
1: దే ఫాలో ఈచ్ అదర్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్ సక్సెషన్
0: మానవులకు ఆహారమే ప్రధానము
1: For man, food is essential.
0: మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: Man is born so as to be blissful.
0: అట్టి ఆనందమును విస్మరించి
1: forgetting that bliss.
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: struggling for food alone.
0: మానవుడు
1: mankind
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: End up their lives with food alone.
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవి కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో యాజ్ టు బి బ్లిస్ఫుల్ నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
0: దేహములకు ఆహారం ప్రధానమే కానీ దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
1: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ But the human life is not meant for that only.
0: Itti satyamunu vismarinchi
1: this truth is forgotten.
0: Kevalamu asatyamu apramanamainatunte yokka aahara viharanu nimittamani manam praakulaadutunnamu.
1: We are struggling for food alone in the direction of falsehood.
0: Kaadu kaadu.
1: It should not be so.
0: Dehamu పంచభౌతికమైనది.
1: ద బాడీ హెస్ గాట్ దిస్ సెన్సెస్ ఫైవ్.
0: సెన్సెస్ ఊపిరి మిత్రులతో చేరినటువంటిది.
1: ద సెన్సెస్ ఆర్ అలైవ్ బికాస్ ఆఫ్ బ్రెత్.
0: మనస కేవలము మాటలతో కూడినటువంటిది.
1: ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వెర్బల్.
0: కనుక మాటలతో మనకు ప్రధానం కాదు.
1: ద వోకల్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ఆహారం మనకు ముఖ్యం కాదు.
1: Food is not very important.
0: ఈ రెండింటికి నీ ఆనందమే ప్రధానము.
1: For all this anyway, bliss is the foundation.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము.
1: The body, which is the product of love.
0: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
1: Has to carry on its life sojourn for bliss and not for food.
0: కానీ ఈ సత్యమును మర్చి
1: this truth is forgotten.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాది పొట్టకై హద్దును పద్దు లేక జీవిస్తున్నాం మనం.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: Kani dehamu ye nimittamai vachinado aa nimittamai deenni manam vinyoginchukovatam ledu.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: Ee dehamu,
1: this body,
0: maninapu kompa,
1: is full of dirt,
0: rogamula bragyadu sevaka kompa,
1: full of afflictions,
0: jata sanchalanamu pondu dumpa.
1: It perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: విత్ దిస్ బాడీ వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: వి హావ్ టు లివ్ ఫర్ లిబరేషన్.
0: దైవాన్ని వరించాలి.
1: వి షుడ్ ప్రే టు గాడ్.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ గాడ్.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: ద లవ్ ఇస్ టు బి డైరెక్టెడ్ ఫర్ గాడ్.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: లవ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ బాడీ.
0: కానా
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు గాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: ఆల్ మెంట్ ఫర్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal, permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కానీ అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, ఆత్మాన్వేషణ, not merely అన్నాన్వేషణ, the food.
0: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు, కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food, there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై, సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamuni praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశన పట్టము, ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaints.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే మనం.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
0: కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: The body will naturally will have such kind of suffering, the complaints.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: The shining sun also will have certain obstructions such as passing clouds.
0: ఈ మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: Because of the clouds, would you avoid the sunlight?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మన కాలమంతా ఎరుగుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
1: The whole time will have to be spent for sacred purposes.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాం.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing
0: clouds. ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయగా దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైన మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself over these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను, నష్టములను, దుఃఖములను, విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and
0: anxieties.
1: These things will never make you suffer long.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Meeku nenu chaala tondari ichindochu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamtho undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: టు మేక్ యూ హ్యాపీ, భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కాని మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: They only threaten you, but they don't make you suffer.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ. One has to receive the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchev chesetundi.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
1: We should share this joy and happiness with everybody.
0: Eppudu gaane baadhalu lekunda aanandam manaku labhinchadu.
1: There cannot be happiness without suffering.
0: Nasuka labhite sukham, sukham nunchi manam sukham pondaremu.
1: There cannot be pleasure out of pleasure.
0: Madhyalo konni kashtamulu kaligina tarvatane aanandam anaku viluvistunnamu.
1: Because of some difficulty in between, the value is attached to happiness.
0: Kanuka etuvanti pedda parvathamulu vanti baadalu sambhavichinappudiki manam danini manchu vale manam danini chusukoni దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్, బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: మనసుకు ఇవన్నీ కూడా చోటే ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎ ప్లేస్ టు దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ మైండ్.
0: మనసు ఎప్పుడు కూడా మంకీ మైండ్, తప్పులను తెలుసుకొని బయలుదేరి వస్తుంటాయి.
1: Mind is a mad monkey. It is always running after faults.
0: అది వచ్చినందుకు దాన్ని మనం అడ్డుతోయాలి, కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు.
1: We should brush them out. We should not welcome these things.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: Mind is an interference, an obstacle.
0: మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: యు షుడ్ నాట్ బి థ్రెటన్డ్ యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్
0: మనసును మనం ఎదుర్కోవాలి
1: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
0: దాంతో మనం యుద్ధం చేయాలి
1: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్
0: దాన్ని కూలగొట్టాలి
1: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ అటైన్ డివినిటీ
0: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదుర్కొని దానికి లొంగిపోతున్నాము
1: యూ ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ క్యారీడ్ అవే బై ది ఇల్యూజరీ మైండ్
0: కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు
1: యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్
0: మానవునికు మనసే ప్రధానమైనటువంటిదని భావిస్తున్నారు
1: వీ కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి
1: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి
1: ద వన్ హూ హాస్ గట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఈజ్ మనిషి ద మ్యాన్
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు
1: ఇఫ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ద మైండ్ యూ కెన్ నాట్ బి కాల్డ్
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాము
1: ఇఫ్ యూఆర్ సింప్లీ టిల్టెడ్ ఇఫ్ యూఆర్ స్వేడ్ బై ది సింపుల్ రీజన్స్ హౌ కెన్ యూ బి ఏ హ్యూమన్ బీయింగ్
0: ఈ రీజన్ సీజన్ ఏమాత్రము కూడా మనం లెక్క చేయకూడదు
1: యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ద సీజన్ అండ్ ద రీజన్
0: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి
1: యూ షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోస్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love god more than anything else in this world
0: kanuka manasuku minchinatvanti daivam kudaru kaadu alanti daivam kudanu manam lekka cheyakunda manam ee manasunu trunchi veyali
1: we should cut out our mind if it stands in the way of our love for god
0: kanuka prema swarupulara
1: embodiments of love
0: meerandaru prema nunchi puttinatvanti vare
1: you are all born out of love
0: prema chetane bratukutunnaru
1: Our life is sustained
0: by love.
1: Our life is based on love. And it's only love that works for our redemption. So we have to consider love as the fundamental
0: principle.
1: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి
1: ants also would be able to cross the obstacles on their way
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవునికి మాత్రమే కాదు
1: difficulties not only limited to man
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి
1: ants birds and beasts they do have problems and suffering
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ
0: సీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది
1: ద సఫరింగ్ దట్ అన్ ఎంట్ అండర్ గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్
0: కనుక ఇట్టి చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకోకపోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా
1: When such a tiny creature like ant could withstand the suffering, why
0: Kani
1: not man?
0: మానవుడు ఆహార విహారములకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని కూడను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana, meeru kashtamulaku emaatram kodaru bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veelavutundi.
1: When you go beyond this suffering, then only you can attain God.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు.
1: యు ఆర్ బోర్న్ ఫర్ లవ్,
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: యు లివ్ ఇన్ లవ్,
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు, వెండి, డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: ద గోల్డ్ అండ్ అదర్ వాల్యూస్ దే కమ్ అండ్ వానిష్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: అది మానవుని భ్రమించి ప్రేమలో ముంచేటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ వాల్యుబుల్స్ విల్ డెల్యూడ్ మ్యాన్.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: we should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view,
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: carry on our daily life,
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life,
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: the difficulties and the losses and the sufferings that appear in between should not be cared.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: టు హ్యావ్ ద కరేజ్ ఫుల్ స్ట్రెంగ్త్ వీ షుడ్ బి రిసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ.
0: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
1: విత్ గాడ్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
1: వాట్ ఎవర్ మే బి ది సఫరింగ్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ విత్ గాడ్స్ గ్రేస్.
0: అటువంటి దైవ శక్తిని మన దగ్గర ఉంచుకుని
1: with the divine power latent in us,
0: alpa shaktulike manam enduku aalaata padutunnam.
1: why should we worry and care for the simple power of
0: jinga dhairyam anetundi oka daiva shakti maa yokka premane.
1: courage, the divine power is love within you.
0: aa prema shaktini manam abhivruddhi chesukunte denneni kuda manam saadhinchavachchu.
1: with this power of love you can accomplish anything in life.
0: parvatham anvanti baadanu kuda manam oka chalamlo
1: the gigantic problems can also be won over.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
1: we should not be afraid of any.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: we should be afraid of for
0: only పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: therefore we should have the fear of sin, the love of God and morality in society.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ యూ వీ హ్యావ్ బికమ్ సిన్ఫుల్.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్.
0: ఇది చాలా పెరిగితనము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ కవర్డ్.
0: దైవమునికే మనం లొంగాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ సెల్స్ టు గాడ్.
0: ఈ దానవరం వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ డిఫికల్టీస్.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడనివ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ అవర్ రిలేషన్.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ మొరాలిటీ కాండక్ట్.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
1: వెన్ వన్స్ వీఆర్ మోరల్,
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: దేర్ స్టార్ట్స్ ద లవ్ ఫర్ గాడ్.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: విత్ దిస్ లవ్ ఫర్ గాడ్ మోర్,
0: పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది.
1: యూ విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్ దేర్ ఆఫ్టర్.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై మియర్ ఫియర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కనుక దైవానికే మనము భయపడాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గాడ్. ఇన్
0: దైవానికి మనం లొంగులే.
1: అండ్ వీ షుడ్ బి సో హంబుల్.
0: మనం ఆశించాలి.
1: వీ షుడ్ లవ్ గాడ్ మోర్.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడా మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: Chagaraju kuda cheppadu.
1: Chagaraju said,
0: Swami,
1: Swami,
0: naaki paapamulaku chaala bhayapadipothunnanu.
1: I am afraid of all my sins.
0: Kaani mee premaku mem longatam ledu.
1: I am not submitting myself to your
0: divine
1: love.
0: Mee premaku mem longari paapamulu dhairyamto sadhinchali.
1: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్. నో, విత్ ఓన్లీ కరేజ్ ఓన్లీ యూ కెన్ అచీవ్.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long.
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: What is that we achieved? What for is this life?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ్యత, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుకా దైవ ప్రీతిని భాగ్యాన్ని మనం సాధించాలి.
1: So we should have this wealth of love for God.
0: ఇన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడాను లెక్క చేయకూడదు.
1: We should not be worried for a moment for these difficulties.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: brush them aside.
0: మనం దైవంతో దానికి పాటు పడాలి.
1: We should struggle hard for God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కాని పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యు ఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వి షుడ్ నాట్ బి
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వి షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
0: దుఃఖము, పాపము, దైవం ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in the way of our life, they disappear. You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the ways.
0: మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమ నేను సాధించవలసినటువంటి.
1: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
0: దానినే పర్సనాలిటీ అంటారు.
1: Love is the true personality.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం, ఒడ్డు, పొడవు, లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
1: Personality is not merely height, weight, chest and so on.
0: చాలా పొరపాటు.
1: It is a mistake.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా
1: without being victimized to these problems.
0: ధైర్యంతో, సాహసంతో, ఆనందాన్ని కోసం మనం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ.
1: If one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then that's true personality.
0: దైవము మనకంత అనుగ్రహించుకోవడను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: Person anaga emti?
1: What is the meaning of this word person?
0: Divyatvamto koodinatundi mahattaramaina shakti.
1: Person means the divine mystery.
0: Deenini persona ani cheptu vacharu.
1: The person is derived out of the persona.
0: Kanuka papurvikulandaru kodanu persona ani pichinatundi ide.
1: Ancients called persona.
0: Ee persona anetundi purakaram lopala దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: పర్సోనా ఇంప్లాయిస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ డివినిటీ టు మ్యాన్ కైండ్.
0: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాము.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రెజర్ ద గాడ్స్ గిఫ్ట్.
0: ఈ చిక్కులు, బాధలు, కష్టములు క్షణంలో వస్తాయి, క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
1: దేర్ లైస్ ఇన్ యూ ద పర్మనెంట్ డివినిటీ.
0: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: విత్ పర్మనెంట్ డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ యూ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
1: ద ఫియర్ అండ్ కవర్డెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ధైర్యంగా దాన్ని సాధించాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
0: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
1: ద హోల్ సెలబ్రేషన్ టుడే ఈజ్ టు హ్యావ్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు చాలా బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
0: దేనికోసమంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
0: బాడీ ఎప్పుడు కూడాను బాడీని,
1: బాడీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
0: బాడీ ఈజ్ లైక్ ఏ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
0: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
1: యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్ మంకీ.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం కూడా అడ్డు చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే డూ కమ్ అండ్ వానిష్.
0: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
1: ద ఫియర్ ఈస్ బికాస్ వీ డు నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: అది మిమ్మల్ని సర్వ విధంలో రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: ద కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
1: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
0: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
1: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
0: లాస్ట్. ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడా ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
1: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
1: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ.
0: అది ఏ మీకు సర్వ విధంగా రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని,
1: హావింగ్ గాడ్ ఇన్ యూ,
0: మనం దేనికి కూడా భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్.
0: దైవ విశ్వాసం కంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కాలరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్, సీక్రెట్ టైమ్.
0: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్.
0: విశ్వాసం కంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కాలరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా.

0: చేసుకున్నటువంటి పుణ్యమే.
1: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది
1: చేస్తూ
0: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకోవాలి.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
0: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము, అహంకారము ఇట్లాంటివి ఏమాత్రము ఉండవు.
1: అమంగ్ చిల్డ్రన్ దెర్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్ నో జెలసీ.
0: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
1: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
0: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటి బిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
1: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
0: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
1: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఇస్ సో
0: డియర్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములే.
1: ద చైల్డ్ హ్యాస్ గాట్ ఆల్ డివైన్ థాట్స్.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
1: దే ఆర్ ప్యూర్, అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: పెరిగినటువంటి పిల్లలకి అందరికీ ఆశలు, పాసలు, ఆనందములు, క్రోధం ఇట్లాంటివంతా బయలుదేరుతుంటాయి.
1: వేర్ హాస్ ద గ్రోన్ అప్స్ విల్ హ్యావ్ ఆల్ ది యాంగర్, అంబిషన్, డిజైర్.
0: కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
1: విత్ ఏజ్ విల్ ఆల్సో డెవలపింగ్ మోర్ ఆఫ్ యాంగ్జైటీ.
0: పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
1: యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ we should have a ceiling on our desire.
0: Ceiling on desires.
1: Ceiling on desires.
0: అప్పుడే మీరు నిజమైనటువంటి దైవ శక్తికి లోబడిపోతారు.
1: Then only you let in the true divinity.
0: కనుక పెరిగే కొలది కూడాను మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
1: As we grow, if we are too many, we have too many desires and ambitions, naturally you become weak.
0: ఆ మాయ మనం పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కుక్క కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్
0: థాట్. ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: ఎ ప్యూర్ థాట్స్.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divinity.
0: ఆ నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love, దినమునకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: At least for a minute in a day be childlike.
0: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
0: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
0: దైవత్వాన్ని సమీపించుతాం.
1: యూ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
1: ద మోర్ యూ అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హోలీ ఓణం ఈస్ టు అచీవ్ ఇన్ దిస్ కరేజ్.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.

0: All the same love is present in everybody.
1: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
0: Just like the blood is present in the body of everyone.
1: అందరియందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
0: The blood is common in everybody.
1: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
0: Likewise, the love is same.
1: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
0: Then once you achieve this, you'll be able to love all.
1: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుకనే దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి.
0: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్
1: లవ్. మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
0: Don't have more of anger and jealousy.
1: ప్రేమ స్వరూపులార.
0: Embodiments of love.
1: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
0: You are very embodiments of love.
1: మీ యందు ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
0: The love is same in everybody.
1: దీంట్లో ఎట్టి భేదములు రావు.
0: There will be no difference whatsoever.
1: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
0: then we develop that love.
1: అది మన ప్రాణం నిలుస్తుంది.
0: That sustains our life.
1: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
0: This life of love will take you closer to God.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: So develop love, grow.
1: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
0: Under any circumstances, never give up love.
1: ఎట్టి పరిస్థితులైనను కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
0: At any point of time, never distance yourself from love.
1: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
0: So grow more and more.
1: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
0: Just as you love your own child, love everybody.
1: అందరు కూడాను ప్రేమ స్వరూపులే.
0: All are embodiments of love.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
0: ఓణం సింబలైజెస్ లవ్.
1: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
0: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
1: దీన్ని పెంచుకునే నిమిత్తమై మనం పుట్టాము.
0: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
1: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్ లైఫ్ ఈజ్ ఎ వేస్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

ప్రేమే దైవము, దైవమే ప్రేమ.

0: ప్రేమ ముదిత మనసె కహో కామ రామ కామ రామ కామ రామ శ్రీరామ రామ
1: ప్రేమ ముదిత మనసె కహో.

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయటపోయి ఉపన్యాసం ఇవ్వడానికి పూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurukoni
1: face with all the courage.
0: Daniki viruddhamainaatundi karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinaatundi oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ ఎట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజన్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: Appude ee dukkhanni meeku maripinchestundi.
1: Then only you can cross over this.
0: Kaani mana dukkham anetundi raktanni ee chaakalu kuda subham cheyadu.
1: But the true misery cannot be washed out by
0: daivam yokka premane deeni subham chestundi.
1: It's only the divine love that will wash out all this.
0: Kanuka daiva premanu penchukondi.
1: So develop divine love more.
0: Appude manaku sarva dukkhamulu kuda nivaranam chestayi.
1: That's cure for all misery.

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు మరువ బోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi, Bharatiya Samskriti, Dharmatkama Mochamalani Purushatma Yoka Tattamulu, Charitraki Kirakunti, Veda Vedangamulu Kudanu, Valle Vestu Vastu Unnadi.
0: Since ancient times in this country Bharat, in pursuit of the primary objectives of life, righteousness, wealth, desire and liberation, people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtu Ainatvanti, Mahaniyudu, Tamayokka, Anubhutunundi, Avibhavinchinatvanti Yokka, Satya Suktule, Vedamud.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid anetvanti dhatuvu nunchi pochinatvantide vedamu.
0: Veda is the derivative of the word of this with.
1: Vedamanaga jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantide trikalamulu yendukudanu trilokamulu yendukudanu manava yokka yoga kshemamunu guhinchi divya jeevitanni gurinchi aneka vidhamuluga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time, in all the three periods of time, in all the three worlds. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamula anetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamulaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmatkama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetundi antu ekam vedam.
0: Veda is one.
1: ఇంత పెద్ద వేదమును ప్రాచీన కాలమునందు కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ స్టూపెండస్ వేద ఈజ్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఈజ్ స్ప్రెడ్.
1: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
0: The humanity carried with it, and it was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu matya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ekamainatundi vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: Ee mooduko okka vedamulu yandu kudanu motta modata rugvedamu yajurvedamu samavedamu moode.
0: There are only three in the beginning: rugveda, yajurveda and samaveda.
1: Tarupadi ee yajurvedamu nandu rendu vedamulaga vibhajinchabadinatundi.
0: Later యజుర్వేద is subdivided into two.
1: శుక్ల యజుర్వేదము, తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరియే ఈ యొక్క నాలుగు వేదముల తరువాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుల యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: దేర్ఫోర్ ది ప్రాసెస్ ఇస్ లిసనింగ్.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is anusravanam. Second, anusravanam.
1: Moodavadi amnayamu.
0: Third one, amnayam.
1: Nalugavadi samamnayamu.
0: Fourth one, samamnayam.
1: Aidavadi chandassu.
0: Fifth, chandassu.
1: Aaravadi adhyayamu.
0: Sixth,
1: adhyasa.
0: Adhyasa.
1: Yedavadi gamanam.
0: Seventh, gamanam.
1: Nigamagamam.
0: Nigamagamam.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగము, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ,
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: హవెవర్ ఆల్ వేద రిఫర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ వరల్డ్
1: ఒక్కొక్క వేదములకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: ఈచ్ వేద ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ సంహిత.
1: సంహిత,
0: సంహిత, సంహిత.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగము, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ that speaks of all rituals of yajna and yaga for all auspicious occasions.
1: Inka aranyakamu anetvantidi
0: aranyakamu
1: gruhasthasamu tarvata manavudu vanaprasthamlo poi bharya sametanga aranyamulo sancharistu aranyamulo undinanta kalam kudanu taanu ee vedamunu adhyanam chestu raavatam chetane deeniki aranyakamu ani peru vachindi.
0: Aranyaka is that part which speaks of an householder. Later, he enters into the stage what we call Vanaprastha. He is accompanied by his wife
1: and stays there in the forest.
0: Vanaprastha is full of austerity.
1: Sanyasamulaku purvam Vanaprastham.
0: Vanaprastha comes even before sanyasa.
1: Vanaprastham lopala sariyainatvanti yokka aacharanalu pravartanalu sakramamainatviga undinappude సన్యాసం లోపల సరి అయిన మార్గమును అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలనటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ The couple should travel northward.
1: ఎంతవరకు మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం నుండి కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and a roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికి దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: The life of Vanaprastha is that he will be exposed to all the rainfall and to the heat of the sun, but yet he resists, faces and proceeds. అరణ్యం
1: ఉన్నప్పటికి భార్యాభర్తలు సోదర సోదరి మండల వలె జీవించేటువంటి వారు.
0: Staying there in the forest, husband and wife lead the life as if they are brothers and sisters.
1: Brother and sister. ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food
1: every day. పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: By dark night, by the time they reach that dark night,
1: అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel after another morsel.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయా దాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: ఎనీవన్ విత్ కంపాషన్ cannot serve food on a place.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్సెస్.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
0: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఎ లీఫ్.
1: దానిని బయటనే భుజించి
0: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: స్ట్రిక్ట్ ఆస్టరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: They are prescribed to control the mind.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థం అనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరాలుకని వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: This is very important.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇది సరియైన ప్రారంభము.
0: It is the goal and it is the beginning for spiritual field.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడాను ఒక్కటే.
0: The beginning and the end are one and the same.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: It's very difficult to know the different levels prescribed by Vedanta.
1: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధములైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటిది.
0: The entire Vedanta is summed up into three.
1: మొట్టమొదటిది,
0: ద ఫస్ట్,
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటినీ చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: తారకం. రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, బేచరి, మధ్యమ.
0: ఏచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి ఒక తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: There are five signs, panchamudras. Panchamudras, five signs.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: With all investigation,
1: పరిశీలించి
0: examine,
1: దానిని అనుభవించి
0: experience,
1: ఇది అవసరమైనది కాదు.
0: And then
1: feel దానిని త్రోసివేసి
0: and feel that it's not necessary and brush it aside.
1: నాదబిందు అనేటువంటి దానిని దర్శించి
0: have the vision of నాదబిందు
1: నాదబిందు
0: నాదబిందు
1: తదుపరి
0: later
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వముని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్ చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 సెన్సెస్ 5 లైఫ్ బ్రెత్స్ 5 ఎలిమెంట్స్ 5 లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దానిని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: And the knowledge that is the real Atma.
1: Ah, Atmane nenu aneetundi dani telusukovali.
0: The total identity of this I with that Atma is to be known.
1: Idi e Sankhyam Yogamu annaru.
0: This is called Sankhya Yoga.
1: Anaga
0: meaning
1: idi kevalamu bahirmukhamainatundi antarmukhamainatundi okka sarveendriyamulu kudumu manam vicharana cheyali.
0: It only means a thorough inquiry of the external and internal senses.
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యూ సీ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ Only one Brahma, not two, it's only one principle. The entire creation is Brahma. There is no second one there. We don't have that mind to think that deep enough.
1: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
0: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
0: When that infinity becomes only unity,
1: ఏది చూసినా బ్రహ్మనే.
0: Whatever you see is Brahma.
1: ఏది విన్నా బ్రహ్మనే.
0: Whatever you listen to is Brahma.
1: ఏది దర్శనా బ్రహ్మనే.
0: Whatever you think is Brahma.
1: ఏది పలికినా బ్రహ్మనే.
0: Whatever you speak
1: is Brahma. ఏది చేసినా బ్రహ్మనే.
0: Whatever is done is Brahma.
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
0: Wherever you go is Brahman.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: When everything is Brahman, there is no mind.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: When once you find the second one existing, then there will be scope for thoughts and counter thoughts.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
2: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
2: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే అని.
2: ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ద హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
1: ఒక ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
2: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
2: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్.
2: Krishna has got one body, this word searching has come.
1: కరుకు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
2: She has been in continuous search of Krishna.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
2: Since Krishna is everywhere, you don't need to search.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
2: Since she has put on one body, she is in search of him.
1: ఎదురు వచ్చింది రాధ.
2: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
2: యశోద ఆశ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను.
2: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటూ చూచాను.
2: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
2: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
2: డిడ్ యూ సీ హిమ్.
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
2: షీ క్లోజ్డ్ హర్ ఐస్ with intense love. She just chanted name Krishna.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
2: ఇన్ ఎ మూమెంట్స్ టైం కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
2: యశోద సా.
1: అరే, కృష్ణుడు కేవలము నా కుమారుడు.
2: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
2: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
2: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
2: ఐఎమ్ హైలీ ఎగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
2: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
2: You find the manifestation by mere thought of that.
1: Aithe ee prema ettidi radha prema.
2: What sort of love is that of radha?
1: Parishuddhamaina.
2: Pure.
1: Pavitramaina.
2: Sacred.
1: Ahankara rahitamainatundi prema kalukuni appudikappudike saakshatkarinchadu.
2: Egoless. Therefore Krishna manifested there.
1: Hrudayamulo emaina malinyam unte ahankarame indulo unte ఎన్ని గంటలో ఎన్ని దినములో ఎన్ని సంవత్సరంలో ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్ షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్ గాడ్ విల్ నెవర్ అపియర్.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానం అనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్ You opened my eyes because I was always in darkness of this.
1: Nakante amitanga preminchetunte varu jagatlo enno mandi untunnaru.
2: In this world there are many many lots of people who love Krishna more than I love.
1: Karaka nene nake pedda prema ani bhavinchukunnanu inta kalam.
2: I consider that my love is supreme and topmost.
1: Idi naa swarapaatu.
2: It's my mistake.
1: Kanuka nee vanti yokka premanu naaku kudanu bodhinchamani cheppindi Yashoda.
2: Yashoda ask Radha to teach the same principle of love.
1: Radha cheppindi, amma idi okaru bodhinchetundidi kaadu.
2: Radha said it can
1: okaru deenini andinchetundidi kaadu.
2: It cannot be passed on by anybody.
1: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnuni paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadu.
2: Each one has to understand experience for one's own self with full love.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
2: కృష్ణ రిటర్న్
1: కృష్ణుడిని గట్టిగా పట్టుకుని
2: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
2: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
2: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
2: You visit the houses of cowherd boys and eat secretly fistful
1: Krishna,
2: of butter.
1: Nee pettite tinavu venna.
2: You don't eat the butter.
1: Mana inti ninduku venna untundali.
2: We have so much of butter.
1: Mana inti venna neevu bhujinchavu.
2: You don't eat our own butter.
1: Kaani idalli intikanta poyi vaaru tarimkoni vastunnappudu vaari venna neevu bhujistunnavu.
2: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: Anaga deeni yokka antaratham emti?
2: What is the inner significance of this?
1: Talli aina tana illu aina kudanu tanaku preeti kaadu bhaktulu yokka preetine tanaku chaala preeti.
2: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: Kanukane ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhrudhi gavinchukunnappudu takshaname kshanam kuda ninku kaalam akkarledu appudikappudike daivam pratyaksham avutadu.
2: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
2: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్లు ఇయర్స్ ముందుగా
2: prior to millions of years ago
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
2: Because of excess of helium, sun bursted.
1: భూమంతా పగిలిన సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
2: సన్ బర్స్టెడ్ ఇంటూ పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
2: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ది మిల్కీ వేస్ అంటున్నారు,
2: ది మిల్కీ వేస్
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
2: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
2: Then when can you decide?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
2: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
2: Though the form is gone, it remains permanent.
1: Truth ఉన్నాడు.
2: That is truth, he said.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము.
2: A small example.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
2: We have given a name, ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడాను ఆవు అనే శబ్దం మరణించదు.
2: Even after the cow dies, the name of a cow remains.
1: Manishi anetundi unnappudu manishi maraninchina kaani aa padam maraninchadu.
2: The name human remains even after the human being dies.
1: Adhe reetigane aatma anetundi oka aakaram dharinchinappudu aakaram poyinappudiki aa atma anetundi maraninchadu.
2: Therefore atma when it takes upon a body, it may remain, but it exists even after the body is gone.
1: Ante kaakunda satyanvesham salpalani jun sahab cheppadu.
2: Jun sahab also said one should be in such a
1: an anveshan salpali
2: search
1: truth,
2: search truth.
1: Kaani satyanni manam anveshinchukonakkaraledu.
2: In fact we don't need to be in such
1: sarvatra undinatvanti satyanni ekkadane manam anveshinchedi.
2: When truth is everywhere, where do you search for it?
1: Yeni chotaithe manam anveshinchirpali.
2: At a place if it is not present, you can search elsewhere.
1: Kanuka satyam anetundi palikina paluku matram nashanam kavachunu kaani satyam nashanam kaadu.
2: The words of truth, what you speak, may vanish, but not the truth as such.
1: Adhe vidhamugane
2: likewise
1: ee brahma tattvam anetundi ye naatikkudanu maarcheetundi kaadu maareetundi kaadu.
2: Likewise the nature of brahman is changeless.
1: Ee eppatiki undeetundi ee brahma tattvam,
2: it exists all the time.
1: Shabda roopamlo untuntadi,
2: it is in the form of sound.
1: Kaanti roopamlo untuntadi,
2: in the form of light.
1: Charana shaktilo untuntadi,
2: in the form of vibration.
1: Not vibration, movement, chaitanya.
2: Awareness.
1: దాంట్లో ఒక conscience.
2: Consciousness.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటారు.
2: It is all in all these various forms.
1: ఏ రూపం మనం దాన్ని మనం నిర్ణయించే అవుతుంది?
2: How do you decide its specific form?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
2: All forms are present in this truth.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
2: This is taught by Vedanta.
1: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
2: a great sage.
1: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
2: హిజ్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్
1: బ్రహ్మం గారు అంటారు. అతను బ్రహ్మం.
2: హిజ్ నేమ్ ఇస్ బ్రహ్మం గారు.
1: అతను బోధించినటువంటి సూక్తుల లోపల
2: ఇన్ హిస్ టీచింగ్
1: ఎరుకుమని పనకుండ జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం ఎరుకుమన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ జడివిడి తారకం ఇది తారకం ఎరుకు మరుపు అనకుండా
2: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుషుప్తిలో కూడాను స్వప్న సుశక్తులు ఎందుకు కూడాను
2: ద వేకింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్
1: ఆరామారాలు లేకుండా ఎప్పుడు
2: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
2: quite frequently
1: jeevaatma jadividi tarakam annadu
2: it is the individual soul atma that is tarakam
1: anaga ee panchitrim panchendriyamulato kaani
2: not with the five senses
1: ee panchabhootamulato kaani
2: not with the five
1: panch koshamulato kaani
2: not five
1: panch pranamulato kaani
2: not five life breaths
1: kudinidi kaadu ee tarakam
2: taraka is not one with these factors
1: prana apana vana udana samana ee panch pranamulaku kudunu sambandhinchinatundi kaadu
2: is nothing to do with these life principles five of them
1: ప్రాణ అపాన
2: అపాన
1: వ్యాన
2: ఉదాన
1: ఉదాన
2: సమాన
1: ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి
2: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు
2: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మటువంటిది సర్వత్రా ఉండేటువంటిది
2: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే
2: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనేటువంటిది బ్రహ్మనే
2: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే
2: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్
1: ఈ దేహం అని అనుకుంటున్నారు దేహం కూడా ఒక మ్యాటరే
2: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్
1: ఈ బాడీ ఎట్ల మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది
2: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్
1: ఈ మ్యాటర్ అనే బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి
2: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్
1: ఫోర్ లక్స్ సోప్స్
2: ఫోర్ లక్స్ సోప్స్
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్
2: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్
2: టూ బకెట్స్ ఆఫ్ వాటర్
1: వన్ బకెట్ ఆఫ్ చున్నాము
2: వన్ బకెట్ ఆఫ్ చున్నాము లైమ్
1: 900 మ్యాచ్ స్టిక్స్
2: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్
1: తర్వాత ఫైవ్ పెన్సిల్స్ లెడ్
2: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ ఫైవ్ పెన్సిల్స్
1: ఆ పైన 8 సెల్స్ యొక్క ఇది చూసాము
2: జింక్
1: ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది అది
2: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు
2: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఈస్ నాట్ ఇన్ వర్త్ 2 రూపీస్
1: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని
2: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ
1: బాడీ చేయవచ్చును పదార్థములతో
2: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అది
2: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ
1: అదే బ్రహ్మతత్వము
2: దట్ ఈస్ బ్రహ్మ
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో
2: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 మంత్స్ 9 డేస్
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి
2: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
2: Till then it is in the form of a football.
1: అది ఇది ఒక ఓవల్స్ ఇది కూడా కాదు
2: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
2: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది
2: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది
2: యాజ్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ ఇట్ బికమ్స్ ఓవల్
1: షేప్ ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుంది అది
2: వేర్ ఫ్రమ్ యూ గెట్
1: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందా
2: హ్యాస్ మదర్ సెంట్ ఇన్ ఎనీవే
1: ఎవరు పంపించేటువంటిది కాదు
2: నో వన్ కెన్ సెండ్ ఇట్ ఇన్
1: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది
2: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండూ చేరినప్పుడే బాడీ తయారవుతుంది
2: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి
2: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ వన్ ఆఫ్ బ్రహ్మన్ ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు కానీ మాయను మాయనిగానే చెప్పాలి
2: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది
2: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్ సటిల్ సీక్రెట్స్
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం
2: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్ అండ్
1: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే
2: ఇట్ ఈస్ నాట్ సింప్లీ హ్యూమన్ ఇట్ ఈస్ బ్రహ్మన్
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి
2: హియర్ యూ ఫైండ్ ద మైక్
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
2: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది,
2: దేర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను
2: భగవాన్ స్పీక్,
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
2: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్,
2: మైక్ ఇస్ మ్యాటర్,
1: కరెంట్ ఏ ఎనర్జీ.
2: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
2: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
2: ది కాస్మిక్ ఫామ్ ఈజ్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
2: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
2: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయంతు రాజచంద్రముడునైన.
2: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హి మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన.
2: హి మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
2: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
2: వితౌట్ లవ్ యూ కెనాట్ అటైన్
1: లిబరేషన్. వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
2: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
2: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
2: డోంట్ సీ హియర్,
1: ఇన్సైడ్ చూడండి.
2: సీ విదిన్, ఇన్సైడ్.
1: పశ్చన్న పిచాన పశ్చటి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
2: ఔటర్ విజన్ ఈజ్ యూస్.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
2: ఎవ్రీ మూమెంట్ యూ సీ అవుట్వర్డ్.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
2: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
2: And once you see within,
1: appude nee yokka swaroopam akkada prarambhamavutundi.
2: Then you will see your true form within.
1: Kanuka meeru choodavalsindi bayata kaadu lopala chudali.
2: So you should not look outward, you should look
1: bayata. Unnadanta panikiranaatundi vanni untayi.
2: All that is outside is useless.
1: Oka inti yajamani untuntadu
2: as the master, the householder.
1: Aa inti yajamani lopala పనికిరానేటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
2: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దేర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
2: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
2: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసే.
2: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఇస్ యూస్లెస్.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు
2: యాజ్ ద మాస్టర్ ద హౌస్ హోల్డర్.
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు

0: ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
0: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
1: కేవలం లేబరే.
0: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
0: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
0: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
0: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్ ఆర్.
1: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మరక్తమాణిక్య గోమేధిక పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
0: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
0: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలనే ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
0: మోస్ట్
1: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
0: సో మోస్ట్ వాల్యుబుల్స్, తారకము, సాంఖ్యము, అమనస్కము,
1: ఇవన్నీ
0: దే ఆర్ విదిన్ యూ.
1: కానీ నీకు తెలియటం లేదు.
0: బట్ యూ డు నాట్ నో.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
0: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
0: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
0: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
0: హౌ టు డెవలప్.
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
0: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
0: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెర్రస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
0: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
0: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
0: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింపచేయనీదు.
0: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
1: అప్పుడు నువ్వేం చెయ్యాలి?
0: దెన్ వాట్ షుడ్ యూ డూ?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: దెన్ వన్స్ యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ అల్సేషియన్ డాగ్ మాయా, యూ కెన్ గెట్ ఇన్.
1: లేక
0: అదర్వైజ్
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
0: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
1: Appudu painunnatvanti yokka aa yajamanudu bayata vachi chustadu.
0: Then master will come and watch.
1: Oh, hello, ni vachava ani tan kindiki digi vastadu.
0: Then he will say, hello, you're here. He'll come down.
1: Appudu kindiki digi vachinappudu atanto paatu ithani lopala teesipetti kukka em anadu.
0: When once he comes down, escorts you in, you need not be troubled.
1: Yajamanudu ni cheripothe kukka em anadu.
0: When once the master is there,
1: you ontariga potiva ninnu lopala raanivadu.
0: If you go alone, the dog will attack you. With the owner, it will not.
1: Adi bodham atashaka anninti yendu sarvasakshiga undetundi bhagavantudu unnata sthayilo untunnadu.
0: Therefore God the eternal witness is present at a higher level.
1: Adani entrance lopala maya anetundi dani niyaminchadu.
0: At the entrance he appointed this maya.
1: Ee mayanu vasam chesukotame gnanamu.
0: To have a control over this maya is jnanam.
1: Maya ni etta vasam cheskovali.
0: How to have control?
1: Maya evar nimminchinatvantidi?
0: Whose creation is maya?
1: Yajamanudu nimminchinatvantidi. Ee dog ni yajamanudu pettukunnadu akkada.
0: This dog is appointed, kept there by the master.
1: Kanukane yajamanudu yokka tattvalu nee gurinchi cheppukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
0: When once you know the master very well, you will not be affected by this maya.
1: Taanu yajamanudu okkatainatvanti yokka tattvalu taanu gurinchi cheppukovali.
0: Then you have to introduce yourself that you and the master are one.
1: Advaita darshanam gnanam annaru.
0: This vision of non-dualism is true wisdom.
1: Attu lekunda
0: otherwise
1: kinda nunchi Rama Krishna Govinda Narayana ani kekala veste aa yajamanudu mundu vachi chustadu.
0: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice. Rama Krishna, he himself will come down.
1: Ninnu venta teeskoni pothadu.
0: He will escort you inside.
1: Appudu ee maya ninnu emi cheyadu.
0: Then you will not be affected by maya.
1: Aa yajamanunni bhagavantunni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlu edo okati untunte tappaku nee yajamanu chudavachchu.
0: Therefore in order to see the master god himself, either you should have jnana wisdom or bhakti devotion.
1: కనుకనే ఎరుకు మరపుండకుండా జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో. ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పని ఎవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.

0: listening to this, you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the
1: subjects.
0: Never doubt.
1: నీవు చేస్తున్న పనంతా కూడా నువ్వు భగవంతుడి పనిగా భావించు.
0: కన్సిడర్ ఎవ్రీ యాక్ట్ యాజ్ డివైన్.
1: వంట చేస్తున్నావు,
0: యు కుక్,
1: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
0: హ్యావ్ ద మెటీరియల్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద వెసల్.
1: వంటకు తగిన మంట పెట్టు.
0: అండ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే,
0: ఇది వెసల్ ఇస్ స్మాల్,
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
0: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ఎ
1: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
0: If you fill it up, the small vessel with excess of rice, you cannot cook. That is what is called the inquiry of ephemeral and eternal. You should have the flame needed for cooking. If the vessel is so small but the flame is in excess, everything will spoil. Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
0: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
0: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
0: You need food until the hunger is
1: satiated.
0: When once hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
0: Until you are the recipient of God's grace, you must do everything.
1: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
0: After crossing the river, they will put the boat in fire and burn it.
1: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali. Inka evaraina dani daatutaru.
0: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
1: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
0: And we should show this sort of expression of gratitude.
1: Nen daatinaanu kadani aa teppana oyi nippulo veste emi prayojanam.
0: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
0: When once you recognize this spirituality, you experience yourself.
1: కొని నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
0: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
1: అన్నిసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారే కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
1: యూస్లెస్
0: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
0: వీ షుడ్ నాట్ యూజ్ సచ్.
1: చదవలసిన చదువు కరెక్ట్ గా,
0: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
0: వెన్ యూ ఫైండ్ టైమ్, ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశక్తులు, అది ఏ నిజమైనటువంటి ఎరుక.
0: That is the true awareness, Eruka.
1: Awareness ante emti?
0: What is awareness?
1: Ade chittu.
0: That is chit.
1: Ah, chit ante emti?
0: What do you mean by chit?
1: Ade paramapurnamainatu jnanamu.
0: That is comprehensive total wisdom. It's a total wisdom.
1: Kanukani ee naadu amitanga maatadam chetane ee jnanam anetundi kuda manaku chendalekapothundadi.
0: By talking too much, we are no way anywhere around wisdom.
1: Kanukani mana yandu unnatundi ee vibration anetundi shakti ee radiation anta kuda vyaktham aipothundadi.
0: The power of the vibration radiation is wasted.
1: Ante kaadu, ఏ చిన్న మాటలైనా కూడా నువ్వు అన్నెసెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు.
0: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చు నువ్వు, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
0: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
0: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేర్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. ఎస్, యు వాచ్ ఇట్, దేర్ ఫోర్ యు హావ్ కమిటెడ్ హాఫ్ ఆఫ్ ద సిన్.
1: కనుకనే ఈ వేదాంతం ఇంత సూక్ష్మమైనటువంటి ఒక జ్ఞానములంతా ఉంటుంటాయి.
0: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
1: మహా నిండు సభ లోపల
0: and in a big congregation
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
0: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
0: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు,
0: దట్ ఇస్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
0: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు,
0: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు,
0: ఆల్ వర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
0: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు, భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు,
0: భీష్మ యు ఆర్ ది వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్రోణాచార్య నీవు మహా ఉపాచ అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు,
0: ద్రోణాచార్య యు ఆర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్,
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు గురు సమానులు,
0: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్ యు ఆర్ ఎ గురు,
1: ఆచార్యులు మీరు,
0: యువర్ ఆచార్య,
1: ఆచార్యుడు అనగా ఏమిటి,
0: వాట్ డు యు మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు,
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్,
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు నీవు కూడా నోరెత్తడం లేదు,
0: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్
1: ఓపెన్ యువర్ మౌత్, దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము,
0: దేర్ ఫోర్ ది సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన,
1: ఈ పాపాన్ని పురుకునటువంటి మీకు పాపమే,
0: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్ యూ ఆర్ ఆల్సో
1: చెప్పకుండా ఉండటం ఇది నే పాపమే,
0: హావింగ్ నోన్ ఇట్ యు హావ్ నాట్ ఆబ్జెక్టెడ్ టు ఇట్ ఇట్స్ ఆల్సో సిన్,
1: మీరు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు నీకు పాపమే,
0: యు హావ్ వాచ్డ్ ఆల్ ది వయలెన్స్ దట్ వెంట్ ఆన్ యు ఆర్ ఆల్సో,
1: భీష్మాచార్య కూడా చెప్పాడు నీకు జ్ఞానం తెలిసి కూడా నువ్వు నీవు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు కాబట్టి నీవు కూడా పాపమే,
0: and he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice,
1: chesina vaadu choochina vaadu pukalipina vaadu anubhavinchinattu ee naluguru kudunu paapulenu cheppadu,
0: therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged you to commit this sin, they are all sinners,
1: evaro tappu chestunnattu vaadiki maatrame kaadu ee doshamu,
0: is not the one who merely commits a mistake,
1: cheppakunda undinatundi vaadiki kuda doshame,
0: the one who does not correct it,
1: ee tappunu chustunnatundi vaadiki doshame,
0: the one who watches the sin,
1: ee tappunu purikolpinatundi vaadiki kuda doshame,
0: the one who encourages,
1: kanukane ద్రోణాచార్యు భీష్మాచార్య శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకుని కట్టగడబడికి ఏ విధంగా మరణం పొందారు,
0: ద్రోణాచార్య శుక్రాచార్య భీష్మాచార్య వాట్ వాజ్ ద ఫేట్ డెస్టినీ అట్ ది ఎండ్,
1: చూచారా భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో జీవి మరణించాడు,
0: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఏరోస్ ఫర్ 56 డేస్,
1: మహాజ్ఞాని తాను,
0: వన్ ఆఫ్ విస్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి,
0: వై షుడ్ యు ఫేస్ సచ్ అన్ ఎండ్,
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం,
0: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్ దట్ ఈస్ ద సిన్,
1: ఇంకా ద్రోణాచార్యుడు,
0: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుని తను
0: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
1: కట్టగడపడికి ఏమైపోయినాడు,
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్,
1: అస్త్ర శస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు,
0: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్,
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు,
0: వెన్ ధర్మరాజ్ సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ,
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము,
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్,
1: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ ధారేషణ పుత్రేషణ,
0: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్స్,
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు,
0: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్ ధనేషణ ద మనీ ధారేషణ వైఫ్ పుత్రేషణ ద సన్,
1: దీనివల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము,
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్స్,
1: ఇది వేదాంతం, ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు,
0: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం,
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు ఐదు మంత్రములు యందు ఐదు విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది,
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్ ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్ ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ,
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వుల యందు ఉంటుండాలి,
0: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్,
1: కనుకనే
0: సో
1: అర్జునుడు చెప్పాడు,
0: అర్జున ఇసేడ్
1: కృష్ణుడు,
0: కృష్ణ టోల్డ్
1: అర్జున,
0: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించావేమో,
0: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ,
1: నన్ను స్మరించు నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది,
0: యు ప్రే టు మీ యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్,
1: మా మనుస్మర యుద్ధచ,
0: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్,
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు,
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ,
1: నేను చూసుకుంటాను,
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు,
1: చిన్న ఉదాహరణ విశ్వాసం రావాలి ఆ మాటలపైన,
0: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్
1: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను,
0: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది,
0: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య,
1: కానీ చతుర్దశ దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు,
0: చతుర్దశి ఫోర్త్ డే అర్జున వాజ్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్,
1: అర్జునుడు ఎంతనో ఇదిని ఒత్తిడి చేశాడు కృష్ణుడి,
0: ఇన్ఫాక్ట్ హీ అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్ ఫోర్స్,
1: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుతుందాం,
0: You don't go Krishna as an emissary.
1: రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
0: Nothing like an ambassador or a compromise.
1: అలాంటి వాడు రేపటి దిన యుద్ధం అనేటప్పటికే కుంగిపోయాడు.
0: When the war is to take place the next day, he was totally frustrated and down.
1: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
0: To encourage him, to give him all the courage.
1: జ్ఞానబోధ.
0: That is the teaching of wisdom.
1: ఈ బోధ చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
0: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
1: అడవులు తీసుకుని పోతున్నాడు.
0: He was taking him along the path.
1: చీకటి అయిపోయింది.
0: It was pitch dark.
1: ఇంకా ఇంటికి వెళ్దామని తిరిగారు.
0: They were returning home.
1: అర్జున, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుందో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
0: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
1: Avun swami chaala andanga undi.
0: He says, swami,
1: nemali annadu,
0: this peacock is so beautiful. Swami,
1: ayyo pichivada, adi nemali kaadu.
0: No, it's not peacock,
1: adi pedda garuda.
0: It is garuda, the bird.
1: Avun swami, adi garude.
0: He said, yes swami, it's a bird.
1: Mari chindi vippan kottadu.
0: He patted him on the back.
1: Pichivada, adi nemala గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలము ఒక విధమైనటువంటి యొక్క పావురము.
0: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్?
1: ఇది పావురము అన్నాడు.
0: ఎస్, ఇట్స్ పిజియన్.
1: అవును స్వామి, పావురమే.
0: హి సెడ్, yes it is.
1: నీకు బుద్ధి లేదా?
0: ఆర్ యు ఫూలిష్?
1: విచక్షణ జ్ఞానం లేదా?
0: డోంట్ యు డిస్క్రిమినేట్?
1: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
0: వేర్ ఆర్ యు థింకింగ్?
1: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణ లేకుండా పోతున్నావే.
0: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: అర్జునుడు
0: అర్జున సెడ్,
1: కృష్ణ అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
0: If I say it is not peacock, you may transform, change into peacock.
1: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
0: If I say it is not eagle, you will make it eagle.
1: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
0: If I say it is not a pigeon, you transform it, so you can change it.
1: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
0: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
1: నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
0: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: తల గట్టిగా ఒత్తాడు.
0: Then he pressed
1: his head. మన్మనా భవత్ భక్తో మధ్యాజీ మాం నమస్కరి మామే వైశేషి సత్యం తే ప్రత్యానే ప్రయోజిమే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
0: Now you are my devotee.
1: ఎడదంపా.
0: Let's go now.
1: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
0: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ,
1: గీతను బోధించే ప్రయోజనం ఏమిటి?
0: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
0: దేర్ఫోర్ ఆన్ దిస్ వేదాంత వన్ షుడ్ హ్యావ్ ఆ
1: విశ్వాసం ఉండినప్పుడే దానిని చక్కగా నడుచుకోవడానికి వీలవుతుంది.
0: అండ్ వన్స్ యు హావ్ స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫెయిత్ యు విల్ బి ఏబుల్ టు కండక్ట్
1: ఎవరైనా సరియే
0: లైక్ ఎనీవన్
1: పరిపూర్ణ విశ్వాసంతో
0: విత్ టోటల్ ఫెయిత్
1: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
0: కంటిన్యూస్ థాట్
1: స్వామి ఆజ్ఞను సరిసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
0: విత్ కంటిన్యూస్
1: ఒక్క క్షణం ఒక్క క్షణం
0: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
1: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
0: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
1: ఈ సంఖ్యలతో కూడినటువంటి కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
1: పంచభూతములు
0: ఫైవ్ ఎలిమెంట్స్
1: పంచేంద్రియములు
0: ఫైవ్ సెన్సెస్
1: పంచ ప్రాణములు
0: ఫైవ్ లైఫ్
1: పంచకోశములు
0: ఫైవ్ లైఫ్
1: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అయింది.
0: 4
1: తర్వాత వైబ్రేషన్ లైఫ్
0: ద లైఫ్
1: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
0: ఆల్ మేక్ ఎ టోటల్
1: 25. 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
1: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
0: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడాను ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
1: వేదాంతం అనేటువంటి చాలా సులభమైనటువంటిది.
0: వేదాంతం ఇస్ సో ఈజీ.
1: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుందా?
0: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
1: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుందా?
0: It doesn't end up there.
1: It leads to depression.
0: Confusion and depression will lead to the total loss of the fuse.
1: If you know, if
0: you want to know, it's so easy, simple.
1: It may
0: be even difficult to press the petals of the rose
1: flower. But to
0: follow Vedanta is much easier
1: than that. To
0: press the butter, it may be little
1: difficult. But
0: Vedanta is much simpler than that.
1: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
0: ద బట్టర్ ఇస్ సో సాఫ్ట్.
1: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
0: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
1: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
0: బట్టర్ ఇస్ వెరీ సాఫ్ట్.
1: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
0: In order to see that it melts, you should expose it to heat.
1: భగవంతుడు చాలా మెత్తని వాడే.
0: God is so soft.
1: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
0: God is so soft and sweet.
1: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
0: but if you want experience,
1: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
0: You should expose it to the fire of wisdom.
1: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
0: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
1: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
0: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
1: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి ఇంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
0: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
1: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మ చింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
0: Where the husband has taken the entire process as the principle of Brahman.
1: ఈ మూడు రాళ్ళు,
0: the three stones there,
1: సత్వరజో తమో గుణములు,
0: are the three attributes, సత్వ రజ తమో.
1: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
0: The vessel above this is my body.
1: ఇందులో వేసినటువంటి యొక్క జలము నా ప్రేమ జలము.
0: ద వాటర్ ఇన్సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
1: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
0: రైస్ ఇన్సైడ్ ఆర్ మై డిజైర్స్.
1: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
0: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
0: బికాస్ ఆఫ్ ది
1: ఈ ఫైర్
0: ఫైర్ ఆఫ్ విజ్డమ్
1: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
0: Will the fire reach the rice directly?
1: మనం ఎందుకోసం నిప్పు పెట్టాం క్రింద?
0: Why did you keep fire beneath?
1: బియ్యం ఉడకాలని పెట్టాము.
0: In order to boil the rice.
1: కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు.
0: But the fire will not reach the rice directly.
1: ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది.
0: This heat will heat the vessel first.
1: తర్వాత వాటర్ ను హీట్ చేసింది.
0: Then water also will be heated.
1: వాటర్ ఈ రైస్ ని హీట్ చేసింది.
0: It is the hot water that will heat the rice in turn.
1: కాబట్టి మొట్టమొదట దేహానికి ఈ వేడి కనిపించాలి.
0: Therefore this heat should come to the body.
1: Near, near, near అనేటువంటిది.
0: This amounts to this word near, near.
1: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
0: And then the heat is required to this water of love.
1: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
0: When once the water is hot enough, the rice, the desire, will be boiled in
1: us. కనుకనే మొట్టమొదట దేహము నియర్.
0: So body is near.
1: మనసు dear.
0: Mind dear.
1: రెండు ఒకటైపోయినప్పుడు desires spoil, desires disappear.
0: So when once near and dear together disappears, vanish, disappear.
1: Dears, and I
0: desires disappear.
1: Desires
0: disappear.
1: ఇది వేదాంతముల యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
0: This is the teaching of Vedanta.
1: ఎంత సులభం చెప్పండి.
0: How simple it is.
1: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: You don't need to read any book.
1: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
0: You don't need to undertake any spiritual path.
1: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
0: The Vedanta is taught in a simple path in those days.
1: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
0: There are very simple words.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల,
0: in three lettered word,
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
0: 300 volumes can be written.
1: ఎట్లా?
0: How?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
0: In English language there are 26 letters.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయవచ్చు.
0: With all these 26 letters you can write a very big volume.
1: Anta inta grandamlo kuda aa 26 letters e undayi.
0: Such a big volume is full of these 26 letters.
1: Violin lo 4 wires untundadi violin lo.
0: The violin will have 4 strings.
1: Kaani 40 tunes anta manam dani aadinchachu.
0: But you can play 40 tunes on the violin.
1: Ade vidhamgane
0: likewise
1: mana yokka divyattam anetundi ee vishwasamu prema.
0: But the divinity these two faith
1: and love. Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
2: With faith and love, even God will be a puppet in your hands.
1: In your hand.
2: In your hand.
1: You are not in his hand.
2: You are not in his hand.
1: He is in your hand.
2: He is in your hand.
1: Anduvalne daivattu sarvatra undinattiga untundadi.
2: So divinity is everywhere.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుంది.
2: హి సెడ్ దట్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
2: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
2: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
2: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు గారు, అందరు కూడా భగవంతులే.
2: Bhagavan says further, all are not children of God, you are all God, you are divine.
1: Vidyarthulara,
2: students,
1: ee chinna soochamlo meer chakkani arthanni gunukovachunu.
2: You can understand very well the interpretation.
1: Neevu premikudu kavaddu.
2: Never be a lover.
1: Lover.
2: Lover.
1: లవర్ అయితే ఎవరు ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు.
2: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బీ ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
2: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా,
2: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
2: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: లవర్. కేవలం ఒకటో ఇద్దరునో ప్రేమిస్తాడు.
2: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
2: సో నెవర్ బి
1: లవ్ కా,
2: బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
2: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్.
1: అప్పుడే ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: వన్నెస్. అందరికీ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
2: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
2: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంతం.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో అవకాశం ఇది ఉంటుంది పొందడానికి.
2: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి?
2: What sort of love should be there?
1: దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
2: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
1: దాని పాటికి అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
2: Unnecessary things will vanish on their own accord.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
2: This is the principle of non-dualism.
1: ఒక్క చెరకు ఉంటుండాది.
2: Here sugar cane.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాది.
2: Sugar cane has so many
1: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
2: Sugar cane has so many bends, but the juice has no such bends.
1: Kalaga nee thoughts anta kodunu bend bend say povochunu.
2: Your thoughts may be zigzag with so many bends.
1: Dantu kodunu ee premanu cherchuko.
2: See that there is love within.
1: Rasamunaku ye maatramu bends levu.
2: This juice has no bends whatsoever.
1: Adi raso vaisaha adi brahma tattvamu.
2: That essence, the juice is brahman.
1: Adi aa rasame bhagavat swarupamu.
2: That rasa, the essence
1: of
2: divinity. God is in the form of rasa, the essence.
1: Rasam anetundi edo padarasamu kaadu.
2: ప్రేమరసము. ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీ పాదరసం అంటారు.
2: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి జరిపోతుంటుంది.
2: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
1: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాడు.
2: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము, ఒక్కొక్క మంత్రము లోపులను ఎంతో సారము ఉండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని, ఒక్క పదాన్ని తీసుకుని నేను చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
1: డెప్త్. కడపటికీ
2: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
2: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
1: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
2: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి ఒక ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
2: It's only possible for God to show all 15,000 mantras. No human can do it because you find Bhagavan with moving with us so frequently and closely, we may take him as a human. No, no. He is not the body. He
1: is
2: not the mind. The body of Bhagavan has come for the humanity. A small example.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
2: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
1: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
2: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్
1: ప్రణతి నూనె ఒట్టి కలదు.
2: యు నీడ్ ద కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్
1: కానీ దీపపు వెలుగు కలుగునా?
2: బట్ డు యూ గెట్ ద లైట్
1: ముట్టిచ్చే వాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్ ఇట్
1: పూలు సూది దారముంది పుష్పమాల తానగున?
2: ద ఫ్లవర్ నీడిల్ థ్రెడ్ ఇస్ దేర్ కెన్ ఇట్ బి గార్లాండ్
1: దానికి కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ షుడ్ బి వన్ మేకర్
1: విద్య కలదు బుద్ధి కలదు
2: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
1: జ్ఞాన సిద్ధి కలుగునా?
2: బట్ డూ యూ హ్యావ్ ద విజ్డమ్
1: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
2: దో దేర్ ఇస్
1: అతని
2: టీచర్
1: అదే విధంగానే
2: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి.
2: ఆల్ ఆర్ ప్రెజెంట్
1: ఇది నిజము ఇది బ్రహ్మము ఇది మిథ్యము ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
2: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్ వాట్ ఈజ్ బ్రహ్మన్ వాట్ ఈజ్ ఎటర్నల్ వాట్ ఈజ్ దట్ ఈజ్ ఫ్లీటింగ్ వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
2: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
2: నోబడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
2: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
2: అమంగ్ మెన్ ఈజ్
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
2: ఈజ్ ఎ ఉమన్ అమంగ్ విమెన్
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
2: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
2: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
1: ఇది నా యొక్క సత్యం.
2: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి వారికి వారిగా నటించాలి పిల్లలకు పిల్లలుగా నటించాలి.
2: బికాజ్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
2: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
2: వెన్ ఏ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఏ వాకింగ్ స్టిక్ ఎల్డర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకుని నడచాలి.
2: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
1: పిల్లలు బొమ్మలు పెట్టుకుని నడచాలి.
2: కిడ్స్ షుడ్
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
2: సో అమంగ్ చిల్డ్రన్ హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఏ చైల్డ్.
1: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
2: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
2: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ది హౌస్
1: ఎవరికి తగినటువంటిది వారికి బోధిస్తుంటాను.
2: ఈ టీచర్స్ అప్రోప్రియేట్
1: ఇవన్నీ దేని కోసము?
2: వాట్ ఫర్ ఆర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
2: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
2: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
2: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యు ఫాలో వాట్ ఆల్ దట్ యు హియర్ యు కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
1: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
2: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
1: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
2: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
1: మాయ టెస్ట్ మీరేమాత్రము లొంగకండి.
2: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
1: మీరు నెగ్గండి.
2: Win in the test of God.
1: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
2: Then the test of God will transform to the taste in our lives.
1: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
2: drown yourself in that love.
1: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
2: Nobody can decide this way or the other.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
2: So more than Veda, Vedanta is very essential.
1: ధ్యానము జపము యోగముల కంటే కూడాను ప్రేమ తత్వం చాలా సులభమే.
2: More than that of penance, chanting and meditation, love is most important.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
2: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: Enni mootalu biyam bedaraku pettavu, enni cheeralu idalliki ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
2: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: Kaani naaku pampichestundi bhavame.
2: But what you should send to Swami is your feeling.
1: Chinnaga koncham pettinappudiki adi bhavamu nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
2: Even if you serve little, he is not bothered of the quantity, he will see the quality.
1: కనుకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
2: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
1: చిన్నదైనా సరియే,
2: లెట్ ఇట్ బి స్మాల్, ఎ ఫ్రాక్షన్.
1: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
2: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
1: చిన్న తులసి దళంతో చూచింది.
2: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
1: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
2: కుచేల, వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్ టు కృష్ణ? ఓన్లీ ఫిట్ ఫుల్.
1: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
2: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
1: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క, రైస్ ముక్క చేతిలో పెట్టింది.
2: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
1: అక్షయం అక్షయంగా మారిపోయింది.
2: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతూ వచ్చారు.
2: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
1: కనుక మనసులో ఉన్నటువంటి దోషమును మీరు దూరం చేసుకోండి.
2: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
1: అహంకారమునకు దాన్ని నిర్మూలం చేయండి.
2: కిల్ ది ఈగో టోటల్లీ.
1: అతీతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
2: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
1: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
2: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the second discourse on Gita Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Uvacha.
1: Aham Tvam Sarvapapebhyo Mukhyaishyama. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించుదురు, అట్టివాణి సకల పాపములను పారద్రోణి బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: గీతాచార్య హ్యాస్ డిక్లేర్డ్ that whosoever surrenders himself to me and takes shelter in me, all his sins will be destroyed and he will be protected.
1: Mumuktulaina varu ee sthuti padamunu hrudayam nandu unchukoni tama yokka bhakti prakatanu abhivruddhi gavinchukuntaru తగిన ప్రయత్నం చేయాలి.
2: ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ విల్ హ్యావ్ టు ట్రెజర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద హార్ట్ అండ్ పర్స్యూ ద పాత్ టు అచీవ్ ద గోల్.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటిది.
2: గాడ్స్ పవర్ ఈజ్ immeasurable and unlimited.
1: Manavani yokka shakti altamainatundi.
2: Man's capacity and power is narrow and limited.
1: Anantamulaina ee bhoomandalamulandu aneka vidyutulainatundi yokka drishti kalpitamainatundi ee prapanchamulo aneka golamulu manaku gocharam avutundali.
2: In the vast world, there are a number of sites which are the result of the illusion and as a result of the sites which you come across on the earth.
1: Deenini bhuta akasam ani kuda nu cheppabadutu vachindi.
2: This has been described as bhuta akasam.
1: Ee sthoola jagattu nandu సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం ఈజ్ ఓన్లీ వన్ స్మాల్ ఆస్పెక్ట్ of the immeasurable power of the Lord.
1: ఈ మండలం అంతా కూడాను భగవంతుని ఒక పాదము చే ఆవరింపబడినటువంటి.
2: All these worlds are covered within the fraction of the foot of the Lord.
1: కనుక భగవంతుని యొక్క ఘనత్వమును మనము భగవంతుని యొక్క విశ్వస్వరూపమును గుర్తించటము అసాధ్యము.
2: Therefore, it is impossible to understand the greatness of the Lord.
1: Vedam nandu kudanu atya tishta dashangulam annaru anaga bhagavantudu brahmandam anta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani yenu kartam.
2: Vedas are declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches.
1: ఇది కేవలము భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. సర్వత పాణిపాదం తర్వతో చేసిరోముఖం సర్వత స్థితి మనలోకి సర్వమావృద్ధిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడా తన యొక్క అనుస్వరూపుడై ఘనస్వరూపుడై ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వేడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రజెంట్.
1: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should try to understand the principle which this world embodies.
1: లక్షల మైళ్ళ దూరం నందున్నటువంటి చంద్రమండలం కాని
2: మూన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్,
1: కోట్ల మైళ్ళ దూరం నందున్నటువంటి సూర్యమండలం కాని,
2: బీయింగ్ సన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే
1: కోటానుకోట్ల దూరం నందున్నటువంటి యొక్క నక్షత్ర మండలం కాని,
2: ది స్టార్ విచ్ ఆర్ అవే బై క్రోస్ అండ్ క్రోస్ ఆఫ్ మైల్స్,
1: ఈ సమస్త మండలము కూడా చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశముని భూతాకాశమని కూడా పిలుస్తూ వచ్చారు.
2: ఆల్ దీస్ వర్ల్డ్స్ ఆర్ ఆల్ దీస్ స్టార్స్ సన్ మూన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ హవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది.
2: దిస్ రెఫర్స్ టు ది గ్రాస్ ఆస్పెక్ట్.
1: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాదమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుంది.
2: భూతాకాశ విచ్ ఈస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
1: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
2: చిత్తాకాశం ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెట్ మనో ఆకాశం.
1: సూక్ష్మమైనటువంటిది,
2: దిస్ ఇస్ సటిల్.
1: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: ఇన్ దిస్ చిదాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశమునందు అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుండాలి.
2: దిస్ చిత్తాకాశ విచ్ ఈస్ సో వాస్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశం.
1: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
2: దిస్ చిదాకాశ మేము డిస్క్రైబ్డ్ యాజ్ కాజల్ ఫోర్.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిరాకాశం మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదం కూడా యజమవాచ నివర్తంటే అప్రాప్య మనసాకహ మనస్సు వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవతత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
2: భూతాకాశ చితాకాశ చితాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డు నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
1: భూతాకాశం స్థూలం,
2: భూతాకాశ ఈజ్ గ్రాస్,
1: చిత్తాకాశం సూక్ష్మం,
2: చిత్తాకాశ ఈజ్ సటిల్,
1: చిదాకాశం కారణం,
2: చిదాకాశ ఈజ్ కాజల్.
1: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ప్రిన్సిపల్ ఆఫ్
1: దీని మహాకారణ స్వరూపము అన్నారు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్స్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించటం అసాధ్యం.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ సచ్ great truth.
1: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద లార్డ్ హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ వరల్డ్స్,
1: త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద లార్డ్ గాడ్ హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది త్రీ వరల్డ్స్,
1: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద గాడ్ హూ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద త్రీ టైమ్,
1: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
2: Man, who is given limited capacity, finds it impossible to understand.
1: Kanukane, deeniki sulabhamainatu upayanu bhakti yogamulo prabodhistu vachindi.
2: Therefore, the easiest path is being shown in bhakti yoga.
1: Madhatta krutam, idu mottamadati.
2: The first one is madhatta krutam.
1: Madkaram.
2: Madkaram.
1: Madhatta.
2: మద్భక్తం,
1: మద్భక్త పరం, మద్కర్మ పరం అనగా ఏమిటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని వాచరించు.
2: మద్కర్మ పరం మీన్స్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
1: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశంలో అన్ని నాకు సంబంధించినటువంటివి.
2: వాట్ ఆర్ వర్క్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్, it is relating to the Lord himself.
1: Nakante anyamainatundi karmalu ee jagattulo kaanaraavu.
2: There is no activity which is outside the ken of the world.
1: Kanuka neevu ee karmalu chesinappatiki ivi naaku sambandhinchinatundi karmalu gaani vaacharinchu ani mottam ota bhakti yogamulaku bodhistu vachindi.
2: Bhakti yoga has been teaching in the very first place that whatever work you do or whatever action you perform, you think that it is all relating to me and me alone.
1: Matparam. Nākosamunche.
2: The second one is matparam. Do it
1: manikosam kādhu chestunde.
2: You are not doing it for your sake.
1: Nīvu anukuntunnāvu. Nīvu yavar.
2: You have been thinking more about you and you. Who are you?
1: Nīyandu anuswarupudai, atmaswarupudai prakāsam chestunti nīvi.
2: The one who is shining in you subtly and as an autumn is myself.
1: Ākrasthānam nundiye nenu, nenu, nenu anetunti padamu āvirbhavistu vachindi.
2: The word I have been emanating from the place of ātmā itself.
1: Kanuka nenu anetunti padamu ee desamunu sambandhinchinatundi kaadu.
2: The word I does not belong to this body.
1: Ee ātmaku sambandhinchinatundi.
2: This is related to ātmā.
1: ఆత్మ యొక్క రియాక్షన్.
2: దిస్ ఈస్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
2: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రీసౌండ్.
2: దిస్ ఈస్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహంలోకి కానీ మనసులోకి కానీ బుద్ధినికి కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: Therefore, this word I is not related to either the body, the mind, the intellect and the imagination.
1: ఇది దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటి.
2: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్స్ ది బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
1: నీవు ఏం చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమే ఆచరిస్తూ ఉన్నావు.
2: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్, యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో మునిగి కేవలము నాది, నేను, నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
2: Not realizing this particular truth, you have been under delusion and you are just washed away by the delusion.
1: Kanuka yedi chesinappudiki naa trupti nimittame nenu chestunnam.
2: Whatever you are doing for my satisfaction, for
1: naa paramu nivu aacharistunnavu.
2: On my behalf you are performing.
1: Nivu naa agentiga nivu pravartistunnavu.
2: You are acting only as my agent.
1: Kanuka idi matparam. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
2: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
1: మద్భక్త.
2: ద థర్డ్ వన్ ఈజ్ మద్భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ సీక్రెట్ అండ్ సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ మద్భక్త.
1: భక్తి అనేటువంటిది ప్రేమ తత్వమునకు ప్రతిబింబం.
2: But devotion is the reflection of love.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది.
2: the love, the emotion of the love, it emanates from Atma only.
1: Atmaku pratiphalame ittu prati pere ee yokka prema.
2: Love is another name for Atma.
1: అంతే కాని ప్రేమ అనేటువంటిది ఈ లౌకిక సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం సమన్వయం చేసినటువంటి కాదు.
2: లవ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్లీ అండ్ సెక్యులర్ థింగ్.
1: కనుక ఈ ప్రేమతత్వమైనటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వచ్చాం.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వి హావ్ టు బి అండర్స్టూడ్ యాజ్ అనదర్ వర్డ్ ఫర్ డివోషన్.
1: ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దిస్ principle of love should emanate right from the core of the heart.
1: ilanti paristhiti yendu manam em chesina em talasina em cheppina anni kuda bhagavat paramaina chintiga manam bhavinchukuntu raavali.
2: In this circumstance, whatever we think, whatever we do, whatever we act, we will have to think, do and act that for the satisfaction of the
1: Lord. Inni sarva karma bhagavat pritya annaru.
2: This is being described as doing everything for the sake of and for the pleasure of
1: the Lord. Yendu nenu deha nimittame aacharistunnanu ani gravinchavachu.
2: In the waking state you may be thinking that you are doing everything for the sake of the body.
1: Kaani nidravasthi yendu evari nimittame nenu nidrapothunnam.
2: In the sleeping state for whose sake are you sleeping?
1: Kevalam nidravasthi cheta dehamu kontavarakunu vishrantini pondavachu.
2: During the sleeping state, your body may be taking a little rest.
1: Manasu shantini andukovachu.
2: Mind may be getting a little peace.
1: Ee shanti vishrantini evari nimittam?
2: The rest and the peace are for whose sake?
1: Kanuka ikkada prema, atma anetunti, nenu anetunti tatta nimittamai, nee inni karmalu aacharistunnavu.
2: These actions are being performed for the love of Atma. And that is I which is emanating from Atma.
1: Kanuka manamu భోజనము కాని నిద్ర కాని ఆనందము కాని భోగభాగ్యములు కాని అన్ని కూడాను ఆత్మ నిమిత్తమే మనం ఆచరిస్తున్నాం.